ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శక సంవత్సరం 1948, అశ్విని మాసం 23వ రోజు, క్రీస్తు శకం 2026 అక్టోబర్ 15 గురువారం. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెచ్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి నిలయంలో సమయం 5:58 దాటి 40 సెకండ్లు. ప్రియమైన ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం, శుభోదయం.

0: India by 24 runs in the fourth T20 international in Hyderabad last night. Chasing a target of 248 runs set by West Indies, India scored 223 for 9 in 19.3 overs. Sanju Samson was the top scorer with 56 runs. For West Indies, Kemo Paul scalped 5 wickets. Earlier, put into bat, West Indies posted 247 runs for the loss of 3 wickets in stipulated 20 overs. West Indies captain Shea Hope scored unbeaten 102 runs off 50 balls. Shea Hope was adjudged the player of the match. The 5-match series is now levelled at 2-2. And that is the end of this news bulletin.
1: Akashavani Varangal Kendram. ఆకాశవాణి నిలయంలో సమయం 6:10. ఇప్పుడు వినండి తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి కార్యక్రమంలో విందాం దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారి అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు గారి వివరణ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషుగారి వివరణ వింటారు.
3: పంచమం స్కందమాత సింహాసన కథానిత్యం పద్మాశ్రిత కరద్వయ శివదాస్తు సదాదేవి స్కందమాత యశస్విని. స్కందునికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఈమె తల్లి కాబట్టి ఈమెను స్కందమాతగా శాస్త్రాలు కీర్తించాయి. 5వ రోజు స్కందమాత రూపంలో ఈ దుర్గాదేవి ఆరాధించబడుతూ ఉంటుంది. నవరాత్రి ఉత్సవాల్లో 5వ నాటి పూజ ఒక ప్రత్యేకతను సంతరించుకుంది. దాని మహత్వాన్ని గురించి శాస్త్రాలు వేణోళ్ళ చెప్పాయి. విశుద్ధ చక్రమునందు స్థిరమైన మనస్సు గల ఉపాసకునకు లౌకిక ధోరణిలో చిత్తవృత్తులు అంతరిస్తాయి. ఈరోజు అతడు తన మనస్సును విశుద్ధ చక్రంలో స్థిరపరుస్తాడు. అతడు ఈ విశుద్ధ చైతన్య స్వరూప మార్గంలో పురోగమిస్తాడు. అతని మనస్సు సమస్తమైన లౌకిక సాంసర్గిక మాయాబంధాల నుండి విముక్తమవుతుంది. స్కందమాతను ఉపాసించడం వల్ల భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ మర్త్యలోకంలోనే వారు పరమశాంతిని సుఖాలను అనుభవిస్తారు. వారి కొరకై మోక్షద్వారం నిరంతరం తెరుచుకుని ఉంటుంది. స్కందమాతకు జరిపే పూజలన్నీ బాలస్కందుడికి చెందుతాయి. ఈ దేవిని ఆరాధించడం గల వైశిష్ట్యం ఇదే. అమ్మా, ఈ ధనం అనేది చంచలత్వాన్ని కలిగి ఉంటుంది. నాకు ఐశ్వర్యం కానీ బీదరికం కానీ గత జన్మలో చేసుకున్న పాపపుణ్యాల ఫలితంగా సంక్రమిస్తాయి. యదృశ్యం తన్నశ్యం. అమ్మా, నాకు కావలసింది ముక్తి. నాకు నీ పాదాల మీద భక్తి కావాలి. ఈ సంసార చక్రం నుంచి ముక్తి కావాలి. ముక్తిర్నో శతకోటి జన్మ సుకృతై పుణ్యైర్వినా లభ్యతే కదా. 100 కోట్ల జన్మల పుణ్యం ఉంటే కానీ ముక్తి రాదు కదా. ఈశ్వరుడు సృష్టించింది 84 లక్షల జీవరాశులు. మళ్ళీ ముక్తి కావాలంటేనేమో 100 కోట్ల జన్మల పుణ్యం. అంటే ముక్తి అనేది మిథ్యయ్యేనా అనిపిస్తుంది. అంటే దయాతీత మోక్షప్రద చతురే. దయకు అతీతంగా ఆమె ఒక భక్తుడి పట్ల ఒక వాత్సల్యాన్ని కలిగి ఉండి మోక్షం కూడా ఇచ్చేస్తుంది. ఆ జగన్మాత తప్ప ఇంకెవరు ఇయ్యలేరు మోక్షాన్ని. అంటే మోక్షానికి కావలసిన జ్ఞానాదేవత కైవల్యం కదా, మోక్షానికి కావలసిన శుద్ధాత్మ జ్ఞానాన్ని ఇస్తుంది ఆమె. అయితే మరి పంచదశి షోడశి అసిరి చక్రాధిష్టాత్రి అయిన లలితామహాత్రి ప్రసుందరిని పంచదశి షోడశి మంత్రాలతో ఆరాధిస్తారు. కాబట్టి దానికి సంకేతంగా, ఎందుకంటే ఎవరైతే పంచదశి షోడశి మంత్రాలు చెప్పిస్తారో వాళ్లకు పునర్జన్మ ఉండదు అని, దానికి సంకేతంగా ఆమెను లలితగా అలంకరిస్తారు 5వ రోజు.
2: ఇంతవరకు మీరు శరన్నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధానార్చకులు భద్రకాళి శేషుగారి వివరణ విన్నారు.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం.

0: కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

మీరింతవరకు తరంగిణి భక్తి సంగీత కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ఈ కార్యక్రమం సమాప్తం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేట విడుదల చేశారు. ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఇక వార్తల వివరాలు. కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా విజయవాడలో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట గవర్నర్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, కమలేష్ పాస్వాన్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. దేశవ్యాప్తంగా 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుండి సుమారు 650కి పైగా స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో మేళా ఏర్పాట్లను కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట మంత్రి కొండపల్లి శ్రీనివాస్, పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్తో కలిసి నిన్న పరిశీలించారు. అనంతరం పెమ్మసాని చంద్రశేఖర్ పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: ఈ మేళాని ఉపయోగించుకుని గౌరవ ముఖ్యమంత్రి గారు, మాక్సిమం మన ఆంధ్రప్రదేశ్ లో డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్ చేయాలనేది ముఖ్య సంకల్పం. డైలీ 1000 మందికి, అంటే నెక్స్ట్ 15 రోజుల్లో 15,000 మంది డ్వాక్రా మహిళలకి కెపాసిటీ బిల్డింగ్. దీంతో గ్రామీణ వాతావరణం ఉన్నటువంటి మహిళలు స్ఫూర్తి పొందటం, వాళ్లు కూడా ఈ విధంగా చేసుకోగలిగేటువంటి ఆత్మవిశ్వాసాన్ని కలిగించడం.
0: అలాగే సరస్ మేళాపై మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ,
2: ఉత్పత్తిని సరస్సులో గాని సక్సెస్ఫుల్ గా చేయగలిగితే స్వస్థలం ఉన్నటువంటి గ్రామంలో కూడా 10 మంది ఇన్స్పైర్ చేయడానికి కూడా ఒక అవకాశం కింద ఇది ఉపయోగపడుతుందని సరస్ మేళా ద్వారా మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను.
0: ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానాన్ని రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న రాత్రి సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీ మహాచండీదేవి అలంకారంలో కొలువై ఉన్న కనకదుర్గమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్టపతికి రాష్ట హోంమంత్రి వి అనిత, విజయవాడ పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్, ఆలయ అధికారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం వేద పండితులు రాష్టపతికి వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం కార్యనిర్వహణాధికారి సీనానాయక్ అమ్మవారి చిత్రపటాన్ని బహుకరించగా హోంమంత్రి అనిత అమ్మవారి శేషవస్త్రాలను రాష్టపతికి అందజేశారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేట విడుదల చేశారు. దీంతో రాష్ట వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినట్లు ప్రకటించారు. ఈ మేరకు విజయవాడలోని ఎన్నికల సంఘం కార్యాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల వివరాలను వెల్లడించారు. 13 నగరపాలక సంస్థలు, 77 పురపాలక సంఘాలు, 10 నగర పంచాయతీలకు ఈ నెల 28న పోలింగ్ నిర్వహించనున్నామని చెప్పారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 3 నవంబర్ నిర్వహించనుండగా గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషనర్ తెలియజేస్తూ,
3: ఎలక్షన్ ఆఫీసర్ 16/10 లాస్ట్ డేట్ నామినేషన్స్ రిసీవ్ చేయడానికి 18/10 నామినేషన్ స్క్రూటినీ 19/10 అర్బన్ లోకల్ బాడీస్ లో అపీల్స్ కి ప్రొవిజన్ లేదు విత్డ్రాల్ ఆఫ్ క్యాండిడేట్స్ 21 నాడు ఎలక్షన్ 28/10 రిపోల్ ఏమైనా రిపోల్ కి రికమెండేషన్ వస్తే 29/10 కౌంటింగ్ ఆఫ్ ఓట్స్ అండ్ డిక్లరేషన్ ఆఫ్ రిజల్ట్స్ 30/10 ఇండైరెక్ట్ ఎలక్షన్ అక్కడ ఇదే డిప్యూ మేయర్ తర్వాత డిప్యూ చైర్పర్సన్ జరగాలి.
0: ఎల్నిన్నో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణలో వర్షాభావ పరిస్థితులు, ఎల్నిన్నో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాపై ముఖ్యమంత్రి హైదరాబాద్ లో నిన్న ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, పంటలు ఎండిపోకుండా నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలని, కోతలు విధించరాదని

0: వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని, తాగునీరు పశుగ్రాసం కొరత ఏర్పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గ్రామసభల ద్వారా నీరు విద్యుత్తును పొదుపుగా వినియోగించేలా ప్రజలకు అవగాహన కల్పించాలని రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆంధ్రప్రదేశ్లోని పోలవరం ప్రాజెక్టును విదేశీ నిపుణుల బృందం నిన్న పరిశీలించింది. ఇప్పటికే 7 సార్లు ప్రాజెక్టును సందర్శించిన నిపుణులు ప్రస్తుతం 8వ సారి పర్యటిస్తున్నారు. 4 రోజుల పాటు పోలవరం ప్రాజెక్టు పనులను పరిశీలించనున్నారు. ఈ పర్యటనలో జలశక్తి శాఖ, కేంద్ర జలవనరుల సంఘం అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈఓ సంజీవ్ ఓహ్రా అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించగా, ప్రాజెక్టు పనుల పురోగతిని రాష్ట జలవనరుల శాఖ ఉన్నతాధికారులు విదేశీ నిపుణులకు వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు లలితా త్రిపురసుందరీదేవి అలంకారంలో ఈరోజు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీనిపై మా ఆకాశవాణి ప్రతినిధి వివరాలను అందిస్తారు.
1: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆశ్వయుజ శుద్ధ పంచమును పురస్కరించుకుని శ్రీ కనకదుర్గమ్మవారు ఈరోజు శ్రీ లలితా త్రిపుర సుందరీదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సౌందర్యం, జ్ఞానం, కరుణ, శక్తికి ప్రతీకగా లలితా త్రిపుర సుందరీదేవి పూజలు అందుకుంటారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివస్తున్నారు. కాగా రాష్టపతి ద్రౌపది ముర్ము నిన్న సాయంత్రం అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సత్యనారాయణ, ఆకాశవాణి న్యూస్.
0: ఇదిలా ఉండగా శ్రీశైల క్షేత్రం దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబదేవి కూష్మాండదుర్గ అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అలాగే తెలంగాణలో బతుకమ్మ సమరాల్లో భాగంగా ఈరోజు అలిగిన బతుకమ్మను పూజిస్తున్నారు. తెలంగాణలో చేనేత జౌలి రంగాన్ని ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో అనుసంధానించేందుకు యునైటెడ్ కింగ్డమ్కు చెందిన సంస్థలతో 2 కీలక అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు చేనేత జౌలి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు నిన్న హైదరాబాద్లో యూకేకు చెందిన యూనివర్సిటీ ఆఫ్ హడర్స్ఫీల్డ్తో మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ ఒప్పందాల ద్వారా టెక్నికల్ టెక్స్టైల్ రంగంలో పరిశోధన అభివృద్దికి ప్రోత్సాహం అందించడంతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరులను తయారు చేయడం, పరిశ్రమలకు అవసరమైన శిక్షణ అందించడం, పెట్టుబడులను ఆకర్షించడం వంటి అంశాలపై దృష్టి సారించనున్నట్లు పేర్కొన్నారు. భారతరత్న, భారత మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. 1931 అక్టోబర్ 15న తమిళనాడులోని రామేశ్వరంలో ఆయన జన్మించారు. భౌతిక శాస్త్రం, అంతరిక్ష సాంకేతిక రంగాల్లో విద్యను అభ్యసించిన కలాం దాదాపు 4 దశాబ్దాల పాటు భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ, భారత అంతరిక్ష పరిశోధనా సంస్థల్లో సేవలందించారు. దేశ అంతరిక్ష కార్యక్రమం, సైనిక క్షిపణుల అభివృద్దిలో కీలక పాత్ర పోషించి భారత మిసైల్ మ్యాన్ గా గుర్తింపు పొందారు. 1998లో నిర్వహించిన పొక్రాన్ 2 అణు పరీక్షల్లోనూ కీలక పాత్ర పోషించారు. 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్టపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. శాస్త్రవేత్తగా, రాష్టపతిగా దేశానికి ఆయన అందించిన విశేష సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్నతో సత్కరించింది. వాతావరణం. తూర్పు మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మీదుగా ఉత్తర కోస్తాంధ్ర వరకు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగిన ద్రోణి బలహీనపడిందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో ఈరోజు, రేపు అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. భారత్కు వెస్టిండీస్ జట్ల మధ్య హైదరాబాద్లో గత రాత్రి జరిగిన 4వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో నిర్వహిస్తున్న జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ను రాష్ట ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్రపునేఠా విడుదల చేశారు. ఎల్నినో నేపథ్యంలో వచ్చే ఏడాది జూన్ వరకు ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. భారతరత్న, పూర్వ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఇప్పుడు వినండి ప్రసార విశేషాలు. ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ఈరోజు శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ఇప్పుడు ముందుగా ఈ ఉదయం 7 గంటలకు జిల్లా సమాచార లేఖ, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణి కార్యక్రమంలో భాగవత నీరాజనం ధారావాహిక ఉంటుంది. అనంతరం కాకతీయుల కాలం నాటి సప్తమాతృక ఆలయాలు ఆరాధనా క్రమం, ఈ అంశంపై డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం ఉంటుంది. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్, 8:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం ఉంటుంది, 9:00 చిత్రసీమ, 10:00 జీవితాన్ని మార్చివేసే అలవాట్లు శ్రీ ఐత శ్రీనివాస్ గారి ప్రసంగం వింటారు, 10:30 చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు వినవచ్చు, 12:00, 12:40, 1:00, 1:20 వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు వింటారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రతిరోజులాగే 12:30 తెలుగులో జాతీయ వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు వింటారు. ఇక 2:15 నుండి 5:00 వివిధ భారతి వాణిజ్య కార్యక్రమాలు ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి వింటారు. ఇక మా సాయంకాలం ప్రసారాల్లో 5:00 చిత్రసీమ, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార విశేషాలు, 6:25 సమాచార దర్శిని ఉంటుంది, 6:30 జానపద సంగీత కార్యక్రమం, 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు వింటారు, 7:15 కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం అందించే కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం వింటారు, 7:45 వికసిత భారత్, 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సర్వభూపాల వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం ఉంటుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి, 8:30 మనోరంజని శ్రోతలు ఉత్తరాలు మరియు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమం, 9:00 న్యూస్ సెట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఉంటుంది, 10:00 పాత తెలుగు సినీ గీతాల కార్యక్రమం మధుర గీతాలు వింటారు. ఇవి వరంగల్ ఆకాశవాణి ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై శ్రోతలకు అందించనున్న కార్యక్రమాల వివరాలు ప్రసార విశేషాల్లో తెలుసుకున్నారు.

కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి అంటూ కోట్లాది మందికి స్ఫూర్తినిచ్చిన మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి ఈరోజు. ఆ మహనీయుని జయంతి సందర్భంగా వారికి ఆకాశవాణి ఘన నివాళులు. వారి ఆశయాలు, ఆదర్శాలు మనకు ఎల్లప్పుడూ మార్గదర్శకం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వింటారు జిల్లా సమాచార లేఖ, అనంతరం తెలుగులో జాతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: ప్రకటించిన అంశం మరి కాసేపట్లో.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం జోగులాంబ గద్వాల జిల్లా సమాచార లేఖ విందాం. అందిస్తారు శ్రీకే ప్రదీప్.
2: శిక్షణ సమయంలో నేర్చుకున్న నైపుణ్యాలను అత్యవసర పరిస్థితుల్లో సమర్థంగా వినియోగించుకోవాలని పదవ పటాలం కమాండర్ ఆదినారాయణ విద్యార్థులకు సూచించారు. ఎర్రవల్లి మండల కేంద్రంలోని పదవ పటాలంలో యువత ఆపదా మిత్ర విపత్తు నిర్వహణ శిక్షణ ముగింపులో హాజరై ఆయన మాట్లాడారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు ధృవపత్రాలు అందజేశారు. 91 మంది వాలంటీర్లకు ప్రథమ చికిత్స, సిపిఆర్, అగ్ని ప్రమాదాల నివారణ, తాడు ఎక్కడం దిగడం, రివర్ క్రాసింగ్ తదితర అంశాల్లో ప్రాక్టికల్ శిక్షణ అందజేశారు. విపత్తు సంభవించినప్పుడు సహాయక చర్యలు చేపట్టడంలో కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. గర్భిణీలు, బాలింతలు తమ ఆహారంపై ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని సిడిపిఓ, చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఆశా దీప్తి సూచించారు. గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రసంగించారు. తక్కువ ఖర్చుతో పౌష్టికాహారం, ఆకుకూరలు, కూరగాయలను రోజూ తీసుకోవడంతో రక్తహీనతను అరికట్టవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ వసంతి, డాక్టర్ సూర్యప్రకాష్, గ్రామ సర్పంచ్ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. వడ్డేపల్లి మండల కేంద్రంలో ప్లాస్టిక్ వల్ల కలిగే ఇబ్బందులపై పురపాలక చైర్పర్సన్ మంజుల అవగాహన కల్పించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని మున్సిపల్ కమిషనర్ అశోక్ రెడ్డి సూచించారు. వస్త్ర సంచులు వాడాలని కోరారు. దివ్యాంగులకు చేయూత పెన్షన్లు ఇవ్వడానికి గ్రామాల వారీగా గుర్తింపు ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని జిల్లా అదనపు కలెక్టర్ నరసింగరావు సూచించారు. దరుణ్ మండలంలోని పెద్దపాడు, వామన్పల్లి గ్రామాల్లో అర్హులైన దివ్యాంగులకు గుర్తింపు ప్రక్రియను పరిశీలించారు. గూడెందొడ్డి సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలను ఆయన తనిఖీ చేశారు. భోజనం నాణ్యత విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన వారికి సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతుందని జెడ్పీ డిప్యూటీ సీఈఓ నాగేంద్రం అన్నారు. మానోపాడు మండలంలోని బూరవెల్లి, పల్లెపాడు, చెండూరు, నారాయణపురం, మానపాడు గ్రామాల్లో ఆయన పర్యటించారు. చేయూత పెన్షన్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి ఇళ్ల వద్దకు వెళ్లి స్వయంగా పరిశీలించారు. అర్హులకు దశల వారీగా ప్రాధాన్యత క్రమంలో ప్రభుత్వం పెన్షన్లను జారీ చేసేందుకు కృషి చేస్తుందని తెలియజేశారు. అదేవిధంగా గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, జలసిరి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కార్యదర్శులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాఘవ, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా కేంద్రంలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో గత నెల 26-27 తేదీల్లో రాష్ట అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్టస్థాయి పోటీల్లో గద్వాల్ జిల్లాకు చెందిన క్రీడాకారులు సత్తా చాటారు. 3000 మీటర్ల స్టీపుల్ చేజ్ పోటీల్లో విద్యార్థి ఎం నవీన్ వెండి పథకం సాధించారు. వివిధ భాగాల్లో విద్యార్థులు రజత పథకాలను సాధించారు. జిల్లాకు చెందిన క్రీడాకారులు రాష్టస్థాయిలో పథకాలు సాధించడం గర్వకారణమని డివైఎస్ఓ రామలింగేశ్వర్ గౌడ్ పేర్కొన్నారు. విద్యార్థులను జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు బీజన్న తదితరులు అభినందించారు. విబీజీ రామ్జీ ఉపాధి పనుల్లో భాగంగా జల సంరక్షణకు అధిక ప్రాధాన్యం ఉంటుందని ఎంపీఓ రాంప్రసాద్ తెలియజేశారు. రాజోలి మండలంలోని చిన్న దన్వాడ, పెద్ద తాండ్రపాడు గ్రామాల్లో ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించారు. 125 రోజుల పని కల్పించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని తెలియజేశారు. ఆడపిల్లలకు ఉన్నత విద్యతో సమాజ వికాసం సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. తరూర్ మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే గురుకుల బాలికల డిగ్రీ కళాశాలలో నిర్వహించిన ఫ్రెషర్స్ డే వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. గతంలో గద్వాల్పై ఉన్న నిరక్షరాస్యత మచ్చను చెరిపివేసేందుకు విద్యారంగానికి పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. స్థానికంగా ఇప్పటికే మెడికల్ కాలేజీ, నర్సింగ్, పీజీ కళాశాలలో అందుబాటులోకి వచ్చాయని తెలియజేశారు. త్వరలోనే ఎంబీఏ, బీబీఏ, ఎల్ఎల్బీ కళాశాలలను సైతం తీసుకొస్తామని స్పష్టం చేశారు. కేటుదొడ్డి మండలంలో త్వరలోనే యంగ్ ఇండియా పాఠశాలను ప్రారంభిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ హుస్సేనప్ప, సర్పంచ్ విజయ్, జిల్లా సర్పంచ్లు, మాజీ ఎంపీలు తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు భద్రతా చర్యలు మరింత పటిష్టం చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆదేశించారు. ఈ మేరకు కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడీఓసీలో జిల్ ఎన్ భద్రతా కమిటీ సమావేశం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్ స్పాట్లను గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. టోల్ ప్లాజాలు, హోటల్ వద్ద, సర్వీస్ రోడ్లపై వాహనాల పార్కింగ్ ను నియంత్రించాలని చెప్పారు. ఎర్రవల్లి ఎక్స్ రోడ్ వద్ద జిల్లా దిశను సూచించే బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పారు. అలంపూర్ జోగులాంబ ఆలయానికి వెళ్లే దిశగా దూరాన్ని స్పష్టంగా తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రాజోలి మండలానికి భారతమాల హైవేతో అప్రోచ్ రోడ్డుకు ప్రతిపాదనలు సిద్దం చేసి హైవే అధికారులకు సమర్పించాలని ఆర్ఎన్బి శాఖకు కలెక్టర్ ఆదేశించారు.
1: జోగులాంబ గద్వాల్ జిల్లా సమాచార లేఖ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 7:05 కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ వెస్టిండీస్ జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ T20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను ప్రారంభిస్తారు. ఆంధ్రప్రదేశ్లో తన 2 రోజుల పర్యటనలో భాగంగా రాష్ట్రపతి నిన్న విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి ఆలయంలో కనకదుర్గా అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. రాష్ట హోంమంత్రి బంగాళపూడి అనిత, ఎంపీ కేశినేని చిన్ని, ఆలయ చైర్మన్ రాధాకృష్ణ, కార్యనిర్వహణాధికారి షీనా నాయక్ ఆలయంలో రాష్టపతికి స్వాగతం పలికారు. అంతకుముందు రాష్టపతి ప్రత్యేక విమానంలో నిన్న ఢిల్లీ నుంచి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్, కేంద్ర మంత్రులు కమలేష్ పాస్వాన్, పెమ్మసాని చంద్రశేఖర్, పలువురు రాష్ట మంత్రులు రాష్టపతికి స్వాగతం పలికారు. భారత్ కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. ప్రధానమంత్రి న్యూఢిల్లీలో కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్తో సమావేశమయ్యారు. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై ఇరువురు నేతలు చర్చించారు. ఈ సమావేశంలో వాణిజ్యం, సాంకేతికత, భద్రత, ఇంధనం, విద్య తదితర రంగాలలో సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చలు జరిపారు. పరస్పర ఆసక్తిగల ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పుదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల జీవనోపాధిని మెరుగుపరుస్తూనే భారత్ ప్రపంచ ఆహార భాండాగారంగా మారేందుకు సిద్దంగా ఉందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. ఢిల్లీలో జరిగిన అగ్రివిజన్ 10వ జాతీయ సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ 2014 నుంచి 2024 మధ్య ఆహార ఉత్పత్తి 49% పెరగడంతో ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా భారత్ అవతరించిందని అన్నారు. రైతుల ఆదాయాలను, ఆర్థిక భద్రతను పెంపొందించేందుకు వ్యవసాయంలో వైవిధ్యం తీసుకురావాలని అన్నారు. కేవలం ధాన్యం సాగుపైనే ఆధారపడకుండా బహుళ వ్యవసాయ కార్యకలాపాలను సమగ్రపరచాలని రైతులను ప్రోత్సహించారు. వ్యవసాయాన్ని ఆధునీకరించేందుకు ఏఐ, మెషిన్ లెర్నింగ్, రోబోటిక్స్ వంటి వాటిని వినియోగించాలని మంత్రి పేర్కొన్నారు.
1: హమారే జో లక్ష్య హై ఉత్పాదన్ బడానా, ఉత్పాదన్ కి లాగత్ ఘటానా, ఉత్పాదన్ కి ఠీక్ దామ్ దేనా, నుక్సాన్ హో జాయే తో భర్పాయి కర్నా, కృషి కా విభిదీకరణ, వాల్యూ ఎడిషన్ ఔర్ ప్రాకృతిక ఖేతి ఇస్ ధర్తీ కో, ఇస్ మాటీ కో ఆనే వాలి పీఢియో కే లియే భీ సురక్షిత్ రఖనా హై. హమ్ ఇత్నే స్వార్థీ నహీ హో సక్తే కి అనియంత్రిత కెమికల్ ఫర్టిలైజర్ కీటనాశకో కా ఉపయోగ్ కర్కే మాటీ కే స్వాస్థ్య ఖరాబ్ కర్.

0: మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఐఆర్ న్యూస్ _HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది. మంత్రివర్గ సమావేశానంతరం కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ, ఈ చెల్లింపు కోసం ప్రభుత్వం 2,009 కోట్ల రూపాయలకు పైగా నిధులను కేటాయించిందని తెలిపారు. అర్హత కలిగిన ప్రతి ఉద్యోగికి 78 రోజులకు గాను మొత్తం 17,951 రూపాయలు చెల్లించనున్నట్లు పేర్కొన్నారు. ట్రాక్ మెయింటెనర్లు, లోకో పైలట్లు, ట్రైన్ మేనేజర్లు, స్టేషన్ మాస్టర్లు, సూపర్వైజర్లు, టెక్నీషియన్లు, పాయింట్స్మెన్లు, మంత్రిత్వ శాఖ సిబ్బందితో సహా గ్రూప్ సి రైల్వే సిబ్బంది దీని పరిధిలోకి వస్తారని మంత్రి తెలిపారు. 2026-27 నుంచి 2030-31 వరకు 5 ఏళ్లపాటు జాతీయ సామాజిక సహాయ కార్యక్రమాన్ని కొనసాగించేందుకు మొత్తం 53,428 కోట్ల రూపాయల బడ్జెట్తో మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
1: रेलवे के करीब 11,40,770 कर्मचारियों के लिए परफॉर्मेंस लिंक्ड बोनस 78 दिनों का बोनस आज कैबिनेट ने अप्रूव किया. ये दीपावली का उपहार है रेलवे के सभी कर्मठ कर्मचारियों के लिए जो दिन रात मेहनत करते हैं. करीब 2,009 करोड़ रुपए का टोटल बोनस है.
0: వేగంగా మారుతున్న యుద్ద స్వభావం నేపథ్యంలో స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ది, ఉన్నతీకరణను వేగవంతం చేసేందుకు రక్షణ రంగానికి చెందిన అన్ని విభాగాలు కలిసి పనిచేయాలని కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి కాన్పూర్ నిర్వహించిన నిధుల సేకరణ ప్రచార ప్రారంభోత్సవంలో మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఏఐ, అటానమస్ సిస్టమ్స్ తదితర సాంకేతికతలు సైనిక గతిని పునర్నిర్మిస్తున్నందున స్వదేశీ సాంకేతిక సామర్థ్యాలను బలోపేతం చేయడం కీలకమని అన్నారు. విద్యా పరిశోధనను రక్షణ పరిశ్రమల అవసరాలతో అనుసంధానించడం ద్వారా ఐఐటీలు గణనీయమైన సహకారం అందించగలవని మంత్రి అన్నారు. వికసిత్ భారత్ దార్శనికతను సాకారం చేయడంలో ఉన్నత విద్య, పరిశోధన సంస్థలు ప్రముఖ పాత్ర పోషిస్తాయని మంత్రి పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ 3 రోజుల పాటు యుఏఈలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా భారత్ యుఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం పురోగతిని సమీక్షించేందుకు జయశంకర్ ఆ దేశ విదేశాంగ మంత్రితో ద్వైపాక్షిక సమావేశం నిర్వహిస్తారు. అబుదాబిలో జరిగే రైజినా మిడిల్ ఈస్ట్ కార్యక్రమం 2వ ఎడిషన్లో జరిగే చర్చల్లో జయశంకర్ పాల్గొంటారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. సంజు శాంసన్ 56 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా తిలక్ వర్మ 43 పరుగులు చేశారు. వెస్టిండీస్ తరపున కీమోపాల్ 5 వికెట్లు తీశారు. అంతకుముందుగా బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. వెస్టిండీస్ కెప్టెన్ షాయ్ హోప్ 50 బంతుల్లో 102 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచారు. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్ లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో సహా మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాలలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలో జరిగే జాతీయ సరస్ మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రారంభిస్తారు. భారత్, కెనడా దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించేలా ఒక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని నిర్మించేందుకు భారత్ కట్టుబడి ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 11,40,000 మందికి పైగా రైల్వే ఉద్యోగులకు 78 రోజుల వేతనానికి సరిపడా బోనస్ ను కేంద్ర మంత్రివర్గం ఆమోదించిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. భారత్ వెస్టిండీస్.

0: జట్ల మధ్య నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 వింటారు.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం. ఉదయ తరంగిణి.

0: ఉదయ తరంగిణి కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో విందాం భాగవత నీరాజనం ధారావాహిక, అనంతరం కాకతీయుల కాలం నాటి సప్తమాతృక ఆలయాలు ఆరాధనా క్రమం, డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం. ముందుగా విందాం.
1: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

పోతన విరచిత ఆంధ్ర మహాభాగవతంలోని ముఖ్య ఘట్టాలకు వ్యాఖ్యానం. వినండి భాగవత నీరాజనం.

0: ఈనాటి ధారావాహిక కార్యక్రమం 61వ భాగంలో యయాతి దుష్యంతుల కథ వింటారు. వ్యాఖ్యానం ఆచార్య కోవెల సంపత్ కుమారాచార్య. పద్యపఠనం వి వెంకట్రామారావు.
1: శర్మిష్ఠా యయాతి కామ సంబంధం నిరంతరాయంగానే కాక పరమరహస్యంగా కూడా సాగింది. చివరకు శర్మిష్ఠ దృక్ష్యుడు, అనువు, పూర్వు అనే ముగ్గురు కొడుకులను కన్న తర్వాత గాని దేవయానికి ఈ విషయం తెలియలేదు. తన భర్త యయాతి, చేటికగా ఉండిన శర్మిష్ఠ తనను ఇంత మోసం చేస్తారని కలలో కూడా ఆమె అనుకోలేదు. అయితే శర్మిష్ఠది తప్పు అని దేవయానికి అనిపించలేదు. ఆమె స్థితిలో అది సహజమేననుకుంది. కాని యయాతి తెలిసి తెలిసి కామాంధుడై తనను మోసగించాడు. తన తండ్రి షర్మిష్ఠాసంగమం వద్దు అని స్పష్టంగా చెప్పినా కూడా అతడు వినిపించుకోలేదు. ఆమెకు ఆయన మీద విపరీతమైన కోపం వచ్చింది. తండ్రి దగ్గరికి వెళ్ళింది. ఆమెను బతిమాలుతూ యయాతి కూడా వెంట వెళ్ళాడు. మామకేల చెప్ప, మాను, సరోజాక్షి, ధనుజ తనుజ అంటే శర్మిష్ఠను పొంది తప్పు వడితి. కాముకుడనైన నన్ను కరుణింపు, పతిమాట తండ్రి మాట కంటే తగును నీకు అని పాదాల మీద పడ్డాడు. ఆమె మాట్లాడలేదు. అప్పుడు శుక్రుడు, నా మాటను ధిక్కరించి నీ యవ్వన గర్వంతో కామాతోడ వేణావు. కాముకులకు లోలుపులకు కలవే నిజముల్. ఏ స్త్రీల మీద నీకు ఇంత కామాతురత్వం ఉన్నదో అలాంటి స్త్రీలందరికీ హేయమైన ముసలితరం నీకు కలుగుతుంది అని శపించాడు. అప్పటికీ యయాతికి తెలివి వచ్చినట్లు లేదు. నీ పుత్రి ఎందు మానవు నాకున్ కామోపభోగ వాంఛలు. నీ కూతురు మీద కామోపభోగ వాంఛ నాకు తగ్గలేదు. అవి తీర్చుకొని ముసలితనం పొందుతాను అని దేవయానితో తన నగరానికి తిరిగి వచ్చాడు. ముసలితనం వచ్చేసింది. మొత్తం 5 కొడుకుల్లో పెద్దవాడైన యదువును పిలిచి, నీ తల్లిని కన్న తండ్రి వల్ల నాకు ఈ ముసలితనం వచ్చింది. నాకేమో కామవాంఛ తీరలేదు. నీ యవ్వనం నాకిచ్చి నా వార్ధక్యం నీవు తీసుకో అన్నాడు. అప్పుడు వార్ధక్యం వల్ల కలిగే దుస్థితిని వివరించి తండ్రి మాటను నిరాకరించాడు పెద్దవాడు యదువు. మిగిలిన ముగ్గురు కూడా అట్లాగే నిరాకరించారు. చివరకు యయాతి కడగొట్టు కొడుకు పూర్వును అడిగాడు. అతని మాట విని గురుభక్తి గుణాధారుండైన పూర్వు,

0: దాల్చి నా తరుణిమన్ నీకిచ్చెదన్ పంపినన్ కయ్యంబాడెడి పుత్రకుండు క్రిమి సంకాసుండు కాకుండునే
1: అంటూ కన్న తండ్రి చెప్పిన పని చేసిన సుగతి కొంగు పసిడియ కాదే, తండ్రికి మారు చెప్పే కొడుకులు అధములు అంటూ తన యౌవనం యయాతికిచ్చి వార్ధక్యం స్వీకరిస్తాడు. యయాతి ఈ ద్వితీయ యవ్వనంలో షణ్మిష్ఠ వైపు వెళ్లలేదు, దేవయానితోనే కామవాంఛలన్నీ తీర్చుకుంటున్నాడు. కాని ఎంతకాలమిట్లా, చివరకు విసుగు పుట్టింది. ఈ తృష్ణ ఎంతకూ చల్లారదు, ఎంత అనుభవించినా చల్లారదు. నజాతు కామ కామానాం ఉపభేగేన సామ్యతి హవిషా కృష్ణవర్త్మేవ భూయేవాభివర్ధతే. వ్యాసమహర్షి చెప్పిన ఈ మాటలను పోతనగారి ద్వారా వింటే కామోపభోగ సుఖములు వేమారును పురుషుడు అనుభవించుచునున్నన్ కామం శాంతి పొందదు, ధూమధ్వజుడు ఆజ్యవృష్టిన్ తృంగుడు వడునే. నిప్పులో నెయ్యి వేస్తే నిప్పు చల్లారదు, ఇంకా పెరుగుతుంది. అట్లాగే అనుభవించిన కొద్దీ తృష్ణ పెరుగుతూనే ఉంటుంది. ఈ పెరుగుదల భరింపరానంత విసుగు కలిగించినప్పుడు గాని యయాతికి జ్ఞానోదయం కలగలేదు. కలిగిన తర్వాత ఆలస్యం లేదు. దేవయానితో చర్చించి అన్నింటినీ అందరినీ వదిలి అడవులకు పోయి తపశ్చర్యకు నిశ్చయించుకుంటాడు. అడవులకు వెళ్లే ముందు తన ముసలితనం తాను తీసుకుని పూరునికి అతని యవ్వనం అతనికిస్తాడు. రాజ్యానికి అతన్నే అభిషిక్తుని చేస్తాడు. తొలి నలుగురికి కొంత కొంత రాజ్యం ఇస్తాడు, కాని వారికి పట్టాభిషేకం చేయడు. అందువల్ల యదువు మొదలైన వారికి రాజ్యం ఉన్నా కూడా రాజు అనే పదవి లేకుండా పోయింది. భారతంలో యదువు మొదలైన వారికి రాజాధికారం యయాతి నిషేధించినట్లు స్పష్టంగా ఉంది, కాని భాగవతంలో సూచనకు మాత్రమే ఉంది. కాగా యదువంశీయులు రాజు కాకుండా పోవడానికి కారణం యయాతి చేసిన కట్టడి. మరి కృష్ణుడు యదువంశీయుడు కాబట్టి రాజు కాడు. యయాతి ఆ తరువాత నిర్మూలిత సకల సంగుండై నిత్య రజస్తమో గుణంబులు దిగనాడి నిర్మలంబై పరమంబైన వాసుదేవాభిధాన బ్రహ్మంబునందు స్వతసిద్ధమైన భాగవతగతి చెందాడు. దేవయాని కూడా పథికులైపోవచ్చు పానీయశాలలను చల్లగా ఉండెడి జనుల ఎట్ల సంసారమున కర్మ సంబంధులై వచ్చి ఆలిబిడ్డలు మగండు అనుచు కూడి ఉండుటగాని సంయోగంబు నిత్యంబు కాదు, ఇదంతా ఈశ మాయాప్రకల్పితంబు అన్న అవగాహనతో సర్వ సంగముల విడిచి హరిపద ధ్యాని ముక్తి పొందింది. మరి షర్మిష్ఠ ఏమైంది? ఆమె విషయం అటు భారతంలో కాని ఇటు భాగవతంలో కాని పట్టించుకున్నట్టు కనిపించదు. భగవంతుడే ఆమెను పట్టించుకుని ఉండి ఉంటాడు, కాబట్టి ఆమె విషయం ఆయనకు మాత్రమే తెలుసు. ఈ విధంగా యయాతి కథ చెప్పి శ్రీశుకుడు, భారత, నీవు జనించిన పూరుని వంశంబునందు పుట్టిన వారిని సారు యశోలంకారుల ధీరుల వినిపింతు అధిక తేజోఘనులను అంటాడు. భారత అంటే భరత వంశీయుడా అని. ఇది పరీక్షిత్తును శ్రీశుకుడు చేసిన సంబోధన. భరతుని వంశం పూర్వవంశంలోనిది, అందుకని ఆ వంశం వారిని చెప్పడంతో ఆరంభిస్తున్నాడు. పూరుని కొడుకు జనమేజీయుడు. ఆయన తరువాత ఆ వంశంలో 11వ వాడు సుమతి. సుమతి కుమారుడు దుష్యంతుడు. దుష్యంతుడు కూడా వీరుడు పరాక్రమవంతుడైన సాధారణ నృపాలుడే, కాని ఆయన కథలో కొంత వైచిత్రి ఉంది. దుష్యంతుడికి వేట అంటే చాలా ఇష్టం. యయాతి మాదిరిగానే ఆయన తరచుగా వేట కోసం అడవులకు వెడుతుండేవాడు. అయితే ఒకసారి మృగయూధంబుల వెంటను మృగలాంఛన సన్నిభుండు మృగయాతురుడై మృగయులు కొందరు కొలువగా మృగరాజ పరాక్రమంబు మెరయగ వచ్చారు. మృగయూధము అంటే లేళ్ల గుంపు. మృగలాంఛనుడు అంటే చంద్రుడు. మృగయ అంటే వేట. మృగరాజు అంటే సింహం. మృగ శబ్దాన్ని ఇన్నిసార్లు పద్యంలో ఉపయోగించడం ఒక శబ్దాలంకారం కావచ్చు. పోతనగారి శబ్దాలంకార విధానం సుప్రసిద్ధమే. అదట్లా ఉంచి మృగ శబ్దానికి వెదుకబడేది అని అర్థం. కాగా ఈ అర్థం గల ఈ శబ్దాన్ని ఒక అలంకారమనిపించే విధంగా ఉపయోగిస్తూ

ఆ దుష్యంతుడు ఏదో తెలియని దాన్ని వెదుక్కుంటూ వస్తున్నాడు అన్న స్ఫూర్తిని పోతరగారు మనకు కలిగిస్తున్నారేమోననిపిస్తుంది. దుష్యంతుడు తాను దేన్నో వెదగడానికి బయలుదేరానని అనుకోడు. తాను వెదుకుతున్నాననే భావమే ఆయనకు లేదు. కానీ కథలో ఆ అంశం ఉంది. ఈ పద్యం ద్వారా భావుకులకు ఆ అంశం స్ఫురించి ఒక చమత్కారం కలుగుతుంది. అదట్లా ఉంచి ఆయన వేటాడుతూ ఇట్లు వచ్చి దైవయోగంబున కణ్వమహాముని తపోవనంబు చేరుకున్నాడు. ఆ తపోవనంలో ఉరుతర శ్రాంతాహి యుగళంబులకు పింఛముల విశరుడు కేకి ముఖ్యములను దుష్యంతుడు చూచాడు. మిక్కిలి అలసిపోయిన పాముల జంటకు నిముళ్ళు తమ పింఛాలతో విసురుతున్నాయి. ఇక్కడ జంట అంటే మిథునం. అవి ఆ క్రియలో అలసిపోయినాయి. నిజానికి పాములు నిముళ్ళు వేరు జంతువులు. ఆ వైరం లేకుండా అవి ప్రవర్తిస్తున్నాయి. ఇట్లా ఆయన అక్కడ అనేక వైరు జంతువులు కలిసి ఉండటం చూశాడు. ఇదిట్లా ఉంచి ఇక్కడ విశేషం ఏమిటంటే ఈ జంటలన్నీ ఏదో విధమైన మన్మథ క్రీడలో దుష్యంతుని కనిపించాయి. ముద్దాడు మృగేంద్రములు, రతులు సాగించు సారంగములు, ఈ విధంగా రాబోయే కథకు దుష్యంతుని మానసిక ప్రవృత్తిని పోతనగారు ఈ వర్ణనలోనే నిర్మిస్తున్నారు. ఇత్తరగున మృగజాతుల పొత్తులు మీ మెరుగము అనుచు భువల్లభుడు తపోవనంలో ప్రవేశించాడు. అక్కడి సల్లలితానిలముల వలన సంతుష్టుడైనాడు. ఇందిందిర చికుర అంటే తుమ్మెదరెక్కల వంటి ముంగురులు గల ఒక సుందరి ఉందని ఆయనకు చెబుతున్నట్టుగా తుమ్మెదలు మోగుతున్నాయిట. మన్మథుని శరాగారం వంటి మామిడి చెట్టు మీద కోకిగళ్ళలు కూస్తున్నాయిట. ఈ దశలో తన పరివారాన్ని ఆశ్రమం వెలుపననే ఉండమని ఒంటరిగా ముందుకు సాగి

0: హలో కుసుమ సంపన్న స్థలించూచి ఆ భూకాంతుండు శకుంతలన్ నవనటత్ భ్రూపర్యటత్ కుంతలన్.
1: ఆమె శరీర నిర్మాణం చూసి ముగ్ధుడైనాడు. మన్మథ బాణాలు అతని మీద కూర్చున్నాయి. అయితే ఆ స్థితిలోనూ ఆయన మనస్సులో ఒక సందేహం. వన్యాహారములన్ జితేంద్రియత నావాసించు నా కన్నుడు ఈ కన్యారత్నమునేగతెన్ కన్యడెన్. కాదు, ఈ కురంగాక్షి రాజన్యాపత్యము కాగనోపు అభిలాషంబయ్యే కాదేని అన్యాయక్రియలందు పౌరవులకింద ఆశించునే ఉచిత్తము. మహర్షి, జితేంద్రియుడు అయిన కణువునికి ఈ కన్యారత్నము కూతురు ఎట్లా అవుతుంది? కన్యారత్నము అన్నాడు. నరత్నం అన్విష్యతి మృగ్యతే హితత్ అని కాళిదాస సూక్తి. రత్నం వెదకబడుతుందే తప్ప అది వెదుక్కుంటూ రాదు. దుష్యంతుడు వెదుక్కుంటూ వచ్చాడు. అయితే ఈమె రాసకూతురే ఉంటుంది. అందుకే ఆమె మీద నాకు కోరిక కలిగింది. పూర్వంశీయుల చిత్తములు అన్యాయములందు అధర్మములందు తగులుకోవుగదా అని కాళిదాస దుష్యంతుని ధోరణిలో నిర్ణయించుకుంటాడు. అయినా అడిగి తెలుసుకోవాలనుకుంటాడు. ఎట్లా అడగాలో తెలియక తడబడుతూ ఉంటాడు. చివరకు
0: భూపాలక కన్యకవని

0: అని ఆమెతో అంటాడు. అప్పటి వరకు ఆ రాజకుమారుని వదన చంద్రికా రసంబు నేత్ర చకోరంబుల త్రాగుచున్న ఆ శకుంతల అతన్ని మోహించి మన్మథబాణాలు మిదపడుతూ ఉండగా, తాను మేనకా విశ్వామిత్రుల కూతురునని, కన్నుడు తనను పెంచినాడని, సర్వము ఆ మునికి తెలుసునని, నా అదృష్టం వల్ల నిన్ను చూశాను, ఇక కృతార్థురాలనవుతాను, ఆతిథ్యం స్వీకరించమంటుంది. అప్పుడు రాజు, నీవు రాచకూతురువి, అనువైన రాజకుమారుని నీయంతట నీవే స్వీకరించవచ్చు అని తీయని మాటల నెయ్యంపు పలుకుల వలన అయ్యువిధను ఇయ్యకొలిపి, అంటే ఆమెను ఒప్పించి ఆమెను గాంధర్వ వివాహం చేసుకున్నాడు. ఆ రోజంతా ఆమెతో కామం అనుభవించాడు. తెల్లవారి తన నగరానికి వెళ్ళిపోయినాడు. మరి ఆ తరువాత వచ్చే వారం ముచ్చటించుకుందాం.
1: ఇంతవరకు మీరు దుష్యంతోపాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాత ఆచార్య కోవెల సంపత్ కుమార్ ఆచార్య. పద్యపఠనం శ్రీ వి వెంకట్రామారావు.

0: శ్రోతలు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఆకాశవాణి నిలయంలో సమయం 7:30. ఈ సమయంలో మీరు వింటున్నారు ఉదయ తరంగిణి. ఉదయ తరంగిణి కార్యక్రమంలో ఇప్పుడు వినండి కాకతీయుల కాలం నాటి సప్తమాతృక ఆలయాలు ఆరాధనా క్రమం, డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం.
1: ప్రాచీన కాలం నాటి మాతృస్వామిక వ్యవస్థలో సంతానం కేవలం స్త్రీ సొత్తు. సంతానం పైననే తన దృష్టిని కేంద్రీకరించి వారికి ఆహారాన్ని సేకరిస్తూ జబ్బుల నుండి రక్షణ కల్పిస్తూ ఆలనా పాలన అంతా తానే అయి చూసుకునేది. అందువల్ల నాడు తల్లి పాత్ర ఎనలేనిది. అలాగే ప్రకృతిని పెంచి పోషించే ఒక అతీత శక్తి ఉందని, ఆమె అమ్మతల్లి అని తన సామాజిక అవగాహనతో మనిషి ఊహించాడు. తర్వాత క్రమంగా పితృస్వామిక వ్యవస్థ ఏర్పడినప్పటికీ పురుషుడు తన వ్యాపకాన్ని ఇంటి బయటనే ఏర్పరచుకుని స్త్రీని ఇంటి వ్యవహారాలకు బాధ్యురాలను చేయటం వల్ల స్త్రీ ప్రాధాన్యత పెరిగిందే తప్ప తగ్గలేదు. పిల్లల పెంపకం, ఇంటి సంరక్షణ, చికిత్సా పద్ధతులు ఇంట్లో ఆమె నిర్వహించేది. ప్రకృతిని సంరక్షించే అమ్మతల్లి ప్రతిరూపంగా స్త్రీ ఆ బాధ్యతలన్నీ నిర్వహించేది. అందువల్లనే మాతృ ఆరాధన సంస్కృతికి చెందిన మౌలికాంశాలు అనంతర కాలంలోనూ కొనసాగాయి. మతపరంగా ఎన్నో సంస్కరణాత్మక సిద్ధాంతాలు పుట్టాయి, ప్రచారమయ్యాయి. జైన బౌద్ధాలు సామాన్య ప్రజల ఆధ్యాత్మిక దాహాన్ని తీర్చడానికి, విజ్ఞానాన్ని పంచడానికి ఎంతో కృషి చేశాయి. దైవచింతన కంటే సదాచారానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చిన ఈ రెండు మతాలు మాతృ ఆరాధనలో సామాన్యులకున్న తిరుగులేని నమ్మకాన్ని త్రోసిరాజనలేకపోయాయి. అందుకే బౌద్ధులు హారీతిని, జైనులు కూష్మాండిని లేదా కాకతమ్మను ఆరోగ్య దేవతలుగా అంగీకరించారు. ఇలా చేయడానికి బలమైన కారణం ఉంది. అతి ప్రాచీన కాలంలోనే మతానికి, మానవ కళ్యాణకారకమైన వైద్యానికి అవినాభావ సంబంధం ఏర్పడింది. కలరా, మసూచి వంటి అంటువ్యాధులు మనిషిలో భయాందోళనలను కలిగించాయి. అతి స్వల్పకాలంలో పాకి ప్రాణాంతకంగా పరిణమించే ఈ వ్యాధులకు భయపడి దేవతలను ఆరాధించారు. అమ్మతల్లి ప్రకృతిలోని జీవులను, అంటే మనుషులను, పశుపక్ష్యాదులను, పంటలను పోషించే దేవత అని నమ్మి శరణు వేడేవారు. రాను రాను జనపదాల్లోని ప్రజలు గ్రామదేవతలను ప్రతిష్ఠించుకునే ఆచారం వచ్చింది. దక్షిణ భారతదేశమంతటా ఈ సాంప్రదాయ ప్రభావం కనిపిస్తూ ఉంటుంది. ఆంధ్రదేశ జనపదాల్లో ఆరోగ్య పరిరక్షణకు పూజింపబడిన దేవతల్లో 7 అక్కలు ప్రధానంగా చెప్పదగినవారు. ఈ అక్కలనే వైదిక మతస్థులు స్వీకరించి సప్తమాతృకులుగా పురాణాల్లో చేర్చారు. కాకతీయుల నాటికి 7 అక్కల పేర్లు ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకంగా ప్రచారమయ్యాయి. ప్రతి గ్రామం లేదా పట్టణంలో ఒక రక్షక దేవతను నెలకొల్పేవారు. ఆమె కాక చెరువు కట్ట మీద కట్టమైసమ్మ, పొలాల్లోనూ పంటలను కాపాడడానికి ఎన్నెమ్మ, పంటమైసమ్మ, పోలమ్మ, ఎల్లమ్మ వంటి దేవతలను ప్రతిష్ఠించి పూజించేవారు. ఆ గ్రామానికి ఏ దేవత ప్రధానమైనదిగా ఉన్నప్పటికీ 7 కలిపి ఒకే శిలాఫలకంపై చెక్కి ప్రతిష్ఠించుకునే పద్ధతి ఉండేది. ఒక్కొక్కసారి ఈ దేవతలను కులదేవతలుగా భావించడం కూడా ఉంది. ఎల్లమ్మ, మాహురమ్మ, రేణుక అని పిలువబడే దేవత మాదిగ వారింటి కులదైవంగాను, కాకతమ్మ కాకతీయుల కులదైవంగాను, మూలగూరమ్మ రెడ్ల కులదైవంగాను, గంగమ్మ గొల్లలకు, పోచమ్మ కుమ్మరులకు, ఈదెమ్మ గౌండ్లకు కులదేవతలుగా భావించారు. ఈ కులదేవతలను ఆయా కులస్థులు తమ ఇంటి ఆడపడుచులుగా చెప్పుకుంటారు. వారే ఆ దేవతల కొలుపులు లేదా జాతరల సందర్భంలో ప్రధాన పాత్ర నిర్వహిస్తారు. అయితే ఏ దేవత తమ గ్రామ రక్షక దేవతగా గుర్తించబడిందో ఆమెను కుల వర్గ భేదాలు లేకుండా ఆ గ్రామ లేదా పట్టణ ప్రజలంతా కొలిచేవారు. ఆమె ఆగ్రహానుగ్రహాలపైననే తమ బ్రతుకులు ఆధారపడి ఉన్నాయని గట్టిగా నమ్మేవారు. వర్షాలు పడాలన్నా, చెరువులు నిండాలన్నా, ప్రజల్లో అంటువ్యాధులు ప్రబలకుండా ఉండాలన్నా ఆమె అనుగ్రహం కావాలనుకునేవారు. కాకతీయులకు పూర్వం మాతృదేవత విగ్రహాలను, 7 అక్కల సరసన ఉండే పోతురాజు విగ్రహాన్ని పరిసరాల పరిశుభ్రతకు ఉపయోగించే సున్నంతో తయారు చేసే పద్ధతి ఉండేది. కాకతీయుల నాటికి శిలాఫలకాలపై సప్తమాతృకులుగా 7 అక్కలను, వారి సోదరుడైన పోతురాజును, గణేశునుగా చూడొచ్చు.

రామప్ప తటాకపు ఒడ్డున ఉన్న ఆలయంలో ఇలాంటి శిలాఫలకం ఉన్నది. ఇక ఊరూరా ఏడుగు రెక్కలను ఒకే శిలాఫలకంపై మలిచినవి కోకొల్లలుగా కనిపిస్తాయి. కాకతీయులు ఆరాధించిన కాకతీ దేవాలయం ఎక్కడ ఉన్నదో ఇతిమిద్దంగా తెలియదు. కాకపోతే అక్కడక్కడా కాకతి విగ్రహాలు బయటపడ్డాయి. ఏకశిలా నగరంలో ఒక కాకతి ఆలయం ఉండేదని క్రీడాభిరామం చెప్తుంది. కాకతీయుల మూలపురుషుడు గుమ్మడి తీగకు పుట్టాడని ఆలంకారికంగా ఒక శాసనం చెప్తుంది. దీన్ని బట్టి కాకతీయులు గుమ్మడమ్మ లేదా కూష్మాండిని లేదా కాకతి పరంపరలోని వారని తెలుస్తుంది. ఈమె జైనులు అనుమతించిన ఆరోగ్య దేవత. భయంకరమైన అంటువ్యాధులు సోకినప్పుడు ప్రజలు సాంప్రదాయక ఆరాధనా పద్ధతుల నుండి ఓదార్పును పొందేవారు. వారికి ఆ విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి అవసరమైన మానసిక స్థైర్యాన్ని ఈ మాతృదేవత ఆరాధన ఇచ్చేది. దీనితో అందుబాటులో ఉన్న వైద్య ప్రక్రియలు వారిపై బాగా పనిచేసేవి. అదే అధైర్యంగా ఉన్న పరిస్థితిలో జన నష్టం ఎక్కువగా జరిగేది. ఈ సత్యాన్ని గుర్తించే అన్ని మతశాఖల వారు ఈ మాతృదేవతారాధనను ఖండించలేదు. చరక సుశ్రుతుల వంటి వైద్య పండితులు కూడా ఈ సత్యాన్ని గుర్తించే శీతల అనే దేవత ఆరాధనను చికిత్సలో భాగంగా చేశారు. కాకతమ్మను తర్వాత కాలంలో దుర్గ అవతారంగా చెప్పారు. ఈమెకు సైదోడు ఏకవీరాదేవి అని క్రీడాభిరామం వర్ణించింది. ఈమెనే ఎల్లమ్మ రేణుక అనే పేర్లతో పిలుస్తారు. ఓరుగల్లులో ఈనాటికి ఈమె ఎల్లమ్మ పేరిట పూజలందుకుంటున్నది. ఎల్లమ్మ గుడి ప్రాంతాన్ని ఎల్లమ్మ బజారు అంటారు. ఇక్కడి పూజా కార్యక్రమాలను కుమ్మర్లు నిర్వహిస్తారు. అందులోనూ ముఖ్యంగా స్త్రీలే ప్రాత సంధ్యా సమయాల్లో పూజలు నిర్వహిస్తారు. ఇటీవల కాలంలో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. బ్రాహ్మణ పూజారి ప్రతి మంగళవారం పూజలు నిర్వహిస్తున్నారు. ఈ దేవత జాతర ఉగాది నెల ఉందనగా మొదలై పండుగ వరకు జరుగుతుంది. మళ్లీ శ్రావణమాసం అంతా జరుగుతాయి. అన్ని కులాల వారు అన్ని ప్రాంతాల వారు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. కొలుపుల సందర్భంలో కోళ్లను మేకలను బలి ఇస్తారు. రోజువారీ పూజా కార్యక్రమంలో సాకపోయటం ఉంటుంది. అమ్మవారికిరువైపులా కళ్లుతో నిండిన కుండల నుంచి సాకపోస్తుంటారు. అమ్మవారి ఆలయం శిథిలమైపోగా ఇటీవల కాలంలో ఆధునిక పద్దతిలో పునర్నిర్మాణం జరిగింది. అమ్మవారి ప్రక్కనే ఆమె సోదరి అని చెప్పబడుతున్న వీరగౌరమ్మ త్రిశూలధారిణిగా ఉన్నది. ఢమరుకానికి ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. ఆలయం ఎదురుగా వందల సంవత్సరాల నాటి రావి చెట్టు ఉంది. అమ్మవారి కుడివైపున ప్రత్యేక ఆలయంలో కాకతీయుల నాటి ఆంజనేయ విగ్రహం పూజలందుకుంటున్నది. కాకతీయ వంశస్థులకు కాకతమ్మ తరువాత ప్రధాన దైవం ఏకవీరాదేవి. రుద్రమదేవికి ఇష్టదైవమైన ఈమె ప్రధాన ఆలయం వరంగల్కు సమీపంలోని ముగిలిచెర్ల గ్రామంలో ఉంది. ప్రస్తుతం ఈ ఆలయం శిథిలమై ఉంది. ఈమె విగ్రహం ముళ్లకంచెల్లో ఒక శిలాఫలకంపై ఉన్నది. ప్రక్కనే ఉన్న ఆలయంలో కాకతి విగ్రహాన్ని ఎక్కడి నుండో తెచ్చి చేర్చారు. ఆలయం ముందున్న ధ్వజస్తంభం, పక్కనే ఉన్న బావి ఒకనాటి ఈ ఆలయ ప్రాశస్త్యాన్ని చాటుతాయి. ఆ బావిలో నుండి ఊరుగల్లు కోటకు సొరంగ మార్గం ఉండేదని ప్రతీతి. రుద్రమదేవి తన కుమార్తె ముమ్మడమ్మతో కలిసి ఈ ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకునేదట. ఒకసారి ఆమె ముగిలిచెరల్లో ఉండగా ఆమె సవతి తమ్ముళ్లు హరిహర మురారిదేవులు తిరుగుబాటు చేసి సింహాసనాన్ని ఆక్రమించుకున్నారట. ఈ విషయం తెలుసుకుని రుద్రమ తన సైన్యంతో ఓరుగల్లును చుట్టుముట్టి తమ్ముళ్లను బంధించి తన అధికారాన్ని కాపాడుకున్నది. ఆ తర్వాత కొద్ది కాలానికే దేవగిరిరాజు మహాదేవుడు దండెత్తిరాగా రుద్రమ ఏకవీర ఆలయం నుండే స్వరంగ మార్గాన కోటకు చేరుకుని రాజ్యాన్ని రక్షించుకున్నదట. ఈ విధంగా ముగిలిచెర్లలోని ఏకవీర ఆలయంతో రుద్రమదేవికి ఎంతో అనుబంధం ఏర్పడింది. ఓరుగల్లులో ఉన్న మరొక మాతృదేవత ఆలయం పోచమ్మ గుడి. ఈ గుడి ఓరుగల్లు రైల్వే స్టేషన్కు అతి సమీపంలో ఉంది. ఒకప్పుడు సువిశాల ప్రాంగణంలో చెరువుగట్టున ఈ ఆలయం ఉండేదంటే ఇప్పుడెవరూ నమ్మరు. చెరువు పూడిపోయి దానిపై రైలు మార్గం కూడా ఏర్పడింది. చుట్టూ భూమి ఆక్రమణకు గురై ఆలయ ప్రాంగణం కుంచుకుపోయింది. పోచమ్మను ఆటపాటలమ్మ అని కూడా అంటారు. ప్రోచే అమ్మ అంటే పాలించే తల్లిగా ఈమెను పూజిస్తారు. ఈమెతో సహా ఏడుగు రెక్కలు ఒకే రాతిపై చెక్కిన ఫలకాన్ని ప్రతిష్ఠించి ఉంచారు. ఎదురుగా వందల సంవత్సరాల నాటి రావి చెట్టు, దాని క్రింద శిలారూపంలో పోతురాజు ఉన్నారు. పరిశుభ్రత పాటించకుండా, అమ్మ ఆదర్శాలను గౌరవించకుండా ఉంటే ఆమె ఆగ్రహించి బాలారిష్టాలను, అంటువ్యాధులను కలిగిస్తుంది. అందువల్ల ఎల్లప్పుడూ పరిసరాలను, పరిశుభ్రతను పాటిస్తూ పసుపు, కుంకుమ, సున్నాలతో అమ్మను అర్చిస్తూ ఉండాలని ప్రజలు భావించేవారు. ఆటలమ్మ పొంగు, మసూచి, గవదబిళ్లలు, కలరా వంటి విషజ్వరాలు సోకినప్పుడు అవి పాకకుండా ఉండేందుకు ప్రత్యేక కొలుపులు కొలుస్తారు. సాధారణంగా ప్రతి సంవత్సరం శ్రావణమాసంలో జాతరలు, ప్రత్యేక ఆరాధనలు నిర్వహిస్తారు. ఇక్కడ కూడా కుమ్మరులే పూజారులుగా ఇప్పటికీ ఉన్నారు. ఉదయం సాయంత్రం పవిత్రీకరణ తర్వాత సాకపోసి నివేదన చేస్తారు. సాంబ్రాణి ధూపం వేస్తారు. ప్రతి మంగళవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి. కొలుపుల సందర్భంలో ఊరులోని వారంతా తప్పనిసరిగా పరిసరాల పారిశుధ్యాన్ని పాటించాలి.
రోజూ ఆవుపేడతో అలికి ఎర్రటి జాజుమట్టితోనూ సున్నంతో

వాకిళ్లను అలంకరించేవారు. గడపలకు వేపాకులు, తులసీ దళాలు చేర్చి తోరణాలుగా కట్టేవారు. ఇంట్లో బాలింతగానీ చూలింతగానీ ఉంటే వాకిలి గూట్లో ఆవుపేడతో చేసిన బాలదానమ్మను పసుపు కుంకుమలతో పూజించి ఉంచుతారు. తెల్లటి గుడ్డను పసుపు నీళ్లలో ముంచి ఆ గూటికి తెరగా వేస్తారు. ఈ బాలదానమ్మ ఏడుగు రక్కల్లో ఒకతే. గర్భంలోని పిండాన్ని, పసిపిల్లలను కాపాడే దేవతగా భావించేవారు. సింహాసన ద్వాతంసిక అనే గ్రంథం వల్ల ఈ విషయాలు మనకు తెలుస్తున్నాయి. ఈ విధంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని శ్రావణమాసంలో అంటే వర్షాకాలంలో పిల్లలకు వచ్చే వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్త పడేవారు. ఆ రోజుల్లో వైరస్నే భూతం అనేవారు. భూతాలంటే శూన్య నుండి ఏర్పడి కంటికి కనపడకుండా ఉండే సూక్ష్మజీవులని అర్థం. అర్చనా విధానంలో ప్రార్థన, నివేదన, పవిత్రీకరణ అనేవి ముఖ్య భాగాలు. ప్రార్థనలు మంత్రతంత్రాలతో కూడినవిగా కాక సామాన్య ప్రజల వాడుక భాషలో లయబద్దంగా చేసే వినపాలుగా ఉంటాయి. నివేదన ధూప దీప నైవేద్యాలే కాక బలివంటి అమానుష కృత్యాలు జరుగుతాయి. కుండ ప్రకృతి మాతకు, తల్లికి ప్రతీక. సాంకేతిక పరిజ్ఞానంతో మానవుని స్థిర నివాస జీవనంలో బహువిధాలుగా పనికివచ్చే ఈ పరికరాన్ని స్త్రీలే తయారు చేశారు. కాబట్టే మాతృ ఆరాధనలో కుండలో ప్రకృతి సిద్ధంగా చెట్ల నుండి తీసిన కళ్ళు నివేదనలో ప్రధానమైనవి. బోనాలుగా కుండలను ఒకదానిపై ఒకటి పేర్చి పెరుగుతో కలిపిన అన్నాన్ని కూడా సమర్పిస్తారు. ఇవన్నీ మసూచి, కలరా, ఆటలమ్మ మొదలైన రోగాలు సోకినప్పుడు చేసే పథ్యానికి సంబంధించినవి. పవిత్రీకరణ కార్యక్రమానికే ఇక్కడ అధిక ప్రాధాన్యత ఉంది. పవిత్ర వాతావరణం నెలకొనడానికి, భూతగాలులు దరిచేరకుండా ఉండటానికి తగిన చర్యలు చేపట్టేవారు. ఆవుపేడతో అలకడం, సున్నంతో ముగ్గులు పెట్టడం, పసుపు నీళ్లతో ముంచిన బట్టలను ధరించడం, ఆవపిండి చల్లడం, ఆవనూనెతో దీపం వెలిగించటం, వేప మండలతో పరిసరాలను అలంకరించడం, సాంబ్రాణి ధూపం వేయటం మొదలైనవి ఈ పవిత్రీకరణ కార్యక్రమంలో ఉపయోగించే పద్ధతులు. ఇవన్నీ జానపదులు వైద్యంలో ఉపయోగించే సామగ్రి. ఈ మాతృదేవతల ఆరాధనలో మాదిగల చిందు నృత్యం తప్పనిసరిగా ఉంటుంది. మాతంగులు పాడుతుంటే మాదిగలు నృత్యం చేస్తూ ఉండేవారు. జమదగ్ని భార్య, పరశురాముని తల్లి అయిన రేణుక కథే ఇక్కడ ప్రధాన వస్తువు. ఏడుగు రక్కల కథను కామవల్లి మహాదేవి కథగా జక్కుల స్త్రీ ఏకశిలా నగరంలో చెప్తుండగా విన్నట్లు క్రీడాభిరామంలో వర్ణితమైంది. సామాన్యుల నుండి ప్రభువుల దాకా అందరూ ఈ మాతృదేవతల ఆరాధనలో సమానులే. అయితే ఈ దేవతల ఆలయాలు మాత్రం చిన్నవిగానే ఉంటాయి. సాంప్రదాయకంగా సున్నంతో కట్టిన గుడులవటం వల్ల శిథిలమైపోయి రావి లేదా వేప వృక్షాల క్రింద విగ్రహాలుగా కనిపిస్తున్నాయి. ఉన్న ఆలయాలు కూడా ఏకశాలలుగానే కనిపిస్తాయి. ఊరుగల్లులోని మట్టివాడలో చాలా చోట్ల రావి చెట్టు కింద కాని, రావి వేప కలిసిన చెట్టు క్రింద కాని ఈ దేవతా విగ్రహాలు నాటి నుండి నేటికి పూజలందుకుంటున్నాయి. విగ్రహాలు అంత నాజూకుగా ఉండవు. ఒక్కోసారి రేఖామాత్రంగానే ఏడు తలలున్నట్లు శిలాఫలకాలు దొరుకుతున్నాయి. వాటినే పసుపు కుంకుమలతో అలంకరించి పూజిస్తున్నారు. ఏకవీర లేదా ఎల్లమ్మ నాగదేవతలను పోలి కత్తి డాలు ధరించి అనేక చోట్ల కనిపిస్తుంది. చెరువు కట్టలపైన, దేవాలయ గోడల మీద, అలంకార శిల్పంలోనూ, దాదాపుగా అన్ని కాకతీయ ఆలయాల్లోనూ ఈమె విగ్రహాన్ని మనం చూడొచ్చు. మట్టివాడలోని గిరిమాజీపేటలో రాయినే గుర్తుగా చేసుకుని బొడ్రాయిగా కొలుస్తారు. ఈ బొడ్రాయినే భూతగ్రాహస్వామిగా నిలిపినట్లు క్రీస్తు శకం 3వ శతాబ్ది నాటి ఒక శాసనం తెలుపుతున్నది. తర్వాత ఈయనే పోతులయ్య లేదా పోతురాజుగా వర్ణింపబడ్డాడు. పురాణాలు సామాన్యులకు, మాన్యులకు సంస్కృతిపరంగా అంతరం ఏర్పడకుండా ఉండేటందుకు ఈయననే గణేశునిగా చెప్పాయి. ఓరుగల్లులోని పోచమ్మగూడిలోని పోతురాజు ప్రాచీన కాలం నాటి భూతగ్రాహస్వామిలాగానే శిలాస్తంభ రూపంలో రావి చెట్టు కిందనే ప్రతిష్ఠితుడయ్యాడు. రావి, వేప చెట్ల గాలి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించడమేగాక స్త్రీలలో ఋతుపరమైన వ్యాధులను, త్రిధాతు లోపాలను తొలగించి సంతాన వతులను చేయడంలో దోహదపడుతుందని ఆరోగ్య శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. 40 రోజుల పాటు నదీ స్నానం చేసి రావి చెట్టు ప్రదక్షిణ చేసి రావి చెట్టు పట్ట కషాయాన్ని త్రాగితే సంతానకాంక్ష గల స్త్రీలకు మంచి ఫలితం ఉంటుందని వైద్యశాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి. దీన్ని బట్టి ఆరోగ్య దేవతలుగా, సంతాన ప్రదాతలుగా ఏడుగు రక్కలు కాకతీయుల కాలంలో పొందిన ఆదరణ, ఆరాధనాక్రమం అర్థమవుతాయి. సామాజిక పరమైన సమన్వయ సాధనలో, పరిసరాల పారిశుద్ధ్య సాధనలో, వ్యాధి నిరోధక చర్యలను తీసుకోవడంలో ఈ మాతృదేవత ఆరాధన ఆనాటి పరిస్థితుల్లో ఏ విధంగా రూపుదిద్దుకున్నదో తెలుస్తుంది. ఋతుధర్మాన్ని బట్టి ఆయా ఋతువులలో సంక్రమించే వ్యాధుల బారిన పడకుండా, వ్యాధికారక క్రిములు వ్యాపించకుండా, గాలి విషపూరితం కాకుండా, వ్యాధి నిరోధక శక్తిని వాతావరణం, దేహం కూడా పొందుపరుచుకునే విధంగా తమ అవగాహనకు, వనరుల అందుబాటుకు అనుకూలంగా మలుచుకోవడానికి ఈ మాతృ ఆరాధనా క్రమాన్ని ఎలా ఉపయోగించుకున్నారో దీన్ని బట్టి గ్రహించవచ్చు. అన్నిటికీ మించి అమ్మపై ఉన్న అచంచల విశ్వాసం వారికి గొప్ప మనోస్థైర్యాన్ని ఇచ్చి ఉండాలి.
అందువల్లనే

ఎన్నో తరాలు గడిచినా శాస్త్రపరంగా ఎన్నో మార్పులు వచ్చినా జానపదులు ఈ ఆచారాలను ఆరాధనను కాలం చెల్లిపోయినవిగా భావించి మానుకోలేదు. ఈ సంస్కృతిలో కూడా కాలక్రమంలో సరైన అవగాహన లేక, మేధావుల పర్యవేక్షణ లేక హేతురహితమైన బొల్ల వంటి ఆచారాలకు ప్రాధాన్యత పెరిగి మంచి

0: ఆరాధనా క్రమం గురించి డాక్టర్ పి పద్మావతి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు విందాం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
3: ఎల్ఐసి వారి టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ జీవన రక్ష మీ సంతోషాలను సురక్షితంగా ఉంచుకోండి. మహిళలకు ప్రత్యేకమైన ప్రీమియం రేట్లు, బీమా రక్షణతో పాటు మరెన్నో సదుపాయాలు. మీ ప్రియమైన వారి భవిష్యత్తుకు భద్రత కల్పించండి, వారి సంతోషాలను వికసించనివ్వండి. ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
4: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని ఒకటికి రెండు సార్లు సరి చూసుకోండి.
5: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
6: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శ్రోతలు ఉదయ తరంగిని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. రుద్రమాదేవి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కైలాష్ కేర్ చిత్ర బృందం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.

0: నుండి శంకర్ మహాదేవన్ చిత్ర పడిన పాట, గీత రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం వందే మాతరం శ్రీనివాస్.
1: Out of the darkness came the light. All light begin in the darkness. We're all moving towards the light.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 8 గంటలు. ఇప్పుడు విందాం ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో జి రాజశేఖర్ మరియు బృందం ఆలపించిన జానపద గీతాలు.

మీరింతవరకు ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో రాజశేఖర్ మరియు బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి జానపద సంగీత కార్యక్రమం సమాప్తం. తరతరాలకు చెరగని సప్తస్వరాల బాణి వరంగల్ ఆకాశవాణి. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 8:15 కావస్తుంది. మరికాసేపట్లో వింటారు మార్నింగ్ న్యూస్, ఆంగ్లంలో వార్తలు, ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ అభిషేక్ ముఖోపాధ్యాయ్. ద హెడ్లైన్స్: ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ టు లాంచ్ 5 మేజర్ డివెలప్మెంట్.

ఆకాశవాణి నిలయంలో సమయం 9 గంటలు అంటే చిత్రసీమ సమయం. ఈరోజు చిత్రసీమలో తెలుగు సినిమా గీతాలు వింటూ ఒక మహనీయుని జీవిత గాథను కూడా విందాం. ఆయనే డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. ఈరోజు 15 అక్టోబర్ భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన రోజు. యువత గుండెల్లో నవ చైతన్యాన్ని నింపిన మహోన్నత వ్యక్తి మన ప్రియతమ మాజీ రాష్ట్రపతి, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి ఈరోజు.

ముందుగా వినబోయే పాట రుద్రవీణ చిత్రం నుండి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం ఇళయరాజా.

మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు కేవలం యువత గుండెల్లోనే కాదు, కోట్లాది మంది విద్యార్థుల గుండెల్లో కూడా నవచైతన్యాన్ని నింపిన మహోన్నత వ్యక్తి. దేశ భవిష్యత్తు ఇప్పుడు చదువుకుంటున్న పిల్లల చేతుల్లోనే ఉంది అని నమ్మిన వ్యక్తి ఆయన. అందుకోసమే పిల్లలపై, అలాగే విద్యార్థులపై ఆయన చూపిన ప్రేమ అభిమానాలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి మనకందరికీ. అందుకే ఆయన విద్యార్థులపై చూపిన ప్రేమ అభిమానాలకు గుర్తుగా అక్టోబర్ 15 ఆయన జయంతిని పురస్కరించుకొని ఈ రోజును ఐక్యరాజ్య సమితి ప్రపంచ విద్యార్థుల దినోత్సవంగా కూడా ప్రకటించింది. ఈరోజు మన ఈ ప్రత్యేక చిత్రసీమలో భాగంగా కలాం గారి జీవిత విశేషాలు, ఆయన మనకు అందించిన అమూల్యమైన సందేశాలు, అలాగే ఆయన జీవిత చరిత్ర గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. వింటూనే ఉండండి 103.5 మెగాహెర్ట్జ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఇప్పుడు ఒక సినీ గీతం విందాం. కొత్త బంగారు లోకం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పడిన పాట, రచన సిరివెన్నెల, సంగీతం మిక్కీ జయమయ్యర్.

శ్రోతలారా, ఒకసారి ఆలోచించండి. రామేశ్వరంలో ఒక సాధారణ మత్స్యకార కుటుంబంలో జన్మించి వార్తాపత్రికలు అమ్ముకుంటూ ఎన్నో కష్టాలను ఎదుర్కొని దేశంలోనే అత్యున్నత శాస్త్రవేత్తగా ఎదిగారు అబ్దుల్ కలాం గారు. ఆ తర్వాత దేశ ప్రథమ పౌరుడిగా రాష్ట్రపతి భవనంలో అడుగుపెట్టారు కూడా. కలాం గారు ఎప్పుడూ ఒక అద్భుతమైన మాట అంటూ ఉండేవారు, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. కలలు అంటే మీరు నిద్రపోయేటప్పుడు వచ్చేవి కావు, మిమ్మల్ని నిద్రపోనివ్వకుండా చేసేవే నిజమైన కలలు అంటారు ఆయన. ఎంత గొప్ప మాట కదండి. మన లక్ష్యాలు మనల్ని నిద్రపోనివ్వకుండా చేసినప్పుడే మనం విజయం సాధించగలం. మరి కలాం గారి స్ఫూర్తితో ఇప్పుడు ఒక చక్కని సినీ గీతం విందాం. సన్ ఆఫ్ సత్యమూర్తి చిత్రం నుండి రఘు పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని పిలుచుకునే అవర్ ఫకీల్ జైనులబ్దీన్ అబ్దుల్ కలాం 1931 అక్టోబర్ 15న రామేశ్వరం జిల్లాలోని ధనుష్ కోటిలి జన్మించారు. ఆయన తండ్రి జైనలుద్దీన్, తల్లి ఆషియమ్మ. ఆయన తండ్రి జైనలుద్దీన్ ఒక నిరాడంబరమైన పడవ యజమాని. ఆయన తన పడవలను స్థానిక జాలర్లకు అద్దెకిచ్చేవారు. వారి తండ్రి పరమ భక్తుడైన ముస్లిం మరియు రామేశ్వరం ఆలయ పూజారికి సన్నిహిత మిత్రుడు. ఈ కారణాల వల్ల కలాంకు బహుమత సహనశీల దృక్పథం వంటబట్టింది. చిన్ననాడు కలాం ప్రపంచాన్ని నిర్భయంగా చూడాలని అనుకున్నారు. ఆయన తండ్రి తరచుగా సూక్తుల ద్వారా అదే విషయాన్ని తెలియజేసేవారు. చిన్నప్పటి నుంచే కలాం సముద్రాన్ని ప్రేమిస్తూ ఉండేవారు మరియు ఎక్కువ సమయం ఆ సముద్రాన్ని చూస్తూ బీచ్లో అలలను గమనిస్తూ గడిపేవారు. ఆయన కఠినమైన శాకాహారి. ఆయన తల్లిదండ్రుల ఆధ్యాత్మిక నిరాడంబరత, దేవుడిని నమ్మే, ప్రతిరోజు ఖురాన్ మరియు గీతను పఠించే ఆదర్శ లౌకిక భారతీయుడిగా నేటి కలాంను తీర్చిదిద్దింది. ఆయన తల్లి ఆయనలోని సున్నితమైన భావాలను రగిలించింది. అవి ఆయనను సంగీతం మరియు కవిత్వం వైపు ప్రేరేపించాయి. కలాంకు 7 తోబుట్టువులు ఉండేవారు. కలాం రోజు ఉదయం 4 ప్రారంభమై రాత్రి 11 వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండి ఆయన తల్లికి సహకరిస్తూ ఉండేవారు. ఆయన తండ్రికి చదువు లేకపోవడంతో కలాంకు చదువుకోవాలని సూచించారు. కలాం ఉదయం

పొద్దున్నే 4 గంటలకు నిద్రలేచి స్నానం చేసి ఆ తర్వాత గణిత తరగతికి వెళ్ళి గణిత ఉపాధ్యాయుడు మొత్తం సెషన్లో కేవలం 5 మంది విద్యార్థులకు మాత్రమే పాఠాలు చెప్పగా మరియు తరగతికి ముందుగా స్నానం చేసి వచ్చేవారిలో ముందు ఉండేవారు. ఆ పట్టణంలో విద్యుత్ సౌకర్యం కూడా లేదు. కలాం రాత్రి 11 గంటల వరకు చదువుకునేవాడు విద్యుత్తు లేకపోయినా కూడా. ఆయన తల్లి డబ్బును దాచి కరెంటును సమకూర్చుకోవాలని ప్రయత్నించేది, అంటే వెలుగును సమకూర్చుకోవాలని ప్రయత్నించేది. అందువల్ల వారి ఇంట్లో రాత్రి 7 గంటల నుండి 8 గంటల మధ్య కిరోసిన్ దీపాలు వెలిగించేవారు. కలాం జన్మించిన ఇల్లు ఇప్పటికీ ఆ మసీదు వీధిలోనే ఉంది. ఆ ప్రదేశాన్ని ఇప్పటికీ సందర్శకులకు పర్యాటక కేంద్రంగా మార్చారు. మరిన్ని జీవిత విశేషాలను, అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలను తెలుసుకుంటూ ఉందాం ఈ సినీ గీతం తరువాత జల్సా చిత్రం నుండి.

శ్రోతలారా, సినీ గీతం విన్నారు కదా. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలను తెలుసుకుంటున్నాం మనం. అబ్దుల్ కలాం గారు సెయింట్ జోసెఫ్ కళాశాల నుండి పట్టభద్రుడయ్యాక మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MITలో చేరారు. వారు అక్కడ, అంటే MITలో, అత్యంత అనువైన ఆచరణాత్మక విద్యను అభ్యసించారు. ఇక్కడే అతను విమానం నడపడం అనే తన కళను నెరవేర్చుకోగలిగాడు. మొట్టమొదటిసారి విమానాల మధ్య నిలబడడం చూసి ఆయన పులకరించిపోయారు. ఆ విమానాలను చూస్తున్నప్పుడు వారికి ఒక వింత ఆకర్షణ కలిగింది.

కలాం గారు మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ MTSలో అత్యంత అనువైన ఆచరణాత్మక విద్యను అభ్యసించారు. MIT లో ఏరోనాటికల్ ఇంజనీరింగ్ విద్యను ప్రధాన సబ్జెక్టుగా ఆయన ఎంచుకున్నారు. MIT నుంచి ఆయన బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HALలో ట్రైనీగా చేరారు. అక్కడ కలాం గారు చాలా ముఖ్యమైన శిక్షణ పొందారు. ఆయన మొదటి శిక్షణలో విమానాల ఇంజన్లను ఓవరాల్ చేయడం ఉండేది. ఇది చాలా విద్యాదాయకంగా ఉండేది ఆయనకు. మరియు ఇంజన్ కమ్ డ్రమ్ కార్యకలాపాల్లో ప్రతి భాగంపై ఆచరణాత్మక జ్ఞానం పొందడం చాలా ముఖ్యంగా మారింది ఆయనకు. క్రాంక్ షాఫ్ట్లో మెలకువలను తనిఖీ చేయడానికి పొందిన శిక్షణ కూడా ఆయనకు చాలా ఉపకరించింది. 1958లో 27 ఏళ్ల వయసులో ఆయన డైరెక్టరేట్ ఆఫ్ టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్ లో సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్గా చేరారు. త్వరలోనే ఆయనను టెక్నికల్ సెంటర్కి బదిలీ చేశారు. టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్లో చేరడానికి ముందు వారు భారత వైమానిక దళంలో ప్రవేశం పొందడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. విమానం నడపడమనే తన కలను నెరవేర్చుకోవాలని నెలకు 200 రూపాయలు మూల వేతనంతో టెక్నికల్ డెవలప్మెంట్ అండ్ ప్రొడక్షన్లో చేరారు. వారు అక్కడ ఉన్నప్పుడు వారికి ఒక సూపర్సోనిక్ టార్గెట్ ఎయిర్క్రాఫ్ట్ నమూనాను రూపొందించే బాధ్యతను అప్పగించారు. వారు దానిపై పనిచేసి కాన్పూర్లోని ఎయిర్క్రాఫ్ట్ అండ్ ఆర్మెంట్ టెస్టింగ్ యూనిట్కు పంపారు. ఆ తర్వాత టార్గెట్ డిజైన్ ఆమోదించబడి ఆ తర్వాత వారు అందులోనే 3 సంవత్సరాలు గడిపారు. ఆ కాలంలో బెంగళూరులోని ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ స్థాపించబడింది. అక్కడ జీవితంలోని నిజమైన సవాళ్లను ఎదుర్కోవడానికి కొత్త బాధ్యతను స్వీకరించమని వారు కలాం గారిని కోరారు. అలా కలాం గారు వారి కెరీర్ని అంటే వృత్తిని మొదలుపెట్టడం జరిగింది. ఇంకా వారి గురించి మరిన్ని విషయాలను తెలుసుకుందాం సినీ గీతాలు వింటూ. ఇప్పుడు వినండి చిరునవ్వుతో చిత్రం నుండి ఈ పాట.

శ్రోతలారా, విన్నారు కదా సినీ గీతాన్ని. మనం డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవిత విశేషాలను గురించి మాట్లాడుకుంటూ సినీ గీతాలు వింటున్నాం. మనం ఇంతకుముందు ఆయన బాల్యాన్ని గురించి తెలుసుకున్నాం కదా, అలాగే ఆయన విద్య గురించి, అలాగే కెరీర్ ఎలా ప్రారంభించారో కూడా తెలుసుకున్నాం కదా. మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుండి పట్టభద్రులయ్యాక వారు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో మొదటగా ఉద్యోగం చేశారు. వారు ఏరోనాటిక్ ఇంజనీరింగ్లో ప్రత్యేకమైన గుర్తింపును పొందారు. ఆ తర్వాత వారు వారి వృత్తి జీవితంలో ఇంకా వెనుతిరిగి చూడలేదనే చెప్పాలి. భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం SLV-3 అభివృద్ధికి ఆయన ప్రాజెక్ట్ డైరెక్టర్గా పనిచేశారు. ఈ వాహనం 1980 జూలైలో రోహిణి ఉపగ్రహాన్ని భూమికి సమీప కక్షలోకి విజయవంతంగా ప్రవేశపెట్టి భారతదేశాన్ని స్పేస్ క్లబ్లో ఏకైక సభ్యదేశంగా నిలిపింది. ఇస్రో యొక్క ప్రయోగ వాహన కార్యక్రమం, ముఖ్యంగా PSLV కాన్ఫిగరేషన్ పరిణామంలో ఆయన కీలక పాత్ర పోషించారు. ఇస్రోలో 2 దశాబ్దాల పాటు పనిచేసి ప్రయోగ వాహన సాంకేతికతలో నైపుణ్యం సాధించిన తర్వాత డాక్టర్ కలాం డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్లో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిసైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ IGMPD చీఫ్ ఎగ్జిక్యూటివ్గా స్వదేశీ గైడెడ్ క్షిపణులను అభివృద్ధి చేసే బాధ్యతను స్వీకరించారు. అగ్ని మరియు పృథ్వీ క్షిపణుల అభివృద్ధి మరియు కార్యాచరణకు, అలాగే బహుళ సంస్థల నెట్వర్కింగ్ ద్వారా కీలక సాంకేతికత పరిజ్ఞానంతో స్వదేశీ సామర్థ్యాన్ని పెంపొందించడానికి ఆయన బాధ్యత వహించారు. ఆయన జూలై 1992 నుండి డిసెంబర్ 1999 వరకు రక్షణ మంత్రికి శాస్త్రీయ సలహాదారుగా మరియు రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి విభాగానికి కార్యదర్శిగా పనిచేశారు. ఈ కాలంలో ఆయన అణుశక్తి విభాగం సహకారంతో వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థల ఆయుధీకరణకు మరియు పోఖరాన్-2 అణు పరీక్షలకు నాయకత్వం వహించారు. దీనితో భారతదేశం అణ్వాయుధ దేశంగా మారిపోయింది. ఆయన తేలికపాటి యుద్ధ విమానాల వంటి అనేక అభివృద్ధి పనులు మరియు మిషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లడం ద్వారా రక్షణ వ్యవస్థలో స్వావలంబనకు ఊతమిచ్చారు. శ్రోతలరా, విన్నారు కదా ఆయన ప్రస్థానం సాధారణ

మత్స్యకారు నుండి మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా ఎలా పరిణామం చెందిందో మరిన్ని జీవిత విశేషాలను ఆయన గురించి తెలుసుకుంటూ సినీ గీతాలు విందాం. ఇప్పుడు మిస్టర్ నూకయ్య చిత్రం నుండి ఈ గీతం విందాం.

0: ప్రేక్షకులారా జాగ్రత్త, మీరు బ్రేకింగ్ న్యూస్ అవ్వకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే డబ్బులు పంపే సమయంలో పేరు ఇంకా చెల్లిస్తున్న అమౌంట్ ని 1-2 సార్లు సరిచూసుకోండి.
1: ఆర్బీఐ అంటోంది ఎవరికైనా పేమెంట్ చేస్తున్నప్పుడు కాస్త జాగ్రత్త.
2: ముఖాన మొటిమల గజ్జా బొబ్బలా నడుగులో తామరా
3: సైబాల్. 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
4: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
5: శ్రోతలారా, ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు వింటున్నారు. ఈరోజు భారతరత్న డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలను తెలుసుకుంటూ సినీ గీతాలు వింటున్నాం. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు 11వ భారత రాష్ట్రపతి. ఆయన రాష్ట్రపతి కాకముందు వారు వారి వృత్తి జీవితాన్ని 4 దశలుగా విభజించుకున్నారు. మొదటి దశ అంటే 1963-82 మధ్య ఆయన భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రోలో ఫైబర్ రీఎన్ఫోర్స్మెంట్ ప్లాస్టిక్స్ విభాగంలో పనిచేశారు. ఏరోడైనమిక్స్ మరియు డిజైన్ గ్రూప్తో కొంతకాలం గడిపిన తర్వాత ఆయన తంబాలోని ఉపగ్రహ ప్రయోగ వాహన బృందంలో చేరారు. అక్కడ ఆయనను SLV-3 మిషన్కు ప్రాజెక్టు డైరెక్టర్గా నియమింపజేశారు. ఆ తర్వాత 2వ దశ ఆయన 1982 రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ DRDOలో చేరారు. DRDO డైరెక్టర్గా ఆయనకు సమీకృత గైడెడ్ క్షిపణి అభివృద్ధి కార్యక్రమంలో బాధ్యతలు అప్పగించబడ్డాయి. అందులో భాగంగానే యాంటీ ట్యాంక్ గైడెడ్ మిసైల్ నాగ్, భూ ఉపరితలం నుండి భూ ఉపరితలానికి ప్రయోగించే యుద్ధ క్షిపణి పృథ్వీ, ఒక వేగవంతమైన మరియు మధ్యశ్రేణి ఉపరితలం నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి ఆకాశ్, త్వరిత ప్రతిచర్య కలిగిన భూమి నుండి గాలిలోకి ప్రయోగించే క్షిపణి త్రిశూల్, ఒక మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి అగ్ని ఈ దశలోనే తయారు చేశారు. 2వ దశ నుంచి కలాం గారు ఇలా అంటుండేవారు, ఈ దశలో నేను ఎన్నో విజయాలు అపజయాలు చవిచూశాను. నేను వైఫల్యాల గురించి పాఠాలు నేర్చుకుని వాటిని ఎదుర్కొనే ధైర్యంతో నన్ను నేను దృఢపరుచుకున్నాను అంటారు. ఇక 3వ దశలో సాయుధ దళాలకు చురుకైన మద్దతుతో DRDO మరియు అణుశక్తి విభాగం సంయుక్తంగా చేపట్టిన భారతదేశాన్ని అణ్వాయుధ దేశంగా మార్చే మిషన్లో ఆయన పాల్పంచుకున్నారు. ఇక 4వ దశలో ఆయన దేశవ్యాప్తంగా 100,000 విద్యార్థులను చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇలా కలాం గారు వారి వృత్తిని జీవితాన్ని ఇలా 4 దశలుగా విభజించుకునేవారు.

శ్రోతలు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఆకాశవాణి నిలయంలో సమయం 9:51. ఈ సమయంలో మీరు వింటున్నారు ప్రత్యేకమైన చిత్రసీమ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి సందర్భంగా. శ్రోతలు వారి జీవిత విశేషాలను వింటూ సినీ గీతాలు వింటున్నారు. సినీ గీతాలు కూడా స్ఫూర్తి రగిలించే విధంగా ఉంటున్నాయి. కలాం గారి స్ఫూర్తిని ఆ పాటలు వింటూ వంట పట్టించుకుందాం. డాక్టర్ కలాం గారు నవంబర్ 2001 నుండి చెన్నైలోని అన్నా విశ్వవిద్యాలయంలో టెక్నాలజీ మరియు సామాజిక పరివర్తనలో ప్రొఫెసర్గా విద్యావృత్తిని చేపట్టి బోధన మరియు పరిశోధన కార్యక్రమం

కార్యక్రమాలలో నిమగ్నమయ్యారు. అన్నింటికంటే ముఖ్యంగా ఆయనకి ఇష్టమైన పని అంటే దేశవ్యాప్తంగా ఉన్న ఉన్నత పాఠశాల విద్యార్థులను కలుస్తూ జాతీయ అభివృద్ధి కోసం యువత మేధస్సును ఉత్తేజపరిచే లక్ష్యాన్ని ఆయన చేపట్టారు. తన సాహిత్య కృషిలో డాక్టర్ కలాం రచించిన 4 పుస్తకాలు వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇండియా 2020 ఏ విజన్ ఫర్ ద న్యూ మిలీనియం, మై జర్నీ, ఇంకా ఇగ్నిటెడ్ మైండ్స్, అన్లీషింగ్ ద పవర్ విత్ ఇన్ ఇండియా. ఈ 4 రచనలు భారతదేశంలో మరియు విదేశాలలో ఉన్న భారతీయుల ఇళ్లలో సుపరిచితం. ఈ పుస్తకాలు అనేక భారతీయ భాషల్లోకి కూడా అనువదించబడ్డాయి. డాక్టర్ కలాం గారు భారతదేశంలోనే అత్యంత విశిష్టమైన శాస్త్రవేత్తల్లో ఒకరు. 30 విశ్వవిద్యాలయాలు మరియు సంస్థల నుండి గౌరవ డాక్టరేట్లను అందుకున్న అరుదైన ఘనత ఆయనకు ఉంది. ఆయన ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారాలైన పద్మభూషణ్ను 1981లో, పద్మ విభూషణ్ను 1990లో మరియు భారత అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న 1997లో అందుకున్నారు. ఆయన అనేక ఇతర పురస్కారాలను కూడా అందుకున్నారు మరియు పలు వృత్తిపరమైన సంస్థల్లో ఫెలోషిప్స్ను పొందారు. డాక్టర్ కలాం గారు 2002 జులై 25న భారతదేశానికి 11వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేశారు. 2020 నాటికి భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చడం ఆయన లక్ష్యం. శ్రోతలారా, వింటున్నారు కదా ఆయన స్ఫూర్తివంతమైన జీవిత గాథను. ఒక స్ఫూర్తి ప్రదాతను, ఒక శాస్త్రవేత్తను, పరిశోధకుని అన్నీ ఆయనలో మనం చూసుకోవచ్చు. ఇప్పుడు ఒక స్ఫూర్తి గీతం విందాం, గోదావరి చిత్రం నుండి.

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు రాష్ట్రపతి అయ్యాక కూడా నిరాడంబర జీవితాన్నే గడిపారు. రాష్ట్రపతి భవన్కు ఆయన కేవలం 2 సూట్ కేసులతోనే వచ్చారు. 10 ఏళ్ల పదవీకాలం ముగిసాక కూడా తిరిగి వెళ్లేటప్పుడు అదే 2 సూట్ కేసులతో వెళ్లారు. అంటే ఇది ఆయన నిరాడంబర జీవితానికి ఒక ఉదాహరణ. అందులో కేవలం ఆయన బట్టలు, కొన్ని పుస్తకాలు మాత్రమే ఉన్నాయి. జీవితాంతం విద్యార్థుల మధ్య గడపాలని కోరుకున్న కలాం గారు తన చివరి శ్వాసను కూడా విద్యార్థుల మధ్య వదిలారు. షిల్లాంగ్ ఐఐఎంలో విద్యార్థులకు ఉపన్యాసం చేస్తూ స్టేజ్ పైనే ఆయన కన్నుమూశారు. మరణించే చివరి నిమిషం వరకు కూడా దేశ భవిష్యత్తు గురించి ఆలోచించిన మహానుభావుడైన ఆయన ఎప్పుడూ అంటుండేవారు, సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే మొదట నువ్వు సూర్యుడిలా మండడం నేర్చుకో అని. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా మనం ఆయనకిచ్చే నిజమైన నివాళి ఏంటో తెలుసా? ఆయనలాగా దేశాన్ని ప్రేమించడం, క్రమశిక్షణతో మన లక్ష్యాలను చేరుకోవడం, అవినీతి లేని సమాజం కోసం కృషి చేయడం. ఈరోజు మనతో పాటు ఉన్న విద్యార్థులందరికీ, యువత అందరికీ కలాం గారి జయంతి మరియు ప్రపంచ విద్యార్థుల దినోత్సవ శుభాకాంక్షలు. ఇంతటితో ఈనాటి ప్రత్యేక చిత్రసీమ కార్యక్రమాన్ని ముగిస్తున్నాము.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెడ్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.

0: మీరు వింటున్నారు ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెచ్ పై వరంగల్ ఆకాశవాణి ప్రసారాలు. ఆకాశవాణి నిలయంలో సమయం 10:02. ఇప్పుడు వినండి జీవితాన్ని మార్చివేసే అలవాట్లు, శ్రీ ఐత శ్రీనివాస్ గారి ప్రసంగం.
1: జీవితాన్ని మార్చివేసే అలవాట్లు, హ్యాబిట్స్. మనిషి అంటేనే అలవాట్ల కట్ట. మ్యాన్ ఇస్ ఏ బండిల్ ఆఫ్ హ్యాబిట్స్ అంటారు. కొన్ని అలవాట్లు కట్టగడితే నేను, కొన్ని అలవాట్లు కట్టగడితే మీరు, అంతే. మనుషులందరూ ఒక్కటే, అలవాట్లే వాళ్ళను వేరు చేస్తాయి. అలవాట్లు అంటే హ్యాబిట్స్ అత్యంత శక్తివంతమైనవి. మన జీవితాన్ని మార్చివేసే శక్తి ఈ అలవాట్లకు ఉంది. మనల్ని ఉన్నత శిఖరాలకు చేర్చాలన్నా, అధపాతాళానికి తొక్కేయాలన్నా అలవాట్ల వల్లనే అది సాధ్యం. అంటే అతిశయోక్తి లేదు. ఈ అలవాట్లు మన జీవన ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తాయనడంలో కూడా ఎలాంటి సందేహం లేదు. మన జీవితాలను సమూలంగా మార్చివేసే శక్తి గల ఈ అలవాట్లు ఒక పనిని క్రమం తప్పకుండా నిర్దిష్ట సమయంలో చేయడం వల్ల అలవాటుగా మార్పు చెందుతుందని టూకీగా చెప్పుకోవచ్చు. క్రమశిక్షణతో, కన్సిస్టెన్సీ అంటే నిలకడతో ఉండే అలవాట్ల వల్ల అభివృద్ధి, తద్వారా విజయం సాధ్యమవుతుంది. స్థిర చిత్తంతో ఉండి నిబద్ధతతో కొనసాగించగలిగితే అద్భుతాలు సాధ్యమవుతాయి. అలవాట్లు ప్రధానంగా రెండు రకాలు. ఇది అందరికీ తెలిసిన విషయమే. మంచి అలవాట్లు, చెడు అలవాట్లు. మంచి అలవాట్లు మనల్ని అభివృద్ధి వైపు తీసుకుపోతాయి. చెడు అలవాట్లు మన పతనానికి దారితీస్తాయి. బాధాకరమైన విషయం ఏమిటంటే చెడు అలవాట్లు అని తెలిసి వాటి వల్ల హాని జరుగుతుందని కూడా తెలిసి ఉండి ఆయా అలవాట్ల బారిన పడడం, పడ్డాక మానేయలేకపోవడం. అలవాట్లు మొదట్లో సాలెగూళ్ల వంటివి, తర్వాత సంఖ్యలలాగా మారతాయి అనే నానుడి ఉండనే ఉంది. దురలవాట్ల విషయంలో ఇది 100% నిజం. సరదాకో, తమాషాకో, స్టేటస్కో, స్నేహితుల లేదా బంధువుల ప్రభావం వల్లనో, ఒత్తిడి వల్లనో, మీడియా సినిమాల వల్లనో, మర్యాద అంటే ఫార్మాలిటీకో ఇతరులు హేళన చేస్తారేమో అని, చేశారని, కొన్నిసార్లు ఖాళీగా ఉండడం వల్ల ఏమీ తోచకుండా కూడా అలవాట్ల ఊబిలో చిక్కుంటారు. ఖాళీ బుర్రా దయ్యాల కార్ఖానా అంటారు కదా. ఐడిల్ మ్యాన్స్ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. మంచివాళ్లు, తెలివైన వాళ్ళు కూడా స్వీయ నియంత్రణ అంటే సెల్ఫ్ కంట్రోల్ లేక వ్యసనాలకు బానిసై అర్ధాంతరంగా తనూ చాలించిన సంఘటనలు కోకొల్లలు. చెడు అలవాట్లు మానేయడం అంత సులభం కాదు, అలాగని అసాధ్యం కూడా కాదు. కావలసిందల్లా దృఢ సంకల్పం, పట్టుదల. ఒక ఛాలెంజ్ లాగా స్వీకరించాలి. మానేసిన తర్వాత కరిగే లాభాలు మొదలైనవి ముందే ఊహించి పూనుకుంటే మానేసే ప్రక్రియ కూడా స్ఫూర్తిదాయకంగా ఉండగలదు. ఒక పద్ధతి ప్రకారం కృషి చేస్తే సాధ్యమయ్యే అవకాశాలే అధికం. ఈ చెడు అలవాట్లను మానేయడం గురించి ముందుగా సమస్యను గుర్తించడం అవసరం. అక్నాలెడ్జ్ ద ప్రాబ్లం. అలవాటు యొక్క దుష్ప్రభావాలను, ఆరోగ్యం, మన వృత్తి వ్యాపారాలపై, మానవ సంబంధాలపై, లక్ష్య సాధనలో అంటే ముఖ్యంగా విద్యార్థులు ఉద్యోగార్థులకు నెగేటివ్ ఇంపాక్ట్ అంటే ప్రతికూల ప్రభావం ఎలా ఉంటుందో గుర్తించడం అనేది మొదటి మెట్టు. ఎందుకు మానేయాలనుకుంటున్నామో స్పష్టత ఉండాలి. మారడానికి చిత్తశుద్ధితో నిజాయితీగా కృషి చేయాలి. మనల్ని మనం మోసం చేసుకోకూడదు. అనుకున్నదే తడవుగా కార్యాచరణ మొదలుపెట్టినా మంచిదే. ఆచితూచి ఒక ప్రణాళిక ప్రకారం నడుచుకున్నా మంచిదే. కానీ ఎంత తొందరగా పూనుకుంటే అంత మంచిది. శుభస్య శీఘ్రం అన్నారు కదా పెద్దలు. రెండవది, మానేయడానికి ఒక స్పష్టమైన లక్ష్యం, సెట్ ఎ క్లియర్ గోల్ పెట్టుకోవాలి. ఆ లక్ష్యం ఎలా ఉండాలంటే స్మార్ట్ లక్ష్యమై ఉండాలి. స్పెసిఫిక్, మెజరబుల్, అటైనబుల్, రియలిస్టిక్ అండ్ టైమ్ బౌండెడ్. అంటే స్పష్టమైన, కొలవదగిన, సాధించదగినదై, వాస్తవానికి దగ్గరగా ఉన్నదై, టైం బౌండెడ్ అంటే ఏ సమయంలో, ఎంత కాలంలో ఆ లక్ష్యాన్ని చేరుకోవాలో అనే ఒక సమగ్ర దృక్పథం అవసరం. దీన్ని ఒక ఉదాహరణతో వివరించడానికి ప్రయత్నిస్తాను. పొగ త్రాగే అలవాటు ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. ఆ అలవాటు అతను మానేయాలనుకుంటే ఎప్పటిలోగా మానేయాలో ఒక తేదీ నిర్ణయించుకోవాలి. అతని బలహీనత స్థాయి, వ్యసనం స్థాయి అంటే ఇటీవల మొదలు పెట్టాడా లేదా పీకల్లోతు కూరుకుపోయాడా అన్నది, ఇంకా దాని కాన్సిక్వెన్సెస్ అంటే తదనంతర పరిణామాలు అతనికి తెలిసినంతగా ఇతరులకు తెలియవు కదా. ఈ సందర్భంగా ఒక తమాషా విషయం చెప్తాను. ఒక ప్రముఖుడు స్మోకింగ్ గురించి ఈ విధంగా చమత్కరించాడు. స్మోకింగ్ మానేయడం చాలా సులభం, నేను ఇప్పటికే చాలా సార్లు మానేశాను. ఇది ఒక సెటైర్ లాగా కనిపించిన వాస్తవం. చాలా మంది చాలా సార్లు వ్యసనాల బారి నుంచి బయటపడడానికి విఫల యత్నం చేసి ఉంటారు. పై చమత్కారంలోని వ్యంగ్యం గమనిస్తే అర్థమయ్యేది ఏమిటంటే అతను ప్రయత్నించడం, విఫలమవడం చాలా సార్లు జరిగింది అని. ఉడుం పట్టుతో ఉండాలి, అప్పుడే వ్యసనాల లేదా చెడు అలవాట్ల బారి నుంచి బయటపడగలం. ఆచరణ సాధ్యమయ్యే ఒక తేదీ, డెడ్ లైన్ పెట్టుకుని ఒక క్రమ పద్ధతిలో శాస్త్రీయంగా నిబద్ధతతో కృషి చేయాలి. అవసరమైతే నిపుణుల, కౌన్సిలర్ల లేదా డాక్టర్ల సలహాలు, సూచనలు తీసుకోవాలి. అవసరమైతే మందులు కూడా వాడవచ్చు. అయితే ఇదంతా డాక్టర్ల పర్యవేక్షణలోనే జరగాలి, సొంత వైద్యం పనికి రాదు. మరో ప్రధానమైన విషయం, ఆ అలవాటును ట్రిగ్గర్

అంటే పురి కొల్పే వ్యక్తులు, పరిస్థితులు, ఎమోషన్స్ ను గుర్తించాలి. అండర్స్టాండ్ ద ట్రిగ్గర్స్, వాటిని అర్థం చేసుకోవాలి. వాటిని పరిహరించడం ఉత్తమం. ఉదాహరణకు ఒక పార్టీ లేదా ఒక మీటింగ్, ఒక ఫంక్షన్ కు వెళ్తే మందు పార్టీ తప్పనిసరి అంటే అక్కడికి వెళ్లకుండా ఉండడం మంచిది. ఇంటికి వెళ్లే దారిలో వైన్ షాప్ ఉందనుకుందాం, దారి మార్చుకుని వేరే దారిలో వెళ్లడం విజ్ఞులైన వారు చేసే పని. ఇలా అనేక పరిస్థితులను ముందుగానే ఊహించి తప్పుకోవడం వల్ల ఫలితం ప్రయోజనకరంగా ఉంటుంది. ఎవరేమనుకుంటారో అని భయపడవలసిన అవసరం లేదు. కొందరు ముందుగా నొచ్చుకున్నా తర్వాత వాళ్లే అభినందించడం ఖాయం. కొందరు మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకుని మీ దారికి వచ్చి మానేయాలనుకుని సంకల్పించుకునే అవకాశం కూడా ఉంది. అలా పరోక్షంగా వారికి, వారి కుటుంబానికి మేలు చేసిన వారవుతారు. చెడు అలవాట్ల స్థానంలో ఆరోగ్యకరమైన మంచి అలవాటును చేసుకోవాలి. అంటే రీప్లేస్ యువర్ బ్యాడ్ హ్యాబిట్ విత్ ఎ గుడ్ హ్యాబిట్. ఉదాహరణకు స్మోకింగ్ కు బదులుగా చూయింగం, యాలకులు, లవంగాలు, వక్కపొడి వంటివి అలవాటు చేసుకోవడం, ఆల్కహాల్ స్థానంలో హెర్బల్ టీ, గ్రీన్ టీ, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు, మజ్జిగ తాగడం వంటివి అన్నమాట. మరో ముఖ్యమైన అంశం, అలవాటు ముదిరి వ్యసనం స్థాయిలో మీరు నియంత్రించలేనంత స్థాయిలో ఉంటే గనక నిపుణుల, డాక్టర్ల లేదా కౌన్సిలర్ల దగ్గరికి వెళ్లడం ఉత్తమం. అలా వెళ్లడానికి సంశయించకూడదు. సీకింగ్ ప్రొఫెషనల్ హెల్ప్ అనేది మంచి పరిష్కారం. వారు సూచించిన విధంగా, వారు చెప్పిన టిప్స్, వారు అనుభవంతో చెప్పిన పద్ధతులు పాటిస్తే ఫలితం గొప్పగా ఉండగలదు. మెడిటేషన్, అవసరమైతే మెడికేషన్ ద్వారా తమ అనుభవాన్ని జోడించి శాస్త్రీయ పద్ధతుల ద్వారా చక్కటి మార్గం చెప్తారు. దగ్గరుండి ఆచరింపజేస్తారు. కొన్ని టెక్నిక్స్ కూడా నేర్పిస్తారు. కాబట్టి సిగ్గుపడకుండా, తప్పు అని భావించకుండా అహంను పక్కన పెట్టి నిపుణుల దగ్గరికి వెళ్లడం శ్రేయస్కరం. స్మోకింగ్, ఆల్కహాల్, డ్రగ్స్ వంటి వాటి విషయంలో ఇది మరింత అవసరం. తర్వాత కుటుంబ సభ్యులు, సన్నిహిత మిత్రులు, శ్రేయోభిలాషులతో ఒక రక్షణ వలయం అంటే ఒక సపోర్ట్ సిస్టమ్ నిర్మించుకోవాలి. మనల్ని కంటికి రెప్పలా కాపాడుతుంది ఈ సపోర్ట్ సిస్టమ్. వీరితో మనం ఈ అలవాటును మానేయబోతున్నట్లు చెప్పేయాలి. సహాయం చేయవలసిందిగా అభ్యర్థించాలి. అవసరమైతే గుర్తు చేయాలని, అప్రమత్తం చేయాలని, శృతి మించితే మందలించాలని కోరాలి. ఆన్లైన్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ కూడా ఉంటాయి, అందులో కూడా చేరవచ్చు. సరౌండ్ యువర్ సెల్ఫ్ బై గుడ్ పీపుల్, అంటే మన చుట్టూ మన అలవాటును నిరుత్సాహపరిచే వాళ్ళు ఉండేలా జాగ్రత్త పడాలి. అదే సమయంలో ఆ అలవాటు ఉన్నవాళ్ళు మన చుట్టూ లేకుండా జాగ్రత్త పడడం కూడా అంతే అవసరం. మరో పద్ధతి, మైండ్ ఫుల్నెస్, మెడిటేషన్ వంటి పద్ధతులు ఉపయోగించాలి. డిస్ట్రాక్షన్ టెక్నిక్ కూడా ఉపయోగించవచ్చు. అంటే అడ్డంకులు, అవాంతరాలు ఉండే టెక్నిక్ వాడాలి. మనస్సును దృఢంగా, స్థిమితంగా ఉంచుకోవాలి. అలవాటుకు మూల కారణం గుర్తించినప్పుడు బయటపడడం సులభమవుతుంది. ఇందుకోసం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటారు, CBT. ఇలాంటి శాస్త్రీయ విధానాల ద్వారా కూడా ఇది సాధ్యమవుతుంది. CBTతో మూల కారణం గుర్తించడమే కాకుండా చికిత్స కూడా చేస్తారు. అలవాట్లు ఎక్కువగా ఒత్తిడిని, ఆందోళనను తగ్గించుకునే క్రమంలోనే మొదలవుతాయి. ఒత్తిడి తగ్గించుకుంటే మంచి ఫలితం ఉంటుంది. స్మోకింగ్కి సంబంధించి యాష్ట్రే ఇలాంటివి ఉండకుండా చూసుకోవాలి. ఆయా స్థలాల వైపు వెళ్లకుండా జాగ్రత్త పడాలి. పరిసరాలను మనకు అనుకూలంగా ఉండేలా తీర్చిదిద్దుకోవాలి. కండక్టివ్ ఎన్విరాన్మెంట్ చూసుకోవాలి. అంటే అనుకూలమైన పరిసరాల వల్ల గొప్ప ఫలితం ఉండగలదు. ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను, అలవాటును సమీక్షించుకోవాలి, ట్రాక్ చేయాలి, రివ్యూ చేయాలి. నిగ్రహంగా ఉండగలిగినందుకు తమను తామే ప్రశంసించుకోవాలి. చిన్న చిన్న బహుమతులు ఇచ్చుకోవాలి. ఈ విధంగా ప్రగతిని రివ్యూ చేస్తూ రివార్డ్స్ ఇచ్చుకోవడం మంచిది. దీనివల్ల రీఎన్ఫోర్స్మెంట్ అంటే పునర్బలనం పొందుతాం. మొత్తం ఈ ప్రయాణంలో అవాంతరాలు, అడ్డంకులు ఎదురవుతాయి. సమస్యలు, వ్రతభంగాలు పలకరిస్తాయి. ఇది ముందే ఊహించి దానికి సిద్ధపడాలి. షాక్ కావద్దు. ఇది సహజం కూడా. వాటికి నిరాశ పడకుండా, మధ్యలో అంటే అర్ధాంతరంగా లక్ష్యం వదిలేయకుండా మరింత దృఢంగా మారాలి. ప్రణాళికను సర్దుబాటు చేసుకుని మళ్లీ ప్రయత్నాన్ని కొనసాగించాలి. సమస్యను గుర్తించి స్పష్టమైన లక్ష్యం పెట్టుకుని ట్రిగ్గర్స్ ను గుర్తెరిగి చెడు అలవాట్ల స్థానంలో మంచి అలవాట్లను రీప్లేస్ చేసుకోవాలి. అవసరమైతే నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవాలి. మన చుట్టూ ఒక సపోర్ట్ సిస్టమ్ ను, రక్షణ వలయంను నిర్మించుకోవాలి. మన శ్రేయోభిలాషులతో మెడిటేషన్, మైండ్ ఫుల్నెస్ సాధన చేయాలి. అవాంతరాలు ఎదురైనా నిరాశ పడవద్దు. అవసరమైతే ప్రణాళికను మార్చుకోవాలి. రెట్టించిన ఉత్సాహంతో మళ్లీ కొనసాగించాలి. మన ప్రయత్నాన్ని ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మనకు మనమే అభినందించుకోవాలి. ఈ మొత్తం ప్రయాణంలో ఎక్కడా ఎప్పుడు నిరాశ చెందవద్దు. శ్రద్ధగా, నిష్ఠతో, ఒక దీక్షలాగా, వ్రతంలాగా కొనసాగించి ఊబి నుంచి బయటపడాలి. అప్పుడు అందరూ అభినందిస్తారు. అంతేకాకుండా మెరుగైన జీవితం వైపు అడుగులు పడతాయి. వ్యసనాలు, చెడు అలవాట్లు అంటే ధూమపానం, మద్యపానం, డ్రగ్స్ వంటివే కాకుండా మొబైల్ అడిక్షన్ లాంటివి కూడా ప్రస్తుతం చాలా పెద్ద వ్యసనాలుగా మారాయి. చిన్న పెద్ద అందరూ చరవానికి దాసులవుతున్నారు. అవసరానికి మొబైల్ వాడితే మంచిదే, కానీ అస్తమానం కెలుకుతూ ఉంటే అనర్థం. అతిగా తినడం, జంక్ ఫుడ్, స్ట్రీట్ ఫుడ్, రెస్టారెంట్ ఫుడ్ అంటే బయటి తిండికి బానిసలవడం, కోపం, దురుసు మాటలు వంటివి కూడా చెడు అలవాట్ల కిందికే వస్తాయి. వీటిని కూడా తగ్గించుకుంటే చాలా మంచిది. కాబట్టి ఎప్పటికప్పుడు మన ప్రవర్తనను, అలవాట్లను విశ్లేషించుకుంటూ ఆశావాదంతో, అంటే నిన్నటి కంటే నేడు, నేటి కంటే రేపు మరింత మెరుగ్గా ఉండేలాగా ప్రయత్నపూర్వకంగా కృషి చేయాలి. చెడు అలవాట్లను మానేయడంతో పాటు ఇప్పటికే మనకు ఉన్న మంచి అలవాట్లను కొనసాగించడం ప్రధానం.
అలాగే వీలైతే గనక మన ఉన్నతికి

ఆవశ్యకమైన కొన్ని కొత్త మంచి అలవాట్లను చేసుకోవడం కూడా ఉత్తమం. ఒక పనిని క్రమం తప్పకుండా చేస్తే అలవాటుగా రూపుదిద్దుకుంటుంది. 21/90 రూల్ ప్రకారం ఏదైనా ఒక అలవాటును 21 రోజులు నిబద్ధతతో కొనసాగిస్తే అది అలవాటుగా మారుతుంది. ఇంకా అలాగే 90 రోజులు కొనసాగిస్తే గనక మన జీవన విధానంలో అది ఒక భాగమైపోతుంది. ఉదాహరణకు, ఉదయం 5 గంటలకు లేవాలని సంకల్పించుకుని అలారం పెట్టుకుని నిద్రలేస్తే తర్వాత అలారం అవసరం లేకుండానే నిద్రలేవగలం. మన శరీరంలోని బయాలజికల్ క్లాక్ అంటే జీవ గడియారం వల్ల ఇది సాధ్యమవుతుంది. ఒక కొత్త మంచి హ్యాబిట్ అంటే అలవాటు చేసుకోవాలంటే ఇంటెన్షన్, కన్సిస్టెన్సీ అండ్ స్ట్రాటజీ. ఏ అలవాటునైనా చిన్నగా మొదలు పెట్టాలి. స్టార్ట్ స్మాల్ అంటారు. బేబీ స్టెప్స్ అంటే బుడిబుడి నడకలతో నెమ్మదిగా మొదలు పెట్టాలి. అన్నప్రాసన రోజే ఆవకాయ కూడదు అన్నారు కదా పెద్దలు. కాబట్టి మైక్రో హ్యాబిట్స్ అంటే సూక్ష్మ అలవాట్లు, చిన్న చిన్న అలవాట్లు పెట్టుకుని మొదలు పెట్టాలి. ఉదాహరణకు, వాకింగ్కి వెళ్లాలనుకుంటే మొట్టమొదటినే గంటలు వాకింగ్ చేయకూడదు. 5 లేదా 10 నిమిషాలతో మొదలు పెట్టాలి. అలాగే జిమ్కు వెళ్లి ఎక్సర్సైజ్ చేయడానికి తక్కువ సమయం లైట్ ఎక్సర్సైజులు మాత్రమే మొట్టమొదట చేయాలి. ఎక్కువసేపు హెవీ ఎక్సర్సైజులు చేస్తే ఇబ్బందులు వస్తాయి. అలాగే అన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాకే మొదలు పెట్టాలనుకోవడం కూడా సరికాదు. అలా అన్నీ సమకూరడం అనేది ఎప్పటికీ జరగక అసలు మొదలు పెట్టకుండానే రోజులు, నెలలు, కొన్నిసార్లు సంవత్సరాలు గడిచిపోతాయి. ఒకరు వాకింగ్ లేదా జాగింగ్ చేయాలని సంకల్పించుకున్నారు. అతడు లేదా ఆమె ఒకరిద్దరు మిత్రులు మంచి రన్నింగ్, వాకింగ్ ట్రాక్ సమకూరాక మొదలు పెట్టాలని నిర్ణయించుకుంటే అది చాలాసార్లు సాధ్యం కాకపోవచ్చు. కాబట్టి స్టార్ట్ మెస్సీ అంటారు. అంటే అవన్నీ పట్టించుకోకుండా మొదలు పెట్టేయడమే, రంగంలోకి దూకడమే అన్నమాట. ట్రాక్ సూట్, షూస్ లేకపోయినా ఉన్న డ్రెస్తోనే, షూస్ ఉన్నా లేకున్నా చెప్పులు వేసుకుని అయినా మొదలు పెడితే మంచిది. తర్వాత అన్ని ఒక్కొక్కటిగా నెమ్మదిగా సమకూర్చుకోవచ్చు. ఇదివరకే మనకు ఉన్న హ్యాబిట్ కు కొత్త హ్యాబిట్ ను జత చేయాలి, అంటే జోడించాలన్నమాట. ఉదాహరణకు, రోజు ఉదయం బ్రష్ చేసుకున్నాక 5 నిమిషాలు ధ్యానం చేస్తాను అని అనుకోవాలి. ఇలా చేయడం వల్ల స్టిక్ అయిపోయి ఒక యాంకర్ లాగా పనిచేసి కొత్త అలవాటు బలపడుతుంది. అలవాటు విషయంలో ఘర్షణ, సంఘర్షణ కూడదు. ఒత్తిడి, ఫ్రిక్షన్ అస్సలే వద్దు. బాగా చదవాలనుకుంటే చదవాలనుకునే పుస్తకం మనకు అందుబాటులో ఎదురుగా ఉండేలా చూసుకోవాలి. అంటే టేబుల్ మీదనో, టీపాయ్ మీదనో కనబడేలా పెట్టుకోవాలి. ఉదయం వాకింగ్ లేదా రన్నింగ్కి వెళ్లాలనుకుంటే సంబంధిత దుస్తులు, బూట్లు ముందు రోజే సిద్ధంగా పెట్టుకోవాలి. సిద్ధంగా ఉంటే సోమరితనాన్ని జయించి పనిలోనికి వెళ్లే సందర్భాలు, అవకాశం అంటే ప్రాబబిలిటీ, సంభావ్యత అంటారు కదా, అది చాలా ఎక్కువ అవుతుంది. ఇలా చేయడం వల్ల మన సబ్ కాన్షియస్ మైండ్ లో రిజిస్టర్ అవుతుంది. కాబట్టి మేక్ ఇట్ ఈజీ సూత్రం ప్రకారం సులభతరం చేసుకుంటే మంచిది. ట్రిగ్గర్లు పెట్టుకోవాలి. అంటే ఫోన్, అలారం, రిమైండర్ లాంటివి ఉంటే చాలా మంచిది. ఆ హ్యాబిట్కి సంబంధించిన కొటేషన్స్, పోస్టర్స్ కనబడేలా పెట్టుకోవాలి. మనం ఆ హ్యాబిట్ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు తీసిన మన ఫోటోలు అయితే మరీ మంచిది. ఈ విధంగా ట్రిగ్గర్ లేదా క్యూ వల్ల పని మొదలు పెట్టడం సులభమవుతుంది. చాలాసార్లు మొదటి అడుగు కష్టము. అంటే ఫస్ట్ స్టెప్ ఈజ్ ఆల్వేస్ డిఫికల్ట్. ఒకసారి మొదలు పెడితే కొనసాగించే అవకాశాలే అధికం. కాబట్టి ఎలాగైనా సరే మొదలు పెట్టేయాలి, అంతే. పర్ఫెక్షన్ కోసం పరితపించవద్దు. హ్యాబిట్ ను క్రమం తప్పకుండా చేయాలి. కొనసాగించడమే ప్రధానం, అంతేగాని పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తే మొదటికే మోసం వస్తుంది. లోపాలు, తప్పులు లేకుండా పర్ఫెక్ట్గా చేయాలనే భ్రమ నుంచి బయటపడండి. పెద్ద పెద్ద అసాధ్యమైన లక్ష్యాలు పెట్టుకుని విఫలమవడం కంటే చిన్న చిన్న ఆచరణ సాధ్యమైన లక్ష్యాలు పెట్టుకుని ఒక్కో అడుగు వేస్తూ సంతోషంగా ఉండేలా చూసుకోవాలి. ఇదంతా ఒక ఆటలాగా ఉండాలి, అంతేగాని హ్యాబిట్స్ అనేవి గుదిబండలాగా మారకూడదు. ఎక్సలెన్స్ మంచిదే, కానీ ఆ దశకు క్రమక్రమంగా చేరుకోవాలి, అతి వద్దు. ఒక లక్ష్యం సాధించిన తర్వాత వెంటనే చిన్న చిన్న బహుమతులు మనకు మనమే ఇచ్చుకోవాలి. ఇలా చేస్తే రీఇన్ఫోర్స్మెంట్ జరుగుతుంది. ఉదాహరణకు, 15-20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేశాక నచ్చిన పాట వింటాను, కబుర్లు చెప్తాను, జ్యూస్ తాగుతాను వంటివి పెట్టుకుని మనకు మనం సాధన చేయవచ్చు. సెల్ఫ్ రివార్డ్ అనేది బూస్టింగ్ లాగా పనిచేస్తుంది. హ్యాబిట్ ట్రాకర్ వంటి యాప్స్ లేదా నోట్బుక్ లో ఎప్పటికప్పుడు రికార్డ్ చేసుకుంటూ పురోగతిని సమీక్షించుకోవాలి. మనల్ని మనం పరిశీలించుకోవాలి. దగ్గరి వాళ్ళ నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం కూడా మంచిదే. విజయవంతంగా కొనసాగిస్తున్నాము అనే ఫలితం కనబడ్డప్పుడు ఆ సంతోషమే వేరు కదా. మనం ఒక హ్యాబిట్ ను కొత్తగా మొదలు పెడుతున్నప్పుడు అంతా సాఫీగా, సవ్యంగా సాగిపోతుంది అనుకోకూడదు. అడ్డంకులు, ఇబ్బందులు, మధ్యలో వదిలేయాల్సిన పరిస్థితులు, ఇర్రెగ్యులారిటీ వంటివి వస్తాయని ముందే ఊహించాలి. వస్తాయి కూడా. అవసరమైతే మార్పు, ప్లాన్ బి, బ్యాకప్ ప్లాన్ సిద్ధంగా పెట్టుకోవాలి. అడ్డంకులను, అవకాశాలను ఛాలెంజ్ లాగా స్వీకరించాలి. అప్పుడే అనుకున్నది సాధ్యపడుతుంది. దేనికైనా ఓపిక, సహనం అవసరం. హ్యాబిట్స్ విషయంలో కూడా ఇది అత్యవసరం. చెట్టు పెట్టగానే పండు రాదు, మంట పెట్టగానే వంట అయిపోదు. ఇట్ టేక్స్ టైమ్. దేనికైనా తగినంత సమయం అవసరం. తక్షణం అంటే ఇన్స్టాంట్గా ఫలితాలు కొన్నిసార్లు రావచ్చు, రాకపోవచ్చు. నిరాశ చెందవద్దు. సాధారణంగా ముందే మనం చెప్పుకున్నట్లు హ్యాబిట్ ఫార్మేషన్ కోసం 21 రోజుల వరకు సమయం పడుతుంది. అప్పటిదాకా ఓపికగా కొనసాగించడమే

0: చేతిలో ఉంది. హ్యాబిట్ ను వారం వారం, పక్షం రోజులకొకసారి, నెల రోజులకొకసారి సమీక్షించుకుంటే మరీ మంచిది. తప్పపులను, ఇబ్బందులను బేరీజ్ వేసుకోవాలి. ఒకవేళ ఎంచుకున్న హ్యాబిట్ అనేది చాలా కష్టతరమైతే, శరీరం లేదా మనసు సహకరించకపోతే, లేదా సమయం సరిపోకపోతే, నిర్దాక్షిణ్యంగా ఆ హ్యాబిట్ను పక్కన పెట్టేయాలి. సులభంగానే కొనసాగించగలుగుతున్నట్లయితే రెట్టించిన ఉత్సాహంతో కంటిన్యూ చేయవచ్చు. మైండ్ సెట్ యొక్క పాత్ర. నేను పరిగెత్తాలి అనుకోవడం కన్నా నేను రన్నర్ను అనుకోవడం బెటర్. ఇందుకు కారణం సబ్కాన్షియస్ మైండ్కు మనం ఇచ్చే ఆటో సజెషన్స్ లేదా అఫర్మేషన్స్. అటామిక్ హ్యాబిట్స్ అనే ఒక బెస్ట్ సెల్లర్ పుస్తక రచయిత జేమ్స్ క్లియర్ కూడా ఇదే విషయం చెప్తారు. చిన్న చిన్న పురోగతితో కూడిన అలవాట్లు లేదా ప్రవర్తన మార్పులు జీవితాన్నే మార్చేసేటంతటి గొప్ప ఫలితాలను ఇవ్వగలవు అంటారు ఆయన. కాంపౌండ్ ఎఫెక్ట్ అనే పుస్తక రచయిత డారెన్ హార్డీ కూడా దాదాపు ఇలాగే చెప్తారు. స్మాల్ స్మార్ట్ చాయిసెస్, కన్సిస్టెన్సీ ప్లస్ టైమ్ గివ్స్ రాడికల్ డిఫరెన్స్ అంటారు ఆయన. సాధనమున పనులు సమకూరు ధరలోన అని వేమన గారు ఎప్పుడో చెప్పారు కదా. చిన్న చిన్న అలవాట్లు, రోజువారీ సర్దుబాట్లు నిబద్ధతతో నిలకడగా చాలా కాలం పాటు కొనసాగించడం వల్ల మనకు తెలుస్తుంది ఇది ఒక అద్భుతమైన మార్పు అని. స్వీయ అభివృద్ధి కోసం ఆసక్తితో చేసే చిన్న చిన్న పనులు అనూహ్యమైన ప్రగతికి బాటలు వేస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. జేమ్స్ క్లియర్ మాటల్లో చెప్పాలంటే అలవాటు అనేది ఆబ్వియస్గా అంటే స్పష్టంగా ఉండాలి, సులభంగా ఆచరించదగినదై ఉండాలి, ఆకర్షణీయంగా కూడా ఉండాలి, సంతృప్తి పరచదగినదై ఉండాలి. అదే సమయంలో దురలవాట్లు మానేయడానికి కూడా అతను కొన్ని విలువైన సూచనలు ఇస్తాడు. పై నాలుగింటిని రివర్స్గా చేస్తే సరిపోతుంది. హ్యాబిట్ ఫార్మేషన్ కోసం 2 మినిట్ రూల్ కూడా బాగానే పనిచేస్తుంది. స్టార్ట్ ఎనీ హ్యాబిట్ ఇన్ ఏ టినీ ఈజీ స్టెప్, అంటే వాస్తవికమైన ఉదాహరణలతో, చిన్న చిన్న సూచనలతో ఉన్న అటామిక్ హ్యాబిట్స్, అలాగే చార్లెస్ డుహిగ్ రాసిన ద పవర్ ఆఫ్ హ్యాబిట్ కూడా. ఏదైనా హ్యాబిట్ మొదలు పెట్టాలనుకున్నప్పుడు మొదటి అడుగు చాలా కష్టమని చర్చించుకున్నాం కదా. కొన్నిసార్లు దానికి పూర్తి విరుద్ధంగా కూడా జరగవచ్చు. ప్రారంభ స్ఫూర్తి అంటే ఆరంభ శూరత్వంతో చాలా ఉత్సాహంతో దూసుకుపోతూ అంచనాకు మించి సాధన చేస్తారు. తర్వాత చాంచల్యాలు అంటే హెచ్చుతగ్గులు, ఒడిదొడుకులు ఉంటాయి. అనంతరం ఒక కీలక దశకు చేరుకుంటారు. ఆ దశలో అడుగు ముందుకు పడదు, ఇక కొనసాగించలేము అనే ప్లాటో దశ అంటే పీఠభూమి దశకు చేరుకుంటాం. కళ్ళ ముందు చీకటి, అనాసక్తి, నా వల్ల కాదు, అసాధ్యం అని కూడా అనిపిస్తుంది. ఈ దశ నుంచి బయటపడడానికి ప్రేరణ అంటే మోటివేషన్ అవసరం. ఈ ప్రేరణ అనేది రకరకాలుగా లభిస్తుంది. ఈ ప్రేరణ అనేది ఒక వ్యక్తి ద్వారానో, ఒక సంఘటన ద్వారానో, ఒక ఫోటో లేదా కొటేషన్, ఒక వీడియో లేదా సోషల్ మీడియా పోస్ట్ లేదా ఒక పుస్తకం లేదా ఒక వాక్యం కావచ్చు. దానిని అందిపుచ్చుకొని మళ్ళీ ఉత్సాహం తెచ్చుకొని దూసుకుపోతే పీఠభూమి దశ నుంచి బయటపడవచ్చు. ఈ దశను అధిగమిస్తే ఇక విజయమే అన్నమాట, టేకాఫ్ అయినట్లే. ప్రతి వ్యక్తి జీవితంలో విధి నిషేధం అనేటివి ఉంటాయని భారతీయ ధర్మశాస్త్రాల్లో ఎప్పుడో ప్రవచించారు. డూస్ అండ్ డోంట్స్ అని ఆధునిక శాస్త్రాలు నిబంధనలు కూడా సూచిస్తుంటాయి. చేయదగినవి, చేయకూడనివి అని కామన్ సెన్స్తో, విజ్ఞతతో మెలిగితేనే జీవితం సుఖమయం కాగలదు. ఎరుక, సోయి లేదా కాన్షియస్నెస్ ఉంటేనే అలవాట్లు జీవితాన్ని సుసంపన్నం చేస్తాయి. ఏదైనా ఒక ఆట లేదా లలిత కళ వంటివి ఇదివరకే మీకు ప్రవేశం ఉంటే దాన్ని కొనసాగించండి, లేదా కొత్తగా కూడా మొదలుపెట్టవచ్చు. రోజు రోజుకు యాంత్రికమైపోతున్న జీవితంలో హ్యాబిట్స్ అనేటివి మనల్ని ఎమోషనల్ అవుట్లెట్ లాగా ఉపయోగపడతాయి, మన శారీరక మానసిక ఆరోగ్యానికి దోహదపడతాయి. రోజు పొద్దున్నే ఏం చేయాలనే 2-2 లిస్ట్ తయారు చేసుకోవడం, నిద్రపోయే ముందు డైరీ రాయడం, రోజు న్యూస్ పేపర్ చదవడం, వార్తలు చూడడం లేదా వినడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, 10 నుంచి 30 నిమిషాల వరకు ప్రతిరోజు పుస్తక పఠనం, ధ్యానం, యోగా ప్రాక్టీస్ చేయడం వంటివి చాలా చిన్న విషయాల్లా కనిపిస్తాయి. కానీ ప్రయత్నిస్తే తెలుస్తుంది వాటి ఫలితం మాత్రం అద్భుతంగా ఉంటుంది. వీటి వల్ల కలిగే ఆనందం అనిర్వచనీయం. పేషెన్స్ అండ్ పర్సిస్టెన్స్ అవసరం. మన చుట్టూ ఉండే వ్యక్తులు, పరిసరాలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. హ్యాబిట్ ఫార్మేషన్ కానీ, కొనసాగించడానికి కానీ కన్సిస్టెన్సీ అంటే నిలకడ ప్రధానమైన ఆయుధం. ప్రతి ఆదివారం ఒక స్నేహితుడు లేదా స్నేహితురాలతో మాట్లాడడం 5-10 నిమిషాలు, నెలకు ఒక రోజు ఏ డే విత్ మై ఫ్రెండ్ అని పెట్టుకుని ఆచరించడం, 6 నెలలకు ఒక ట్రిప్కు వెళ్ళడం, సంవత్సరానికి ఒకసారి కూర్చొని ఆ ఏడాదిలో జరిగిన ముఖ్య సంఘటనలు అంటే అనెక్డాట్స్ రాసి పెట్టుకోవడం వంటివి ఎన్నో హ్యాబిట్స్ మనల్ని నిత్య నూతనంగా, సృజనాత్మకంగా ఉంచగలవు. మీరు ఆలోచిస్తే మరిన్ని నవ్యమైన ఆలోచనలు వస్తాయి. ప్రయత్నించండి. ఈ రోజే ఒక గుడ్ హ్యాబిట్ ను ప్రారంభించండి, కొనసాగించండి, జీవితాన్ని ఆస్వాదించండి. విజయీ భవ.
1: మీరింతవరకు జీవితాన్ని మార్చివేసే అలవాట్లు శ్రీ ఐతా శ్రీనివాస్ గారి ప్రసంగం విన్నారు.

0: వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
1: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
0: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
1: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
0: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
1: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
0: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
1: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
0: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142.
1: ఆకాశవాణి కార్యక్రమాలను మీ స్మార్ట్ ఫోన్ లో వినలేకపోతున్నారా? మీ స్మార్ట్ ఫోన్ లో రేడియో యాప్ లేదని చింతిస్తున్నారా? ఆ చింతను దూరం చేయడానికే ఆకాశవాణి న్యూస్ ఆన్ ఎయిర్ అనే మొబైల్ యాప్ను మీకోసం తీసుకొచ్చింది. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా మీకు నచ్చిన ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచవ్యాప్తంగా ఎక్కడి నుంచైనా వినవచ్చు. ఇంటర్నెట్ అనుసంధానంతో పనిచేసే ఈ అప్లికేషన్ ఆండ్రాయిడ్ మరియు iOS ప్లాట్ఫామ్స్ లో ఉచితంగా లభ్యమవుతుంది. ఇక ఆలస్యం ఎందుకు? వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ను ఇన్స్టాల్ చేసుకోండి. కేవలం రేడియో తరంగాలపై మాత్రమే గాక న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా మా కార్యక్రమాలను విని ఆస్వాదించండి. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్, నిరంతరం మీ చెంతే మీ వెంటే. న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ అప్లికేషన్ ద్వారా వరంగల్ ఆకాశవాణి ప్రసారాలను ప్రపంచంలో ఎక్కడి నుంచైనా వినవచ్చు. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142 9182986142. మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
2: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: సందర్భం ఏదైనా,
2: శుభకార్యం మరేదైనా,
1: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
2: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
1: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
2: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 10:30. ఇప్పుడు వినండి చిత్రసీమలో తెలుగు సినీ గీతాలు.

చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట ఆనందం చిత్రం నుండి. మల్లికార్జున్ సుమంగళి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల్ల, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఉప్పన చిత్రం నుండి యాసిన్ నిజార్ హరిప్రియ పాడిన పాట, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

చిత్రసీమలో ఇప్పుడు వినండి. రాజు వెడ్స్ రాంబాయి చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి జయశ్రీ పాడిన పాట, గీత రచన మిట్టపల్లి సురేందర్, సంగీతం సురేష్ బొబ్బిలి.

0: మీ స్నేహితులకు పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
1: మీ కుటుంబ సభ్యులకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపాలనుకుంటున్నారా?
0: సందర్భం ఏదైనా,
1: శుభకార్యం మరేదైనా,
0: ఇప్పుడు మీ శుభాకాంక్షలను ఆకాశవాణి వరంగల్ కేంద్రం ద్వారా
1: అతి తక్కువ ఖర్చుతో ప్రత్యక్షంగా తెలియజేయవచ్చు.
0: అంతేగాక దేశ విదేశాల్లో ఉన్న మీ ఆత్మీయులకు కూడా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా మీ శుభాకాంక్షలు చేరే అవకాశమూ ఉంది.
1: పూర్తి వివరాలకై ఆకాశవాణి వరంగల్ కేంద్రం కార్యాలయాన్ని నేడే సంప్రదించండి.
0: చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట పవర్ చిత్రం నుండి. సూరజ్ మాళవిక పాడిన పాట, గీత రచన కృష్ణ చైతన్య, సంగీతం థమన్.

0: డిస్కో రాజా చిత్రం నుండి సిరివెన్నెల రాసిన పాట బాలసుబ్రహ్మణ్యం, గానం సంగీతం తమన్.
1: తింటికి పప్ప
2: దిగిటి దిగిటి
1: తింటికి పప్ప తింటికి పప్ప
2: దిగిటి దిగిటి
1: తింటికి పప్ప.

0: ఎన్ని మొహం అంటున్నావు ఏంటి?
1: ఏం చేస్తున్నావు?
0: చూసుకుంటావా లైఫ్ లాంగ్ నువ్వు నన్ను? అరే తలుపునంత కిసి
1: చూసుకుంటా.

మీరు విన్న ఆ పాట ద ఫ్యామిలీ స్టార్ చిత్రం నుండి సెడ్ శ్రీరామ్ పాడిన పాట. గీత రచన అనంత శ్రీరామ్, సంగీతం గోపి సుందర్. చిత్రసీమలో ఇప్పుడు వినబోయే పాట కోర్టు చిత్రం నుండి అనురాగ్ కులకర్ణి, సమీరా భరద్వాజ్ పాడిన పాట. గీత రచన పూర్ణాచారి, సంగీతం విజయ్.

జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి బృందం పాడిన పాట. గీత రచన వెట్టూరి, సంగీతం ఇళయరాజా.

బాణం చిత్రం నుండి హేమచంద్ర సైంధవి పాడిన పాట, గీత రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

మీరు విన్న ఆ పాటతో ఈనాటి చిత్రసీమ తెలుగు సినీ గీతాల కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికాసేపట్లో వింటారు వివిధ భారతి ఆకాశవాణి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

0: నా బైక్ లో ఇప్పుడు నాకింగ్ తక్కువగా ఉంది.
1: నా కార్ ఆల్రెడీ తక్కువ పొల్యూషన్ రిలీజ్ చేస్తుంది.
2: మరి నా స్కూటర్ పికప్ కూడా చాలా బాగుంది.
0: మీరు ఏ వెహికల్ డ్రైవ్ చేసినా E20 పెట్రోల్ యూజ్ చేస్తే నాకింగ్ తగ్గుతుంది, కార్బన్ ఎమిషన్స్ 40% వరకు తగ్గుతాయి. అలాగే హై ఆక్టేన్ రేటింగ్ వల్ల అమేజింగ్ పికప్ కూడా పొందొచ్చు. మీ వెహికల్ E20కి 100% కంపాటిబుల్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
3: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 12:05. అమృత గీతం కార్యక్రమానికి స్వాగతం. మాటల్లో చెప్పలేని దాన్ని, మౌనంగా ఉండలేని దాన్ని సంగీతం వ్యక్తపరుస్తుంది. ఒక పాటలోని సాహిత్యంలో భావాలు ఎంతో అద్భుతంగా వ్యక్తమవుతాయి. అలాంటి అద్భుతమైన సాహిత్యంతో కూడిన పాటలు విందాం ఈ అమృత గీతంలో. గుండెల్లో గోదావరి చిత్రంలోని నను నీతో నిన్ను నాతో కలిపింది గోదావరి అనే పాట గోదావరి నీరు అంత స్వచ్ఛమైన ప్రేమ, అందమైన అమ్మాయి పాటలో వ్యక్తపరుస్తుంది. పచ్చని వరిపైరు పరుపు వేసి గాలులు జోలపాడితే నింగిరించి వేగుచుక్కలు కిందకి దూకి కళ్ళగంతలు కట్టిన కళ్లలో ప్రియుని నవ్వులు చూపిస్తే ఎంత బాగుంటుందో. భవతారిణి ఇళయరాజా పాడిన ఈ పాటకి సాహిత్యం అనంత శ్రీరామ్. ఆ పాట ఇప్పుడు వినేద్దాం.

0: బ్రో, E20 గురించి ఎందుకు ఇంత కన్ఫ్యూజన్?
1: నాకైతే ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. E20ని ఆటోమోటివ్ అండ్ ఫ్యూయల్ టెస్టింగ్ ఎక్స్పర్ట్స్ ఎక్స్టెన్సివ్ గా టెస్ట్ చేశారు. టెస్టింగ్ టైమ్ లో అబ్నార్మల్ ఇంజిన్ వేర్ ఏమీ కనిపించలేదు. ఫ్యూయల్ సిస్టమ్ మెటీరియల్స్ కూడా E20 కంపాటబిలిటీ కోసం ఇవాల్యుయేట్ చేశారు. సో క్లియర్, E20 ఇంజిన్ నాకింగ్ ని తగ్గిస్తుంది, దాని హై ఆక్టేన్ రేటింగ్ వల్ల బెటర్ పికప్ కూడా ఇస్తుంది.
0: అయితే కన్ఫ్యూజన్ వద్దు, ఓన్లీ కాన్ఫిడెన్స్.
1: గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యొక్క ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా ప్రజల ప్రయోజనార్థం జారీ.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి అమృత గీతం వింటున్నారు. సమయం 12:11. ఇక 1982లో వచ్చిన త్రిశూలం సినిమాలోని ఈ పాట పెళ్లి అర్థాన్ని వివరిస్తూ ఆత్రేయ గారు రాసిన పెళ్లంటే పందిళ్లు, తప్పెట్లు, తాళాలు, తలంబ్రాలు, మూడు ముళ్ళు, ఏడడుగులు అన్నీ కలిపి నూరేళ్లు అంటూ వివరిస్తుంది. కేవీ మహాదేవన్ సంగీతం అందించిన ఈ పాట బాలుగారు సుశీలమ్మల గాన మాధుర్యంతో ఒక అమృత గీతమైంది. శివరంజని రాగంలో స్వరపరిచిన ఈ పాట జనరంజకమైంది.

0: ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నెలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
2: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డే పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు పరిష్కార మార్గాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరోసర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085, 0402324085, 0402955093. ఈ రోజు 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెట్స్ నుంచి. అమృత గీతం వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి. నిస్వార్థమైన ప్రేమకు, త్యాగానికి అమ్మ ప్రతిరూపమైతే తన మనసులోని భావోద్వేగాలు పైకి కనపడనీయకుండా పిల్లల కోసం, కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడే శ్రామికుడు నాన్న. కుటుంబం అనే అందమైన పొదరిలలో అమ్మ నాన్న పిల్లల మధ్య అనుబంధాల్ని వివరిస్తూ సాగే బంగారు కుటుంబ చిత్రంలోని ఈ పాట. సతి అంటే సహకారమని, మగడంటే మమకారమని, ఈ రెండు ఉంటే ఇల్లు స్వర్గసీమ అని వేటూరి వర్ణించిన తీరు అద్భుతం.

0: 2026 మహిళా సంఘాల ఉత్పత్తుల ప్రదర్శన మరియు అమ్మకం అక్టోబర్ 7 నుంచి 18 వరకు ఉదయం 10:30 నుంచి రాత్రి 9:30 వరకు HMDA గ్రౌండ్ ప్రసాద్ ఐమాక్స్ పక్కన హైదరాబాద్. తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల స్వయం సహాయక మహిళా సంఘాలు తయారు చేసిన హస్తకళా వస్తువులు, చేనేత వస్త్రాలు, పిండి వంటలు మరియు ఇతర ఉత్పత్తులు ఒకే చోట సరస్మేళా 2026లో రంగురంగుల పూల బతుకమ్మ ఆటపాటలు, సాంస్కృతిక ప్రదర్శనలు, స్వయం సహాయక మహిళా సంఘాల ఉత్పత్తులు మీకు ఆహ్వానం పలుకుతున్నాయి. అందరూ ఆహ్వానితులే. మీరు కొనే ప్రతి వస్తువు గ్రామీణ మహిళా శక్తికి అండా. జారీ చేయువారు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ, గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ ప్రభుత్వం.
1: అమృత గీతం వింటున్నారు. నిజంగా ఒక మనసుకు రెక్కలొస్తే ఎక్కడికి వెళ్తుంది తెలుసా? తన మనిషిని వెతుక్కుంటూ వెళ్లి అక్కడ వాళ్తుందట. ఇది నేను చెప్పిన మాట కాదు, ఆచార్య ఆత్రేయ గారు రాసిన పాట. నింగి వొంగి నేలతోటి నేస్తం కోరితే నేల పొంగి నింగి కోసం పూల దోసలు పడుతుంది. నిజంగా ఇంత అద్భుతమైన సాహిత్యం ఆత్రేయ గారి కళానికే సాధ్యం. ఆరాధన సినిమా నుంచి ఈ పాట మీకోసం.

వార్తలు చదువుతున్నది నీలాల శరణ్య. విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సర సజీవిక మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడు, కరైకాలలో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్టపతి ద్రౌపది ముర్ము విజయవాడలోని పున్నమి ఘాట్లో జాతీయ సరస్ అజీవిక మేళా 2026ను ఘనంగా ప్రారంభించారు. దేశ రాజధాని ఢిల్లీ వెలుపల సరస్ మేళా నిర్వహించడం ఇదే తొలిసారి. కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖకు చెందిన దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్, ఆంధ్రప్రదేశ్ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సంయుక్తంగా ఈ వేడుకను నిర్వహిస్తున్నాయి. దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి సుమారు 1500 మంది మహిళ పారిశ్రామికవేత్తలు, చేతివృత్తుల కళాకారులు ఇందులో పాల్గొంటున్నారు. గ్రామీణ మహిళల ఉత్పత్తుల ప్రదర్శన కోసం 650కి పైగా స్టాళ్లను సిద్దం చేశారు. ఈ వేదికపై లఖపతి దీది సంచికతో పాటు సరస్ శక్తి అప్లికేషన్ను రాష్టపతి ఆవిష్కరించారు. సంప్రదాయ చేనేతలు, హస్తకళలు, సేంద్రీయ ఉత్పత్తులతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న వివిధ రాష్ట్రాల రుచికరమైన సాంప్రదాయ వంటకాలతో ప్రత్యేక ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. గ్రామీణ మహిళా సాధికారతను, వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ప్రోత్సహించడంలో ఈ మేళా ఎంతగానో తోడ్పడుతుంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈరోజు దృశ్య మాధ్యమం ద్వారా లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి దేశానికి అంకితం చేస్తారు. అనంతరం సభను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తారు. లేహ్లోని కుషోక్ బకుల్లా రింపోచి విమానాశ్రయంలో 640 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన కొత్త ప్యాసింజర్ టెర్మినల్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. 23,800 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ఆధునిక టెర్మినల్ ఏటా 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేలా రూపొందించారు. బార్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్ నిర్మించిన 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్చా రహదారిని కూడా ప్రధానమంత్రి దేశానికి అంకితం చేస్తారు. మారుతున్న ప్రపంచ క్రమానికి అనుగుణంగా దేశాలు సరికొత్త వ్యూహాలను, భాగస్వామ్యాలను అన్వేషిస్తున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అన్నారు. అబుదాబిలో జరిగిన రైజీనా డైలాగ్ మధ్య ప్రాచ్య సమావేశంలో జయశంకర్ మాట్లాడుతూ, ప్రపంచ వాతావరణంలో వస్తున్న మార్పులకు రెండు దేశాలు ఎలా స్పందించవచ్చనే దానికి గత దశాబ్ద కాలంలో భారత్ యుఏఈ బంధమే ఒక నిదర్శనమని పేర్కొన్నారు. అంతర్జాతీయ బహుళపక్ష సంస్థలలో తక్షణ సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఈ ప్రక్రియలో చిన్న దేశాల సమూహాల మధ్య బలమైన సహకారం సమర్థవంతంగా తోడ్పడగలదని అన్నారు. యుఏఈలోని 3 రోజుల పర్యటన సందర్భంగా జయశంకర్ ఆ దేశ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో మహిళల కృషిని గుర్తిస్తూ కేంద్ర వ్యవసాయ సంక్షేమ శాఖ ఈరోజు న్యూఢిల్లీలో మహిళా కిసాన్ దివస్ 2026 వేడుకలను నిర్వహించనుంది. వ్యవసాయ రంగంలో మహిళలు అంతర్భాగమని విత్తనాలు నాటడం, నాట్లు వేయడం, పంట కోయడం నుంచి పశువుల నిర్వహణ, విత్తన సంరక్షణ, సహజ వనరుల నిర్వహణ వరకు మహిళలు అనేక కీలక పాత్రలు పోషిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. మహిళలు గ్రామీణ జీవనోపాధిని బలోపేతం చేస్తూ వ్యవసాయ స్థితిస్థాపకతను పెంచుతున్నారని పేర్కొంది. ఈ కార్యక్రమం అభివృద్ది చెందిన వ్యవసాయం, అభివృద్ది చెందిన భారతదేశ నిర్మాణంలో మహిళా రైతుల పాత్ర అనే ఇతివృత్తంతో ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంతో కలిసి ఏకకాలంలో జరుగుతుందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాన్క్లేవ్ 2026లో మంత్రి ప్రసంగిస్తూ దేశ రక్షణ ఎగుమతులు
2013-14 కేవలం 686 కోట్ల రూపాయలు ఉండగా నేడు 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని చెప్పారు. మందుగుండు సామాగ్రి రకాలలో భారత్ 90% పైగా స్వయం సమృద్ది సాధించిందని అన్నారు. ప్రస్తుతం భారత సైన్యం వద్ద ఉన్న 175 మందుగుండు సామాగ్రి రకాల్లో 159 స్వదేశీ సామాగ్రి ఉన్నాయని చెప్పారు. గత 12.5 సంవత్సరాలలో రక్షణ రంగం తన సామర్థ్యాలను విస్తరించుకోవడమే కాకుండా జాతీయ భద్రతను బలోపేతం చేసే విధానంలోనూ ఒక వ్యూహాత్మక మార్పును సాధించిందని మంత్రి అన్నారు. మాజీ రాష్టపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు నివాళులర్పించారు. శాస్త్రీయ మేధస్సుతో మన దేశాన్ని వ్యూహాత్మక శక్తిగా తీర్చిదిద్దడంలో అబ్దుల్ కలాం తన జీవితాన్ని అంకితం చేశారని సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. భారత రాష్టపతిగా ఆయన అత్యున్నత ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారని ప్రశంసించారు. దేశసేవలో తమ హృదయాన్ని ఆత్మను నిమగ్నం చేసేలా యువతరాన్ని ప్రేరేపించడంలో అబ్దుల్ కలాం ఒక గొప్ప ఆదర్శంగా నిలిచిపోతారని అమిత్ షా కొనియాడారు. బ్యాంకాక్లో జరిగిన అంతర్జాతీయ వార్షిక సమావేశాల సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూకే ఛాన్సలర్ ఆఫ్ ది ఎక్స్చెకర్ జాన్ హిలీతో సమావేశమయ్యారు. గతంలో ఇరు దేశాల మధ్య జరిగిన ఆర్థిక ద్రవ్య చర్చల ఫలితాలను ఇరువురు నేతలు సమీక్షించారు. 4వ భారత్ యూకే ఆర్థిక మార్కెట్ల చర్చలు, ఫిన్టెక్ సదస్సులు, అనుబంధ ఐయుకేఎఫ్పి సమావేశాలను విజయవంతంగా ముగించడంపై వారు చర్చించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపింది. ఉమ్మడి ప్రాధాన్యతలు, నిర్మాణాత్మక సమ్మిళిత G20 ప్రక్రియ కోసం యూకేతో కలిసి పనిచేసేందుకు భారత్ కట్టుబడి ఉందని సీతారామన్ అన్నారు. క్రిటికల్ మినరల్స్, గ్రీన్ టెక్, నగర ప్రాంత భాగస్వామ్యాలలో ప్రతిపాదిత సహకారంతో 14వ ఆర్థిక ద్రవ్య చర్చల కోసం భారత్ ఎదురుచూస్తోందని సీతారామన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఆసియా క్రీడల్లో పాల్గొన్న భారత బృందంతో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి వారిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. జపాన్లోని ఐచి నగోయాలో జరిగిన ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్యాలతో మొత్తం 85 పతకాలు గెలుచుకుని భారత్ పతకాల పట్టికలో 4వ స్థానంలో నిలిచింది. 5 మ్యాచ్ల టీ20 సిరీస్ లో భాగంగా నిన్న రాత్రి హైదరాబాద్ లో జరిగిన 4వ టీ20 మ్యాచ్ లో వెస్టిండీస్ 24 పరుగుల తేడాతో భారత్ పై విజయం సాధించింది. వెస్టిండీస్ నిర్దేశించిన 248 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 19.3 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది. 5 మ్యాచ్ల సిరీస్ ఇప్పుడు 2-2తో సమమైంది. కాగా సిరీస్లోని చివరి మ్యాచ్ ఈ నెల 17వ తేదీన బెంగళూరులోని ఎంచి

చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఉరుములతో కూడిన వడగళ్ల వాన కురుస్తుందని తెలిపింది. రాబోయే 2 రోజుల పాటు తెలంగాణ, ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, పశ్చిమ మధ్యప్రదేశ్లలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట, కొంకన్, గోవా, కర్ణాటక, లక్షద్వీప్లలో ఎల్లుండి వరకు ఇలాంటి పరిస్థితులే కొనసాగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ రోజు నుంచి ఈ నెల 18 వరకు మధ్యప్రదేశ్లోని అశోక్ నగర్ జిల్లాలో 4 రోజుల పాటు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ప్రజలతో సమావేశమై పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి కొత్త ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. భారత్, కెనడా దేశాల మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు ఈ ఏడాది ముగిసే అవకాశం ఉందని కెనడా వాణిజ్య శాఖ మంత్రి మణిందర్ సిద్దు అన్నారు. నిన్న ముంబైకి చేరుకున్న ఆయన ఈ ఒప్పందాన్ని ముగించే దిశగా సాధిస్తున్న పురోగతి ద్వైపాక్షిక సంబంధాలను కొత్త శిఖరాలకు తీసుకెళ్తుందని, ఇరు దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్యాన్ని మరింత పటిష్టం చేస్తుందని అన్నారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. విజయవాడలోని పున్నమిఘాట్లో జాతీయ సరస్ అజీవికా మేళా 2026ను రాష్టపతి ద్రౌపది ముర్ము కొద్దిసేపటి క్రితం ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు లద్దాఖ్లో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను ప్రారంభించి జాతికి అంకితం చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 దేశాలకు భారత్ స్వదేశీ రక్షణ ఉత్పత్తులను ఎగుమతి చేస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీ, కేరళం, తమిళనాడులో ఈరోజు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు పరిష్కార మార్గాలు నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ బొట్ల గారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు డాక్టర్ గారితో మాట్లాడవచ్చు. హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ మధ్యాహ్నం 2:15.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది. అని మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని. నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు, ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
2: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
0: ఆకాశవాణి సమయం 12:59. ఇక ఈరోజు సాయంకాలం 7:15 ఆరోగ్య జీవనం శీర్షికన ఆరోగ్యకరమైన జీవన విధానం. డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారితో పరిచయం 2వ భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ట్యూన్ చేసి ఉంచండి ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పంటలు ఎండిపోకుండా రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు రామచంద్రరావు ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ బలంగా తిప్పికొడుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. తెలంగాణలో ప్రభుత్వ విధానాలు స్థిరంగా ఉంటాయని, పెట్టుబడులకు పూర్తి భద్రత ఇస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బ్రిటన్ ఉన్నత స్థాయి ప్రతినిధుల బృందానికి భరోసా ఇచ్చారు. తయారీ రంగ విస్తరణతో పాటు యువతకు నైపుణ్యాభివృద్ది కల్పించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్టు తెలిపారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ కు బ్రిటన్ పారిశ్రామికవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్రంతో వాణిజ్యం, విద్య, పరిశోధన, సాంకేతిక రంగాల్లో భాగస్వామ్యానికి బ్రిటన్ ప్రతినిధులు ఆసక్తిని వ్యక్తం చేశారు. పంటలు ఎండిపోకుండా రైతులకు రేయింబవళ్లు విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం, విద్యుత్తు, తాగునీటి సరఫరాలపై ముఖ్యమంత్రి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాల వారీగా ప్రస్తుత పరిస్థితులను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. వచ్చే 20 రోజులు అత్యంత కీలకమని, విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. ఎల్నినో ప్రభావాన్ని కోవిడ్ వంటి విపత్తుగా భావించి జూన్ వరకు పగడ్బందీ యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాలన్నారు. ఫ్రాన్స్లో జరిగిన మిప్కామ్ కాన్స్ 2026 వేదికగా తెలంగాణ బృందం గ్లోబల్ మీడియా, ఎంటర్టైన్మెంట్ దిగ్గజాలతో చర్చలు జరిపింది. సీఈఓ అజిత్ రెడ్డి నేతృత్వంలోని బృందం రాష్ట్ర ఏవీజీసీ విధానం, ఇమేజ్ టవర్స్ ప్రాజెక్టులను ప్రదర్శించింది. అలాగే డిసెంబర్ 7 నుంచి 13 వరకు భారత్ ఫ్యూచర్ సిటీలో ఇండియా జాయ్ 9వ

ఎడిషన్ను నిర్వహిస్తున్నట్టు ప్రకటించి పెట్టుబడిదారులను ఆహ్వానించింది. ప్రధాని మోదీని వ్యతిరేకించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ తెలంగాణ చీఫ్ రామచందర్రావు ఆరోపించారు. ప్రముఖ గాయని మేరీ మిల్బెన్ ట్వీట్ ఆధారంగా దేశంలో అల్లర్లు సృష్టించేందుకు యాప్ అనుబంధ సంస్థలకు అమెరికా నుంచి నిధులు వస్తున్నాయని మండిపడ్డారు. జార్జ్ సోరోస్ లాంటి విదేశీ ఏజెన్సీలు దీని వెనుక ఉన్నాయని రామచందర్రావు ధ్వజమెత్తారు. కరీంనగర్ శ్రీ మహాశక్తి ఆలయంలో దసరా నవరాత్రుల సందర్భంగా నిన్న అమ్మవారు మహాచండీదేవి రూపంలో దర్శనమిచ్చారు. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. రేపు ఆలయంలో సరస్వతి పూజ, పల్లకీ సేవ, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. హైదరాబాద్లో అక్టోబర్ 17న జరగనున్న 78వ బ్యాచ్ ఐపీఎస్ ప్రొబేషనర్ల దీక్షాంత్ పరేడ్ వివరాలను అకాడమీ డైరెక్టర్ సుజిత్ పాండే వెల్లడించారు. మొత్తం 151 మందిలో 135 మంది ఐపీఎస్లు, 16 మంది విదేశీ అధికారులు శిక్షణ పూర్తి చేసుకోగా అందులో 37 మంది మహిళలున్నారు. కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ పెరేడ్ ద్వారా ఆధునిక సాంకేతిక సవాళ్లను ఎదుర్కొనేలా అధికారులను తీర్చిదిద్దనున్నట్టు తెలిపారు. విద్యుత్ సంక్షోభానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వ అసమర్థతే కారణమని, అధికారులపై నెపం నెట్టడం సరికాదని మాజీ మంత్రి హరీష్ రావు ధ్వజమెత్తారు. బొగ్గు నిల్వలు, సమీక్షలు లేక కరెంటు కోతలు విధించి అధికారులను సస్పెండ్ చేస్తామని బెదిరించడం దారుణమన్నారు. అధికారుల ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో ప్రజలు, ఉద్యోగులే ఇంటికి సాగనంపుతారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు మాజీ రాష్టపతి అబ్దుల్ కలాం జన్మదినం సందర్భంగా ఆయన సేవలను బీజేపీ తెలంగాణ అధ్యకులు రామచందర్రావు గుర్తు చేసుకున్నారు. దేశ రక్షణ వ్యవస్థ అభివృద్దిలో ఆయన కీలక పాత్ర దేశం ఎప్పటికీ గుర్తు చేసుకుంటుందని పేర్కొన్నారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను తిప్పికొడతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. గోదావరి ఖనిలో నిర్వహించిన సింగరేణి కార్మిక గర్జన సభలో కేటీఆర్ మాట్లాడుతూ సింగరేణిలో వేల కోట్ల రూపాయల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. కార్మికులకు లాభాల వాటా ఇవ్వకుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల ఇళ్లను ముట్టడిస్తామని స్పష్టం చేశారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేసే ప్రసక్తే లేదని రాష్ట మంత్రి శ్రీధర్బాబు చెప్పారు. ఈరోజు సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ తెలంగాణకు గుండెకాయ వంటి సింగరేణిని అన్ని విధాలా అభివృద్ది చేయడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తి పెంచడానికి ప్రణాళికాబద్దంగా ముందుకెళ్తున్నట్టు పేర్కొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అసత్య ప్రచారంతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో సింగరేణి అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. పలువురు శాసనసభ్యులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. క్రీడలు, వ్యాయామంతోనే ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే నవీన్ యాదవ్ విసిరిన ఖేలో తెలంగాణ బంధన్ ఫిట్నెస్ ఛాలెంజ్ను స్వీకరించి రోజుకు 30 నిమిషాలు వ్యాయామం చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కోసం మరో 9 మంది ఉన్నతాధికారులకు ఆయన ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ విసిరారు. బీసీ విద్యా సంస్థల్లో కూడా క్రీడా సంస్కృతిని పెంపొందిస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. హనుమకొండ కలెక్టరేట్ ప్రాంగణంలో మహిళా ఉద్యోగులు తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చి ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ హాజరయ్యారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ భీమేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో మానేరు తీరంలో నిన్న రాత్రి 5వ రోజు అట్ల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంగారెడ్డి కలెక్టరేట్లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో కలెక్టర్ ప్రతీక్ జైన్ పాల్గొని అక్టోబర్ 17 వరకు ప్రతిరోజు బతుకమ్మ సంబురాలు ఉంటాయని తెలియజేశారు. ఆసిఫాబాద్ కలెక్టరేట్లో కలెక్టర్ హరిత సిబ్బందితో కలిసి పూల జాతరలో పాల్గొన్నారు. అలాగే హైదరాబాద్లోని బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో మహిళా ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో మంత్రి సీతక్క ముఖ్య అతిథిగా హాజరై తెలంగాణ విశిష్ట సంస్కృతిని కొనియాడారు. సంగారెడ్డి జిల్లాలోని

0: సింగూరు రిజర్వాయర్ ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజో సందర్శించారు. సింగూరు ప్రాజెక్టును ప్రాజెక్టు నీటి నిల్వలు పరిశీలించి తాగునీటి సరఫరా ప్రణాళికలపై అధికారులతో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల నేపథ్యంలో కనీస నీటి నిల్వలు చేరడంతో రానున్న రోజుల్లో నీటి ఎద్దడి వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొనే విధంగా నీటి ప్రణాళికలపై చర్చించారు. ఈ సందర్భంగా సంజయ్ జాజు మాట్లాడుతూ,
1: రాబోయే సమయంలో యాసంగిలో ఇప్పుడు గ్రౌండ్ వాటర్ సిచ్యువేషన్ చూస్తే అక్కడ కూడా క్రాప్స్ హాలిడే చేసుకోవాలి. ఎందుకంటే పవర్ ఇచ్చినా కూడా గ్రౌండ్ వాటర్ డిప్లీట్ అయ్యేటప్పుడు వాటర్ ఉండదు. డ్రింకింగ్ వాటర్ నీడ్స్ ని మనం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టుకోవాలని ఆ డైరెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ప్రతి జిల్లాలకి నోడల్ ఆఫీసర్స్ ని కూడా పంపిస్తున్నాము. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ తర్వాత అగ్రికల్చర్ వాళ్ళందరూ కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాలో తిరిగి నెక్స్ట్ 15-20 డేస్ ఫార్మర్స్ తోనే అందుబాటులో ఉండి వాళ్ళ సహకారం తీసుకుంటూ ఇప్పుడు ఉన్న క్రాప్స్ ని మనం ప్రొటెక్ట్ చేస్తూ రాబోయే సమయం.
0: హైదరాబాద్ లోక్ భవన్ లో ఈరోజు బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా అధికారుల ఏర్పాట్లతో లోక్ భవన్ పండుగ శోభను సంతరించుకుంది. గవర్నర్ శివప్రతాప్ శుక్లా దంపతులు ఈ సంబురాల్లో పాల్గొంటారు. నల్గొండ జిల్లా దామరచర్లలోని యాదాద్రి థర్మల్ విద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు ఆరోపణల నేపథ్యంలో చీఫ్ ఇంజనీర్ సురేష్ నాయక్ ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అలాగే ప్లాంట్లో విద్యుత్ ఉత్పత్తి బొగ్గు సరఫరాను సమర్థవంతంగా పర్యవేక్షించేందుకు ఐఏఎస్ అధికారులను ఇన్ఛార్జీలుగా ప్రభుత్వం నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పంటలు ఎండిపోకుండా రైతులకు నిరంతరం విద్యుత్తు సరఫరా చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగించడానికి విదేశాల నుంచి భారీగా నిధులు అందుతున్నాయని బీజేపీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు ఆరోపించారు. సింగరేణి సంస్థను ప్రైవేటీకరించే కుట్రలను బీఆర్ఎస్ పార్టీ బలంగా తిప్పికొడుతుందని వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు హెచ్చరించారు. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకలు రాష్ట వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 1:20 చైతన్య స్ఫూర్తికి స్వాగతం. ముక్కు పచ్చలారని పిల్లల్ని పనిలో పెట్టుకోకూడదని అది తప్పని అందరికీ తెలుసు. ఇక 18 ఏళ్లలోపు అమ్మాయిలకి పెళ్లి చేయకూడదనే విషయం కూడా తెలుసు. కానీ ఈ రెండు మన దేశంలో నిన్న మొన్నటి దాకా శిక్షార్హమైన నేరాలు కాదు. భువన్ రిభు అనే న్యాయవాది చేపట్టిన ఆందోళనలు, వేసిన ప్రజాహిత వ్యాజ్యాలు, చేసిన న్యాయ ప్రతిపాదనల వల్లే వాటిని ఇవాళ మన దేశంలో శిక్షార్హమైన నేరాలుగా పరిగణిస్తున్నారు. ఇంతకీ ఈ భువన్ రిభు ఎవరు తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: శ్రోతలకు ఒక గమనిక.
1: మీట్ ది స్టార్.
2: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది. కానీ మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక రెండు మూడు రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకో లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్. అమేజింగ్ యాక్చువల్లీ.
1: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కె సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై
0: ఆకాశవాణి. సమయం 1:26. శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన నంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. రేపు మధ్యాహ్నం 2 గంటల ఈ రోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం.
3: ఒక దేశాన్ని నిర్మించేది

0: కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చెయ్యరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి మీరు వింటున్నారు చైతన్య స్ఫూర్తి. న్యాయవాది భువన్ రిపు చేసిన పోరాటం వల్లే భారతదేశం బాల్య వివాహాలపైన, చిన్నపిల్లల్ని పనిలో పెట్టుకోవడం పైన న్యాయస్థానాలు చారిత్రాత్మకమైన తీర్పులిచ్చాయి. భారతదేశం చేసిన ఈ చట్టాల వల్లే ప్రపంచంలో పలు దేశాలకి మార్గదర్శకమైంది మన భారత్. అందుకే భువన్కి వరల్డ్ జ్యూరిస్ట్ అసోసియేషన్ మెడల్ ఆఫ్ ఆనర్ పురస్కారాన్ని అందించింది. దాన్ని అందుకున్న ఏకైక భారతీయ న్యాయ నిపుణుడు భువన్ రిపునే. సామాన్యుల హక్కుల కోసం పోరాడే న్యాయ నిపుణులకు ఇచ్చే అవార్డు ఇది. దీన్ని అందుకున్న వారిలో నెల్సన్ మండేలా లాంటి వాళ్ళు కూడా ఉన్నారంటే ఈ అవార్డు గొప్పదని ఏంటో తెలుసుకోవచ్చు. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 హలో డాక్టర్ ప్రత్యక్ష లైవ్ ఫోన్ ఇన్ కార్యక్రమంలో 16వ తేదీ వరల్డ్ స్పైన్ డేని పురస్కరించుకుని వెన్నెముక సమస్యలు, పరిష్కార మార్గాలు, నివారణ చర్యలు ఈ అంశం గురించి శ్రోతల ప్రశ్నలకు సమాధానాలు ఇస్తారు ప్రముఖ స్పైన్ అండ్ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస్ పొట్ల. శ్రోతలు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402324 0853, 0402955 0923. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుంచి 3 గంటల వరకు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఎఫ్ఎం వివిధ భారతి 102.8 MHz పై.
1: స్వార్థం అనేది ఒక రోగం లాంటిది. పక్కనోడు ఏమైపోయినా నాకెందుకు, నేను బాగుంటే సరిపోతుంది అని మా అమ్మ చెప్పేది ఏంటంటే, అరే నువ్వు నీకోసం కాదురా, నువ్వు అందరి గురించి ఆలోచించాలి. ఐ హ్యాడ్ ఎ ఫీలింగ్ దాట్ సంథింగ్ ఇస్ రాంగ్ విత్ మీ, అంటే నా ఆరోగ్యం బాగాలేదు అని నాకు ఎవరో వచ్చి నా చెవిలో చెప్పినట్టు. ఒక 2-3 రోజులు దాన్ని పట్టించుకోలేదు, కానీ ఎందుకు లేని టెస్ట్ చేయడం జరిగింది. నాకు అయోటిక్ ఎన్యూరిజం ఉంది. 50-60 సంవత్సరాల క్రితం మనం మన పెద్దలు ఏం తినలేదో అవి తినకండి, ఏం తిన్నారో అది తినండి. నేను ఇంతవరకు ఎన్నో పాడ్కాస్ట్ చేశాను సార్, కానీ ఇంత మంచి స్టూడియో నేను చూడలేదు సార్. రియల్లీ ఐ హ్యావ్ టు అప్రిషియేట్ గవర్నమెంట్ ఆల్సో అండ్ ది కైండ్ ఆఫ్ స్టాఫ్ యూ హ్యావ్ హియర్, అమేజింగ్ యాక్చువల్లీ.
2: ప్రజారోగ్యం కోసం విశేషంగా కృషి చేస్తున్న డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాకూర్ గారితో పరిచయం. పరిచయకర్త కే సందీప్. శుక్రవారం రాత్రి 8 గంటలకు మీ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz పై.
0: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నుంచి నిలయంలో. సమయం 1:37. ఇక భువన్ రిపు అనే వ్యక్తి గురించి మాట్లాడుకుంటున్నాం కదా. 2004 సంవత్సరంలో ఢిల్లీలోని కోండా చౌక్ ప్రాంతాల నుంచి ఆయనకు ఒక కాల్ వచ్చింది. తాళం వేసి ఉన్న ఒక ఇంటి నుంచి పాప ఏడుపు వినిపిస్తోందని ఆయనకు సమాచారం వచ్చింది. దాంతో వెంటనే అక్కడికి వెళ్లారు భువన్. అది ఒక ప్రభుత్వ ఇంజనీర్ ఇల్లు, మూసింది కాబట్టి పక్కింటి డాబా పైనుంచి ఎక్కి లోపలికి దూకారు. ఇంటి వెనక గదిలో ఒక 12 ఏళ్ల పాపని కట్టేసి ఉంచారు. నడుము కింద పెట్టికోడు తప్ప ఇంకేం లేదు. ఒళ్లంతా గాయాలతో పుండ్లు తేలి రసికారుతున్నాయి. అప్పటికి పాప స్పృహలో లేదు. వెంటనే తనని హాస్పిటల్లో చేర్చారు. 2 రోజుకి స్పృహ వచ్చింది. తన పేరు అంజలి అని చెప్పింది. మరి అసలు ఏంటిదంతా తెలుసుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

0: ఒక దేశాన్ని నిర్మించేది కలలుగని ఆ కలల కోసం తమ జీవితాన్ని అర్పించే మనుషులు. ఒక ఉపాధ్యాయుడు, ఒక శాస్త్రవేత్త, ఒక రాజ్యాంగ నిర్మాత, ఒక వైద్యుడు, ఇంజనీరు, క్రీడాకారుడు, వాళ్ళు దేశానికి కేవలం సేవ మాత్రమే చేయరు, దేశ భవిష్యత్తును తీర్చిదిద్దుతారు. వీరంతా చరిత్రలో నిలిచిన వ్యక్తులు కాదు, చరిత్రను మలచిన వ్యక్తులు. ఈ నేలలో వారి అడుగుల ప్రతిధ్వని ఉంది, దేశ భవిష్యత్తులో వారి ఆలోచనల వెలుగుంది. భారతరత్న ఒక జాతి కృతజ్ఞతాగాథ కార్యక్రమంలో ఆ మహనీయులను స్మరించుకుందాం. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు మీ ఎఫ్ఎం వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై భారతరత్న ప్రత్యేక ధారావాహిక తప్పక వినండి.
1: చైతన్య స్ఫూర్తి వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి నుంచి. ఇక భువన్ కాపాడిన అమ్మాయి వాళ్ళ నాన్న ఉత్తరప్రదేశ్లోని ఒక మారుమూల పల్లెలో పోలీస్ కానిస్టేబుల్. పాప ఢిల్లీలో ఉండి చదువుకుంటే ఇంగ్లీష్ బాగా నేర్చుకుంటుందనే ఆశతో వాళ్ళ నాన్న దూరపు బంధువైన ఆ ఇంజనీర్ వద్దకు పంపాడు. కానీ అతను అంజలిని పని మనిషిగా చూశాడు. పని చేయలేకపోతే స్తంభానికి కట్టేసి బెల్ట్తో కొట్టేవాడు. ఆ రోజు అతని పైశాచికత్వం మరీ ఎక్కువై పాప స్పృహ తప్పి పడిపోయింది. అప్పుడే భువన్కి కాల్ వచ్చింది. వెంటనే పోలీసులకి కంప్లైంట్ ఇచ్చాడు భువన్. కానీ వాళ్ళ నాన్న పంపించాడు కాబట్టి ఆ ఇంజనీర్ మీద కేసు పెట్టలేం అన్నారు పోలీసులు. నిజమే, అప్పటి చట్టాలు అంత బలహీనంగానే ఉన్నాయి కాబట్టి అప్పట్లో అది శిక్షార్హమైన నేరం కూడా కాదు. తల్లిదండ్రులకు తెలియకుండా పిల్లల్ని ఎవరైనా అపహరించి తెచ్చి పనిలో పెడితే కూడా వాళ్ళని శిక్షించే అవకాశమే లేదు. అయినా సరే భువన్ ఆ ఇంజనీర్ని వదలదలుచుకోలేదు. జువైనల్ జస్టిస్ యాక్ట్ 2020 ఆధారంగా తీసుకుని అతన్ని అరెస్ట్ చేయించారు భువన్. మన దేశంలో జువైనల్ జస్టిస్ చట్టం కింద జరిగిన తొలి అరెస్టుల్లో ఇది ఒకటి అని చెప్తారు భువన్. ఇంకా తెలుసుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ఆకాశవాణి స్టూడియోస్లో 1:50 చైతన్య స్ఫూర్తి వింటున్నారు. ఇక ఇంజనీర్ని అరెస్ట్ చేయించాక భువన్ అక్కడితో ఆగలేదు. అటువంటి ఘోరాలకి మరింత సమగ్రమైన చట్టం కావాలంటూ ఢిల్లీ హైకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం వేశారు. దానిపైన కోర్టు 2006 ఇచ్చిన తీర్పుతోనే మన దేశంలో బాలకార్మికుల వ్యవస్థ తొలిసారిగా శిక్షార్హమైన నేరమైంది. ఇలాంటి 60 ప్రజాహిత వ్యాజ్యాలతో మన చట్టాలు పిల్లలకి అండగా ఉండేలా చూశారు భువన్. సుప్రీంకోర్టు లాయర్గా కోర్టులకు ఎక్కడమే కాదు, జస్ట్ ఫర్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే సంస్థ ద్వారా దేశమంతా తిరిగి పోరాడుతూ ఉంటారు. తన న్యాయ పోరాటం ద్వారా ఎంతోమంది అమాయకపు పసిపిల్లల జీవితాల్లో వెలుగులు నింపారు భువన్.

ఈ రోజు రాత్రి 7:15 ఆరోగ్య జీవన కార్యక్రమంలో ఆరోగ్యవంతమైన జీవన విధానం గురించి డాక్టర్ విక్రాంత్ సింగ్ ఠాగూర్ గారితో పరిచయం 2వ భాగం ప్రసారమవుతుంది. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 2:15. యశోద హాస్పిటల్స్ వారు సమర్పించు హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం వింటారు.
1: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
2: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
3: శ్రీనివాస భట్ల గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. డాక్టర్ శ్రీనివాస భట్ల గారు నమస్కారం అండి.
4: నమస్తే అండి.
3: డాక్టర్ శ్రీనివాస భట్ల గారు, ప్రతి సంవత్సరం 16 అక్టోబర్ అంటే ఈ సంవత్సరం 16వ తారీఖున అంటే రేపు ప్రపంచ వెన్నుముక దినోత్సవం నిర్వహించుకుంటున్నాం. వెన్నుముక ఆరోగ్యంపై అవగాహన కల్పించటం, వెన్నునొప్పి సమస్యల నివారణ, సరైన శరీర భంగిమలు మరియు క్రమబద్ధమైన వ్యాయామం చేయటం కూడా అత్యంత ముఖ్యం వెన్నుపూస ఆరోగ్యంగా ఉండటం కొరకు. డాక్టర్ గారు, వెన్నునొప్పి రావడానికి ప్రధాన కారణాలు ఏంటి?
4: యా, ముందుగా మన లిజనర్స్ అందరికీ వరల్డ్ స్పైన్ డే, ప్రపంచ వెన్నుముక దినోత్సవం, 16 అక్టోబర్ జరుపుకునే వెన్నుముక దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ స్టార్ట్ చేస్తానండి. ఈ ప్రపంచ వెన్నుముక దినోత్సవం, వరల్డ్ స్పైన్ డే అనేవి ఎందుకు చేస్తారంటే, స్పైన్ హెల్త్ అనేది ఇప్పుడు ఈ రోజుల్లో మోడర్న్ లైఫ్ స్టైల్ కానివ్వండి, వర్క్ ప్రెషర్ కానివ్వండి, వీటన్నిటి వల్ల ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ అనేది వెరీ కామన్గా వస్తున్నాయండి. ఇదివరకట్లాగా కాకుండా ఇప్పుడు చాలా కామన్గా వింటున్నాము. సో ఇట్లాంటి వాటి గురించి మనకు అవేర్నెస్కు కానీ అండ్ ప్రివెంటివ్ మెజర్స్ గురించి కానీ ట్రీట్మెంట్ మెజర్స్ గురించి కానీ తెలుసుకోవడానికి, ప్రజల్ని చైతన్యవంతం చేయడం కోసం ఇట్లాంటి వరల్డ్ హెల్త్, వరల్డ్ స్పైన్ డే ఇట్లాంటివి అబ్జర్వ్ చేస్తుంటాము. సో దీంట్లో ఈసారి 2026 వరల్డ్ స్పైన్ డే థీమ్ వచ్చేసి స్పైన్ హెల్త్ ఫర్ లైఫ్ అని పెట్టారండి.
3: జీవితాంతం వెన్నుముక ఆరోగ్యం.
4: జీవితాంతం వెన్నుముక ఆరోగ్యం అండి దాని తెలుగులో. సో దీంట్లో మనం ఒక, ఇవి చాలా 3 వర్డ్స్ లాగానే ఉంటాయి కానీ చాలా ఇంపార్టెంట్ అండి. దీంట్లో జీవితాంతం అనే ఒక పదాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలించాలి. ఎందుకంటే మనందరిలో ఒక మిస్కన్సెప్షన్, ఒక అపోహ ఒకటి ఉంటుందండి, స్పైన్ ప్రాబ్లం అనగానే పెద్ద వయసులో వస్తుంది, ఓల్డ్ ఏజ్ ప్రాబ్లం ఇట్లా అంటుంటారు. సో కాకపోతే ఆ విషయాన్ని మనం క్లారిటీ చేయడాని కోసం జీవితాంతం అని ఇచ్చారు. అంటే ఏంటంటే, స్పైన్ ప్రాబ్లమ్స్ ఓన్లీ ఓల్డ్ ఏజ్లో వచ్చేవే కాదు, రైట్ ఫ్రమ్ చైల్డ్హుడ్ నుంచి కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. అండ్ చైల్డ్హుడ్ నుంచి మనం కనుక ప్రివెంటివ్ మెజర్స్ ప్రాపర్గా జాగ్రత్తలు కానీ ఫాలో అవుతూ సిస్టమేటిక్గా మెయింటైన్ చేస్తే మనకు పెద్ద ఏజ్ వచ్చినప్పుడు కూడా స్పైన్ హెల్తీగా ఉండి మన క్వాలిటీ ఆఫ్ లైఫ్ మెయింటైన్ చేయడానికి అవకాశం ఉంటుందని, ఆ దిశగా మనం అడుగులేయడానికి అవేర్నెస్ కల్పించడం కోసం స్పైన్ హెల్త్ ఫర్ లైఫ్ అని ఈసారి థీమ్ పెట్టారండి. సో
3: డాక్టర్ గారు, చిన్నతనం నుండి వృద్ధాప్యం వరకు వెన్నుముక ఆరోగ్యాన్ని కాపాడుకోవటం మనకెంతో అవసరం. అసలు ఈ వెన్ను నొప్పి రావడానికి కారణాలేంటి? వెన్నుముక ఆరోగ్యాన్ని మనం

0: ఎలా కాపాడుకోగలుగుతాం?
1: యా, వెన్నునొప్పి రావడానికి గల కారణాలు మనం తెలుసుకునే ముందు అసలు వెన్ను పూస యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకుందామండి.
0: డాక్టర్ గారు, ఈలోపు ఒక మనకు శ్రోత కాల్ చేశారు, ఆయన కాల్ చేశారు.
2: డాక్టర్ గారు నమస్కారం అండి.
1: నమస్తే అండి.
2: సార్ నేను రామంచ నుంచి, సిద్దిపేట డిస్ట్రిక్ట్ రామంచ గ్రామం నుంచి మాట్లాడుతున్నాను సార్. నా వయసు 69 సంవత్సరాలు సార్. నేను కంప్లీట్ గా బ్లైండ్ ని.
0: సార్ డాక్టర్ గారు మీ క్వశ్చన్ అడగండి.
2: సార్
0: మీ ప్రశ్న ఏమిటో అడగండి డాక్టర్ గారిని.
2: అడుగుతానండి డాక్టర్ కి ఇవ్వండి.
0: ఇచ్చాం ఇచ్చాం, చెప్పండి సార్. అడగండి.
1: వింటున్నా, చెప్పండి. వింటున్నా అండి, చెప్పండి.
2: నమస్కారం సార్.
1: నమస్తే అండి. నమస్తే, చెప్పండి
2: సార్. మీకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు. అయితే నాకు ఏమంటే, నేను బ్లైండ్ సార్. అయితే నేను న్యూరో సర్జన్ దగ్గరకు పోయి, నవీన్ రెడ్డి అని సిద్దిపేట లో ఆదిత్య న్యూరోలో పోయి చూపించుకున్నా సార్. అయితే కిడ్నీల కింద ఎప్పుడు నొస్తుంటారు సార్. ఆయన మొన్న కిడ్నీ కూడా టెస్ట్ చేసిండు. ఈ నరాలు ఆగుతుంటాయి సార్. ఎప్పుడు దీనికి పరిష్కారం దొరకలేదు సార్. నేను కంప్లీట్ బ్లైండ్ ని సార్. మీ ఆలోచన పరంగా ఏమైనా చెప్తారేమని కాల్ చేసిన సార్ ప్లీజ్.
1: మీ ఏజ్ ఎంత అన్నారండి? వయసు ఎంత? వయసు ఎంత అన్నారు?
0: 69.
2: నాకు 69 ఏళ్ళు ఉంటారు సార్.
1: 69 ఏళ్ళు. ఇప్పుడు మీరేమన్నా వర్క్ చేస్తున్నారా అండి? రెస్ట్ గానే ఉంటారా?
2: ఏం వర్క్ లేదు సార్, కంప్లీట్ గా బ్లైండ్ ని.
1: బ్లైండ్. ఓకే ఓకే. సో మీకు అంటే కిడ్నీల వెనుక అంటే నడుం భాగంలో నొప్పి వస్తుందా?
2: నడుం భాగంలో నొప్పి ఉంటుంది సార్ ఎప్పుడు. అయితే ఏ డాక్టర్ దగ్గరికి పోయినా దీనికి పరిష్కారం అన్నా సార్. ఒక నెల రోజుల కింద కిడ్నీ టెస్ట్ కూడా చేసిండు. కరీంనగర్ లో లోటస్ హాస్పిటల్ లో కూడా టెస్ట్ చేయించుకున్నా సార్. ఇది ఎలాంటి అవకాశం దొరుకుతలేదు సార్. మీ నుంచి ఏదన్నా విలువైన అభిప్రాయం దొరుకుతుందని కాల్ చేసిన సార్.
1: చెప్తానండి. అంటే మీరు 69 సంవత్సరాలు అని అన్నారు. సో అండ్ ఓన్లీ బ్యాక్ పెయిన్ ఉంది. మీకు కాల్ నొప్పి పెయిన్ లేదా అండి? నడుం నుంచి తుంటి నుంచి కాల్ అంతా లాగినట్టు అలా ఉందా? ఓన్లీ బ్యాక్ పెయిన్ మాత్రమే
2: ఉంది సార్. నరాలు లాగుతుంటాయి నొప్పి. మొత్తం పెయ్యంతా నరాల చుట్టూ తిరుగుతుంటది సార్. ఇది తుమ్మినా కొద్దీ కదులుతుంటది.
1: తుమ్మినప్పుడు గానీ దగ్గినప్పుడు గానీ ఎక్కువ అవడం అనేది నడుం నొప్పిలో ఒక సాధారణ లక్షణం అండి. కామన్
2: నొప్పి కదులుతుంటది. మెదట్లో కూడా ఒక్కొక్క రోజు నొస్తుంటది. కళ్ళు గుడ్డు కూడా ఒక్కొక్క రోజు నొస్తాయి. అది ఎక్కడ ఉంటా నొప్పి అని తెలియదు సార్.
1: షుగర్ బీపీ గానీ అలాంటివి ఉన్నాయండి? చెకప్ చేయండి.
2: షుగర్ వచ్చింది కంట్రోల్ నే ఉంది. థైరాయిడ్ వచ్చింది కంట్రోల్ నే ఉంది. 50 నంబర్ వాడతారు సార్ థైరాయిడ్ గోళీ.
1: థైరాయిడ్ అన్నిటికీ మందులు వాడుతూ ప్రాపర్ గా రెగ్యులర్ చెకప్ చేసుకుంటూ ఉంటారు అంతే కదా? ఉందండి, ఉంది. సో సాధారణంగా ఏంటంటే మనకు వయసు పైబడుతుంటే ఏంటంటే ఎముకల్లో మీరు శరీరం అంతా కూడా నొప్పి ఉంది అని అంటున్నారు. ఒకటి ఎముకలు అనేవి ఏమవుతాయంటే వీక్ అవుతా ఉంటాయండి. అంటే దాంట్లో శక్తి అనేది తగ్గిపోతుంటుంది. దీన్నే మనం ఏమంటామంటే ఆస్టియోపోరోసిస్ కానీ ఆస్టియోపీనియా అని అంటాం. సో ఇలాంటి దాని గురించి ఒకసారి మీరు ప్రయత్నించాలి. ఎందుకంటే ఓన్లీ నడుం నొప్పి నుంచి కాలు లాగినట్లయితే డిస్క్ ప్రాబ్లం అలాంటి వాటి గురించి చెక్ చేయొచ్చు. మీరు శరీరం అంతా కూడా నొప్పిగా ఉంది అని అంటున్నారు కాబట్టి మీది ఏజ్ రిలేటెడ్ ఈ ఆస్టియోపోరోసిస్ ఇలాంటి ప్రాబ్లం గురించి ఒక్కసారి చెకప్ చేయించుకొని దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే మీకు మంచి రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి.
0: డాక్టర్ గారు ఇంకో శ్రోత అందుబాటులో ఉన్నారు. మాట్లాడు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్? హలో
3: హలో,
0: ఎక్కడి నుంచి మాట్లాడేది మీరు?
3: నమస్కారం సార్, నా పేరు శ్యామ్ సుందర్.
0: సార్,
3: రంగారెడ్డి జిల్లా నుంచి మాట్లాడుతున్నా.
0: ఓకే, మీ సమస్య ఏమిటో డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి సార్.
3: నమస్కారం సార్. డాక్టర్ గారికి
1: నమస్తే అండి. నమస్తే, చెప్పండి
3: సార్. మా రిలేషన్ల ఉమెన్
1: ఓకే
3: బండలు దూడుస్తుంటే బ్యాక్ సైడ్ కింద పడిపోయింది సార్.
1: ఓకే,
3: కింద పడి వెన్నముక దెబ్బ తింది అన్నారు.
1: ఎన్ని రోజులు అయిందండి?
3: 2 మంత్స్ అయింది సార్ ఆపరేషన్ అయ్యి.
1: ఆపరేషన్ కూడా చేశారా దానికి?
3: లేవడానికి రాలేదు. పడిపోవడం వల్ల కింద పడిన తర్వాత లేవడమే లేదు అసలు.
1: పడిపోయిన తర్వాత నుంచి కాళ్ళు రెండు కదలట్లేదానా మీ ఉద్దేశం?
3: కాళ్ళు కదలట్లేదు, వెన్నెముక దెబ్బ తిందని ఆపరేషన్ చేశారు.
1: ఫ్రాక్చర్ అయ్యి నరం ప్రెస్ అయి ఉంటదండి, అందువల్లనే ఆపరేషన్ చేస్తుంటారు. ఆపరేషన్ లో
3: ఈ ఆపరేషన్ కి కుట్లు అవి ఏదో క్లిప్పుల్లాగా వేసిరని అన్నారు వాళ్ళు. ముందు భవిష్యత్తు నడిచే అవకాశం ఉంటదా లేకపోతే బోన్స్ వీక్ అయినా అని చెప్పారు.
1: ఎంతండి తన ఏజ్?
3: 50 ఉంటాయి దాదాపు, 55 ఉంటాయి దాదాపు.
1: ఓకే, 55 ఇయర్స్ ఏజ్. 2 మంత్స్ అయిందా అండి ఇది జరిగి?
3: ఆపరేషన్ అయ్యి 2 మంత్స్ అవుతుంది. వాళ్ళకి ఎంత టైం పడుతుంది? వాళ్ళు కోలుకునే అవకాశం ఉంటదా? నడిచే మళ్ళీ లేచి నడిచే అవకాశం ఉంటదా? అలాంటి పరిస్థితులు లేదా?
1: అయితే దీని గురించి మనం చెప్పే ముందు

0: మీకు ఇప్పుడు ఏంటంటే బండలు తుడుస్తుంటే పడిపోయారు, అప్పటి నుంచి కాళ్ళు పనిచేయట్లేదు, నడుముకు దెబ్బ తగ్గడం వల్ల అని మీరు చెప్పారు. సో దీన్ని మనం ఏంటంటే ఎంఆర్ఐ మీరు చేసుంటారు, సర్జరీ కూడా అయింది కాబట్టి దాంట్లో మనకు కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుందండి. ఏంటంటే స్పైన్లో ఎముకతో పాటు మనకు స్పైనల్ కార్డ్ అని నరం ఉంటుంది మెయిన్గా. ఈ నరం వల్లనే మనం కాళ్ళు చేతులు వాడడం కానీ పనిచేయడం కానీ తిరగడం కానీ వంగడం లేవడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. సో ప్రొబబ్లీ మీకు తనకు ఏంటంటే స్పైన్ అనేది ఫ్రాక్చర్ అవడం వల్ల నరం ప్రెస్ అయ్యి కాలు పడిపోయినట్టుగా మీరు చెప్పిన దాని ద్వారా నాకు అర్థమవుతుంది. సో ఇట్లాంటప్పుడు జనరల్గా చేసే సర్జరీ ఏముంటుందంటే ఈ విరిగిపోయిన ఎముకకు స్టెబిలైజేషన్ అని అంటారు. స్టెబిలైజ్ చేయడానికి స్క్రూస్ అవి పెట్టి రాడ్స్తో సపోర్ట్ ఇస్తారండి ఆర్టిఫిషియల్గా. సో దాంతోపాటుగా డ్యామేజ్ అయిన నరం కనుక ఏమైనా ప్రెస్ అయినట్టు కనుక ఉంటే దాన్ని ఒత్తిడి తగ్గిస్తారు, దాన్ని డీకంప్రెషన్ అని అంటారు. మొత్తం దీన్ని ఫిక్సేషన్ అండ్ డీకంప్రెషన్ అనే సర్జరీ ఇది చేసింది. సో దీంట్లో రిజల్ట్స్ ఎలా ఉంటాయంటే మీకు స్పైనల్ కార్డ్ ఇంజురీ జరిగిందా జరగలేదా, జరిగితే ఏ మేరకు జరిగింది అనే దాన్ని బట్టి ఎంత టైం పడుతుంది అవి తెలుస్తాయండి. సో దాంతోపాటు ఫిజియోథెరపీ ఒకటి మీరు నిర్లక్ష్యం చేయకూడదు. ఫిజియోథెరపీ ఖచ్చితంగా రెగ్యులర్గా చేస్తూ ఉండండి. రికవరీకి ఇంకా ఛాన్సెస్ ఉన్నాయండి, 2 మంత్సే కదా అయింది, రికవరీకి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఫిజియోథెరపీ అండ్ మందులు కంటిన్యూ చేస్తుండండి, ఖచ్చితంగా రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉండొచ్చు. థ్యాంక్ యూ.
1: సరే, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: హలో,
1: హలో అమ్మా, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మా ఇక్కడ సెకండ్ నుంచి మాట్లాడుతున్నా సార్.
1: డాక్టర్ గారు
2: గుడ్ ఈవినింగ్.
1: అందుబాటులో ఉన్నారు. డాక్టర్ గారిని మీ ప్రశ్న ఏమిటో అడగండి.
2: ఓకే,
1: అడగండి అమ్మా.
2: గుడ్ ఈవినింగ్ సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
2: వెహికల్ మీద నుండి పోతుంటే ఇట్లా రైట్ ఇట్లా అంటే ముందు నుండి నాకు బ్యాక్ పెయిన్ ఉందండి కొంచెము.
0: వెహికల్ మీద
2: కొంచెం
0: నుంచి
2: వర్క్
0: వెళ్తుంటే
2: చేసి
0: ఏమైందండి, ఒకసారి మళ్ళీ చెప్పండి కొంచెం.
2: వెహికల్ మీద పోతున్నా సార్, రైట్ టర్న్ అవుతున్నా, అవుతుంటే లెఫ్ట్ కి ఏదో కార్ వస్తుంది కదా అని వచ్చి పక్కకు తీసుకుంటుంటే ఇట్లా పడిపోయాను అనమాట.
0: ఓకే, అంటే
2: బయట ఏం దెబ్బలు ఏం లేవు,
0: స్లోగానే ఉన్నారు, ఎక్కువ స్పీడ్ ఏం లేరు అప్పుడు.
2: లిమిట్ అయితే ఏం దెబ్బలు లేవు కానీ బ్యాక్ పెయిన్ దమ్మని పడంగానే బ్యాక్ పెయిన్ వచ్చేసింది. ఆల్రెడీ ముందు నుండి నాకు బ్యాక్ పెయిన్ ఉందండి, కొంచెం కూర్చొని పని చేస్తే నొప్పి వస్తుంటే అది ఓలిని అది ఏదో కాన్ఫ్లూమ్ అది వేసుకుంటా నడిపిస్తున్నా, కానీ నేను పని నవ్వడంగానే ఇంకా చాలా నొప్పి అయిపోయింది, పడుకొని ఇట్లా పక్కకు తిరగడానికి వస్తలేదు.
0: ఓకే
2: చేతి కొంచెం లోపల రైట్ చేతికి దెబ్బ తగిలినట్టు లోపల,
0: ఓకే
2: దాని కొంచెం మూవ్వుకుంటూ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ బ్యాక్ అయితే చాలా పెయిన్ ఎక్కువ ఉంది, మళ్ళీ డాక్టర్ దగ్గర పోవాలి నా ఇక్కడ అనేసి.
0: ఇది ఎప్పుడు జరిగిందండి, నిన్ననా మీరు అండి?
2: నిన్ననే అయిందండి,
0: జరిగింది. ఓకే, మీరు
2: చాలా బాధగా ఉంది.
0: మంచం పైన పడుకున్నప్పుడు మీ కాళ్ళు పైకి మలుచుకోవడం, కాళ్ళు చాపడం, వేళ్ళు కదిలించడం ఇవన్నీ జరుగుతున్నాయండి. అంటే
2: అవన్నీ జరుగుతుందండి,
0: కాళ్ళల్లో
2: ఒళ్ళు
0: మొద్దు బారడం కానీ
2: మాత్రమా
0: స్పర్శ అట్లాంటిది
2: అదంతే,
0: అదేం
2: అదంతే
0: లేదు,
2: ఏం లేదు.
0: ఓన్లీ నడుంలో
2: అంటే ఇట్లా
0: మాత్రమే.
2: పక్కకి జరగడానికి లేకుంటే ఇప్పుడు బయట కిందకి దిగి పోవాలంటే కాళ్ళు కింద పెట్టాలి కదా,
0: అవునండి.
2: అప్పుడు అమ్మా అనుకుంటే దిగుతుందండి దిగి
0: మీరు
2: నొప్పి.
0: ఇలా ఎంతండి మీ ఏజ్?
2: 69 అండి.
0: 69 సంవత్సరాలు. సో ఇలాంటప్పుడు మీరు మంచం నుంచి కిందికి దిగడం అనేది అంత మంచిది కాదండి. మీరు పడుకొని ఉండడం అనేది బెడ్ రెస్ట్, అది మంచి విషయము మీరు చేస్తున్నది. సో మీరు పెయిన్ ఎక్కువ ఉంది అంటున్నారు కాబట్టి ఒకసారి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకోవడం ఎంతైనా మంచిది, ఎందుకంటే మీ ఏజ్ కూడా 60+ అని అన్నారు కాబట్టి ఎముకలు పల్చగా ఉండి చిన్న ఇంజురీ కూడా మనకు బయటకేం కనిపించకపోయినా లోపల ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు ఒకసారి డాక్టర్ గారిని కలిసి, మీ దగ్గరలోనో డాక్టర్ని కలిసి చెకప్ చేయించుకొని లోపల ఇంటర్నల్ ఇంజురీ ఏమైనా జరిగిందా లేదా అనేది తెలుసుకోవడం మంచిదండి ఎప్పుడైనా, దాన్ని అశ్రద్ధ చేయడం కంటే కూడా. థ్యాంక్ యూ.
1: రేపు ప్రపంచవ్యాప్తంగా వెన్నెముక దినోత్సవం జరుపుకుంటున్నాము, అందువలన ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోలో ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ శ్రీనివాస భట్ల గారు అందుబాటులో ఉండి శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తున్నారు. శ్రోతలు కాల్ చేయవలసిన నెంబర్లు 040-2324-0852, 2324-0853, మరొక నెంబరు 2355-0923. ఈ ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలు నివృత్తి చేసుకోవచ్చు. సార్ నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
2: సార్ నమస్కారం సార్.
1: చెప్పండి సార్,
2: నమస్కారం సార్.
1: మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
2: మా దేవంపేట సార్, ఇక్కడ యాదాద్రి డిస్ట్రిక్ట్.
1: డాక్టర్ గారితో మాట్లాడండి.
0: హలో నమస్తే అండి, చెప్పండి.
2: నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి.
2: నేను టైలరింగ్ చేశాను సార్, వెన్నెముక సర్జరీ వల్ల గిట్ల బ్యాక్ పెయిన్ వస్తుందా సార్?

0: టైలర్ వల్ల ఈ వర్క్ చేస్తుంటే ఇట్లా కంటిన్యూ అవుతుంది సార్? అట్లా
1: మీరు టైలరింగ్ చేస్తారు, సో
0: టైలరింగ్
1: మీకు సర్జరీ జరిగిందా? మీరు ఏమంటున్నారు?
0: స్పైనల్ కార్డ్ ఇస్తారు కదా సార్ సర్జరీ అయినప్పుడు?
1: మీకు సర్జరీ జరిగిందా అని అంటున్నాను.
0: అయింది సార్.
1: ఎక్కడ అంటే, మెడ భాగంలో అయిందా, నడుం భాగంలో అయిందా?
0: అదే యూరిన్ ప్రాబ్లం ఉంది సార్, యూరిన్ ప్రాబ్లం ఉంటే దాని వల్ల సర్జరీ అయ్యండి.
2: ఆహా, మీరు మీకు అడిగేది డాక్టర్ గారు స్పైన్ కు సంబంధించిన సర్జరీ మీకు ఏమైనా అయిందా?
1: ఓకే, వేరే సర్జరీకి స్పైన్ కు ఇంజెక్షన్ ఇచ్చారా మీకు, మత్ ఇంజెక్షన్? ఓకే ఓకే, దాని వల్ల ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని అడుగుతున్నారా? దాని వల్ల ఏం ప్రాబ్లం కాదండి. స్పైన్ కి ఇచ్చే మత్ ఇంజెక్షన్ ఆ నీడిల్ అనేది చాలా సన్నగా ఉంటుంది, దాని వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం రాదు. కాకపోతే మీరు చేసే టైలరింగ్ వల్ల మీకు మెడ నొప్పి కానీ ఇవి వచ్చే అవకాశాలు, అండ్ ఎక్కువసేపు కూర్చొని ఉంటారు కాబట్టి నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఉంటాయండి. సో మీరు దాని గురించి శ్రద్ధ తీసుకొని మధ్య మధ్యలో బ్రేక్స్ తీసుకుంటూ ఎక్సర్సైజెస్ అవి పాటిస్తూ చూసుకోవాలండి.
2: డాక్టర్ గారు, మనకి ఇంతకుముందు మన జనరేషన్లో అంత వ్యవసాయ పనులు కానీ పొలం పనులు ఇవన్నీ చేసుకుంటూ ప్రతిరోజు నిత్యం ఎక్సర్సైజ్ ఉండేది, ఏదో ఒక పని ఉండేది. ఇప్పుడు ఆ పని లేకుండా ఈ ఆఫీసులకు అతుక్కుపోయి సీట్లలో కూర్చొని వీటి మూలంగా వెన్నుపాముకి ఎటువంటి ఇబ్బంది వస్తుందా, వెన్నుముఖ సమస్యలు ఏర్పడుతున్నాయా?
1: డెఫినెట్గా వస్తుందండి. సో ఇప్పుడు మోడ్రన్ లైఫ్ స్టైల్ తీసుకొచ్చిన చేంజెస్ వల్ల ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ కూడా మేము ఎక్కువగా చూస్తున్నామండి. అంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఉండే జాబ్స్, మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ ఐటీ జాబ్స్ కానివ్వండి లేదా డెస్క్ జాబ్స్ కానివ్వండి, దీంట్లో చాలాసేపు కుర్చీలో కూర్చోవడం అనేది జరుగుతుంది. దీనివల్ల స్పైన్ పైన విపరీతమైన ఒత్తిడి పెరిగి బ్యాక్ పెయిన్ ఇవన్నీ చాలా ఎర్లీ ఏజెస్, అంటే ఒకప్పుడు 60+లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ ఇప్పుడు 30-35లోనే వస్తున్నాయండి. ఈవెన్ బిఫోర్ 30 కూడా చూస్తున్నాము. సో దీన్ని మనము, అండ్ మీరు చెప్పినట్టుగా ఇదివరకు మనం పొలాల్లో పనిచేసినప్పుడు మజిల్స్ ఇవన్నీ యాక్టివ్ ఉండడమే కాకుండా సన్లైట్కి కూడా ఎక్స్పోజ్ అయ్యేవాళ్ళం. సో ఇప్పుడు సన్లైట్ ఇండోర్స్లో వర్క్ చేయడం వల్ల సన్లైట్ ఎక్స్పోజర్ తగ్గిపోతుంది, ప్లస్ అట్ ద సేమ్ టైం స్పైన్ పైన కూడా ఒత్తిడి ఎక్కువ పెరుగుతుందండి. సో దీనివల్ల మనం దీన్ని ప్రివెంట్ చేసుకోవడం గురించి ఖచ్చితంగా ఆలోచించాలి, అండ్ దానికి సంబంధించిన ప్రివెంటివ్ మెజర్స్ చర్యలు అనేవి తీసుకోవాలండి.
2: ఒక శ్రోత లైన్లో ఉన్నారు. హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
3: నమస్కారం.
2: నమస్కారం అమ్మా. అమ్మా, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నేను ఇక్కడ అంబర్పేట నుంచి సార్.
2: మీ సమస్య ఏమిటి చెప్పండి అమ్మా, డాక్టర్ గారు వింటున్నారు.
3: పనిచేసేపు ఏం లేదు సార్, కొంచెంసేపు కూర్చోగానే కొంచెం పడుకోగానే కాళ్ళు మొత్తం తిమ్మిర్లు వచ్చేస్తుంది సార్, అసలు నివ్వడానికి రావట్లేదు.
1: ఓకే, మీ ఏజ్ ఎంత అండి?
3: 40 ఇయర్స్ అండి.
1: 40 ఇయర్స్. పనిచేస్తున్నప్పుడు యాక్టివ్గా ఉన్నప్పుడు బాగానే ఉంటున్నాను, కానీ రెస్ట్ తీసుకోగానే కాళ్ళు లాగుతున్నాయి, చేతులు లాగుతున్నాయి, అండ్ తిమ్మిర్లు కూడా వస్తున్నాయి అనేది మీ సమస్య. అడుగు కూడా వేయడానికి రావట్లేదు. ఓకే, వాపులు ఏమైనా వస్తున్నాయండి కాళ్ళల్లో చేతుల్లో?
3: ఏం లేదు సార్, వాపు ఏం లేదు.
1: జాయింట్స్ లో ఏమైనా పెయిన్ ఉందా అండి, అంటే మోకాలు కానీ? జాయింట్స్ పెయిన్ కూడా లేదు. అండ్ మీరు ఇంకేమైనా డయాబెటీస్, హైపర్ టెన్షన్, థైరాయిడ్ ఇట్లాంటి? ఓకే, మీరు ఏమైనా వర్క్ చేస్తారా? మీరు అనేది ఇంట్లో పని లాగా?
3: లేదండి, హౌస్ వైఫ్.
1: హౌస్ వైఫ్ మీరు నార్మల్ గా వర్క్ చేసేటప్పుడు ఇది కామన్ మన ఇదండి, మన అబ్జర్వేషన్. జనరల్ గా వర్క్ చేసేటప్పుడు మనము వర్క్ పైన ఎక్కువ దృష్టి ఉంటుంది కాబట్టి సాధారణంగా చాలా సార్లు నొప్పి గురించి మన ధ్యాస ఉండదు. చాలా మంది ఏమంటారంటే పని చేస్తున్నప్పుడు ఏముండదు, పడుకోగానే నాకు నొప్పి వస్తుంది అని అంటారు. కానీ యాక్చువల్గా ఏంటంటే పడుకున్నప్పుడు మనము మన బాడీకి రెస్ట్ ఇస్తున్నాము, నిజానికి ఏదైనా నొప్పి తగ్గాలి. బట్ ఇది ఒక పారాడాక్స్. ఇదేంటంటే మన ఫీలింగ్ అలా ఉంటుంది, పని చేస్తున్నప్పుడు మనం పనిలో నిమగ్నం అయి ఉండడం వల్ల నొప్పి అనేది తెలియదు. ఇలాంటప్పుడు మీరు ఏం చేయాలంటండి, మీ ఉన్న వర్క్స్ను మీరు డివైడ్ చేసుకొని పార్ట్స్ పార్ట్స్ లాగా చేయాలండి. అన్ని పనులు ఒకేసారి మార్నింగ్ చేసేయడము అలా చేయకుండా కొద్దిపాటి పని చేసుకోవడం, మధ్యలో గ్యాప్ తీసుకోవడం, మళ్ళీ పని చేయడం, ఇలాంటివి చేయడం వల్ల మీకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం చాలా తగ్గిపోతుంది. దాంతోపాటుగా ఇంట్లో చాలామంది ఇంకొకటి ఏంటంటే అపోహ, నేను ఇంట్లో ఫుల్ పొద్దున్న నుంచి పనిచేస్తూనే ఉంటానండి, నాకు ఎక్సర్సైజ్ అవసరం లేదు అని అంటుంటారు. ఈ పని ఎక్సర్సైజ్తో సమానం కాదండి. ఎక్సర్సైజ్ కానీ రోజు మార్నింగ్ ఒక 1/2 అవర్ వాక్ చేయడం కానీ దానికి మనం ఇంట్లో చేసే పనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు ఇలాంటి మీ దినచర్యలో ఈ మార్నింగ్ వాక్ కానీ అండ్ పనులన్నీ డివైడ్ చేసుకుంటూ చేయడం కానీ ఇట్లాంటివి చేసుకోవడం వల్ల, అండ్ అట్ ద సేమ్ టైం మీ డైట్ కూడా కాన్సన్ట్రేట్ చేయాలండి. డైట్ పరంగా కూడా మీకు తెలిసే ఉంటుంది పోషకాహారం అనేవి, విటమిన్ డి, కాల్షియం ఉండే అటువంటి ఆహారాలు, పాలు, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇలాంటివి తీసుకోవడం వల్ల కూడా

0: మీ నరాలు కానీ ఇవన్నీ బలంగా తయారయ్యి మీకు ఈ ప్రాబ్లమ్స్ తగ్గిపోయే అవకాశం ఉందండి.
1: హలో, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: హలో, నమస్తే అండి.
1: అమ్మ నమస్తే. ఎక్కడి నుంచి అమ్మ మీరు?
2: నేను డీడీ కాలనీ నుంచి మాట్లాడుతున్నా అండి. నా ఏజ్ 60 ఇయర్స్.
1: మీ ప్రధాన సమస్య ఏంటో చెప్పండి అమ్మ.
2: అదే, నాకు L4 L5 లో డిస్క్ బల్జ్ అయిందండి. 1 ఇయర్ అయింది ప్రాబ్లం వచ్చి. కొంచెం అన్నాడు నొప్పి, అది లాగుతుంది నైట్. పని ఎక్కువ చేసినా నిల్చున్నా.
1: అంటే మీరు ఇప్పుడు ఈ సమస్యకి ట్రీట్మెంట్ తీసుకున్నారా? ఏం అడుగుతున్నారు డాక్టర్ గారిని?
2: ఇప్పుడు నొప్పి అలాగే ఉంటుందండి. ఇది కంటిన్యూగా ఇలాగే ఉంటుందా? ఎలా చేయాలి దీన్ని? పెయిన్ మేనేజ్మెంట్ ఏం చేయమంటారు నాకు?
1: సరే, వినండి డాక్టర్ గారు సమాధానం.
0: ఓకే అండి, మీ ఏజ్ ఎంత అండి?
2: 60 ఇయర్స్ అండి. నాకు బీపీ ఉంది, షుగర్ లేదండి.
0: ఓకే, 60 ఇయర్సా?
2: అవునండి.
0: రోజువారీ ఇంట్లో పనులన్నీ మీరే చేసుకుంటుంటారా?
2: చేసుకుంటాను, నాకు హెల్ప్ కూడా ఉంది.
0: హెల్ప్ కూడా, హౌస్ హెల్ప్ కూడా ఉన్నారు. మీరు కూడా కొన్ని పనులు చేసుకుంటా ఉంటారు?
2: నేను మొన్నటి వరకు పని చేశాను, రిటైర్ అయిపోయాను.
0: రిటైర్ కూడా అయిపోయారు. ఓకే, సో మీకు L4 L5 లో బల్జ్ ఉంది అని చెప్పారు. ఇది ఎప్పుడండి? 1 ఇయర్ అయిపోయిందా లేకపోతే ఈ మధ్య?
2: 1 ఇయర్ అయిందండి. కొంచెము ఏమంటారు, పెయిన్ కిల్లర్స్ అవి వేసుకున్నాను, అది అయిపోయింది.
0: అవి వాడినప్పుడు మీకు కొంత రిలీఫ్ ఉండి ఉంటుందేమో.
2: కొంచెం
0: అప్పటి వరకు రిలీఫ్ ఉంటుంది, మానేయగానే మళ్ళీ వస్తుంది పెయిన్.
2: ఎక్సర్సైజ్ చేస్తున్నాను, ఇప్పుడు యోగా చేస్తున్నాను, ఆక్యుపెంచర్ చేయించుకున్నాను, కొంచెం రిలీఫ్ అనిపించింది. కానీ పెయిన్ మాత్రం తగ్గట్లేదు. ఇంకేది ఇలాగే ఉంటుందా ఎప్పటికీ అన్నదే నా ప్రశ్న.
0: అదే అండి చెప్తాను.
2: ఏం చేయాలి?
0: సో ఇప్పుడు ఏంటంటే, మీరు ఓన్లీ పెయిన్ బ్యాక్ పెయిన్ ఏ ఉంటుందా అండి? కాలు కూడా లాగుతుందా? లెగ్ పెయిన్?
2: బ్యాక్ పెయిన్ అండి, సియాటికా పెయిన్ లాగా ఉంది. మెడ నుంచి నొప్పి పడుతుంది.
0: మెడ నుంచి నడుం వరకు లాగుతుంటుంది. కాలు లాగట్లేదు?
2: కాళ్ళు లాగవు.
0: కాలు లాగవు? ఓకే, కాలు లాగకపోవడం అనేది ఒక మంచి విషయం.
2: కాలు అంటే కాలు నుంచి ఈ తొడ ఉంటుంది కదండి, అది స్టిఫ్ గా అనిపిస్తుంది.
0: స్టిఫ్ గా అనిపిస్తుంది అంతే. ఓకే, సో ఈవెన్ దెన్ మీది ఇంకా బెటర్ స్టేజ్ అండి. L4 L5 డిస్క్ కాలు లాగట్లేదు, ఓన్లీ బ్యాక్ పెయిన్ ఆర్ తొడ దగ్గర కొంచెం స్టిఫ్నెస్ అనేది కూడా కొంచెం బెటర్ స్టేజ్. మీరంతా నిరాశపడాల్సిన అవసరం లేదు. సో మీరు ఏం చేయాలంటే అండి, సో మీరు ఈ మీకు ఇప్పుడు 60+ అన్నారు కదా ఏజ్. సో మీరు ఒకసారి బోన్ డెన్సిటీ గురించి కూడా ఒకసారి టెస్ట్ చేయించుకోండి. మీరు
2: అది తక్కువే ఉందన్నారు, ఆస్టియోపోరోసిస్.
0: అవునండి, ఆస్టియోపోరోసిస్ ఉన్నప్పుడు సాధారణంగా ఏమవుతుందంటే, మనము మన బాడీని మొత్తాన్ని మోసేది మన నడుమే అండి, వెన్నుపూస. సో ఎప్పుడైతే దాని డెన్సిటీ తక్కువ ఉంటుందన్నారో, సో అది ఈ బరువును మోయలేకపోవడం వల్ల కూడా నొప్పి వస్తుంటుందండి. దాని మెడికేషన్ అది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ అట్ ది సేమ్ టైమ్ మీకు ఇంకా కూడా దీని నుంచి మంచి రిలీఫ్ కావాలి, మిగతావన్నీ నేను ఫాలో అవుతున్నాను అన్నట్టయితే, ఇంజెక్షన్ టెక్నిక్స్ ఉన్నాయండి కొన్ని. మీకు సర్జరీ దాకా అవసరం ఉండదు, ఇంజెక్షన్ టెక్నిక్స్ ద్వారా మీకు మంచి రిలీఫ్ వచ్చే అవకాశం ఉందండి. పిఆర్పి కాదండి, స్పైన్ కి నర్వ్ బ్లాక్స్ అని ఎపిడ్యూరల్ ఇంజెక్షన్స్ అని ఉంటాయి, వాటి ద్వారా చిన్నప్పుడు. నో రిస్క్ అండి, దాంట్లో రిస్క్ ఏమి ఉండదు. సిమ్టమాటిక్ గా మీకు మంచి రిలీఫ్ ఉంటుంది. అండ్ మీరు వెయిట్ మేనేజ్మెంట్ కూడా, వెయిట్ ఏమైనా ఎక్కువ ఉంటారా, నార్మల్ గానే ఉంటారా?
2: కొంచెం
0: ఓవర్ వెయిట్ ఉన్నారా? అదే అండి, కొంచెం వెయిట్ మేనేజ్మెంట్ కూడా మీరు చేసుకుని ఎక్సర్సైజెస్ అండ్ ఇంజెక్షన్ ద్వారా మీరు మంచి క్వాలిటీ ఆఫ్ లైఫ్ అయితే మెయింటైన్ చేసే అవకాశం ఉందండి. ఓకే, మీరు డాక్టర్ గారిని సంప్రదించగలిగితే మీరు వాటి గురించి ఇంకా డీటెయిల్డ్ గా తెలుసుకోవచ్చు.
1: డాక్టర్ గారు, మామూలుగా సాధారణ వెన్ను నొప్పికి ఏదో క్రీమ్లు అప్లై చేయటం నాకు నొప్పి వస్తుంది అనుకుంటుంటారు, ఇది వాళ్ళకి అత్యంత తీవ్రంగా రాబోయే రోజుల్లో సమస్యలుగా పరిగణిస్తుంది అని తెలుసుకోవటానికి ఎటువంటి సింటమ్స్ ఉంటే వాళ్ళు ఎలా జాగ్రత్త పడాలి, ఎప్పుడు డాక్టర్ని సంప్రదించాలి?
0: ఈ నడుము నొప్పి అనేది చాలా కామన్ ప్రాబ్లం వల్ల అందరూ ఏమనుకుంటారంటే, ఓకే ఇది చిన్న నొప్పే కదా, తగ్గిపోతుంటుంది, లేదా మొన్న కొంచెం పని ఎక్కువైంది దానివల్ల నొప్పి వస్తుంది అని. అంటే మనకు మనమే దాన్ని జస్టిఫై చేసుకుంటూ అలా కొంత టైం స్పెండ్ చేసే అవకాశం చాలా కామన్గా అందరిలో చూస్తుంటామండి. సో అది సహజంగా అది అలా చేస్తుండడం కూడా ఒక రకం కరెక్టే. బట్ అట్ ది సేమ్ టైం మీరు అడిగినట్టుగా రెడ్ ఫ్లాగ్స్ అని అంటారు, అంటే ప్రమాద హెచ్చరికల గురించి మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలిస్తూ ఉండాలండి. సో నార్మల్ పెయిన్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు వస్తుంది, రెస్ట్ తీసుకోగానే తగ్గిపోతుంది అన్నప్పుడు మనం వర్క్ మోడిఫికేషన్, యాక్టివిటీ మోడిఫికేషన్ అండ్ పోస్చర్ మోడిఫికేషన్ వీటిని చేసుకోవడం వల్ల దాన్ని తగ్గించుకోవచ్చు. అయితే ఎప్పుడైతే ఈ పెయిన్ పడుకున్నప్పుడు, రెస్ట్ తీసుకున్నప్పుడు కూడా మనకు పెయిన్ ఎక్కువగా ఉంటుంది అండ్ నడుము నొప్పి నుంచి

0: కాల్లోకి లాగడం కానీ అండ్ కాలు మొద్దుబారిపోవడం కానీ అండ్ కాలు వీక్నెస్ రావడం, అంటే పాదం అనేది మనకు చెప్పు జారిపోవడం ఇలాంటి సిగ్నల్స్ కనుక వచ్చినప్పుడు మాత్రం అవి తీవ్రంగా అంటే వాటిని సీరియస్గా తీసుకొని మనం వెంటనే డాక్టర్ని సంప్రదించి సరైన ఇన్వెస్టిగేషన్స్ పరీక్షలు చేయించుకొని దానికి సరిపోయే ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ ఫ్యూచర్లో రాబోయే సివియర్ కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేసుకోవచ్చు అండి.
1: డాక్టర్ గారు, ఈ నడుము నొప్పి ఆ తర్వాత స్టేజుల్లో చేతులకు కాళ్ళకు వ్యాపిస్తుందంటే అది ఏమంటారు?
0: అంటే దాన్ని డిజీజ్ ప్రోగ్రెషన్ అని అంటారండి. ఇనీషియల్ స్టేజెస్లో ఓన్లీ నడుము కానీ మెడ భాగంలో అయితే ఓన్లీ మెడ భాగంలో మాత్రమే నొప్పి వస్తుంటుంది. అదే వచ్చి కొంతకాలం తర్వాత తగ్గిపోయి మళ్ళీ నెక్స్ట్ సెకండ్ టైం వచ్చినప్పటికీ మెడతో పాటు చేతికి కానీ లేదా నడుముతో పాటు కాల్లో కానీ వస్తుంటుంది. దీన్నే మనము కాల్లో అయితే సయాటికా అని అంటుంటాము, అంటే కాళ్ళు నడుము నుంచి తుంటి నుంచి కాలంతా లాగడాన్ని సయాటికా అని అంటుంటాము. అండ్ అదే మెడ నుంచి షోల్డర్ అండ్ చేతికి లాగడాన్ని దాన్ని సర్వైకల్ రాడికులోపతి అని అంటుంటాం. ఇది మనకు ప్రాబ్లం అనేది పెరుగుతుంది అని చెప్పడానికి సంకేతం అండి.
1: డాక్టర్ గారు మనకు శ్రోత అందుబాటులో ఉన్నారు. హలో, నమస్కారం సార్, ఎక్కడి నుంచి అండి?
2: హలో, నమస్కారం సార్.
1: ఎక్కడి నుంచి సార్?
2: నేను నిజామాబాద్ జిల్లా.
1: డాక్టర్ గారు లైన్ లో ఉన్నారు, మాట్లాడండి సార్.
0: చెప్పండి, వింటున్నాం, చెప్పండి. హలో, చెప్పండి.
2: సార్, మా భార్యకు నడుము నొప్పి బాగున్నది సార్. అది జర క్రాక్ అయిందా?
0: క్రాస్ అయింది అని అన్నారా అండి?
2: జర క్రాక్ అయింది, బొక్క ఎముక అనేది క్రాక్ అయింది అని అన్నారు.
0: ఏమన్నా పడిందా అండి? ఏమన్నా దెబ్బ తగిలిందా?
2: పడలేదు సార్.
0: పడలేదు కానీ
2: అట్లా అట్లా బొక్క అన్నది ప్రాబ్లం అయింది అన్నట్టు. దానికి ఇంగ్లీష్ అని ఇవ్వాలంటే ఇంగ్లీష్ అందులోకి ఇప్పించిన తక్కువలేదు. దానికి పరిష్కారం చెప్పండి సార్. ఆఫీస్ లేకుండా ఏమైనా పరిష్కారం చేయాలి సార్?
0: ఓకే, తన ఏజ్ ఎంత అండి?
2: ఆయన ఏజ్ 40 ఏజ్ అండి.
0: 40. బరువు ఎంత ఉంటారు, ఏమైనా ఐడియా ఉందా మీకు?
2: బరువు తక్కువ ఉంటాయి అంటారు.
0: తక్కువనే, సన్నగానే ఉంటారు.
2: 40 ఉంటాయి. 40 48 ఉంటుంది.
0: క్రాక్ అవడం వల్ల ఎముక ఏమైనా జరిగింది అని చెప్పారా అండి?
2: బొక్క జర ఒక షేప్ కట్టుకున్నది, ఒక తడ కొంచెం లెక్క
0: అయినా.
2: అది ఏమంటున్నాడు, ఆపరేషన్ చేయమంటు అయితే ఆపరేషన్ అయితే మళ్ళా ఫ్యూచర్ మళ్ళా కూతుండే ఉండబడుతుందా సార్?
0: అలా ఏమి ఉండదండి. అంటే ఒకవేళ ఆపరేషన్ అనేది చేయవలసిన పరిస్థితి కనుక వచ్చినట్టయితే ఆపరేషన్ చేయించుకోవడమే మంచిదండి. ఆపరేషన్ వల్ల నష్టం ఏమి ఉండదు. ఇంకా యాక్చువల్గా క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటాం, అంటే ఇప్పుడున్న పరిస్థితి నొప్పి బాధ ఇవన్నిటి నుంచి రిలీఫ్ వచ్చి హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది. కాకపోతే అందరు ఆపరేషన్
2: పెడితే ఇంజక్షన్ ఇచ్చారు,
0: నడుముకి ఇంజక్షన్ ఇచ్చారా?
2: నడుముకి ఏదైతే ఆమె ప్రాబ్లం ఉందో ఇంజక్షన్ ఇచ్చారు.
0: దాంతో తగ్గింది?
2: ప్రాబ్లం తగ్గడం లేదు.
0: తగ్గి మళ్ళీ వచ్చిందా? అసలు తగ్గలేదా?
2: అదే తగ్గలేదు.
0: అసలే తగ్గలేదు. ఓకే,
2: తగ్గలేదు. అదే అంటున్నా, దానికి చెప్పాలని కోరుతున్నా సార్.
0: అదే అండి, అంటే మీరు ఎముక క్రాక్ అయ్యి నొప్పి వస్తుంది ఆపరేషన్ కూడా చెప్పారు అని అన్నప్పుడు, సో ఈ ఆపరేషన్ అనేది చేయించుకోవడమే మంచిది. అంటే తప్పనిసరి అయినప్పుడే ఆపరేషన్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ వెన్నుపూస ప్రాబ్లమ్స్లో 80 నుంచి 90% వరకు మనం మందులు, రెస్ట్, ఎక్సర్సైజెస్ ద్వారానే తగ్గించడానికి ప్రయత్నం చేస్తుంటామండి. 10% మాత్రమే దాంట్లో కూడా కొంతవరకు ఇంజెక్షన్స్ వీటి ద్వారా తగ్గించుకోవడం, మిగిలిన 5 నుంచి 4%, 3% వరకే ఆపరేషన్లు అనేది సజెస్ట్ చేస్తుంటాం. సో మీకు ఖచ్చితంగా ఆపరేషన్ గురించి ఎవరైనా చెప్పుకుంటే లేదంటే ఒక సెకండ్ ఒపీనియన్కి ఇంకొకరి దగ్గరికి కూడా వెళ్ళి తెలుసుకోవచ్చు మీరు ఇంకేమైనా లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయా దీని గురించి అని. అండ్ ఫైనల్గా ఒకవేళ చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు మీరు ఈ బాధ భరిస్తూ ఉండడం కన్నా చేసుకోవడం వల్ల మంచి రిలీఫ్ ఉండి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అయ్యే అవకాశం ఉంది. కాకపోతే అందరూ ఎక్కువ ఆలోచించేది ఏంటంటే చేసిన తర్వాత కొన్ని జాగ్రత్తల గురించి, అంటే కింద కూర్చోవడం కానీ వంగడం కానీ ఇవి చేయకూడదు అని అంటారు కదా, అవి కుదరదు అని అంటారు. బట్ అవి చెప్పినప్పుడు మనం వాటిని మనం జాగ్రత్తలు పాటించడమే మంచిదండి. ఎందుకంటే ప్రాబ్లం ఉన్నప్పుడు జాగ్రత్తలు పాటించకపోకపోవడం వల్ల మరి ప్రాబ్లం ఇంకా పెరిగే అవకాశమే ఉంటుంది.
1: డాక్టర్ గారు, ఈ వెన్ను నొప్పి గురించి మనం మాట్లాడుకునేటప్పుడు స్లిప్ డిస్క్, డిస్క్ బల్జింగ్, ఇవి ప్రధానమైన సమస్యలు.
0: అవునండి,
1: అవి ఎందుకు వస్తాయంటారు?
0: మన మన బాడీలో

0: మొత్తం 23 డిస్క్స్ ఉంటాయండి యాక్చువల్గా. కాకపోతే మన స్పైన్ అనేది మెడ నుంచి వీపు నడుం వరకు ఎక్స్టెండ్ అయి ఉంటుంది. అయితే మొత్తం బరువు అంతా కూడా నడుంలో ఉన్న L4, L5, L5S1 అనే 2 డిస్క్ల పైన ఎక్కువ పడుతుందండి. సో మనం ఏదైనా వంగి పనిచేసినప్పుడు, సరైన పోస్చర్ పాటించకుండా ఏదైనా బరువైన వస్తువు లేపినప్పుడు ఆ డిస్క్ పైన తీవ్రమైన ప్రెజర్ పడడం వల్ల అది ఆల్రెడీ డీజనరేటెడ్ అయి ఉన్న డిస్క్ అయితే అది చిన్నగా రప్చర్ అయ్యి దాంట్లో నుంచి డిస్క్ బయటకు వస్తుందండి.
1: డాక్టర్ గారు, మీరు సమాధానం చెప్పేలోపు ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు వింటారు.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
1: డాక్టర్ గారు, స్లిప్ డిస్క్, డిస్క్ బల్జీ ఎలా వస్తాయి, వాటి నివారణ చర్యలు ఏంటి, వాటి గురించి మనం మాట్లాడుకుంటున్నాము, వాటి వివరాలు చెప్పండి సార్.
0: అదే అండి, ఈ ఇదివరకు చెప్తున్నట్టుగా ఈ నడుం భాగంలో మనకు 5 బోన్స్ ఉంటాయండి, L1, L2, L3, L4, L5 అని. వాటి కింద 5 డిస్క్స్ కూడా ఉంటాయి. అయితే మేజర్ పార్ట్ ఆఫ్ ద టైం మనము ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కానీ, కూర్చున్నప్పుడు కానీ, నించున్నప్పుడు కానీ, ఏదైనా వంగి బరువు లిఫ్ట్ చేసినప్పుడు కానీ ఈ ప్రెషర్ అంతా ఆటోమేటిక్గా ఈ లాస్ట్లో ఉన్న 2 డిస్క్ల పైన ఎక్కువగా పడుతుంది. సో అట్లా పడ్డప్పుడు ఆ డిస్క్ అనేది చిన్నగా రప్చర్ అవ్వడం ఫస్ట్ టైము, అదే పని మనం రిపీటెడ్గా చేస్తున్నప్పుడు మళ్ళీ కొంత డిస్క్ అనేది బయటికి రావడం జరుగుతుందండి. దీన్నే డిస్క్ ఇనీషియల్ స్టేజెస్లో, వెరీ బిగినింగ్ స్టేజెస్లో మనం డిస్క్ బల్జ్ అని అంటాము. అది ఇంకొంచెం ఎక్కువ అయితే దాన్ని ప్రొట్రూజన్ అని, అది మరీ ఎక్కువగా బయటకు వస్తే దాన్ని ఎక్స్ట్రూజన్ అని, కంప్లీట్గా అది విడిపోతే దాన్ని సీక్వెస్ట్రేషన్ అని. అంటే ఇది డిస్క్ బల్జ్లో స్టేజెస్ అనమాట, అంటే సివియరిటీకి సంబంధించిన స్టేజెస్. వీటి నుంచి కాపాడుకోవడం ఎలా అని అడిగిన క్వశ్చన్కి ఏంటంటే చాలా పెద్ద ఆన్సర్ ఉంటుందండి దీనికి. సో ఇది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన బరువు మేనేజ్ చేయడం దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది.
1: మీరు దీని గురించి సమాధానం చెప్పేలోపు మన శ్రోత ఒకళ్ళు అందుబాటులో. నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
4: హలో
1: సార్, ఎక్కడి నుంచి అండి?
4: నేను ఆర్జీ కాలనీ బండ్లగూడ నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: అమ్మా, డాక్టర్ గారిని సూటిగా నీ సమస్య ఏమిటో అడుగు, డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు.
4: నమస్కారం సార్.
0: నమస్తే అండి, చెప్పండి
4: సార్. నాకు 65 ఉంటే సార్ ఏజ్.
0: చెప్పండి. నమస్తే.
4: ఈ డయాబెటీస్ ఉంది, థైరాయిడ్ ఉంది.
0: ఓకే అండి.
4: అయితే ఈ నేను చూపించుకున్నాను, అన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్నాను. కాళ్ళు చేతులు, చేతు ఇక్కడ పైన గూడ దగ్గర నుంచి ఎడమ చేయి మొత్తము తిమ్మిరి వచ్చేది ఫస్ట్.
0: ఓకే.
4: ఎడంకాలు తిమ్మిరి వచ్చేది, ఇప్పుడు మొత్తం బాడీ మొత్తం తిమ్మిరి, నడుములు కూడా నొప్పులు వేస్తున్నాయి, నిలబడలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నాను. చాలా బాధగా ఉంది సార్. ఏళ్ళు ముడుచుకోవడానికి రావట్లేదు, చేతులతోనే ఏదైనా పట్టుకుంటే కూడా స్లిప్ అయిపోతుంది. చాలా సార్లు ఏళ్ళు కూడా కాలుతుంది చేస్తున్నాయి సార్. 2 నెలల నుంచి అయితే నాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఎన్ని హాస్పిటల్ తిరిగినా గానీ నాకేమో బ్లడ్ తక్కువ ఉంది, అది ఇది అంటారు.
0: మీరు
4: వాడి మొత్తం పేరే సార్ నాకు.
0: అవునండి. అండ్ దాంతోపాటు చేతుల్లో కూడా తిమ్మిర్లు మొద్దుబారినట్టు అవ్వడం, ఏదైనా పట్టుకుంటే కూడా గ్రిప్ లేకపోవడం అనేది చెప్తున్నారు మీరు.
4: అవును సార్, చాలా బాధగా ఉంది నాకు.
0: మీరు స్కానింగ్ చేయించుకున్నారా అండి ఇలాంటప్పుడు?
4: స్కానింగ్ ఏం చేయట్లేదు సార్, అదే నరాలు ఎక్స్రే తీశారు, కాళ్ళు నిలబడడానికి రావట్లేదు అని. ఎక్స్రే తీసి ఏం లేదమ్మా అని చెప్పారు గాంధీ హాస్పిటల్లో. నేను ప్రైవేట్ లో చూపించుకునే పరిస్థితి లేదు సార్ నాకు.
0: ఓకే. సో మీరు మళ్ళీ ఒకసారి వెళ్ళండి అమ్మా డాక్టర్ గారి దగ్గరికి. సో మీకు తిమ్మిర్లు పట్టు విడిపోవడం అనేది ఇది ఒక ప్రమాద హెచ్చరిక, రెడ్ ఫ్లాగ్ అండి. అంటే చేతను పట్టుకున్నప్పుడు జారిపోవడం అనేది, అంటే మన వీక్నెస్ వచ్చేసింది అనమాట, అంటే దాంట్లో కండరాల్లో. సో ఇది కొంచెం నరాలు అనేది సివియర్ గా కంప్రెస్ అయినప్పుడు మాత్రమే ఇలాంటి ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటప్పుడు మీరు మళ్ళీ ఒకసారి చూపించుకొని ప్రాపర్ టెస్ట్ చేయించుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల మీకు తగ్గిపోయే అవకాశం ఉందమ్మా.
4: ఎక్కడ వెళ్ళాలా సార్? నేను గాంధీ హాస్పిటల్కి వెళ్తే ఈ మూల నుంచి ఆ మూలకి, ఆ మూల నుంచి ఈ మూలకి తిప్పారే గాని నాకు తరాలు, ఎక్స్రే, స్కానింగ్ అటువంటిది ఏమి చేయలేదు సార్ నాకు.
0: అదే అండి, మళ్ళీ మీరు వెళ్ళండి ఒకసారి, స్కానింగ్ గురించి చేస్తారు.
1: డాక్టర్ గారు, మనం డిస్క్ బల్జీ వచ్చినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే, మీరు

0: డే టైం అంతా మనం యాక్టివిటీ కూర్చున్నప్పుడు కూడా వెన్నుపూసకి యాక్చువల్గా రెస్ట్ ఉండదు, ఎందుకంటే పై భాగంలో ఉన్న బాడీ బరువు అంతా వెన్నుపూస మీదనే పడుతుంటుంది. సో ఇట్లా వెయిట్ మేనేజ్ చేయడం వల్ల మీరు డిస్క్ పైన పడే బరువును తగ్గించవచ్చు, అలా దానివల్ల డిస్క్ ప్రాబ్లమ్స్ అనేవి తగ్గించుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది. దాంతోపాటుగా ఈ మన బరువును ఓన్లీ వెన్నుపూస ఒకటే కాకుండా పక్కనున్న కండరాలు, స్పైనల్ మజిల్స్ అని అంటాము, అవి కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయండి దాని బరువును మోయడంలో. సో అలాంటప్పుడు మనకు కొన్ని స్పైనల్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇట్లాంటివి చేయడం వల్ల కూడా డిస్క్ ప్రాబ్లమ్స్ నుంచి మనం రిలీఫ్ పొందే అవకాశం ఉందండి.
1: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
2: హలో,
1: నమస్కారం, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మీరు?
2: నేను తూర్పు గోదావరి జిల్లా పెద్దాపురం నుంచి బండారు త్రిమూర్తిని గుప్తని మాట్లాడుతున్నాను. డాక్టర్ గారు నమస్కారం అండి.
0: నమస్తే అండి.
2: నేను వెన్నుపూస సమస్య బాధపడుతున్నాను అండి. యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్య బాధపడుతున్నాను సార్ నేను.
0: ఓకే,
2: హలో,
0: చెప్పండి, వింటున్నానండి.
2: నా మాట బాగా వినిపిస్తుందా డాక్టర్ గారు?
0: వినిపిస్తుందండి, చాలా క్లియర్ గా వినిపిస్తుంది.
2: ఓకే సార్, యాంకిలైజింగ్ స్పాండిలైటిస్ అనే సమస్య బాధపడుతున్నాను. శరీరంలో నరాలు, కండరాలు, కీళ్లు అన్ని పట్టేసి వెన్నుమకు ఒక కట్టెలాగా అయిపోయిందండి. నల్లలేనండి, అసలు కొద్దిసేపు కొద్దిపాటి కూడా వంగలేను. ఒక రోబోలాగా అలా ఇంట్లో ఇంట్లో గోడ పట్టుకుని నడుస్తానండి.
0: అవునండి,
2: నొప్పి మంటలు వచ్చేస్తున్నాయండి. గబాపిటిన్ టాబ్లెట్స్ అవి వాడుతున్నాను, అయినా పాదాలు విపరీతంగా మంటలు వచ్చేస్తున్నాయి డాక్టర్ గారు.
0: షుగర్ ఏమైనా ఉందా అండి?
2: షుగర్ ఉంది సార్, షుగర్ మందులు కూడా వాడుతున్నాయండి. క్రమం తప్పకుండా కంట్రోల్ లోనే ఉంది సార్, దేవుడు దయవల్ల, మీ దయవల్ల.
0: షుగర్ కంట్రోల్ లోనే ఉంది. ఓకే, సో ఈ యాంకిలోజింగ్ స్పాండిలోసిస్ అనేది రొటీన్ డిస్క్ ప్రాబ్లమ్స్ కి విరుద్ధంగా ఉండే ప్రాబ్లం అండి. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్ అని అంటారు. సో దీంట్లో ఏంటంటే మన బాడీలో ఉండే కొన్ని కణాల కొంచెం మార్పు వల్ల ఈ వెన్నుపూస అంతా మీరు చెప్పినట్టుగానే ఇట్లా టైట్ గా స్టిఫ్ గా అయిపోయి బ్యాంబూ స్పైన్ అని అంటాము, అలా అయిపోయి మీరు వంగడం కానీ మెడ తిప్పడం కానీ ఇవన్నీ కూడా చాలా ఇబ్బందులు అయ్యే అవకాశం ఉంది. వీటి గురించి మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, లేటెస్ట్ మెడిసిన్స్ కూడా ఉన్నాయి. దీనికి ట్రీట్మెంట్ అంతా మెడిసిన్స్ తోనే జరుగుతుంది. సో మీరు
2: దయచేసి డాక్టర్ గారు కొంచెం చెప్పండి సార్ వివరాలు.
0: అదే అండి, మీరు ప్రాపర్ రుమటాలజిస్ట్ కానీ న్యూరో సర్జన్ దగ్గర కానీ న్యూరాలజిస్ట్ దగ్గర కానీ వెళ్ళినట్టయితే మీకు సజెస్ట్ చేస్తారు. లేటెస్ట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి, మంచి ట్రీట్మెంట్స్, మీరు వాటి నుంచి రిలీఫ్ తీసుకోవచ్చు దాని ద్వారా.
2: అదే సార్, చాలా సంతోషం సార్. ఎందుకంటే చాలా విపరీతంగా నొప్పి మంటలు వచ్చేస్తే స్టిఫ్నెస్ బాగా ఎక్కువగా ఉంది సార్.
0: ఉన్నాయండి, ఇబ్బంది ఏం లేదు, మీరు కన్సల్ట్ అవ్వండి.
1: నాకు మనం డిస్క్ సమస్యలకి ప్రధానంగా బరువు గురించి చెప్తున్నారు. అలానే బరువుని తగ్గించుకోవడం వల్ల కొంత సమస్యలు తగ్గుతాయి.
0: బరువు తగ్గడం వల్ల ఖచ్చితంగా డిస్క్ ప్రాబ్లమ్స్ తగ్గుతాయండి. రెండవది యాక్టివిటీ మోడిఫికేషన్. వర్క్ ప్లేస్ లో కానీ, సపోజ్ మనము సిట్టింగ్ జాబ్ అనుకోండి, ప్రతి 30 to 45 మినిట్స్కి ఒకసారి లేచి కొంచెం దూరం వల్ల నడవడం కానీ, లేదా లేచి ఊరికే నించోవడం కానీ, ఆర్ కొన్ని స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేయడం వల్ల కూడా మన స్పైన్ పైన తీవ్రమైన ఒత్తిడి నుంచి మనం రిలీఫ్ తీసుకునే అవకాశం ఉందండి.
1: సరే, వెన్నుముక నొప్పి ఉన్నవాళ్ళు కొంతమంది ఖచ్చితంగా విశ్రాంతి తీసుకోవాలంటారు, కొంతమంది వ్యాయామం చేయొచ్చు, కొంతమంది చేయకూడదు అంటారు, వాటి గురించి చెప్పండి.
0: ఇది మంచి ప్రశ్న అండి. సో దీంట్లో ఏంటంటే మనకు సడెన్గా సివియర్ బ్యాక్ పెయిన్ కనుక వచ్చినప్పుడు దానికి రెస్ట్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ అండి. సడెన్గా సివియర్గా వచ్చినప్పుడు రెస్ట్ ఈజ్ బెస్ట్ మెడిసిన్, ఫస్ట్ టైం పెయిన్ వచ్చినప్పుడు. ఎందుకంటే మనకు పెయిన్ ఉంది అని అంటే స్పైన్ అనేది ఇబ్బంది పడుతుంది అని చెప్తుంది మన బాడీ మనకు చెప్తున్నట్టు. సో అట్లాంటప్పుడు బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల దానికి మజిల్స్కి రిలాక్సేషన్ ఇవ్వడం వల్ల నొప్పి తగ్గే అవకాశం ఉందండి. అదే క్రానిక్ పెయిన్ అనుకోండి, చాలా కాలం నుంచి బ్యాక్ పెయిన్ సన్నగా అట్లా పెయిన్ ఉంటూనే ఉంటుంది, అండ్ మా పనులు మేము చేసుకుంటున్నాం, కాకపోతే పెయిన్ ఉంది అని అన్న వాళ్ళకి మాత్రం ఎక్సర్సైజెస్ కంపల్సరీ అండి. వాటి ద్వారా పారాస్పైనల్ మజిల్స్ ఇవన్నీ స్ట్రెంగ్తెన్ చేసుకోవడం వల్ల వాళ్ళు పెయిన్ తగ్గించుకోవచ్చు. రెండిట్లో డిఫరెన్స్ ఉంది. సివియర్ పెయిన్ సడన్గా వచ్చినప్పుడు మాత్రం రెస్ట్ తీసుకోవాలి. లాంగ్ స్టాండింగ్ పెయిన్కి మనం ఎక్సర్సైజెస్ అనేవి బాగా యూస్ఫుల్ అవుతాయండి.
1: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు
3: సార్? నమస్కారం సార్.
1: నమస్తే అండి, ఎక్కడి నుంచి మీరు మాట్లాడుతున్నారు?
3: మేదిపట్నం తాళ్ళగడ నుంచి మాట్లాడుతున్నాను సార్.
1: డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, మాట్లాడండి సార్.
3: సార్ డాక్టర్ గారు నమస్కారం సార్.
0: నమస్తే అండి.
3: సార్ మా బ్రదర్ ఉన్నాడు సార్, 670+ ఉన్నాడు సార్.
0: ఓకే అండి.
3: లంబర్ స్పాండిలైటిస్ బల్జస్ అని వచ్చింది సార్. అది
0: ఓకే.
3: ఈ ప్రెగాబాలిన్ టాబ్లెట్స్ రోజు వాడుతున్నాడు, అయినా దాంతో రిలీఫ్ ఏమి వస్తలేదు సార్. ఎక్కువసేపు నిలబడడం వల్ల నడవలేకపోతున్నాడు.
0: ఓకే,
3: అయితే బల్జస్ రీజనరేషన్ అని వచ్చింది సార్. అది
0: డీజనరేషన్ అని వచ్చి ఉంటది.
3: డీజనరేషన్ అని వచ్చింది.
0: ఓకే,
3: దానికి ఏమైనా ఆపరేషన్ గిట్ట ఏమైనా చేస్తే ఏమైనా సెట్ అవుతుందా, లేకుంటే

0: సెన్సెన్స్ తగ్గుతుంది సార్ అది.
1: అదే అండి. సో 70+ అని అన్నారు, 70+లో బల్జెస్ ఉండడం అనేది సహజమే అండి, దాంట్లో పెద్ద ప్రాబ్లంగా భావించడానికి ఏం లేదు దాన్ని. సో దాంతోపాటుగా మీరు తను నడవలేకపోతున్నారు అని అన్నారు, ఈ నడవకపోవడానికి కారణం నడుము నొప్పా లేదా కాలేమైనా లాగుతుందా లేదా మోకాలు నొప్పులు కూడా ఉండే అవకాశం ఉంది, మోకాలు నొప్పుల వీటి గురించి కొంచెం క్లియర్గా మనము డయాగ్నోస్ చేయాలండి తన ప్రాబ్లం దేనికి సంబంధించిన విషయం అనేది. పూర్తి జస్ట్ నరాల ప్రాబ్లమా లేదా స్పైన్ ప్రాబ్లమా లేదా మోకాల ప్రాబ్లమా అనేది ప్రాపర్గా డయాగ్నోస్ చేసినప్పుడు మనం దానికి కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తనకు రిలీఫ్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, తనకు జస్ట్ డిస్క్ బల్జెస్కి ఎప్పుడు ఆపరేషన్ అలాంటివి ఏం ట్రీట్మెంట్ కూడా చేయాల్సిన అవసరం లేదండి. సో అది నిజంగా సిగ్నిఫికెంట్గా ఉండి నరం ఏదైనా ప్రెస్ అవుతుంది అట్లాంటి పరిస్థితి కనుక వచ్చి సర్జరీ కనుక చేయాల్సిన పరిస్థితి వస్తే మాత్రం చేసుకుంటే ఖచ్చితంగా రిలీఫ్ ఉంటుంది. ఏజ్ ఈజ్ నాట్ ఎ క్రైటీరియా అండి, తను ఫిట్గా ఉన్నాడు అనస్థీషియాకి అని అంటే చేయడం వల్ల పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, ప్రొవైడెడ్ ఆయనకు సర్జరీ ఇష్యూ ఉంటే. ఓకే, థ్యాంక్ యూ అండి.
2: నమస్కారం అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు సార్?
3: హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్.
2: మరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్,
3: నేను రామాచార్ హైదరాబాద్ మాట్లాడుతున్నా అండి.
2: రామాచారి గారు, డాక్టర్ గారు అందుబాటులో ఉన్నారు, మీకు క్వశ్చన్.
3: సార్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్.
1: గుడ్ ఆఫ్టర్నూన్ అండి, చెప్పండి.
3: ఇప్పుడు మా అమ్మగారు 86 ఇయర్స్ అండి. అయితే ఏమైందంటే ఒక 1 ఇయర్ బ్యాక్ గ్యాప్ ఉంది నాకు. అయితే అప్పుడు మా అమ్మగారికి వెన్నుముక బాగా నొప్పి వచ్చిందని డాక్టర్ కార్డు వేయరండి.
1: ఓకే అండి.
3: డాక్టర్ ఏమన్నా, మరి డాక్టర్ ఏమన్నా మనకు తెలియదు కానీ ఆయన ఏమన్నా ఆపరేషన్ చేయాలి అన్నాడు.
1: ఓకే, అప్పుడు 84 ఇయర్స్ అన్నట్టు.
3: అయితే ఆపరేషన్ చేయాలి అన్నారు. మా అమ్మగారు ఆలోచన చేసింది, చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, ఇద్దరు ఒక డాక్టర్ కన్సల్ట్ చేస్తే ఒక డాక్టర్ ఒక్కరి పేరు ఒక డాక్టర్ ఉంటారు, ఆయన ఏమన్నా అవసరం లేదండి, మీరు ఫిజియోథెరపీ చేయించుకోండి, ఒక నెల రోజులు రెస్ట్ తీసుకున్నారండి. మరి డాక్టర్ ఎందుకంటే ఒక డౌట్ వచ్చి మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాండి. సర్జరీ మీద ఏమన్నాడు అంటే, కొంతమంది మీరు ఏమనుకోకండి, కొంతమంది డబ్బుల కోసం ఆశపడి ఇట్లా చేస్తారా, లేకపోతే ఇప్పుడు ఆ డాక్టర్ ఆయన ఫేమస్, ఆయన యుఎస్ఏ నుంచి వచ్చిండు, ఫిజియోథెరపీ చేసపోతా అని చెప్పి అనుమానంతో మిమ్మల్ని అడుగుతున్నాను.
1: అదే. సో ఇది ఒక కామన్ ప్రాబ్లం అండి, ఎందుకంటే ఈ స్పైన్ అనేది మనందరికీ ఉంటుంది, ఆ డిస్క్లు అనేవి కూడా అందరికీ ఉంటాయి. సో డిస్క్ బల్జ్ అవ్వడం ఇదంతా కూడా ఒక సర్టెన్ ఏజ్లో చాలా వరకు అందరికీ చూసే విషయమే. సో దీంట్లో సర్జరీ కొందరు చెప్పడము, కొందరు సర్జరీ చెప్పకపోవడము అనేది చాలా కన్ఫ్యూజింగ్గా, ఎస్పెషల్లీ రిలేటివ్స్ కానీ వాళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే, స్పైన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ ఉన్నాయండి, మందుల దగ్గర నుంచి ఎక్సర్సైజెస్, రెస్ట్, ఇంజెక్షన్స్, సర్జరీ అండ్ రీహాబిలిటేషన్ సర్జరీ తర్వాత. సో దీంట్లో కొన్ని బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్ అని ఉంటాయండి. ఈ బార్డర్ లైన్ ప్రాబ్లమ్స్లో ఎలా ఉంటుందంటే, సో కొంతపాటి సమస్య ఉన్నప్పుడు ఒక్కొక్కసారి అది మందులతో తగ్గొచ్చు. సో అట్లాంటప్పుడు మనం మందులు అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎప్పుడైనా మందులకు వితౌట్ సర్జరీ ద్వారా చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు ఏ డాక్టర్ అయినా కూడా. సో అలా మందులకు తగ్గని పరిస్థితి కనుక వచ్చి మళ్ళీ తను రిటర్న్ వచ్చి మళ్ళీ తగ్గలేదు ఇట్లా అన్నప్పుడు, అప్పుడు ప్లాన్ చేంజ్ అవుతుందండి. అంటే సేమ్ ప్రాబ్లమే బట్ ప్లాన్ చేంజ్ అవుతుంటుంది. సో అట్లా అంతేగాని సర్జరీ, మెడిసిన్ అండ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కంప్లీట్గా పేషెంట్ని రికవర్ చేయడం గురించే కానీ దాంట్లో పేషెంట్కి ఏమి ఇబ్బంది అయ్యే అవకాశం ఉండదండి.
2: డాక్టర్ గారు, చాలామంది నొప్పి అనగానే సరే కొంచమే కదా భరిస్తుంటాం, ముఖ్యంగా ఆడవాళ్ళు ఇంట్లో పనిచేసుకునే వాళ్ళు, పిల్లలు అయితే వాళ్ళకి తెలియదు, చెప్పలేరు. ఇలాంటి వారు వాళ్ళకి ఆ నొప్పిని ఇది భవిష్యత్తులో చాలా ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉంది అని తెలుసుకునే సింటమ్స్ ఏమిటి, వాళ్ళు ఏ పరిస్థితుల్లో డాక్టర్ గారిని సంప్రదించాలి?
1: అవునండి, ఇది మంచి క్వశ్చన్. సో ఎస్పెషల్లీ హౌస్ వైఫ్స్ రోజు వాళ్ళు వర్క్ చేసుకుంటున్నప్పుడు చేసి వర్క్ అంతా అయిపోయేసరికి మాకు సివియర్ పెయిన్ వస్తుంది ఇట్లా అనే కంప్లైంట్స్ రెగ్యులర్గా వింటుంటామండి. సో వాళ్ళకి మెయిన్గా ఏంటంటే, వర్క్ చేస్తున్నప్పుడు నేను ఇదివరకు చెప్పినట్టుగా వర్క్ని డివైడ్ చేసుకోవాలండి, అన్ని పనులు ఒకేసారి చేయకుండా పనులను డివైడ్ చేసుకుంటూ చిన్న మధ్యలో గ్యాప్స్ తీసుకుంటూ, ఈ గ్యాప్లో బెడ్ రెస్ట్ తీసుకుంటూ చేసినట్టయితే పెయిన్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. సో దీంట్లో రెడ్ ఫ్లాగ్స్, ప్రమాద హెచ్చరికలు ఏంటి అంటే, సివియర్ పెయిన్ కంటిన్యూస్గా వస్తూ పడుకున్నప్పుడు కూడా పెయిన్ అలాగే ఉండడం, అండ్ తిమ్మిర్లు, మొద్దు బారడం, మెయిన్గా మొద్దు బారడం లాంటిది, దాన్ని ఏంటంటే నరం కంప్లీట్గా ప్రెస్ అయినప్పుడు మొద్దు బారుతుందండి, అండ్ వీక్నెస్ కనుక డెవలప్ అయినట్టయితే ఖచ్చితంగా ట్రీట్మెంట్ తీసుకోవాలి. అండ్ ప్రొలాంగ్డ్ పెయిన్, మోర్ దెన్ 6 వీక్స్ ఇలాగే నొప్పి ఉంటుంది అన్నప్పుడు కూడా మనము డాక్టర్ని సంప్రదించి చేసుకోవడం, ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయండి.
2: డాక్టర్ శ్రీనివాస భట్ల గారు, రేపు ప్రపంచం

0: అంతా జరుపుకుంటున్న ప్రపంచ వెన్నెముక దినోత్సవం సందర్భంగా ముందు రోజే మీరు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలండి.
1: థ్యాంక్స్ అండి.
2: ఆరోగ్య సేవల్లో సరికొత్త ప్రమాణాలు సృష్టిస్తున్న యశోద హాస్పిటల్స్ ప్రపంచ స్థాయి టెక్నాలజీ, నిపుణులైన డాక్టర్లతో వేగవంతమైన సురక్షితమైన చికిత్స అందిస్తుంది. అరుదైన శస్త్రచికిత్సల్లో ముందంజలో ఉండే మీ ఆరోగ్యానికి నమ్మకమైన నేస్తం యశోద హాస్పిటల్స్. కాల్ 0404567 4567.
3: ప్రతి పేషెంట్ కి ఆత్మీయతతో కూడిన సౌకర్యవంతమైన చికిత్స అందిస్తూ 3.5 దశాబ్దాలుగా లక్ష మంది ఆరోగ్యానికి దిక్సూచిగా నిలుస్తూ మెరుగైన వైద్య సేవలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది మన యశోద హాస్పిటల్స్. యశోద హాస్పిటల్స్, మీ ఆరోగ్యం మా బాధ్యత. మరిన్ని వివరాల కోసం 0404567 4567 కి కాల్ చేయండి.
4: మీరింతవరకు యశోద హాస్పిటల్స్ వారు సమర్పించిన హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం విన్నారు. అనుసంధానకర్త డాక్టర్ కండ్రాతి సాంబశివరావు.

ఎఫ్ఎం బ్యాండ్ 103.5 మెగాహెర్ట్జ్ పై చిత్రసీమ కార్యక్రమానికి స్వాగతం. చిత్రసీమ కార్యక్రమంలో ముందుగా వినండి శ్యామ్ సింగరాయ్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి ఆలపించిన గీతం. గీత రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మిక్కీజే మేయర్.

సాహో ఈ చిత్రం కోసం బాద్షా మోహన్ ఆలపించిన గీతం, గీతరచన శ్రీజు, సంగీతం బాద్షా.

ఆచార్య, ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్యా బెహ్రా ఆలపించిన గీతం, స్వరపరిచిన వారు మణిశర్మ, గీత రచన అనంత శ్రీరామ్.

చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత పాట అజనీష్ లోకేష్ సంగీత సారథ్యంలో కార్తీక్ ఆలపించిన కృష్ణకాంత్ గీతం చిత్రం విరూపాక్ష

మీరు వింటున్న ఈ పాట దువ్వాడ జగన్నాథం. ఈ చిత్రం కోసం కార్తికేయన్ చిత్ర ఆలపించిన సాహితీ గీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

ఓరి దేవుడా ఈ చిత్రం కోసం అనిరుద్ధ్ రవిచంద్ర ఆలపించిన గీతం, గీత రచన కాసర్ల శ్యామ్, సంగీతం లియోన్ జేమ్స్.

0: ఇంతవరకు మీరు విన్న ఈ పాట పెద్ది. ఈ చిత్రం కోసం మోహిత్ చరణ్ ఆలపించిన గీతం, గీతరచన బాలాజీ, సంగీతం ఏఆర్ రెహమాన్.
1: మీ వాణిజ్యాన్ని విస్తరించాలనుకుంటున్నారా?
2: మీ ఉత్పత్తికి మెరుగైన ప్రచారం కావాలా?
1: మీ వ్యాపార ప్రకటనను స్పష్టంగా తెలపాలనుకుంటున్నారా?
2: మీ వ్యాపార ప్రకటన అన్ని వర్గాల వినియోగదారులకు చేరుకోవాలా?
1: మీ ఉత్పత్తితో వినియోగదారులకు మరింత చేరువవుదాం అనుకుంటున్నారా?
2: అయితే వేరే మార్గాల కోసం వెతకండి.
1: వరంగల్ చుట్టూ 80 కిలోమీటర్ల పరిధిలో
2: సుస్పష్టమైన ప్రసారాలతో శ్రోతలందరినీ ఆత్మీయంగా పలకరిస్తూ
1: విభిన్న కార్యక్రమాలతో బహుళ జనాదరణ పొందిన ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం 103.5 MHz పై వరంగల్ ఆకాశవాణితోనే అది సాధ్యపడుతుంది. మీ వ్యాపార ప్రకటనలకై నేడే సంప్రదించండి. 9182986142, 9182986142.
0: ఆర్యాటు. ఈ చిత్రం నుండి వినండి ఈ పాట.

చిత్రసీమ కార్యక్రమంలో ఇప్పుడు వినండి రాజా సాబ్. ఈ చిత్రం కోసం విశాల్ మెహ్రా, శృతిరంజని ఆలపించిన గీతం, గీత రచన కృష్ణకాంత్, సంగీతం ఎస్ఎస్ తమన్.

వారసుడు ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, మాన్సి ఆలపించిన రామజోగయ్య శాస్త్రి గీతం, సంగీతం ఎస్ఎస్ తమన్.

విశ్వనాథ్ అండ్ సన్స్ ఈ చిత్రం కోసం సుబ్లాషిని ఆనపించిన గీతం, గీతరచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

చిత్రసీమ కార్యక్రమంలో చివరి పాట టిల్లు స్క్వేర్. ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం రామ్ మిర్యాల.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో అందుబాటులో ఉన్న మంత్రులతో చర్చిస్తున్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. రాష్టంలో రానున్న 7 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఎల్నినో పరిస్థితులు, భవిష్యత్ కార్యాచరణ

0: ఘటనపై చర్చించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో మంత్రులతో సమాపేశమవుతున్నారు. ఈరోజు అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం పలు అంశాలపై చర్చిస్తున్నారు. రైతుల అభ్యున్నతే లక్ష్యంగా విత్తన రంగంలో నూతన ఆవిష్కరణలు జరగాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థకు రైతులే వెన్నెముక అని పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కండ్లకోయలో ఈరోజు జరిగిన కార్యక్రమంలో గవర్నర్ మాట్లాడుతూ ఆధునిక సాంకేతికత, శాస్త్రీయ పరిశోధనలు నాణ్యమైన విత్తనాల అభివృద్దికి ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టి రాష్ట ప్రగతిలో భాగస్వాములు కావాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు తాను గార్డియన్ గా వ్యవహరిస్తానని, రాష్ట ఆర్థికాభివృద్దికి దోహదపడే పారిశ్రామికవేత్తలకు అవసరమైన సహకారం అందించేందుకు కృషి చేస్తానని స్పష్టం చేశారు. వరంగల్లో నిర్మాణం పూర్తయిన 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ సేవలు అక్టోబర్ 20న దసరా పండుగ సందర్భంగా ప్రారంభించనున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ప్రారంభ దశలో రోజుకు దాదాపు 3000 మంది అవుట్ పేషెంట్లు రావచ్చని, పూర్తి ప్రారంభం తర్వాత ఈ సంఖ్య 5000కు చేరుకోవచ్చని మంత్రి చెప్పారు.
1: అక్టోబర్ 20వ తారీఖు నాడు సాఫ్ట్ లాంచ్ ఓపీని దసరా సందర్భంగా చేయాలి అని ఆ కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయో ఇప్పుడు క్షుణ్ణంగా పరిశీలించడం జరిగింది. అన్ని ఏర్పాట్లు తుది దశలో ఉన్నాయి. 20వ తారీఖు ఉదయం దసరా సందర్భంగా ఈ ఓపీ సాఫ్ట్ లాంచ్ కార్యక్రమాన్ని చేయబోతున్నాం.
0: చెన్నైలో జరిగిన ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 రోడ్ షోలో మంత్రి శ్రీధర్బాబు మాట్లాడుతూ తెలంగాణ తమిళనాడు పోటీదారులు కాదని, ఒకదానికొకటి పూరకాలని అన్నారు. సిఐఐ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్లోని భారత్ ఫ్యూచర్ సిటీలో జరిగే సమ్మిట్లో పాల్గొనాలని తమిళనాడు పరిశ్రమలను ఆహ్వానించారు. సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలోని పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉచితంగా వైద్య పరికరాలు పంపిణీ చేశారు. పేదలకు నాణ్యమైన ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యమని తెలిపారు. ఈరోజు కవడిగూడ, ముషీరాబాద్, మెట్టుగూడ ఆరోగ్య కేంద్రాలను ఆయన సందర్శించారు. రోగులకు అందుతున్న సేవలు, ఉచిత మందుల లభ్యతపై సిబ్బందితో మాట్లాడారు. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిస్తోందని రాష్ట సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లాలోని ధర్మపురి ఇందిరమ్మ కాలనీలో నూతనంగా నిర్మించిన చిల్డ్రన్స్ పార్క్, బస్తీ దవాఖానాను మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడంతో పాటు బస్తీ దవాఖానా ద్వారా స్థానికులకు ప్రాథమిక వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి తెలిపారు. బాసర సరస్వతి ఆలయంలో రేపు జరగబోయే మూలా నక్షత్రం నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్టు ఆలయ అధికారి అంజనీదేవి తెలిపారు. ఆకాశవాణితో మాట్లాడుతూ ఆమె,
2: క్యూలైన్లో వేచి ఉండే భక్తులకి త్రాగునీరు, పాలు, బిస్కెట్లు, అవి పండ్లు అవన్నీ కూడా సరఫరా చేస్తున్నాము. కూడా తెల్లవారుజామున 3 గంటల కానించే స్టార్ట్ చేస్తామండి.
0: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఎన్హెచ్ఎం ఉద్యోగులు తమను రెగ్యులర్ చేయాలని చేస్తున్న రిలే నిరాహార దీక్షలకు ఏఐటీయూసీ మద్దతు తెలిపింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రధాన కార్యదర్శి కడారి రాములు మాట్లాడుతూ,
3: రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు నేను తెలియడం ఏంటంటే, ఇలా వాళ్ళు నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తూ ప్రమాద బీమా సౌకర్యం కల్పించలేనటువంటి పరిస్థితులలో కనపడతా ఉంది. 25 లక్షల ఎస్పిరేషన్ కల్పించాలి ప్రమాద బీమా సౌకర్యం. అదే విధంగా వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో పాటు వాళ్లకు సమాన వేతనం కూడా కల్పించాలి.
0: రాష్ట్రంలో రానున్న 7 రోజులు అక్కడక్కడ తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. ఈరోజు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. కూకట్పల్లి నాలా విస్తరణకు హైడ్రా చర్యలు చేపట్టింది. ఫతేనగర్, బాలానగర్ పారిశ్రామిక ప్రాంతాల్లో వరద ముప్పును శాశ్వతంగా నివారించేందుకు పూడిక తీతతో పాటు ఆక్రమణల తొలగింపు, నాలా విస్తరణ కీలకమని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ అన్నారు.

0: ఈరోజు సంబంధిత శాఖల అధికారులు పారిశ్రామిక వాడ ప్రతినిధులతో ఆయన సమీక్షించారు. ఫతేనగర్ వద్ద 40 మీటర్లు ఉండాల్సిన నాలా ఆక్రమణల వల్ల కొన్ని చోట్ల 9 మీటర్లకే తగ్గిందని అధికారులు తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయవలసిన బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె చేస్తున్న సిద్దిపేట జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులకు హరీష్ రావు సంఘీభావం ప్రకటించారు. మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహా సబరీష్ జిల్లాలోని బొద్దుగొండ మదనాపురం గ్రామాల్లో పర్యటించి ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం భూముల రీసర్వే పనులను పరిశీలించారు. కరాటే సాధనతో ఆత్మరక్షణతో పాటు క్రమశిక్షణ ఆత్మవిశ్వాసం పెంపొందుతాయని మంత్రి వాకటి శ్రీహరి అన్నారు. ఈరోజు నారాయణపేట జిల్లా మఖ్తల్ పట్టణంలో నిర్వహించిన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా స్థాయి అండర్-19 బాలబాలికల కరాటే పోటీలను ఆయన ప్రారంభించారు. ఓటరు నమోదు నిరంతర ప్రక్రియ అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. ఈరోజు బద్దనపల్లిలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాన్ని కలెక్టర్ పరిశీలించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు శిబిరాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన నాణ్యమైన విద్యను అందించాలనే సంకల్పంతో రాష్ట ప్రభుత్వం నిజామాబాద్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ను ఏర్పాటు చేస్తున్నట్టు కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు. ఈ మేరకు ఇందూరు అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మేయర్ ఉమారాణితో కలిసి కోటగల్లి బాలికల పాఠశాల ప్రాంగణంలో స్థలాన్ని పరిశీలించారు. జర్మనీలో ఆకర్షణీయమైన వేతనాలతో ఉద్యోగాలు పొందేందుకు యువత ఉచిత జర్మన్ భాష శిక్షణను సద్వినియోగం చేసుకోవాలని నిజామాబాద్ కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఐటీఐలో ఉచిత జర్మన్ భాషా శిక్షణ తరగతులను ఆమె ప్రారంభించారు. నేటి జీవితంలో ప్రతి ఒక్కరికి మానసిక ప్రశాంతత ఎంతో అవసరమని భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లిలో ది పోచంపల్లి స్పిరిచువల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నూతన ధ్యాన మందిర పిరమిడ్ నిర్మాణానికి నిర్వహించిన భూమి పూజ శంకుస్థాపన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ను అధికారిక నిరసన వేదికల జాబితా నుంచి తొలగించడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లురవి అన్నారు. అచ్చంపేట పట్టణంలో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశంలో పాల్గొన్న ఎంపీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ జంతర్ మంతర్ దశాబ్దాలుగా ప్రజాస్వామ్య నిరసనలకు ప్రధాన కేంద్రంగా ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 7:05 జాతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి ప్రసారం చేస్తున్న కార్యక్రమాలు ప్రసార విశేషాలు. ఇందులో భాగంగా ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు తెలుసుకుందాం.

ఈ సాయంత్రం 6:25 సమాచార దర్శిని, 6:30 జానపద సంగీత కార్యక్రమంలో పొలిపాక తిరుపతి బృందం ఆలపించిన జానపద గీతాలు వింటారు. 7:00 ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:15 కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమంలో వ్యవసాయంలో మహిళా శక్తి అన్నదాతలుగా అగ్రగాములు, మహిళా కిసాన్ దివా సందర్భంగా 5 మహిళా రైతులతో చర్చా కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా రైతులు శ్రీమతి ఈక యాకలక్ష్మి గారు, శ్రీమతి డోలె శైలజ గారు, శ్రీమతి పారనంది విమలా గారు, శ్రీమతి ఖ్యాతం జయంతి గారు, శ్రీమతి హింగే భాగ్యలక్ష్మి గారు, అనుసంధానకర్త మోట చిరంజీవి గారు.

7:45 వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:00 తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవ ప్రత్యక్ష వ్యాఖ్యానం హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం. 8:30 మనోరంజని. 9:00 News@9 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే. 9:30 శాస్త్రీయ సంగీత కార్యక్రమం వింటారు. రాత్రి 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి.

ఇక రేపు ఉదయం 5:55 వందే మాతరం, 6:00 దేశభక్తి గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం. 6:10 తరంగిణి కార్యక్రమంలో దేవీ శరణ్ నవరాత్రుల సందర్భంగా అమ్మవారి రోజువారీ అవతారాల ప్రాశస్త్యం గురించి భద్రకాళి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ భద్రకాళి శేషు గారి వివరణ వింటారు. అనంతరం భక్తి గీతాలు ప్రసారమవుతాయి. 6:40 దేశభక్తి గీతం, 6:45 ప్రాంతీయ వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 6:55 ప్రసార విశేషాలు, 7:00 జిల్లా సమాచార లేఖ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం, 7:05 తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్ర సమర్పణ, 7:15 ఉదయతరంగిణి కార్యక్రమంలో చిన్నారుల్లో సీజనల్ జ్వరాలు మరియు లక్షణాలు, తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చిన్నపిల్లల వైద్య నిపుణులు మరియు MGM హాస్పిటల్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ నవ్యతేజ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం పదం నుండి ప్రపంచం దాకా 2026 సాహిత్య నోబెల్ పురస్కార గ్రహీత కెనడియన్ కవయిత్రి ఆన్ కార్సన్ సాహితీ ప్రస్థానం డాక్టర్ ఇ రాంభాస్కర్ గారి ప్రసంగం వింటారు. 8:00 జానపద సంగీత కార్యక్రమం, 8:15 మార్నింగ్ న్యూస్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం, 8:30 NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం, 9:00 చిత్రసీమ, 10:00 శ్రీ రామచంద్రమౌళి గారి లోపల ఖాళీ కథానిక సంపుటి నుండి స్వీకరించబడిన లోపల సముద్రం పైన ఆకాశం కథానిక వింటారు. చదివినవారు శ్రీమతి సింగరాజు రమాదేవి గారు. 11:30 చిత్రసీమ ప్రసారమవుతుంది. ఇవి ఈ పుట మరియు రేపు ఉదయం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

0: శ్రోతలు ప్రసార విశేషాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం సమాచార దర్శిని.
1: ముఖాన మొటిమల గజ్జా బొబ్బల నడుగుల తామరా
2: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం మీకు తోడుగా.
0: ఈరోజు దివంగత అధినేత డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతి. వారి విజయాన్ని గుర్తు చేస్తూ వారికి సంబంధించిన కొంత సమాచారాన్ని తెలుసుకుందాం. భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన మేధావి శాస్త్రవేత్త,

డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. వీరు భారతదేశానికి ఓ స్ఫూర్తి శిఖరం. మిస్సైల్ మ్యాన్గా, మానవతావాదిగా, భారతీయ గుండెల్లో అజరామరంగా నిలిచిపోయిన కలాం గారు ఓటమిలో విజయం ఎలా చూడవచ్చు నేర్పారు. స్వయం కృషి, పట్టుదలతో అత్యున్నత శిఖరాలు అధిరోహించిన మహోన్నత వ్యక్తిత్వం కలిగిన అబ్దుల్ కలాం అన్ని రంగాల్లోనూ విలక్షణ ముద్ర వేశారు. పేద కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన ఆయన చివరి శ్వాస వరకు నిరాడంబర జీవితం గడిపారు. మరణించిన తర్వాత తన అద్భుత సూక్తులతో ఎంతోమంది విజయాలకు ఊపిరిపోస్తున్నారు. శాస్త్రవేత్తగా, రాష్ట్రపతిగా దేశానికి ఎనలేని సేవలు అందించిన డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయం. సాధారణ కుటుంబంలో పుట్టి అత్యున్నత పదవిని అలంకరించిన నిరాడంబరంగానే జీవితం గడిపారు. ఆదర్శానికి నిలువెత్తు రూపం, యువతలో విజయకాంక్షలను రగిలించిన మిస్సైల్ మ్యాన్ భారత దివంగత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఒక శాస్త్రవేత్తగా భారతదేశంలో అబ్దుల్ కలాం సేవలు మరవలేనివి. కలాం దేశ యువతకు ఆదర్శప్రాయులు, గొప్ప మహనీయులు. అబ్దుల్ కలాం చేసిన సేవలను గురించి మరోసారి యావత్ ప్రపంచం, భారతదేశం గుర్తు చేసుకుంటుంది. శాస్త్రవేత్తగా, ప్రజారాష్ట్రపతిగా, విద్యార్థులకు మార్గనిర్దేశకుడిగా, రచయితగా అసమాన ప్రతిభా పాటవాలు చూపించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. మిస్సైల్ మ్యాన్గా భారత సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన అసామాన్య ప్రజ్ఞాశాలి. రామేశ్వరం నుంచి రాష్ట్రపతి భవన్ వరకు, పేపర్ బాయ్ నుంచి ప్రెసిడెంట్ వరకు సాగిన ఆయన జీవన ప్రస్తావన యువతకు స్ఫూర్తిదాయకం. ఆ గొప్ప వ్యక్తిని ఈ సందర్భంగా మరోసారి గుర్తు చేసుకుందాం.

ఆకాశవాణి వరంగల్ కేంద్రం జానపద సంగీత కార్యక్రమం వినండి. ఈనాటి జానపద సంగీత కార్యక్రమంలో పొలిపాక తిరుపతి బృందం ఆలపించిన జానపద గీతాలు.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: మన్నికకి మారు పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
2: జానపద సంగీత కార్యక్రమంలో తర్వాత వినండి.
3: అలిగిరి కలిగిరి కళింగ చెట్టు కల్లే తాగి ఒల్లే మరిచి,
4: అలిగిరి కలిగిరి కళింగ చెట్టు కల్లే తాగి ఒల్లే మరిచి,
3: అలిగిరి

సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.

0: ఇంతవరకు మీరు జానపద సంగీత కార్యక్రమంలో పొలిపాక తిరుపతి బృందం ఆలపించిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం సరిగ్గా 7 గంటలు. ఇప్పుడు వినండి ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం. మొదటి ఉద్యోగ సమాచారం. భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీర రక్షక దళం కోస్ట్ గార్డ్ ఎన్రోల్మెంట్ పర్సనల్ టెస్ట్ 2027 బ్యాచ్ ద్వారా 365 నావిక్ యాంత్రిక్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఇందులో భాగంగా పురుష అభ్యర్థులకు 234, మహిళా అభ్యర్థులకు 26 నావిక్ ఖాళీలను కేటాయించారు. అదేవిధంగా మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ విభాగంలో 68 యాంత్రిక్ ఖాళీలను, 20 హైజినిస్ట్ ఖాళీలను, 25 ఇతర నావిక్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తంగా 365 ఖాళీలు. నావిక్ పోస్టులకు అభ్యర్థులు 12వ తరగతి, యాంత్రిక్ పోస్టులకు 10th పాటు సంబంధిత విభాగంలో AICTE గుర్తింపు పొందిన డిప్లొమా ఉండాలి. హైజినిస్ట్ ఉద్యోగానికి అభ్యర్థులు మెట్రికులేషన్ లేదా ITI లేదా తత్సమాన అర్హత కలిగి ఉండాలి. అభ్యర్థుల వయస్సు 18 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. అభ్యర్థులు మొదట కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఆ తర్వాత Stage 2 ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్, అసెస్మెంట్ అండ్ అడాప్టబిలిటీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ పరీక్ష ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ indiancoastguard.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ 21 అక్టోబర్. మరొక ఉద్యోగ సమాచారం. ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వివిధ విభాగాల్లో 641 ఖాళీలకు దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ద్వారా సీనియర్ పర్సనల్ అసిస్టెంట్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్, ప్యూన్ వంటి ఖాళీలను భర్తీ చేయనున్నారు. సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ 27, పర్సనల్ అసిస్టెంట్ 206, జుడిషియల్ అసిస్టెంట్ 174, ప్రాసెస్ సర్వర్ 92, ప్యూన్ 142. ఈ విధంగా ఖాళీలను భర్తీ చేయనున్నారు. ప్యూన్ ఉద్యోగాలకు అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా బోర్డు నుండి 10వ తరగతి, ప్రాసెస్ సర్వర్ ఉద్యోగానికి 10th క్లాస్ తో పాటు డ్రైవింగ్ లైసెన్సు, సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ కు అభ్యర్థులు

0: డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్లో కనీసం నిమిషానికి 110 పదాలు, టైపింగ్లో నిమిషానికి 40 పదాల వేగం కలిగి ఉండాలి. పర్సనల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు షార్ట్ హ్యాండ్లో 100 పదాలు, టైపింగ్లో 40 పదాల వేగం కలిగి ఉండాలి. జూనియర్ జుడిషియల్ అసిస్టెంట్ ఉద్యోగానికి అభ్యర్థులు డిగ్రీతో పాటు కంప్యూటర్పై నిమిషానికి కనీసం 40 పదాల టైపింగ్ వేగం కలిగి ఉండాలి. అభ్యర్థుల వయసు జూన్ 1, 2026 నాటికి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. పోస్టును బట్టి రాత పరీక్ష, డిస్క్రిప్టివ్, ఇంగ్లీష్ టెస్ట్, షార్ట్ హ్యాండ్ అండ్ టైపింగ్ స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ, డ్రైవింగ్ టెస్ట్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ dssb.delhi.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ నవంబర్ 4, 2026. మరొక ఉద్యోగ సమాచారం. బెంగళూరులోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ HIL వివిధ విభాగాల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగా ఏరోనాటికల్ విభాగంలో 2, కెమికల్ విభాగంలో 2, సివిల్ విభాగంలో 7, కంప్యూటర్ సైన్స్ విభాగంలో 6, ఎలక్ట్రికల్ విభాగంలో 25, ఎలక్ట్రానిక్స్ విభాగంలో 21, మెకానికల్ విభాగంలో గరిష్టంగా 78, మెటలర్జీ విభాగంలో 3, ప్రొడక్షన్ విభాగంలో 6 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. మొత్తం 150 జూనియర్ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు. అభ్యర్థులు సంబంధిత ఇంజనీరింగ్ లేదా టెక్నాలజీ విభాగంలో రెగ్యులర్ లేదా ఫుల్ టైం ప్రాతిపదికన డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 50% మార్కులు సాధించి ఉండాలి. అభ్యర్థులను ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్లైన్ లో పూరించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం కోసం వెబ్సైట్ అడ్రస్ hallindia.co.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. అభ్యర్థులు దరఖాస్తులను పంపించాల్సిన చివరి తేదీ అక్టోబర్ 17, 2026.
1: ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు.
2: ఇంతవరకు మీరు ఉద్యోగవాణి ఉద్యోగ సమాచారం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. లద్దాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా రుతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్టాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. విజయవాడలోని పున్నమి ఘాట్లో నేషనల్ సరస్ లైవ్హుడ్స్ మేళా 2026ను రాష్టపతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడుతో పాటు పలువురు కేంద్ర రాష్ట మంత్రులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్టపతి, స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటున్నారని, వారి కుటుంబాలతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ జాతీయ అభివృద్దికి విశేషంగా తోడ్పడుతున్నారని ప్రశంసించారు. వ్యవసాయం, పాడి పరిశ్రమలు, చిన్న పరిశ్రమల రంగాల్లో మహిళలకు ఎస్ఎస్జీలు అద్భుతమైన ఉపాధి అవకాశాలు సృష్టించాయని కొనియాడారు. గ్రామీణ మహిళా పారిశ్రామికవేత్తలు తాము తయారు చేసిన ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకు ప్రదర్శించుకోవడానికి, పట్టణ మార్కెట్లతో అనుసంధానం కావడానికి ఈ సరస్ మేళా ఒక వేదికగా నిలుస్తుందని ముర్ము తెలిపారు.

0: आर्थिक रूप से केवल परिवार का देखभाल, परिवार का सहयोग ही करते थे, छोटे छोटे चीजों के लिए दूसरों के ऊपर निर्भर करते थे, लेकिन आज वो आत्मनिर्भर बन गए, दूसरों का भी और सहारा देने वाले बन गए। ये केवल उनके इनकम नहीं है, परिवार के इनकम नहीं है, ये देश का समृद्धि, देश का आर्थिक समृद्धि, देश का महिलाओं का विकास भी ये समाहित है।
1: లదాఖ్ ప్రాంతంలో రవాణా అనుసంధానం, ఇంధన మౌలిక వసతులు, సాంస్కృతిక వారసత్వ సంరక్షణ, జల భద్రతను పెంపొందించే లక్ష్యంతో సుమారు 3,350 కోట్ల రూపాయల విలువైన 5 ప్రధాన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ ప్రాజెక్టులను ఆయన జాతికి అంకితం చేశారు. ఈ నూతన ప్రాజెక్టుల్లో లేహ్లోని కుసోక్ బకులు, రింపోచి విమానాశ్రయంలో నూతన ప్యాసింజర్ టెర్మినల్ భవనం, 298 కిలోమీటర్ల పొడవైన నిమ్ము పదుమ్ దర్శా రోడ్డుతో పాటుగా పలు అభివృద్ది ప్రాజెక్టులున్నాయి. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ,
2: లద్దాఖ్ కి ప్రగతి ఆర్ వికాస్ మే ఏక్ ఔర్ అధ్యాయ జుడ్ రహా హై. ఆజ్ లద్దాఖ్ మే కై అహమ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కా లోకార్పణ హువా హై. ఇన్ పరియోజనాఓ సే కై లోగో కా సఫర్ ఆసాన్ హోగా, కహీ బిజ్లీ కి సువిధాయే బెహతర్ హోగీ, కహీ పానీ కి ఉపలబ్ధతా బఢేగీ ఔర్ హమారీ ప్రాచీన్ విరాసత్ కే సంరక్షణ కో భీ నయీ తాకత్ మిలేగీ.
1: దేశాన్ని వికసిత్ భారత్ గా తీర్చిదిద్దడంలో యువత కీలక పాత్ర పోషించాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ కోరారు. న్యూఢిల్లీలోని శ్రీరామ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ శతాబ్ది ఉత్సవాలను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ ఆయన, ఉత్పాదకత రంగంలో పెట్టుబడులు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం, నైపుణ్యాభివృద్ది దేశ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ స్థానాన్ని మరింత దృఢతరం చేస్తాయని పేర్కొన్నారు. రాబోయే 20-25 సంవత్సరాల పాటు భారత్ ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందానికి సంబంధించి మొదటి విడత తుదిరూపు సంతరించుకుందని, ప్రస్తుతం లీగల్ డ్రాఫ్టింగ్ దశలో ఉందని తెలియజేశారు. ఇతర దేశాల కంటే భారత్ పోటీతత్వ ప్రయోజనాన్ని పొందిన వెంటనే ఈ ఒప్పందాన్ని త్వరలో ఖరారు చేసి అమలు చేస్తామని చెప్పారు. రాజకీయ స్థిరత్వం, పటిష్టమైన సరఫరా గొలుసులు, పారదర్శక వ్యాపార విధానాలే ఒక దేశాన్ని పెట్టుబడులకు గమ్యస్థానంగా మారుస్తున్నాయని తెలిపారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. న్యూఢిల్లీలో జరిగిన టైమ్స్ నౌ డిఫెన్స్ కాంక్లేవ్ 2026 సదస్సులో మాట్లాడుతూ ఆయన, కేవలం దౌత్యపరమైన చర్యలతో సరిపెట్టకుండా ఉగ్రవాద మూలాలను ఏరివేసే దిశగా ఆపరేషన్ సింధూర్, బాలాకోట్ వైమానిక దాడులు, సర్జికల్ స్ట్రైక్స్ రూపంలో భారత్ ముందస్తు చర్యలు చేపట్టిందని తెలిపారు. భవిష్యత్తులో పాకిస్తాన్ భూభాగం నుంచి ఎలాంటి ఉగ్రదాడి జరిగినా గతంలో కంటే అత్యంత తీవ్రమైన రీతిలో సమాధానమిస్తామని రాజ్నాథ్ సింగ్ హెచ్చరించారు. దేశ రక్షణ రంగంలో భారత్ స్వయం సమృద్ది సాధిస్తోందని, 2013-14లో కేవలం 686 కోట్ల రూపాయలుగా ఉన్న రక్షణ రంగ ఎగుమతులు 2025-26 నాటికి 38,000 కోట్ల రూపాయలకు పైగా పెరిగాయని వెల్లడించారు. దేశాన్ని రక్షించడంలో మన సాయుధ బలగాలు సర్వసన్నద్దంగా ఉన్నాయని రాజ్నాథ్ సింగ్ చెప్పారు. ఆయుర్వేద వైద్య విధానాన్ని శాస్త్రీయ పరిశోధనలు, ఆధారిత ధృవీకరణ, ఆధునిక ఆరోగ్య రక్షణతో మరింత పటిష్టం చేయాలని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద ఏఐఐఏ ఆధ్వర్యంలో జరిగిన కౌమార భృత్య అంతర్జాతీయ సదస్సు 3వ సంచికను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన, భవిష్యత్తులో వైద్య రంగం విజయవంతం కావాలంటే పరస్పర సహకారం, రోగుల భద్రతే అత్యంత కీలకమన్నారు. జాతీయ ఆరోగ్య ప్రాధాన్యతల్లో పిల్లల ఆరోగ్యానికి ఎప్పుడూ మొదటి స్థానం ఉండాలని పేర్కొన్నారు. ఆయుర్వేదంలో బాలికల పిల్లల ఆరోగ్య రక్షణను తెలిపే కౌమార భృత్య శాఖ ద్వారా కేవలం కొత్త ఆలోచనలే కాకుండా సాంప్రదాయ వైద్య విధానాలను శాస్త్రీయంగా పునరుద్ధరించేలా పరిశోధనలు జరగాలని కోరారు.
3: Conference is a very relevant

0: theme about shaping the future of child health, global perspectives, research, innovations and clinical frontiers in Gaumara Pritiya. The theme is a reflection of our shared responsibility to ensure that every child receives the opportunity to grow in a healthy and nurturing environment. India has renewed its focus on traditional systems of medicine. Rooted in Bharat's ancient knowledge systems, civilizational wisdom and centuries-old traditions, Ayurveda and other indigenous systems represent a valuable national legacy.
1: దేశవ్యాప్తంగా ఋతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. హర్యానా, చండీగఢ్, పంజాబ్, ఢిల్లీలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో ఈ నెల 21వ తేదీ వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని ఐఎండీ వెల్లడించింది. అలాగే కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లలో సోమవారం వరకు ఇదే వాతావరణ పరిస్థితి నెలకొని ఉంటుందని తెలిపింది. మరోవైపు జమ్మూకాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్లలో నేడు అకస్మాత్తుగా కురిసిన మంచు వల్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పడిపోయాయి. జమ్మూకాశ్మీర్లోని దోడా జిల్లాలో ఎత్తైన ప్రాంతాల్లో ఈ సీజన్లోని తొలి హిమపాతం నమోదైంది. తూర్పు రాజస్థాన్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, ఉత్తరాఖండ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్లలో ఈరోజు ఈదురుగాలులతో కూడిన వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. అలాగే ఛత్తీస్గఢ్, కర్ణాటక, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, పశ్చిమ మధ్యప్రదేశ్లలో రాబోయే 2-3 రోజుల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీరును బీజేపీ తీవ్రంగా విమర్శించింది. ఢిల్లీలో మీడియా సమావేశంలో బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి గౌరవ్ భాటియా మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఒక మహిళా పోలీసు అధికారితో దురుసుగా ప్రవర్తించారని, ఇది మహిళల గౌరవానికే మచ్చ అని ఆరోపించారు. సుప్రీంకోర్టు ప్రాంగణంలో కాంగ్రెస్ పార్టీ ఆందోళన నిర్వహించడం న్యాయ వ్యవస్థను భయపెట్టే ప్రయత్నమేనని, కోర్టు ఆవరణలో ఇటువంటి చేష్టలకు పాల్పడడంపై సుప్రీంకోర్టు ఇప్పటికే నోటీసులు జారీ చేసి వివరణ కోరిందని గుర్తు చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధించాలనే లక్ష్యాన్ని చేరుకోవడంలో గ్రామీణ మహిళల క్రియాశీలక భాగస్వామ్యం అత్యంత కీలకమని రాష్టపతి ద్రౌపది ముర్ము అన్నారు. లదాఖ్ ప్రాంతంలో దాదాపు 3,350 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రారంభించారు. ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపే విషయంలో భారత్ తన విధానంలో స్పష్టమైన మార్పులు తెచ్చిందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చెప్పారు. దేశవ్యాప్తంగా ఋతుపవనాలు, వాతావరణ మార్పుల కారణంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉండగా ఉత్తరాది రాష్ట్రాల్లో తొలి హిమపాతం ప్రారంభమైంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే వార్తల్లో కలుద్దాం. కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్నవారు కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.

0: ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమం వినబోయే ముందు వినండి వాణిజ్య ప్రకటన.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800.

0: 1800151.
1: ఇదెవరి నంబర్ బాబు?
0: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
2: అదేంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
0: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులును, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
1: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
0: ఖర్చు లేనేలేదు. మొబైల్ పై కానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
1: నిజంగా?
0: 16 అనాల నిజం.
3: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నంబర్ 1800151 ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
4: ఇప్పుడు వినండి కిసాన్ వాణి కార్యక్రమంలో వ్యవసాయంలో మహిళా శక్తి అన్నదాతలుగా అగ్రగాములు మహిళా కిసాన్ దివాస్ సందర్భంగా 5 మహిళా రైతులతో చర్చా కార్యక్రమం. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా రైతులు శ్రీమతి ఈకాల యాకలక్ష్మి గారు, శ్రీమతి డోలే శైలజ గారు, శ్రీమతి పారనంది విమల గారు, శ్రీమతి ఖ్యాతం జయంతి గారు, శ్రీమతి హింగే భాగ్యలక్ష్మి గారు, అనుసంధానకర్త మోటే చిరంజీవి గారు.
5: వ్యవసాయం అంటే కేవలం పంటలు పండించడం మాత్రమే కాదు, కుటుంబాన్ని పోషించడం, సమాజానికి ఆహారాన్ని అందించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలవడం. ఈ వ్యవసాయ రంగంలో పురుషులతో పాటు సమానంగా మహిళలు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు. విత్తనం నాటడం నుంచి పంట కోత వరకు, పశుపోషణ నుంచి పంట ఉత్పత్తులను మార్కెట్ కు తరలించడం వరకు మహిళా రైతుల శ్రమ ఎంతో విలువైనది. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే పొలంలో చెమటోడ్చి పంటలు పండిస్తున్నటువంటి మహిళా రైతుల కృషి అభినందనీయం. మహిళా రైతుల సేవలను గుర్తించి వ్యవసాయంలో వారి పాత్రను గౌరవించుకోవడానికి మహిళా కిసాన్ దివాస్ ఒక మంచి సందర్భం. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా మనతో పాటు 5 వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి మహిళా రైతులు పాల్గొంటున్నారు. వారు వ్యవసాయం చేస్తున్నటువంటి విధానము, పండిస్తున్నటువంటి పంటలు, ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, పాడిగేదల పెంపకం, కోళ్ల పెంపకం, వివిధ పద్ధతుల ద్వారా ఆర్థిక పురోగతిని సాధిస్తున్నారు. మరి వారు ఏ అంశాలపైన వారి యొక్క అనుభవాలను తెలుపుతారో వారి మాటల్లో తెలుసుకుందాం. ముందుగా అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా పొట్లాపూర్ గ్రామం నుండి ఈక యాకలక్ష్మి గారు, నమస్కారం అండి.
6: నమస్కారం.
5: వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం మైసంపల్లి గ్రామం నుండి డోలే శైలజ గారు,
6: నమస్కారం అండి.
5: వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం అంబేద్కర్ నగర్ గ్రామం నుండి పారునంది విమల గారు,
7: నమస్కారం.
5: హన్మకొండ జిల్లా కమలాపూర్ మండలం గోపాల్పూర్ గ్రామం నుండి ఖ్యాతం జయంతి గారు,
8: నమస్కారం అండి.
5: హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం సూరారం గ్రామం నుండి హింగే భాగ్యలక్ష్మి గారు,
9: నమస్కారం.
5: మరి వీరందరూ కూడా వివిధ పద్ధతుల్లో వ్యవసాయాన్ని చేయడం అనేటువంటిది జరుగుతా ఉంది. ఈక యాకలక్ష్మి గారు, వీరు ఇప్ప పువ్వుతో వివిధ పదార్థాలు తయారు చేసి వాళ్ళు విక్రయించడం అనేటువంటిది జరుగుతా ఉంది. డోలే శైలజ గారు వివిధ వ్యవసాయ పంటలతో పాటు ముఖ్యంగా కూరగాయ పంటలు పండించే వారి యొక్క పురోగతిని సాధిస్తా ఉన్నారు. పారునంది విమల గారు కృషి విజ్ఞాన కేంద్రంలో రాజశ్రీ పెంపుడు కోళ్ల పెంపకం ద్వారా వారు కూడా లబ్ధి పొందడం అనేటువంటిది జరుగుతుంది. ఖ్యాతం జయంతి గారు వివిధ వ్యవసాయ పంటలు, పత్తి, వరి, మొక్కజొన్న, మిర్చి వంటి వ్యవసాయ పంటలు కూడా వారు పండిస్తా ఉన్నారు. మరి హింగే భాగ్యలక్ష్మి గారు, వీరు కూడా వివిధ వ్యవసాయ పంటలతో పాటు పాడి గేదెల పెంపకం, పాడి పశువుల ద్వారా వారు ఆర్థిక పురోగతిని ఏ విధంగా సాధిస్తున్నారో వారి మాటల్లో తెలుసుకుందాం. చెప్పండి యాకలక్ష్మి గారు, మీరు ఇప్ప పువ్వుతో వివిధ పదార్థాలు అనేటువంటివి తయారు చేయాలనేటువంటిది ఏ విధంగా మీకు అనిపించింది?
10: మాకు కేవిక నుండి అరుణ్ జ్యోతి మేడం గారు ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఇప్ప పువ్వు తింటే హెల్త్ కు బాగుంటది, మనకి బలంగా ఉంటది, రతపన్నది పెంచుకోవడం జరుగుతుంది, చెయ్యాలని చెప్పేసింది. చెప్పడం వల్ల మేము ఇప్ప పువ్వు ఏరడం స్టార్ట్ చేసినాం. స్టార్ట్ చేసి లడ్డూలు చేయడం జరిగింది.
5: అంటే ఈ ఇప్ప పువ్వు సాగు అనేటువంటిది ఏ విధంగా చేస్తారు, దాన్ని ఎక్కడ నుండి తీసుకొస్తారు?
10: అడవిలో చెట్లల్లో ఏరుకొస్తాం సార్. చెట్లల్లో ఏరుకొచ్చి ఎండ పెట్టి దాన్ని ఇట్లా దులుపుతాం, కొట్టాలి. చిన్న పూత ఉంటది అలా కొట్టడం జరుగుతుంది. దాన్ని కొట్టి మంచిగా జాగ్రత్తగా దాసి పెట్టుకుంటాం. బ్యాగు లో దాసి పెట్టుకుని చేయడం జరుగుతుంది. దాంట్లో పడే పదార్థాలు పల్లీలు, నువ్వులు, జీడిపప్పు, బాదం పప్పు, బెల్లం, నెయ్యి, యాలకులు, అంశ గింజలు, అవన్నీ వేయడం జరుగుతుంది.
5: అంటే మీరు వ్యవసాయం కూడా చేస్తా ఉన్నారు, ఈ వ్యవసాయంతో పాటు ఈ ఇప్ప పువ్వు ద్వారా వివిధ పదార్థాలు తయారు చేసి మీరు విక్రయించడానికి మీరు ఏ విధంగా ట్రైనింగ్ పొందారు?

0: ఎక్కడ ట్రైనింగ్ పొందారు, ఎన్ని రోజుల శిక్షణ అనేటువంటిది మీరు పొందడం జరిగింది?
1: ఏవిక మౌనూరుకు పోయినాం, ఆఫీస్ కు పోయి ఒక 2 రోజులు ఉండే నేర్చుకున్నాను. మళ్ళీ ఊటునూరు పోయినాం, అక్కడ కూడా నేర్చుకుని వచ్చాం.
0: అంటే మీరు తయారు చేసేటువంటి పదార్థాలు, ఎటువంటి పదార్థాలు మీరు తయారు చేస్తారు?
1: 2 కేజీల పల్లీలు వేస్తాము, 2 కేజీల బెల్లం, 2 కేజీల ఇప్పపు వేస్తాం, అలాగే నెయ్యి, యాలకులు, జీడిపప్పు, బాదం పప్పు 100 గ్రాములు వేస్తాం. అవి మొత్తం కలిపి మిక్సీ పట్టి ఏంపుతాం, నూనెలో ఏంపాలి, ఇప్పపు నూనెలో ఏంపి పల్లీలు గిట్లా అన్ని ఏంపి మిక్సీ పట్టి పౌడర్ లాగా చేయాలి. చేసి బెల్లం పాకు పట్టి ముద్దలు చేయాలి,
0: అంటే లడ్డూ లాగా చేసి
1: చేయాలి, బూందీ లడ్డూ లాగా చేయాలి. చేసి అవి బాక్సులో 9 వేసి ప్యాక్ చేస్తాం.
0: ప్యాక్ చేసిన ఎక్కడ విక్రయిస్తారు?
1: అవి హన్మకొండల చౌరస్తాలో దొరుకుతాయి. ఒక సెట్కు 250 రూపాయలు ఉంటాయి, అలా 50 వస్తాయి.
0: అంటే మీరు ఇప్పపు ద్వారా ఈ విధంగా వివిధ పదార్థాలు అనేటువంటివి తయారు చేయడం అనేటువంటిది జరుగుతుంది. చెప్పండి శైలజ గారు, మీరు వివిధ వ్యవసాయ పంటలతో పాటు కూరగాయ పంటల సాగు అనేటువంటిది ఎక్కువగా చేస్తా ఉన్నారు, ఎటువంటి కూరగాయల పంటల సాగు అనేటువంటిది చేస్తా ఉన్నారు?
2: 18 సంవత్సరాల నుంచి దాదాపు వ్యవసాయం చేస్తున్నాం. మాకు 10 ఎకరాలు దానికి, అందులో మిర్చి, పొలం, మొక్కజొన్న, పత్తి అన్ని రకాల పంటలు పండిస్తాం. గానీ అన్నిట్లోకెళ్లి కూడా కూరగాయల పంటలో మాకు దిగుబడి మంచిగా వస్తుంది. ఎట్లా అంటే ఒక 120 రోజులు 150 రోజుల మధ్యలోనే దిగుబడి తొందరగా, కాపు దశ తొందరనే వస్తుంది, తొందరనే అయిపోతుంది. వాటి వల్ల అన్ని పంటలో కన్నా కూరగాయలలో లాభం ఎక్కువ ఉంటుంది.
0: అంటే ఎటువంటి కూరగాయల పంటలు మీరు వేయడం అనేటువంటి జరుగుతుంది?
2: ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ప్రస్తుతం ఎలినో ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి మనం వాతావరణానికి కూరగాయలు ఎక్కువ ఏది పెట్టాలి అనేది లేదు. మన ప్రస్తుతం వాతావరణ పరిస్థితులను పట్టుకుని మనం కూరగాయలు పెట్టుకోవాలి. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎలినో ప్రభావం బాగా ఉంది కాబట్టి బెండ గోరుచిక్కుడు ఇలాంటివి పెట్టుకుని, తీగ జాతి కొంచెం ఈ ఎండలకు తట్టుకోలేకపోతున్నాయి. ఒక్కసారి క్రాప్ వచ్చినాయి అంటే అవి అయిపోతున్నాయి, పండువారిపోయి తీగలు పడట్లేదు. అదే బెండ గానీ గోరుచిక్కుడు, వంకాయ ఇలాంటి అయితే కొంచెం ఎండలకు తట్టుకుని నీటి ప్రభావం, నీటి ఎద్దడి కూడా తక్కువ వీటుకుంటది. కాబట్టి ఇలాంటి పంటలైతే ఈ ఎర బాగుంటది ఇప్పుడు ఈ సంవత్సరం పరిస్థితులను బట్టి.
0: అంటే మీరు ఈ సంవత్సరం ఎన్ని ఎకరాలలో కూరగాయల పంటలు సాగు అనేటువంటిది చేస్తారు?
2: మాకు 10 ఎకరాలు ఉంది గానీ ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఎకరంలో కూరగాయల పంటలు వేసుకున్నాం.
0: అంటే ఎటువంటి కూరగాయలు పెట్టారు మీరు?
2: బెండ, గోరుచిక్కుడు, బీర ఇలాంటివి పెట్టుకున్నాం. కాకర తీగ గానీ ఎండలకు తట్టుకుంటుంది, బెండ, గోరుచిక్కుడు ఇవి కూడా తట్టుకుంటాయి.
0: అంటే కూరగాయల పంటలు సాగు అనేటువంటిది మీరు చేస్తా ఉన్నారు. అంటే ఈ కూరగాయల పంటలు ద్వారా ఈ పంట పండిన తర్వాత దాన్ని ఎక్కడ విక్రయిస్తారు?
2: మన దగ్గరలో మనం మామూలుగా 10 గుంటలు 15 గుంటలు అట్లా పెట్టుకున్నాం అనుకో, చుట్టూ ఉండే దళార్లకు గుత్తలాగా పోసేసుకోవచ్చు. లేదు మేము మాకు చాలా క్వింటల్ కొద్ది వెళ్తున్నాయి అనుకుంటే వరంగల్ మార్కెట్ కు వచ్చి అక్కడే మాట్లాడుకుని అక్కడే వేసిస్తాం.
0: అంటే మీరు ఏ విధానాన్ని అవలంబిస్తున్నారు?
2: మేమైతే ప్రస్తుతానికి మేమే డైరెక్ట్ అమ్మడం అంగళ్లలో, లేకపోతే చుట్టుపక్కల ఉన్న అట్లా అయితే ఎక్కువ లాభం వస్తుంది. అదే వరంగల్ మార్కెట్ కు వచ్చేసినాం అనుకో, ఎట్లా వీళ్ళు చాలా సరుకు పట్టుకొచ్చారు కదా అని దళార్లు వాళ్ళ విక్రయించే వాళ్ళు వాళ్ళు ఇష్టం వచ్చిన రేట్లకి, ఇక్కడికి వచ్చినాక ఇక ఖర్చులు ఇవన్నీ మీద పడతాయని వాళ్ళు చెప్పిన రేట్లకే ఇయ్యాల్సి వస్తుంది. అదే మనం దగ్గరలో మనం చేసే పనిలో అయితే ఎలాంటి తప్పు లేదు కానీ దళార్లకు అమ్మేసుకోవడం, లేదు మనమే డైరెక్ట్ అంగట్లో కూర్చొని అమ్ముకోవడం, ఇట్లా అయితే ఎక్కువ లాభం వస్తుంది.
0: మరి ఈ విధంగా మీరు వివిధ కూరగాయల పంటలు సాగనేటువంటి చేస్తా ఉన్నారు. మరి విమల గారు, మీరు కోళ్ల పెంపకం అనేటువంటిది చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఈ కోళ్ల పెంపకం అనేటువంటిది ఎప్పటి నుంచి చేస్తున్నారు? ఈ కోళ్ల పెంపకం చేయాలనేటువంటి ఆలోచన మీకు ఎలా తట్టిందంటారు?
3: మాకు అంతకు ముందే నాటుకోళ్లు ఉండేవి ఇంట్లో, అవి మేము గుడ్ల కోసము మాంసం కోసము పెంచుకోవాలనే ఆసక్తి. అంటే మేము వ్యవసాయ కూలి పని చేసుకునే వాళ్ళం కదా, దానికి తోడు అదనంగా ఖర్చుల కోసము అంటే ఇంట్లోనే పెంచుకునే వాళ్ళం. అయితే మా ఊరికి ఒకసారి కృషి విజ్ఞాన కేంద్రం నుంచి సాయి కిరణ్ సారు వచ్చిండు, ట్రైనింగ్ ఇచ్చి మాకు ఒక్కొక్కరికి 10 కోళ్లు ఇచ్చారు. వారం రోజుల కోళ్లు వాటి.
0: అంటే ఎటువంటి కోళ్లు ఇచ్చారు?
3: రాజశ్రీ కోళ్లు ఇచ్చారు.
0: రాజశ్రీ
3: కోళ్లు ఒక్కొక్కరికి 10.
0: అంటే ఈ 10 కోళ్లు సబ్సిడీ ద్వారా ఇచ్చారా నేరుగా ఇచ్చారు?
3: నేరుగానే ఇచ్చారు.
0: నేరుగానే. దానికి అంటే మీరు ఎంత అమౌంట్ కట్టారు?
3: అమౌంట్ ఏం కట్టలేదండి, వాళ్ళే ఇచ్చిండు, ఫ్రీగానే ఇచ్చిండు. ట్రైనింగ్ ఇచ్చి ఇచ్చిండు. వారం రోజుల ట్రైనింగ్ తీసుకున్నాం మేము.
0: అంటే మీకు స్వచ్ఛందంగా ఇవ్వడం జరిగింది. అంటే ఈ కోళ్ల పెంపకం అనేటువంటిది మీరు ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎన్ని కోళ్లను మీరు మీ దగ్గర పెంచుతా ఉన్నారు? దాని ద్వారా మీరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు?
3: మాకాడ 30-40 కోళ్లు ఉన్నాయండి. వాళ్ళు ఇచ్చిన 10 కోళ్లతోటి అవి గుడ్లు, దాంట్లో కొన్ని పుంజులున్నాయి, కొన్ని పెట్టలు ఉన్నాయి. గుడ్లు పెద్ద సైజు లో ఉంటాయి సార్. ఆ గుడ్లని మేము నాటుకోళ్ళకి ఇస్తే పిల్లలు చేస్తాయి. అవి 30-40 గుడ్లు పెడతాయి. అవి సైజు కూడా పెద్దగా ఉంటది, వాటితోటి ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది.
0: అంటే ఇప్పుడు మీరు కోళ్ల పెంపకంలో గుడ్ల ద్వారా అదే విధంగా మాంసం ద్వారా కూడా లబ్ధి పొందుతా ఉన్నారు. అంటే ఈ గుడ్లు పెట్టే కోళ్లు అదే విధంగా మాంసం కోసం పెంచే కోళ్లు ఈ రెండిట్లలో వాటి యొక్క వృద్ధి కోసం ఏ విధానాలను మీరు అవలంబిస్తున్నారు?
3: దానా వేస్తాము, వేస్టేజ్ కూరగాయలు, మొక్కజొన్నలు, జొన్నలు, బియ్యము అట్లాంటి దానా కోసం వేస్తాము. చెదలు పెండ తట్టు గోనె సంచులు ఉంటాయి కదండి, ఆ గోనె సంచుల మీద కప్పితే

0: పురుగులు వస్తాయి, ఆ పురుగులు వేస్తే కూడా వాటికి ఎక్కువ విటమిన్స్ వచ్చి మాకు మంచిగా లబ్ధి.
1: అంటే ఇప్పుడు మీరు గుడ్లు అన్నారు, ఈ గుడ్లు తీసుకొని ఎక్కడ విక్రయిస్తారు? ఒక్కొక్క గుడ్డుకు ఎంత కాస్ట్ తో మీరు విక్రయిస్తారు?
0: మా చుట్టుపక్కల ఊర్లోనే తీసుకొని పోతారు. గుడ్డు సైజ్ కూడా పెద్దగా ఉంటది. ఒక్కొక్క గుడ్డు మన మార్కెట్ రేట్ బట్టి 8 రూపాయలు అట్లా ఉంటాయి.
1: అంటే ఎంత అమ్ముతారు మీరు?
0: 8 రూపాయలకు ఒకటి, 7 రూపాయలకు ఒకటి, అలా సీజన్ బట్టి అమ్ముతాం.
1: అంటే మీ దగ్గర ఉన్నటువంటి కోళ్లలో ఒక రోజుకు ఎన్ని గుడ్ల వరకు మీరు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది? అంటే
0: రోజుకు 5 గుడ్లు.
1: అంటే ఇప్పుడు మాంసం కోసం పెంచే కోళ్లు విషయానికి వస్తే వాటిని ఏ విధంగా మీరు పెంచడం అనేటువంటి జరుగుతుందంటారు?
0: వాటికి కూడా స్పెషల్ గా దాణా వేస్తాము. అవి 1 కేజీన్నర 2 కేజీలు కావగానే ఇక మా ఇంట్లోకి వాడుకుంటాము. ఎవరన్నా అవసరం ఉంటే తీసుకొని పోతారు. కేజీ లాగా కేజీకి 300-350 అట్లా తీసుకొని.
1: అట్లా ఒక నెలకు ఏ విధంగా మీరు దాన్ని విక్రయిస్తారు?
0: నెలకి ఒక 2-3 కోళ్లు అట్లా అమ్ముతాం.
1: అంటే ఈ విధంగా మీరు కోళ్ల పెంపకాన్ని మీరు చేస్తా ఉన్నారు. మరి చెప్పండి జయంతి గారు, మీరు వివిధ పంటలు అనేటువంటి పండిస్తా ఉన్నారు, ముఖ్యంగా ఎటువంటి వ్యవసాయ పంటలు మీరు పండించడం అనేటువంటి జరుగుతుందంట?
2: నా పేరు, మేము పత్తి మిర్చి పొలం వేస్తాము. ఎలిన ఎఫెక్ట్ వల్ల నీటి ఎత్తడి ఉన్నది కావున డ్రిప్ వేసి పత్తి వేస్తున్నాము. పత్తి ఇప్పుడు వర్షాలకి ఖరాబ్ అవుతుంది కాబట్టి పత్తి తీసి మొక్కజొన్న కూడా డ్రిప్ దాపి మొక్కజొన్న వేస్తాము. ఇప్పుడు పిండి బస్తాలు కూడా లైన్ కట్టడం దొరకడం ఇబ్బంది అవుతుంది కాబట్టి నానో యూరియా, నానో డిఏపి మంచిగా ఉంటుంది. కూలోళ్ళ ఎద్దడి కూడా తగ్గువైతుంది.
1: అంటే మీరు ఈ వ్యవసాయం అనేటువంటిది ఎన్ని సంవత్సరాల నుంచి?
2: 18 సంవత్సరాల నుంచి చేస్తున్నాం.
1: 18 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నారు. ప్రస్తుతం మీరు వేసినటువంటి వ్యవసాయ పంటలు ఏంటంటారు?
2: పత్తి వేసాము, మిర్చి 2 ఎకరాలు, పొలం 3 ఎకరాలు వేసాము.
1: అంటే ఈ మీరు వేసినటువంటి పంటలలో ఎటువంటి విత్తనాలను మీరు వాడడం అనేటువంటి జరుగుతుంది అంటారు?
2: బీటీ విత్తనాలను వాడుతున్నాం పత్తి.
1: ఈ బీటీ విత్తనాలు మీరు వేసేటువంటి తరుణంలో మీ యొక్క వ్యవసాయ క్షేత్రంలో ఆర్గానిక్ అంటే సేంద్రియ పద్ధతులు అవలంబిస్తున్నారా?
2: సేంద్రియ పద్ధతులు అవును. పెంట పొడెరువు, పశువుల ఎరువు, గొర్రె ఎరువు అది చల్లుతాము. ట్రాక్టర్ దుక్కి కొట్టినాక పత్తి గింజలు పెట్టి డ్రిప్ దాపుతాం.
1: అంటే ప్రస్తుతం మీరు వేసినటువంటి పత్తి పంట గానీ మిర్చి పంట గానీ ఏ దశలో ఉందంటారు?
2: పత్తి ఏరడానికి వచ్చింది, మిర్చి పూత పింద దశలో ఉంది.
1: అంటే ఇప్పుడు పత్తి మిర్చి పంటతో పాటు ఇంకా ఏ పంటలు పెట్టారు?
2: పొలం
1: అంటే వరి పెట్టారు.
2: వరి పెట్టాం.
1: వరి ఏ దశలో ఉందంట?
2: వరి ఇప్పుడు ఈనే దశలో ఉంది.
1: అయితే ఇప్పుడు మీరు పండించేటువంటి వ్యవసాయ పంటలు ఎన్ని నెలలకు మీకు చేతికి వస్తాయి? దాన్ని మీరు ఎక్కడ విక్రయిస్తారు?
2: 4 నెలలు. పొలం అయితే 5 నెలలకు వస్తుంది. పత్తి 4 నెలలకి ఏరడానికి వస్తుంది. అది వరంగల్ మార్కెట్ లో విక్రయిస్తాం. ఇక వడ్లు అంటే మేమే పండించి ఊర్ల వాళ్ళకి ఇస్తాం.
1: అంటే ఇప్పుడు మీరు పండించి పంటలు ఒక ఎకరానికి మీ పెట్టుబడి బోను ఎంత మిగిలేటువంటి అవకాశం ఉంటుందంటారు?
2: 30,000 మిగులుతుంది.
1: 30,000 మిగులుతుంది
2: పెట్టుబడి బోను.
1: మరి భాగ్యలక్ష్మి గారు, మీరు వివిధ వ్యవసాయ పంటలతో పాటు పాడిగేదల పెంపకం అనేటువంటిది చేస్తా ఉన్నారు. మరి ఈ పాడిగేదల పెంపకం అనేటువంటిది మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు?
3: మాకు 3 ఎకరాల పొలం ఉంది. పొలం చేస్తాము. పొలంతో పాటు 2 గేదెలు ఉన్నాయి. గేదె పాలు పీతాం పొద్దున సాయంత్రం. కేంద్రం ఉంది మా ఊర్లో. పొద్దున సాయంత్రం డెలివరీ చేస్తాం. దాదాపు మాకు 15 రోజులకు 3,000-3,500 లాగా వస్తాయి.
1: అంటే ఈ పాడి గేదెల పెంపకంలో మీకు ఎటువంటి జాగ్రత్తలు అనేటువంటివి తీసుకుంటున్నారు? అంటే ఈ పాడి గేదెలకు మేత అనేటువంటిది ఎక్కడ నుంచి తీసుకొస్తున్నారు?
3: బావి దగ్గరనే షెడ్డి వేసినాం. షెడ్డిలోనే 2 బర్లు, 2 గేదెలు ఉంటాయి. వాటికి పొద్దున సాయంత్రం కడుగుతాం, మేత పెడతాం, దాన పెడతాం, పొద్దున సాయంత్రం పాలు పితుకుతాం. కేంద్రం దగ్గర మా ఊర్లోనే ఉంది, కేంద్రానికి ఇస్తాం. ఇట్లా
1: అంటే మీ ఊర్లోనే మీరు పాలు అనేటువంటిది పోస్తారు? అంటే ఇప్పుడు మీకు ఇచ్చేటువంటి పాడి గేదెలలో కనుక చూస్తే రోజుకు ఉదయం సాయంత్రం 8 లీటర్ల పాలు అనేటువంటివి వస్తాయి?
3: మామూలుగా మేము పెద్ద గేదెలు కాదండి, దేశవాళి గేదెలే. 2-3 లీటర్ల దాకా ఇస్తే పొద్దున సాయంత్రం పోసుకుంటాం. అట్లా చేయడం తోటి మా కుటుంబం సాగుతుందండి.
1: అంటే ఈ విధంగా మీరు పాలు అనేటువంటి మీ కేంద్రంలో పోస్తారు. 1 లీటర్ పాలకు మీ కేంద్రం నుండి మీకు ఎంత కట్టిస్తారు?
3: మాకు ఫ్యాడు 5, 6, 7, 8 అట్లా 7-8 వస్తేనే 100 రూపాయలు పడతాయి. 5, 6 అట్లా వచ్చేది ఉంటే 80-70 రూపాయలు అట్లా వస్తాయండి. ఫ్యాడ్ని బట్టి డబ్బులు ఇస్తారు.
1: అంటే ఇప్పుడు మీరు అంటే పాడి గేదెల పెంపకంలో గనక చూస్తే ఇప్పుడు మేత విషయంలో ఏ ప్రాంతం నుండి అంటే మీ యొక్క వ్యవసాయ క్షేత్రం నుండి ఏ విధంగా మీరు మేత తీసుకొచ్చి వేస్తారు?
3: 5 గుంటలంతా గడ్డి పెట్టుకున్నాం. ఆ గడ్డి కోసి వేస్తాం. ఆ మా పొలంలో కూడా గడ్డి వెళ్తుంది కదా, ఒడ్ల పొంటి గడ్డి కోసి వాటికి వేస్తాం. స్నానం చేపిస్తాం, ఫ్రెష్ గా ఎప్పటి అప్పుడు పేడ అదంతా కడుగుతూనే ఉంటాం. నీటుగా ఉంటాం, మంచిగా ఉండేమో. పెద్ద గేదెలు కాదు, చిన్నయే.
1: అంటే ఇప్పుడు మీరు పాడి గేదెలతో పాటు ఏవే పంటలు అనేటువంటి మీరు వేస్తారు?
3: పొలం మాకు 3 ఎకరాల పొలం ఉంది. పొలం మాత్రమే వేస్తాం. ఇప్పుడు ఈనుతుంది మా పొలం. మాకు వాటర్ కేం ప్రాబ్లం లేదండి.
1: ఎటువంటి మీరు వరి రకాన్ని మీరు పెట్టారు? బీపీటీ వరి పెట్టారు. యాకలక్ష్మి గారు, మీరు ఇప్పుడు ఇప్ప పువ్వుతో వివిధ పదార్థాలు అనేటువంటి తయారు చేస్తా ఉన్నారు, వాటిని విక్రయిస్తున్నారు. దీని ద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి మీకు గాని మీ పిల్లలకు గాని ఏ విధంగా ఉపయోగం? ఉపయోగపడుతుంది అంటారు?

0: చదువుకు ఉపయోగపడుతుంది సార్.
1: అంటే మీ ఆదాయము ఒక నెలకు ఏ విధంగా వస్తుంది, తద్వారా మీరు ఏ విధంగా లబ్ధి పొందుతున్నారు?
0: నెలకు ఒక 25,000 వస్తాయి సార్.
1: నెలకు 25,000 దాకా వస్తాయి, అంటే ఇప్ప పువ్వు ద్వారా?
0: ఇప్ప పువ్వు ద్వారా.
1: అంటే మీరు ఆ తయారు చేయడానికి ఎంత ఖర్చు పోను, ఎంత మిగులుతాయి?
0: ఇప్పుడు 2 కేజీల పల్లీలు, 2 కేజీల బెల్లము, అవన్నీ కలిపితే 1,800 వస్తాయి సార్. 1,800 ఖర్చు వస్తే వల్ల ఒక 3,000 వస్తాయి ఒక రోజు. కల్లా ఒక 20 బాక్సులు అవుతాయి. 20 బాక్సులు ఒక రోజు అమ్ముకున్నామంటే 3,500 వస్తాయి. అలా ఒక 1,500 నాకు మిగులుతాయి, 2,000 ఖర్చు పోతుంది.
1: అంటే ప్రతి రోజు కూడా ఒక 1,500 రూపాయలు మిగిలేటట్టుగా మీరు ఆహార పదార్థాలను తయారు చేస్తారు. అంటే ఇప్పుడు లడ్డూలే కాకుండా ఇప్ప పువ్వుతో ఎటువంటి పదార్థాలు తయారు చేయవచ్చు? అంటే లడ్డూలతో పాటు మిగతా పదార్థాలు కూడా మీరు తయారు చేసి
0: పల్లి పట్టి చేయొచ్చు, ఇడ్లీలలో వేసుకోవచ్చు, దోశలలో వేసుకోవచ్చు, ప్రతి ఒక్క దాంట్లో వాడుకోవచ్చు.
1: అంటే ఇంకా ఎటువంటి ఉపయోగాలు అనేటువంటి ఉన్నాయి?
0: పౌడర్ చేయొచ్చు.
1: ఆ పౌడర్ ఏ విధంగా ఉపయోగించాలి?
0: టీలో వేసుకోవచ్చు, ఇడ్లీలో వేసుకోవచ్చు, దోశలో వేసుకోవచ్చు.
1: అంటే ఈ విధంగా ప్రతి నెల మీకు ఒక 25,000 రూపాయల వరకు ఇప్ప పువ్వు ద్వారా తయారు చేసినటువంటి పదార్థాల ద్వారా మీకు లబ్ధి చేకూరుతుంది. తద్వారా మీ కుటుంబంలో ఉన్నటువంటి మీ పిల్లల చదువుకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
0: ఇప్పుడు మా పిల్లలు హాస్టల్లో వేసినాం, ఎవరికి సబ్బులు బట్టలు అవి ఇవన్నీ.
1: ఏం చదువుతున్నారు వాళ్ళు?
0: 10th క్లాస్.
1: అంటే ఈ విధంగా మీరు ఇప్ప పువ్వు ద్వారా
0: మళ్ళీ ఇందులో వ్యవసాయం కూడా పెట్టుకున్నాం, పత్తి తోట అవి పెట్టుకున్నాం, దాంట్లో కూడా పెట్టుబడి పెట్టుకుంటాం.
1: అంటే ఇప్ప పువ్వుతో పాటు వ్యవసాయ పంటలు కూడా? అంటే ఎటువంటి పంటలు వేస్తున్నారు?
0: పత్తి చేను ఉంది, తోట ఉంది, రెండే పంటలు, వరి ఉంది.
1: అంటే ఎన్ని ఎకరాలలో సాగు చేస్తున్నారు?
0: 6 ఎకరాలు చేస్తాం.
1: అంటే 6 ఎకరాల వ్యవసాయంతో పాటు ఇప్ప పువ్వు ద్వారా ఇతర ఆహార పదార్థాలు
0: పెట్టుబడి అటు పెట్టుకుంటాం.
1: అంటే ఈ విధంగా మీరు ఇప్ప పువ్వు ద్వారా అనే కాకుండా వివిధ వ్యవసాయ పంటల ద్వారా కూడా లబ్ధి పొందుతా ఉన్నారు. మీరు చెప్పండి శైలజ గారు, కూరగాయల పంటల ద్వారా మీ యొక్క కుటుంబంలో ఏ విధంగా ఉపయోగపడుతుంది, మీ పిల్లల చదువుకు గాని మీకు గాని?
2: మిగిలిన 8 ఎకరాల్లో పంట కన్నా ఈ ఎకరంలో వేసే కూరగాయలతోటి మాకు లాభదాయకం అనిపించింది. మొదట్లో పిల్లలు చిన్నపిల్లలప్పుడు ఈ 8 ఎకరాలు పండించినా మాకు అసలు ఏం రూపాయి కూడా ఏం మిగలలే. కూరగాయలు అయితే ఎప్పటి నుండి స్టార్ట్ చేసినాము, అప్పటి నుండే మా ఇంట్లో మేము లెవెల్ గా ఉండడం, చేతిలో డబ్బులు ఉండడం, ఇట్లా మంచిగా అనిపించింది మాకు. కూరగాయలతోటే లాభదాయకం, కూరగాయలు, 2 గేదెలున్నాయి, పాలు, కూరగాయలతోటే ప్లస్ మేము ముందుకు సాగుతున్నాం, ఇంట్లో సంతోషాలు కూడా ఉన్నాయి, చేతిలో డబ్బులు మంచిగా ఉంటున్నాయి.
1: మీరు గతంలో కూడా కూరగాయల పంటలు సాగు చేశారు, కొన్ని ఎకరాలలో కూడా సాగు చేశారు, తద్వారా కూడా మీకు జిల్లా స్థాయిలో మంచి పేరు అనేటువంటిది వచ్చింది. అంటే మీరు ఈ కూరగాయల పంటల సాగు అనేటువంటిది మీకు ఎట్లా చేయాలని అనిపించింది? ఎటువంటి రకాలు, అంటే దేశవాళీ రకాలను చేస్తున్నారా, హైబ్రిడ్ రకాలను చేస్తున్నారా, దాన్ని ఎక్కడ మీరు విక్రయించి నెలకు ఎంత లబ్ధి పొందడం అనేటువంటిది జరుగుతుందంటారు?
2: ఫస్ట్ మనం రైతులు కూరగాయలు అనే కాదు, రైతులకు మెయిన్ ఒకటి చెప్పేది ఏంటంటే ఏ విత్తనాలైనా సరే మనం మార్కెట్ కి కొనడానికి వెళ్ళామా అంటే 50 రూపాయలు 100 రూపాయలు సీడ్కు తక్కువ వస్తున్నాయి అనగానే మనం చేసే మిస్టేక్, పెద్ద మిస్టేక్ అదే. మంచి మేలైన రకాలను ఎన్నుకోవాలి. ఎప్పుడైనా సీడ్ ఎన్నుకోవడంలోనే మనది ఉంటుంది. 100 రూపాయలు ఈ సీడ్ కు తక్కువ ఇస్తున్నారు అనగానే మన రైతులను చేసే పెద్ద మిస్టేక్ అదే. విత్తనాలను కనుక మంచివి ఎన్నుకున్నాం అనుకో పంట కన్ఫర్మ్ గా మంచి దిగుబడి వస్తుంది. అది విత్తనాలు ఎంచుకోవడంలోనే ఎంపిక బాగుంటుంది ఏదైనా.
1: అంటే ఇప్పుడు ఈ కూరగాయల సాగు ద్వారా నెలకు మీరు ఎంత ఆదాయాన్ని ఆర్జించడం జరుగుతుంది అంట?
2: మనం కూరగాయలు ఆర్జించడం వల్ల ఇక మనం పెట్టుకున్న విస్తీర్ణాన్ని బట్టి కూరగాయలు అనేది ఉంటది. మాకైతే రోజు 3,000 వస్తాయి.
1: రోజు 3,000
2: మా ఖర్చులు ఇట్లా అన్ని పోను.
1: మీరు విక్రయిస్తారు, అవసరమైతే మార్కెట్ లో కూడా
2: విక్రయిస్తాం.
1: అంటే ఈ విధంగా మీ పిల్లల చదువులకు ఏ విధంగా ఉపయోగపడుతుంది?
2: పిల్లల చదువులకు అనే కాదు, మిగిలిన 8 ఎకరాల పెట్టుబడికి కూడా ఈ ఒక్కెకరమే సాగుతుంది. మిగిలిన 8 ఎకరాలకి ఈ ఒక్కెకరమే సాగుతుంది. మా ఇంట్లో ఖర్చులకైనా పిల్లల స్టడీస్ కైనా అన్నిటికి కూడా బాగా ఉపయోగపడుతుంది కూరగాయలు అనేది. దుక్కి మంచిగా చేసుకుని అడుగు ఈ యూరియా 20-20 ప్రతి ఒక్కటి కూడా మీద వెయిట్ తగ్గించేసారు. సపోజ్ 50 కిలోలు వచ్చింది అనుకో, ఇప్పుడు 40 కిలోలు వస్తుంది చెప్పి మరి అట్లా తగ్గిస్తున్నారు. వాటికన్నా జిప్సం అనేసి చల్లుకుంటే దుక్కిలో ఏ పంటకైనా బాగుంటుంది. అడుగు ఎరువులు లాంటివి వేసుకున్నాం అనుకో అట్లా కూడా బాగుంటాయి. ఈ పైన స్ప్రేలు, ఫంగసైడ్, పెస్టిసైడ్ ఈ వీటిని స్ప్రే చేయడం కన్నా మనం అడుగు బలం భూమికి చేసుకున్నాం అనుకో బాగుంటుంది.
1: అంటే మీరు వ్యవసాయంలో కూరగాయల పంటల సాగుతో పాటు వ్యవసాయంలో అధునాతన పద్ధతులు మీరు వాడడం జరుగుతుందని అంటున్నారు, ఎటువంటి అధునాతన పద్ధతులు మీరు వాడుతున్నారు?
2: ఫస్ట్ అసలు వచ్చేసి కూరగాయల మీద ఎందుకు ఇంత ఉంది అంటే హార్వెస్టర్ కూడా ఉంది మాకు, కానీ నాకు దాంతో కన్నా కూడా నాకు కూరగాయలు, పాల ఉత్పత్తి ఈ రెండు వీటిల్లోనే నాకు లాభదాయకం అనిపించింది, నచ్చుతున్నాయి కూడా. వాడేటి స్ప్రే చేయడం గానీ ఇలాంటి అన్ని అధునాతన టెక్నిక్స్ వాడడం ఒక ఎత్తు అయితే మనం చేసుకునే పని టైంకు ఇవాళ ఈ టైంకి చేసుకుంటే ఇది అవుతుంది అనేసి అట్లా టైం ఒకటి, టెక్నాలజీ ఒకటి, రెండు వాడితే కూడా మనకు అన్ని అందుబాటులోనే ఉంటాయి, పంట కూడా మనకు మనం ఆశించిన స్థాయిలో వస్తుంది.
1: మరి ఆ విధంగా మీరు లబ్ధి పొందడం అనేటువంటి జరుగుతూ ఉంది. చెప్పండి విమల.

0: మీరు కోళ్ల పెంపకం ద్వారా మీ యొక్క కుటుంబ పోషణ గాని మీ పిల్లల యొక్క చదువు గాని ఏ విధంగా ముందుకు సాగుతుందంటారు?
1: ఇప్పుడు బయట దొరికే చికెన్ ఎగ్స్ కంటే ఇప్పుడు మాకు ఇంట్లో వచ్చేటియే కదండి, పోషకాలు కూడా ఎక్కువ ఉంటాయి. బయట బాయిలర్ కోల్డ్ తోటి ఇంజక్షన్ల తోటి ఎక్కువ రోగాలు వస్తాయి కదా, అట్లా మేము కూడా అదుపులో ఉంచుకుంటున్నాం. రోగాలు రాకుండా కొంచెం జాగ్రత్త పడుతున్నాం మా ఇంట్లో వండినే అట్లా. దాని వల్ల కూడా మా ఊర్లో వాళ్ళు కూడా నాటుకోళ్ల మీద ఎక్కువ ఇంట్రెస్ట్ కదండి, బాయిలర్ కోళ్ళ కంటే అట్లా చికెన్ కు గుడ్లకు కూడా అది ఉంది. దాని వల్ల ఎక్కువ అమ్ముడు పోవడం వల్ల కూడా మాకు ఆదాయం కూడా ఎక్కువ వస్తుంది.
0: నెలకు మీరు ఎంత ఆదాయాన్ని పొందుతారు?
1: నెలకు 5,000. 5,000 అంటే దాంట్లో ఇక కోళ్ల దానా కోసము, షెడ్ నిర్మాణం అవన్నీ వాటికి.
0: అంటే మీరు ఈ కోళ్ల పెంపకంతో పాటు వ్యవసాయం కూడా చేస్తారు, ఎటువంటి పంటలలో వ్యవసాయం అనేటువంటి చేస్తున్నారు?
1: పత్తి పంట అట్లా మాకు ఇంకా షాపు కూడా ఉంది.
0: అంటే ఇప్పుడు వ్యవసాయంలో పత్తి పంట వేసిల్లు, ఎన్ని ఎకరాలలో వేసిల్లు?
1: ఒక ఎకరంలో
0: వేసిల్లు. అదే విధంగా ఈ కోళ్ల పెంపకం అనేటువంటిది చూస్తున్నారు. అంటే ఈ కోళ్ల పెంపకం ద్వారా వచ్చే ఆదాయం మీ పిల్లల చదువుకు, మీ యొక్క కుటుంబ అభివృద్ధికి ఏ విధంగా తోడ్పడుతుందంట?
1: ఇప్పుడు అత్యవసర పరిస్థితుల్లో ఏదన్నా పిల్లలకి ఏమైనా జ్వరం వచ్చినా మేము అంత ముందేమో అయ్యో డబ్బులు ఏటు అన్నట్టు ఆలోచించేది, కానీ కానీ ఇస్తే ఎమ్మటే ఇట్లా చికెన్ కావాలంటే ఇస్తే ఎమ్మటే మనకు వస్తాయి కదా, అట్లా మాకు తోడ్పడుతుంది. టైంకి ఒకరి మీద ఆధారపడకుండా మా చేతిలోనే ఎప్పటికీ డబ్బులు ఉండి అట్లా మేము చూసుకుంటాం కుటుంబ పోషణ కోసం.
0: అంటే ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. చెప్పండి జయంతి గారు, మీరు వివిధ వ్యవసాయ పంటలు పండిస్తా ఉన్నారు, మీకు ఎంత ఆదాయం వరకు వస్తుంది పంట అయిపోయిన తర్వాత? తద్వారా మీరు మీ యొక్క పిల్లల భవిష్యత్తు గాని, పిల్లల చదువుకు గాని, మీ యొక్క కుటుంబ పోషణకు గాని ఏ విధంగా తోడ్పాటు అందిస్తుందంటారు?
2: పత్తి పెడితే నెలకని రాదు, 3 మంత్స్ వరకు పత్తికి పెట్టుబడి మనం పెట్టాలి, తర్వాత వస్తుంది. దాని వల్ల పత్తి పెడతాం, 3 ఎకరాలు పెట్టినాం, 1 ఎకరానికి 10 క్వింటాల్ చొప్పున వస్తుంది.
0: మీరే వ్యవసాయము అనేటువంటిది చేస్తా ఉన్నారు, అంటే మీరే దగ్గరుండి మీరు పత్తి, మిర్చి, మొక్కజొన్న, ఈ వరి పంటలను మీరు దగ్గరుండి పండిస్తా ఉన్నారు. ఇలాంటి తరుణంలో మీరు దగ్గరుండి చూసుకోవడం వల్ల ఈ వ్యవసాయంలో అధునాతన పద్ధతులు ఏమైనా వాడుతున్నారా?
2: వాడుతున్నాం. ఇప్పుడు యూరియా దొరకాలంటే లైన్ కట్టాల్సి వస్తుంది, డిఏపి అయినా యూరియా అయినా. అట్లా లైన్ కట్టకుండా నానో యూరియా నానో డిఏపి తెచ్చి స్ప్రే చేస్తున్నాం. ఇట్లా స్ప్రే చేయడం వల్ల యూరియా తెచ్చి వేయాలంటే కూలోళ్ళు బాగా పడుతున్నారు. స్ప్రే చేయడం వల్ల ఆయన స్ప్రే చేయడం వల్ల తొందరగా వస్తుంది.
0: అంటే ఇప్పుడు డ్రిప్ అదే విధంగా మల్చింగ్ విధానం ద్వారా కూడా మీరు పంటలు పండిస్తా ఉన్నారు. ఎటువంటి పంటలు పండిస్తా ఉన్నారు?
2: పత్తికి డ్రిప్ వేస్తాము, 6 మంత్స్ వరకు ఏరేస్తాం, అయిపోద్ది. మళ్ళీ పత్తి తీసేసి మళ్ళీ కోడేరువన్నా పశువులు ఎరువన్నా పోసేసి మొక్కజొన్న డ్రిప్ చెప్తాం. తోటకేమో మల్చింగ్ వేసి తోట పెడతాం.
0: తోటకు మల్చింగ్ వేసి తోట పెడతాం. అంటే మీరు ఎటువంటి రకాలైనటువంటి తోటను మీరు పెడుతున్నారు?
2: 1 రాడ్ పెడుతున్నాం, 3-4 1 చేస్తున్నాం.
0: 1 రాడ్ 3-4 1 అనేటువంటిది ఇస్తున్నారు. అంటే ఇప్పుడు మీకు మిర్చి పంట ఉంది, దాన్ని మీరు పంట మొత్తం అయిపోయే వరకు ఎంత పెట్టుబడి పోను, మీకు ఎంత ఆదాయం వస్తుంది?
2: పెట్టుబడి 50,000 వస్తుంది, 2 లక్షలు 3 లక్షల దాకా మార్కెట్ రేట్ బట్టి.
0: మరి పిల్లల చదువుకు ఈ వ్యవసాయం అనేటువంటిది ఏ విధంగా ఉపయోగపడుతుంది?
2: పిల్లల చదువుకు మా సారు జీతం కన్నా వ్యవసాయం నుంచే బాగా ఎక్కువ అనిపిస్తుంది. పిల్లలను పాప ఇంజనీరింగ్ చేపిస్తున్నా, అబ్బాయిని ఇంటర్ చేపిస్తున్నా.
0: అంటే ఈ విధంగా మీకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు కూరగాయల సాగులో కూడా అధునాతన పద్ధతులు కావచ్చు, ఇంకా కిసాన్ క్రెడిట్ కార్డు కావచ్చు, తర్వాత ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి ద్వారా ప్రతి రైతుకు 6,000 రూపాయలు ఆర్థిక సహాయం అనేటువంటిది 3 విడతలలో కూడా చేస్తా ఉన్నది. ఇదే కాకుండా ఈ పశు పోషణ కోసము అనేటువంటిది ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన అనేది కూడా కొంత బీమా రక్షణకు రైతులకు చేస్తా ఉన్నారు. మహిళా కిసాన్ సశక్తీకరణ పరియోజన అనేటువంటిది, అంటే వ్యవసాయంలో మహిళల నైపుణ్యాలను పెంపొందించి వారి జీవనోపాధిని మెరుగుపరచడంలో కూడా తోడ్పడతా ఉన్నది కేంద్ర ప్రభుత్వము. ఇంకా కొత్తగా ఇప్పుడు కొంతమంది మహిళా స్వయం సంఘాలకు డ్రోన్ ద్వారా కూడా శిక్షణ ఇస్తున్నారు. దీంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు ఈ రోజు మనకు వచ్చిన కార్యక్రమంలోకి వచ్చినటువంటి వాళ్ళు డ్రోన్ సాంకేతిక పరిజ్ఞానాన్ని మీరు తెలుసుకున్నారా?
3: తెలుసుకున్నారు.
0: అంటే ఈ డ్రోన్ వినియోగానికి సంబంధించినటువంటి శిక్షణ గాని సేవల పైన గాని దృష్టి సారించారా?
3: ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలలో రైతులకు ఫస్ట్ నెంబర్ 1 మెచ్చుకోదగలదే చెప్పదగిన మాకు తెలిసినంత వరకు.
0: కేంద్ర ప్రభుత్వం కూడా అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. మరి ఈ వ్యవసాయం ద్వారా వివిధ రకాలుగా మీరు లబ్ధి పొందడం అనేటువంటిది జరుగుతూ ఉన్నది. వారు తమ యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఈ మహిళా కిసాన్ దివాస్ ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొని తమ యొక్క వ్యవసాయ అనుభవాలను, కష్టసుఖాలను, విజయాలను మనతో పంచుకున్నటువంటి 5 మహిళా రైతులకు హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంభాషణ ద్వారా మహిళా రైతులు వ్యవసాయంలో ఎంతటి కీలక పాత్ర పోషిస్తున్నారో మనకు మరోసారి స్పష్టమైంది. కుటుంబ బాధ్యతలను నిర్వహిస్తూనే పొలంలో శ్రమిస్తూ పంటలు పండిస్తూ కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలుస్తున్నటువంటి

0: మహిళల కృషి నిజంగా ప్రశంసనీయం. మహిళా రైతులకు తగిన గుర్తింపు, ఆధునిక వ్యవసాయంలో శిక్షణ, నాణ్యమైన విత్తనాలు, సాగునీటి సదుపాయాలు, పంటలకు గిట్టుబాటు ధరలు అందినప్పుడే వ్యవసాయ రంగం మరింత అభివృద్ది చెందుతుంది. మహిళా రైతుల శ్రమను గౌరవిద్దాం, వారి విజయాలను ప్రోత్సహిద్దాం, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేద్దాం. ఈ కార్యక్రమం ద్వారా వివిధ ప్రాంతాల నుండి వచ్చినటువంటి మహిళా రైతుల యొక్క అనుభవాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో ఆకాశవాణి వరంగల్ కేంద్రం కిసాన్ వాణి కార్యక్రమం ద్వారా మహిళా కిసాన్ దివాస్ పైన ప్రత్యేక కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో మహిళా రైతులకు, ఆద్యాంతం ఆసక్తిగా విన్నటువంటి శ్రోతలకు మరొకసారి ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ముఖ్యంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చి తమ యొక్క అభిప్రాయాలను మనతో పంచుకున్నటువంటి మహిళా రైతులందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలండి.
1: మాకు అవకాశం ఇచ్చినందుకు రేడియో వాళ్ళకి కూడా మీకు ధన్యవాదాలు.
2: ఇంతవరకు మీరు వ్యవసాయంలో మహిళా శక్తి, అన్నదాతలుగా అగ్రగాములు, మహిళా కిసాన్ దివస్ సందర్భంగా 5 మహిళా రైతులతో చర్చా కార్యక్రమం విన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళా రైతులు యాకలక్ష్మి గారు, శైలజ గారు, విమల గారు, జయంతి గారు, భాగ్యలక్ష్మి గారు, అనుసంధానకర్త మోట చిరంజీవి గారు. ఇప్పుడు వినండి.
3: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి. ఈ పథకం కింద 2 వరకు పొలం కలిగిన రైతుల కుటుంబాలకు ఏడాదికి 6,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. అది అర్హత గల రైతులకు 2,000 రూపాయల చొప్పున 3 వాయిదాల్లో నేరుగా వారి ఖాతాల్లో జమ చేయబడుతుంది. ఈ సన్న చిన్నకారు రైతుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వాలు ఎంపిక చేస్తున్నాయి. ఈ పథకం యొక్క పూర్తి ఖర్చును భారత ప్రభుత్వం భరిస్తోంది.
4: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి రైతుల వ్యవసాయానికి సరికొత్త గౌరవం.
3: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.

ఇంతవరకు మీరు కిసాన్ వాణి రైతు సోదరుల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం 7:45 కు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో వికసిత్ భారత్ హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారం.

0: కార్యక్రమంలో వినండి. పిఎం రాహత్ రాహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్.
1: శ్రోతలకు నమస్కారం. రోడ్డుపై ప్రమాదం ఎప్పుడు ఎక్కడ జరుగుతుందో ఎవరికీ తెలియదు. ఒక ప్రమాదం బాధితుడి జీవితాన్నే కాదు, కుటుంబం మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది. అలాంటి క్లిష్ట సమయంలో సకాలంలో వైద్యం అందడం, ప్రాణాలను కాపాడటం అత్యంత కీలకం. ప్రమాద బాధితులకు తక్షణ వైద్య సహాయం అందించడానికి, ఆ విధానాన్ని బలోపేతం చేయడానికి అత్యవసర పరిస్థితుల్లో సహాయం చేసిన వారికి ప్రోత్సాహం కల్పించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పిఎం రాహత్ రాహ్వీర్ వంటి పథకాలను మన ముందుకు తీసుకొచ్చింది. మరి వీటిపై మరింత అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి కె మురళీమోహన్ గారున్నారు. నమస్కారం సార్.
2: నమస్కారం అండి.
1: సార్, ముందుగా ఈ పిఎం రాహత్ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి, అలాగే రోడ్డు ప్రమాద బాధితులకు ఇది ఏ విధంగా తక్షణ సహాయాన్ని అందిస్తుంది?
2: పిఎం రాహత్ అంటే ప్రైమ్ మినిస్టర్ రోడ్ యాక్సిడెంట్ విక్టిమ్స్ హాస్పిటలైజేషన్ అండ్ అష్యూర్ ట్రీట్మెంట్. దీన్ని సరళంగా చెప్పాలంటే, ఈ రహదారి ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి డబ్బు లేకపోవటం వలన, కొంచెం అటువంటి పరిస్థితుల్లో అత్యవసర వైద్యం ఆలస్యం కాకూడదనే ఒక సదుద్దేశంతో, ముఖ్యంగా గోల్డెన్ అవర్ లో వైద్య చికిత్స అందించాలి అనేది ఈ యొక్క పథకం ప్రధాన ఉద్దేశం. ప్రమాదం జరిగిన వెంటనే బాధితుని కూడా సమీప డిజిగ్నేటెడ్ హాస్పిటల్, అంటే ఈ పిఎం రాహత్ కింద డిజిగ్నేటెడ్ హాస్పిటల్స్ కొన్ని ఉంటాయి, వాటిలో అత్యవసర చికిత్స అందించడానికి ఈ వ్యవస్థ రూపు పొందింది. అట్లాగే ప్రతి అర్హత కలిగిన బాధితుడు కూడా 150,000 రూపాయల వరకు, గరిష్టంగా 7 రోజుల వరకు ఈ నగదు రహిత చికిత్స ఉంటుంది. ఇది ఏదైనా ఒక ప్రత్యేక రహదారిలో మోటార్ వాహనం ఏదైనా కారణంగా జరిగిన యాక్సిడెంట్ కు ముఖ్యంగా వర్తిస్తుంది.
1: సరే, అయితే ఈ పథకం కింద ఇందాక మీరు చెప్పినట్టు ఎవరు అర్హులు, అలాగే ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రతి వ్యక్తికి ఈ పథకం వర్తిస్తుందా, దీనికి సంబంధించిన ముఖ్యమైన అర్హత నిబంధనలు ఏంటో మన శ్రోతలకు తెలియజేస్తారా?

0: ఈ మోటార్ వాహన వినియోగం వల్ల జరిగిన రహదారి ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చేరి చికిత్స అవసరమైన బాధితుడు ఈ పిఎం రాహత్ కింద తీసుకోవచ్చు. అయితే కొన్ని ముఖ్యమైన నిబంధనలు దీంట్లో ఏంటంటే, ఈ ప్రమాదం అనేది మోటార్ వాహనం కారణంగా జరిగి ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ బేసికల్ గా. అట్లాగే ఈ గాయాలకు ఆసుపత్రిలో చికిత్స కంపల్సరీ అవసరమై ఉండాలి, అంటే ఆ రీజనబిలిటీ ఉండాలి ఆ చికిత్సకు. అట్లాగే మార్గదర్శకాల ప్రకారం ఈ ప్రమాదం జరిగిన 24 గంటల లోపల మాత్రమే అడ్మిట్ చేసిన వెంటనే ఈ పథకం అమలు అవుతుంది. 24 గంటలు దాటిన తర్వాత ఈ పథకం అమలు కావడానికి చాలా ప్రాక్టికల్ డిఫికల్టీస్ ఉన్నాయి. అట్లాగే చికిత్స మాత్రం కొన్ని డిసిగ్నేటెడ్ హాస్పిటల్స్ లో మాత్రమే జరుగుతుంది. అందువల్ల ప్రమాదం జరిగింది కాబట్టి ప్రతి సందర్భంలో ఏదైనా చికిత్స అయినా ఎప్పుడైనా పిఎం రాహత్ కింద వస్తుందని భావించకూడదు. పథకంలో ఎలిజిబిలిటీ ట్రీట్మెంట్ ప్రాసెస్ ను గుర్తించాలి.
1: సార్, అయితే ప్రమాదం జరిగిన వెంటనే బాధితుడిని ఆసుపత్రికి తీసుకెళ్లే విషయంలో ప్రజలకు ఎలాంటి భరోసా ఉంది? అంటే ప్రజలకు మామూలుగా ఇలాంటి విషయాల్లో ఎలా అంటే, తీసుకెళ్తే మనపైన ఏమైనా కేసు నమోదవుతుందా, ఇలాంటి భయాలున్నాయి. మరి దీంతో పాటు ఇప్పుడు చికిత్స ప్రారంభించడానికి ఇందాక మీరు మాట్లాడుతూ నగదు రహితంగా అందిస్తారన్నారు, మరి ఎటువంటి డబ్బు లేకుండా ముందస్తు చెల్లింపు లేకుండా చికిత్స ప్రారంభిస్తారా?
0: డిఫరెంట్ గా అండి, ఇది ప్రజల్లో చాలా విస్తృతంగా అవగాహన కల్పించవలసింది. గతంలో ఏంటంటే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళాలంటే ముందు డబ్బు తర్వాత చికిత్స అనే ఆలోచన ఉంది. అసలు ఆలోచన పక్కన పెడితే ముందు ప్రాణం తర్వాత విధి విధానాలు, అంటే గోల్డెన్ అవర్ లో చికిత్స ప్రాణరక్షణకు తొలి అడుగు అనేదే ఈ పిఎం రాహత్ పథకం కాబట్టి, ఆ డిసిగ్నేటెడ్ హాస్పిటల్కి తీసుకెళ్తే ఎవరు కూడా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళ ఆర్థిక స్తోమతను మిగతా ఏవి ఆలోచించకుండా వాళ్ళకి ఉచితంగా నగదు రహిత చికిత్సను అందిస్తారు. అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇది చాలా మంచి అంశం ఈ పిఎం రాహత్లో. ఇది
1: సరే, అయితే ఈ పథకం కింద నగదు రహిత చికిత్సను అందిస్తారని చెప్పారు ఆసుపత్రులు. అయితే ఈ ఆసుపత్రులను ఎలా గుర్తించాలి? మన జిల్లాలో ఎన్ని ఆసుపత్రులు ఈ విధానంలో మనకు అందుబాటులో ఉన్నాయి, మన శ్రోతలకు తెలియజేస్తారా?
0: తప్పకుండా అండి, ఈ పిఎం రాహత్లో డిసిగ్నేటెడ్ హాస్పిటల్స్ అనేది చాలా కీలకమైన భాగం. అంటే ఏబి పిఎంజే లో ఎం ప్యానల్ హాస్పిటల్ పథకానికి సంబంధించిన నిబంధనలు చేర్చారు. అంత దూరం కాకుండా మనకి డిసిగ్నేటెడ్ హాస్పిటల్స్ 112 కాల్ చేస్తే అది అనుసంధానమై ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కింద 112 కాల్ చేస్తే విక్టిమ్ ను ఎక్కడ తీసుకెళ్లాలనేది ఇమ్మీడియట్ గా అందరికీ తెలుస్తుంది. అక్కడ నగదు రహిత చికిత్స అందించబడుతుంది. కాబట్టి తిరుపతి జిల్లాలో కూడా ఈ డేమండ్ హెచ్ఓకు అనుసంధానమైన హాస్పిటల్స్ అన్ని కూడా 112 ద్వారా మనకి ఇమ్మీడియట్ గా తెలిసే అవకాశం ఉంటుంది మనకి.
1: సార్, మరి ఇప్పుడు ప్రమాదం జరిగిన ప్రదేశం నుంచి ఆసుపత్రికి బాధితుడిని తరలించే ప్రక్రియలో ఈ 108 కానీ పోలీసులు ఇంకా రవాణా శాఖ ఈ ఆసుపత్రుల మధ్య సమన్వయం ఎలా ఉంటుంది? ఈ వ్యవస్థను మరింత వేగవంతం చేయడానికి జిల్లా స్థాయిలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఇది ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, ఒక శాఖ బాధ్యత కాదు ఇది. ఇది ఇంటిగ్రేటెడ్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ చైన్. ఈ ప్రమాదం జరిగినప్పుడు ముఖ్యంగా మనకేంటంటే ప్రమాద స్థలము, ఎమర్జెన్సీ కాల్, తర్వాత అంబులెన్స్, నెక్స్ట్ పోలీస్ ఆథెంటికేషన్, డిసిగ్నేటెడ్ హాస్పిటల్, ఎమర్జెన్సీ ట్రీట్మెంట్, అంటే ఈ సిస్టమ్ ద్వారా ఉన్నప్పుడు మనకి నగదు రహిత చికిత్స అందించడానికి చాలా చక్క విలువది. ఇవన్నీ కూడా అనుసంధానమై ఉన్నాయి. ఈడార్ అనే సిస్టమ్ లో అనుసంధానమైనాయి. జాతీయ స్థాయిలో ఈ 112 ఎమర్జెన్సీ రెస్పాన్స్ సపోర్ట్ సిస్టమ్ కూడా పిఎం రాహత్ తో అనుసంధానం చేస్తున్నారు ఆల్రెడీ. ఈ ప్రమాద స్థలంలో ఉన్న వ్యక్తి బాధితుడు 112 ఫోన్ చేసి వెంటనే సమీప హాస్పిటల్ గనక వివరాలు, అంబులెన్స్ అసిస్టెన్స్ ను వెంటనే ఇమ్మీడియట్ గా పొందేదానికి అవకాశం ఉంది. అట్లాగే 108 రాష్ట్ర అత్యవసర అంబులెన్స్ ఉంది కదా వ్యవస్థ, అది పోలీస్ శాఖ, ఆరోగ్య శాఖ, రవాణా శాఖ మరియు ఆసుపత్రులు సమన్వయంతో పనిచేయటం వలన ఈ గోల్డ్ అవర్ లో క్యాజువాలిటీ టైం కూడా తగ్గేదానికి అవకాశం ఉంది. ఇది వచ్చేసి ఉమ్మడి రెస్పాన్సిబిలిటీ, రోడ్ సేఫ్టీ కోఆర్డినేషన్, యాక్సిడెంట్ డేటా, ఈడార్, డిస్టిక్ రోడ్ సేఫ్టీ మెకానిజం, ఇవన్నీ కూడా స్టేక్ హోల్డర్ కోఆర్డినేషన్ లో జరుగుతుంది. దీనికి డిస్టిక్ రోడ్ సేఫ్టీ కమిటీ ఉంటుంది, దాని ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా పనిచేస్తూనే ఉంటాయి.
1: సార్, మరి ఇప్పుడు చికిత్సకు సంబంధించిన ఈ వివరాలు గాని, ప్రమాద బాధితుడి సమాచారం గాని, ఆసుపత్రి వివరాలు వంటి అంశాలను డిజిటల్ విధానంలో అనుసంధానం చేయడంలో ఈ పిఎం రాహత్ లో ఎలా జరుగుతుంది ఈ ప్రక్రియ?
0: ఈ పిఎం రాహత్ లో గొప్ప మార్పు ఏంటంటే టెక్నాలజీ బేస్డ్ ఇంప్లిమెంటేషన్. ఇదంతా కూడా ఈడార్ కు సంబంధించి ఉంటుంది. ఎలక్ట్రానిక్ డీటెయిల్డ్ యాక్సిడెంట్ రిపోర్ట్ వ్యవస్థ, అది నేషనల్ హెల్త్ అథారిటీకి చెందిన ఈ టీఎంఎస్ 2.0, అట్లాగే ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ సిస్టమ్ తో అనుసంధానం ఉంటుంది అనమాట. ఇది హాస్పిటల్లో ఫస్ట్ బాధితుడు జాయిన్ అయినప్పుడు ఈ టీఎంఎస్ 2.0 ట్రాన్సాక్షన్ మేనేజ్మెంట్ ద్వారా ఫస్ట్ యాక్సిడెంట్ రిపోర్టింగ్, తర్వాత విక్టిమ్ డీటెయిల్స్ తీసుకున్నాక నెక్స్ట్ 24 అవర్స్ లో పోలీస్ ఆథెంటికేషన్ ఇవ్వాలి. దాని తర్వాత ఇప్పుడు హాస్పిటల్ అడ్మిషన్, ఇవన్నీ కూడా యాజ్ యూజువల్ గా జరుగుతాయి. ఆ ట్రీట్మెంట్, క్లెయిమ్ పేమెంట్ అంతా కూడా ఇంకా ఏం అవసరం లేకుండా అది తర్వాత మిగతా కూడా అవి ఇక్కడ జిల్లా కలెక్టర్ లెవెల్లో అవి బ్యాక్గ్రౌండ్ లో ఉంటుంది అనమాట. సో మేజర్ గా ఈడార్ సిస్టమ్ లో చాలా బ్యూటిఫుల్ అనుసంధానమైన వ్యవస్థ ఇది నడుస్తుంది. అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి పోలీసు, అట్లాగే హాస్పిటల్, తర్వాత రెవెన్యూ, ఈ 3 సిస్టమ్స్ మీద వెళ్ళిపోతుంది.
1: కాబట్టి బాధితుడికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా సుగమంగా అయిపోతుంది.

0: డెఫినెట్గా ఆసుపత్రి చికిత్స రీయింబర్స్మెంట్ పై భరోసా ఉంటుంది కాబట్టి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేకుండా ఇటువంటి విక్టిమ్స్ ని వెంటనే కూడా హాస్పిటల్ చేర్పించడానికి అవకాశం ఉంటుంది.
1: సరే, అయితే మన పిఎం రాహత్ అమలులో మన జిల్లా స్థాయిలో ఇప్పటి వరకు మీకు ఎదురైన ప్రధాన సవాళ్లు ఏంటి? అలాగే ఈ ఆసుపత్రులు, పోలీసులు,

0: రావటం లేదు, అట్లాగే పేషెంట్ ఐడెంటిఫికేషన్ కూడా ఉండడం లేదు, ఇట్లాగే పోలీస్ ఆథెంటికేషన్ కూడా నిర్ణీత సమయంలో ఆ 24 అవర్స్ లో జరగదు. ఎందుకంటే ఆ పోలీస్ ఆథెంటికేషన్ అంటే టెక్నికల్ గా అది 24 అవర్స్ లో వచ్చిన వాటిని అప్రూవ్ చేయడం అనేది కూడా చేయాలి. అది కూడా చూసుకోవాల్సిన బాధ్యత కూడా పోలీసింగ్ సిస్టమ్ కూడా దాన్ని ఇప్పుడిప్పుడే విస్తృతంగా ప్రచారం చేసి వాళ్ళలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. సో ఈడార్ మరియు హాస్పిటల్ డిజిటల్ సిస్టమ్ లో ఈ డేటా అక్యురసీ కూడా ఇవన్నీ మెయింటైన్ చేయడానికి, అంటే కొత్తగా పథకం అమలవుతుంది కాబట్టి ఆదిలో ఉన్న కష్టాలు ఇవన్నీ కూడా పబ్లిక్ అవేర్నెస్ మరియు శాఖల మధ్య రియల్ టైం కోఆర్డినేషన్ తో ఇవన్నీ కూడా సమన్వయపరచుకుని ముఖ్యంగా అంటే ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఇదంతా కూడా
1: సార్, మరి ఇప్పుడు పిఎం రాహత్ తో పాటు మనం ఈ రాహవీర్ పథకం గురించి కూడా వింటున్నాం. అసలు ఈ రాహవీర్ పథకం ముఖ్య ఉద్దేశం ఏంటి?
0: అంటే మెయిన్ ముఖ్యంగా పిఎం రాహత్ పథకం పెట్టిండేదే ఒక విక్టింకి సహాయం చేయాలని చెప్పేసి. ఒక విక్టింకి సహాయం చేయాలన్నప్పుడు బాధితుని హాస్పిటల్లో చేరిస్తే లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి మనకు ఏమైనా సమస్య వస్తుంది అనే భయం చాలా మందికి ఉంటుంది. జనరల్ గా పోలీస్ కేసు, కోర్టు భయము, ఆసుపత్రి ఖర్చు ఇవన్నీ ఎక్కడ వాళ్ళ మీద ఉంటుందో అనే భయం అనేది ఉంటుంది. సో ఈ భయాలంతా తొలగించి ప్రమాద బాధితుని కాపాడటం ప్రతి పౌరుడి మానవ బాధ్యత కిందికి రహవీర్ అనేదాన్ని మనం గుర్తించి దాని ప్రధాన ఉద్దేశంగా పెట్టి అంటే ఇమ్మీడియట్ గా యాక్సిడెంట్ అయిన వెంటనే ఆ వ్యక్తిని హాస్పిటల్లో చేర్పించిన వ్యక్తి మీద ఎటువంటి భయాందోళన అవసరం లేదనేది ఈ యొక్క రహవీర్ యొక్క ప్రధాన ఉద్దేశం. వాళ్ళకి 25,000 రూపాయల నగదు బహుమతి కూడా ఉంటుంది. అంటే వాళ్ళని ఐడెంటిఫై చేయాలా, అదొక సిస్టమ్ సెపరేట్ గా ఉంటుందండి.
1: సార్, మరి ఇప్పుడు ఈ ప్రమాదం జరిగినప్పుడు ఈ గోల్డెన్ అవర్ అని వింటుంటాం, ఈ గోల్డెన్ అవర్ అంటే ఏంటి? అలాగే ఈ ప్రమాదం జరిగిన తర్వాత ఈ 9 గంటలో బాధితుడికి వైద్య సహాయం అందించడం ఎంతవరకు కీలకం అంటారు?
0: ఈ గోల్డెన్ అవర్ అంటేనే తీవ్రమైన గాయం జరిగిన తర్వాత ఒక కేవలం ఒక మొదటి గంట అనమాట. అది తక్షణం అతన్ని హాస్పిటల్ చేర్చగలిగితే ఆ తీవ్రమైన రక్తస్రావం, తలగాయము, ఛాతి గాయం కానీ, వెన్నెముక గాయం కానీ అవి ఏవైనా కానీ అవి ఆ పరిస్థితుల్లో చాలా కీలకమైన అంశాలు కాబట్టి వాటికి సత్వరమే మనం ట్రీట్మెంట్ ఇవ్వాలా. సో తక్షణ వైద్య సహాయం అందితే ప్రాణాలను కాపాడే అవకాశం ఉంటుంది. అంటే ఆ గోల్డెన్ అవర్ లో ఇమ్మీడియట్ గా చేర్పించడం అనేది చాలా ఇంపార్టెంట్. ప్రమాదం జరిగిన ప్రదేశంలో ఎప్పుడు కూడా ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి చేరే సమయాన్ని తగ్గిస్తేనే అది గోల్డెన్ అవర్ కిందకి వస్తుంది మనకి.
1: సార్, మరి ఇప్పుడు ఒక సాధారణ పౌరుడు ప్రమాద బాధితుడికి సహాయం చేయాలనుకుంటే చట్టపరంగా లేదా పోలీసుల పరంగా వారికి ఏమైనా సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతాయని వాళ్ళు భయపడుతుంటారు. ఈ భయపడాల్సిన అవసరం ఇప్పుడు ఉందా? అలాగే ఈ గుడ్ సమారిటన్ కు ఉన్న రక్షణలు, హక్కుల గురించి వివరించగలుగుతారా?
0: డెఫినెట్ అండి, ఎటువంటి పరిస్థితుల్లో భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే మనకి గుడ్ సమారిటన్ కి కొన్ని రక్షణలు కల్పించబడ్డాయి. మోటార్ వెహికల్ యాక్ట్ 134A కింద కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. ఎవరైనా సరే ఆ టైంలో ఆ బాధితుడికి సహాయం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా సివిల్ లేదా క్రిమినల్ లయబిలిటీకి ఎప్పుడు గురి కాకూడదు. ఫస్ట్ బేసికల్ గా అది చాలా ఇంపార్టెంట్. సెకండ్, ఆసుపత్రిలో అనవసరంగా అతన్ని నిలిపేయకూడదు. అతని వ్యక్తిగత వివరాలు బలవంతంగా అడగరాదు. అట్లాగే బాధితుడి చికిత్స కోసం డబ్బు చెల్లించమని అతన్ని బలవంతం చేయరాదు. పోలీసు విచారణ అవసరమైతే కూడా అతని సమ్మతితో సాధారణంగా విచారణ చేయొచ్చు. కోర్టుకు అతను వస్తానంటే తీసుకువెళ్ళచ్చు, లేదు అంటే కనుక కేవలం ఆ యొక్క గుడ్ సమరిటన్ యొక్క సమ్మతితో మాత్రమే ఏదైనా చేయగలగాలి, కానీ ఆర్ అదర్వైజ్ ఏది చేయకూడదు. అందుకే ప్రజలు గుర్తించుకోవాల్సిన మాట ఏంటంటే సహాయం చేస్తే కేసులో ఇరుక్కుంటాననే భయంతో ప్రాణాన్ని కోల్పోయేలాగ చేయకండి. మనకి ఈ గుడ్ సమరిటన్ అనేది ఈ చట్టం చాలా అన్ని విధాలుగా మనకు రక్షణ కల్పించింది కాబట్టి దయచేసి ఈ 134A నియమ నిబంధనలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉన్నాయి. ఈ సివిల్ లయబిలిటీ ఏ లయబిలిటీ ఉండదని చెప్పేసి మరొకసారి చెప్తున్నా.
1: కాబట్టి ఈ సహాయం చేయాలనుకునే వాళ్ళు ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా తక్షణం సహాయం అందించొచ్చు అంటారు?
0: అబ్సల్యూట్
1: సార్. మరి ఇప్పుడు రాహవీర్ గా గుర్తింపు పొందడానికి ఏ ప్రమాణాలు ఉన్నాయి? అంటే ఇప్పుడు సహాయం చేసే వారికి ఏమైనా ప్రత్యేకంగా ఈ ప్రమాణాలుంటే వాళ్ళు రాహవీర్ గా వాళ్ళని గుర్తించబడతారా? అలాగే ఈ ప్రమాద బాధితుడిని ఆసుపత్రికి తరలించిన వ్యక్తి తన సహాయాన్ని ఎలా నమోదు చేసుకోవాలి? మరి చివరిగా ఇది ఎవరి ద్వారా ధృవీకరణ జరుగుతుంది?
0: చాలా మంచి ప్రశ్న అండి. ఈ రహవీర్ అవార్డు కోసం ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయాలంటేనే చాలా కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఈ రహవీర్ అవార్డు కోసం మనం సాధారణంగా ఎవరు ఇటువంటి పనులు చేస్తున్నారు అని ఆలోచిస్తే వాళ్ళ యొక్క వివరాలు ఎక్కడ కూడా నమోదు కావటం లేదు. కానీ దానికి మన గోల్డెన్ అవర్ లో ఆసుపత్రిలో చేర్పించినప్పుడు ఆ ట్రామా కేర్ కూడా ఇమీడియట్ గా తరలిస్తారు కదా, అప్పుడు ఆ కీలక పాత్ర పోషించిన ఆ వ్యక్తి యొక్క వివరాలని అక్కడ మెడికల్ అథారిటీస్ కంపల్సరీగా పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయాలా. ఆ సహాయం చేసిన వ్యక్తి వివరాలని అప్పుడు ధృవీకరించుకుని ఆ ప్రక్రియ ద్వారా అనంతరం జిల్లా స్థాయిలో అప్రైజల్ మెకానిజం అనేది ఉంటుంది. దాని ద్వారా ఆ పరిశీలన ద్వారా మనము నిర్ధారణ చేసి ఆ ఈడార్ లో కూడా ఎంట్రీ ఉంటుంది ఆ వ్యక్తి యొక్క వివరాలు. సో అప్పుడు అతని గుడ్ సమరిటన్ గా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది.
1: సార్, మరి చివరగా ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించడంలో ప్రభుత్వ చర్యలతో పాటు ప్రజల బాధ్యత కూడా చాలా కీలకం. మరి ప్రమాదం జరిగినప్పుడు బాధ

0: అతిథుడి ప్రాణాన్ని కాపాడేందుకు ప్రతి పౌరుడు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు మన శ్రోతలకు తెలియజేస్తారు.
1: రోడ్ సేఫ్టీ ఇస్ ద యునైటెడ్ రెస్పాన్సిబిలిటీ, అది అందరి సామాజిక బాధ్యత, దాన్ని అందరం గుర్తుపెట్టుకోవాలా. ఫస్ట్ బేసికల్ గా 112 కి ప్రతి పౌరుడు కూడా కాల్ చేయాలా. అట్లాగే గోల్డెన్ అవర్ ఎప్పుడు కూడా వృధా చేయకూడదు, భయపడకుండా సహాయం చేయాలి. శ్రోతలందరికీ నా హృదయపూర్వక విజ్ఞప్తి ఏంటంటే, రోడ్డు ప్రమాదాన్ని పూర్తిగా నివారించడం అనేది మన ప్రధాన లక్ష్యం. అయితే ప్రమాదం జరిగిన తర్వాత ఒక ప్రాణాన్ని కాపాడే అవకాశం మన ముందుకొస్తే దాన్ని జీవితంలో ఎప్పుడూ వదులుకోకూడదు. అంతకంటే మనకు అవకాశం ఇంకా వేరే రాదు కూడా. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అట్లాగే బాధితుడికి డబ్బు అడ్డం కాకుండా చికిత్సే వ్యవస్థ కూడా ఉంది, దీన్ని కూడా గుర్తుపెట్టుకోవాలా. రహవీర్ అనేది బాధితుడు సహాయం చేసి పౌరుని గౌరవించే వ్యవస్థను కూడా ప్రభుత్వం మనకిచ్చింది. గోల్డెన్ అవర్ యొక్క విలువను తెలుసుకోవాలి. కాబట్టి మనమందరం కలిసి ఒక రహదారి భద్రతా సంస్కృతి నిర్మిద్దాం, ప్రమాదం జరగకుండా నివారిద్దాం. ప్రాణం కంటే విలువైనది ఏదీ లేదు, ప్రతి నిమిషము విలువైనదే, ప్రతి ప్రాణము అమూల్యమైనదే.
0: ధన్యవాదాలు సార్. మరి మీరు ఇందాక చెప్పినట్టు ఇది సామాజిక బాధ్యత అని మీరు తెలియజేశారు. తప్పకుండా మన కార్యక్రమం విన్న శ్రోతలందరూ కూడా ఎటువంటి భయాందోళనకు గురి కాకుండా, ఇటువంటి ప్రమాదాలు ఏవైనా జరిగితే తక్షణమే సహాయం అందించడానికి సంకోచించకుండా ఆ బాధితుడికి వెంటనే సహాయం అందించాలని కోరుకుంటూ నమస్కారం సార్.
1: నమస్కారం, ధన్యవాదాలు.
2: మీరింతవరకు పిఎం రాహత్ రాహ్వీర్ పథకాల గురించి తిరుపతి జిల్లా రవాణా శాఖ అధికారి శ్రీ కె మురళీమోహన్ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. ఆకాశవాణి సమయం 8 గంటలు కావస్తుంది. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహనం సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విజయవాడ కేంద్రం నుండి రిలే విందాం.

0: ఆకాశవాణి తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం వింటారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. వినండి సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం.
1: స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ సంభ్రమంలో ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి ఇప్పుడే దక్షిణ మాడవీధి చివర నుండి పశ్చిమ మాడవీధిలోకి చేరుకున్నారు అనంతాళ్ళు వారి తోట దగ్గరలో. మరి రాజాధిరాజ రాజాయ అని అన్నట్లుగా రాజరాజు అయినటువంటి ఆ సర్వభూపాలకుడైన శ్రీనివాసుడు ఉభయ దేవేరులతో కూడి చక్కగా తిరుమాడ విధులలో విహరిస్తూ ఉంటే వరుణదేవుడు కూడా ఆనందించి చక్కని చినుకలను కురిపిస్తూ ఉన్నాడు. మనకు వేదం చెబుతుంది, తృప్తిరితి వృష్టౌ బలమితి విద్యుతి యశ ఇతి పశుషు అని అంటూ దేవతలకు తృప్తి కలిగితే గనక చక్కటి వర్షాన్ని కురిపిస్తారట. అంటే ఆ వర్షము కూడా ఏదో ప్రచండమైనటువంటి వర్షము కాదు, చన్నలైనటువంటి చల్లని చినుకులు కురిపిస్తాడు దేవతలు. అలాగా మరి దేవతలు ఈ సర్వభూపాల వాహనాన్ని చూచి తమ ఆనంద వృష్టిని ఈ తిరుమాడ విధులలో తిరుమలలో కురిపిస్తూ ఉంటే భక్తులందరి యొక్క గోవిందనామ స్మరణల మధ్య ఉభయ దేవేరులతో కూడి చక్కనైనటువంటి ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు పశ్చిమ మాడ వీధిలో మునుముందుకు సాగుతూ ఉన్నారు. అసలు భూమిని పరిపాలించేటటువంటి వాడు ఎవరు అంటే మనం రాజు అని చెబుతూ ఉంటాం ఆయా ప్రాంతాలను పరిపాలించే వారిని. మరి వీళ్ళందరినీ పరిపాలించే వారిని చక్రవర్తి అని చెబుతూ ఉంటాం. అయితే అసలు నిజంగా భూమిని పరిపాలించినటువంటి వాడు శ్రీమన్నారాయణుడే. ఎందుకంటే ఆయన యొక్క అన్ని అవతారాలలోనూ కూడా ఈ భూమి యొక్క భారాన్ని తగ్గించడం కోసం, భూభారాన్ని తగ్గించి భూమికి ఆనందాన్ని కలుగజేయటం కోసమే స్వామివారు తన అవతారములన్నీ కూడా ధరించాడు. అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించారు. ఏమిటి ఇందులో ఉన్న ఆంతర్యము అంటే సమస్తమైనటువంటి రాజ్యములను పరిపాలించి

0: ఉండే భూపాలకులే, ఈనాడు మనందరికీ కూడా పాలకుడైనటువంటి వాడు ఆ శ్రీమన్నారాయణుడు. ఎందుకంటే నా విష్ణు పృథివీపతి అని అంటున్నది కావున విశ్వంశ లేనటువంటి వాడు నాయకుడు కాలేడు, విశ్వంశ లేనటువంటి వాడు భూమిని పరిపాలించలేడు. కావున విష్ణువు యొక్క అనుగ్రహంతో మనకు ఈ భూమిని పరిపాలించేటటువంటి అవకాశం వచ్చినదని ఆయా ప్రాంతములను పరిపాలించేటటువంటి రాజులందరూ కూడా తమ పుణ్య వశము చేత తామే ఒక వాహనంగా మారి తమకు అధినాయకుడైనటువంటి వెంకట నాయకుణ్ణి సేవిస్తూ ఉన్నారు. ఈ విధంగా సమస్త సర్వభూపాలకులు కూడా స్వామివారికి వాహనమై తమను పరిపాలించేవాడు సర్వలోకపాలకుడు శ్రీమన్నారాయణుడు శ్రీనివాసుడే అనే విషయాన్ని తెలియజేస్తూ మరి ఈ సర్వభూపాల వాహనాన్ని వాహనంలో స్వామిని సేవిస్తూ ఉన్నారు. ఒక్కసారి ఆ సర్వభూపాల వాహనాన్ని పరికించినట్లయితే నడిచేటటువంటి దేవాలయములాగా గోచరిస్తూ ఉన్నది. అలాగే దేవాలయం ముందు ఉండే రాజగోపురం ఏ విధంగా అయితే ఉంటుందో ఆ రాజగోపురములాగా చక్కని మందిరములాగా దేవాలయంలాగా ఆ సర్వభూపాల వాహనం సువర్ణ ఖచితంగా గోచరిస్తూ ఉంటే ఆ సర్వభూపాల వాహనంలో స్వామివారు చక్కటి గజమాలను ధరించి ఉభయ దేవేరులతో కూడినటువంటి వాడై మరి దర్శన భాగ్యాన్ని కలగజేస్తూ అందులో ఈనాడు వేణువును ధరించినటువంటి గోపాలకృష్ణునిలాగా మనకు గోచరిస్తూ ఉన్నాడు. స్వామివారి యొక్క అవతార విశేషం ఎందుకు అంటే కృష్ణుడు అంటే పరిపూర్ణ అవతారంగా చెబుతారు. అంటే మిగతా అవతారాలన్నీ కూడా స్వామివారి అవతారాలైనప్పటికీ కూడా కృష్ణావతారాన్ని ఆ శ్రీమన్నారాయణుని యొక్క పరిపూర్ణమైనటువంటి అవతారంగా తెలియజేస్తారు. ఆయన లీలామానుష విగ్రహుడిగా తెలియజేస్తారు. అంటే మిగతా అవతారములలో ఆయా సందర్భానుగుణంగా స్వామివారు ఆ మాయను ప్రదర్శించినప్పటికీ కృష్ణావతారంలో మాత్రం తాను స్వయంగా పరమాత్మను అనే విషయాన్ని తానే ప్రకటించి తన లీలను పరిపూర్ణంగా ప్రదర్శింపజేసి ఈ భూభారాన్ని తగ్గించడానికి అవతరించాడు స్వామి. మరి భూపాలకుడైనటువంటి స్వామి సర్వభూపాలకుల యొక్క వాహనాన్ని అధిష్ఠించి పశ్చిమ మాడవీధిలో మునుముందుకు సాగుతూ ఉంటే మరి ఆ అవతార విశేషములను రంగరామానుజ స్వామివారి యొక్క వాణిలో మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి.
1: కృష్ణ రక్షతునో జగత్తరయ గురు కృష్ణం నమస్యామ్యహం కృష్ణే నామ రసత్రవ వినిహత కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోస్మ్యహం కృష్ణే తిష్ఠతి విశ్వమే తదఖిలం హే కృష్ణ సంరక్షమాం. కలియుగ వైకుంఠం ప్రత్యక్షమైనటువంటి శ్రీమన్నారాయణుడి యొక్క అర్చావతార దివ్య స్థలం తిరుమల క్షేత్రంలో ఈనాడు నవరాత్రి బ్రహ్మోత్సవాలలో 4వ రోజు సాయంకాలం స్వామివారు సర్వభూపాల వాహనంలో రుక్మిణీదేవి సత్యభామలతో కలిసి సర్వభూపాల వాహనంలో సర్వభూపాలుడై చక్కగా తిరువీధులలో వేంచేస్తున్నాడు. మనందరికీ చక్కనైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు స్వామి. శ్రీమన్నారాయణుడు తన యొక్క స్వరూప రూప గుణ విభూతులను లోకంలో అందరికీ తెలియజేయటం కోసం అనేక రకాలైనటువంటి అవతారాలు ఎత్తాడు. అందులో ప్రధానమైనటువంటిది అర్చావతారం. అర్చావతార సర్వేషాం బాంధవో విష్ణు బంధువు అంటుంది మనకి శాస్త్రం. అర్చావతారంలో స్వామి మనందరినీ అనుగ్రహించడం కోసం ఈ తిరుమల సప్తగిరులలో అవతరించాడు. అలా అవతరించినటువంటి స్వామివారి యొక్క ఈ బ్రహ్మోత్సవాలలో స్వామి ఈనాడు శ్రీకృష్ణుడిగా గోపాలుడిగా మనకి దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఆయన స్వామి ఆవులను కాపాడేటటువంటి వాడు, ఆవులను గోరక్షించేవాడు అని. గోశబ్దానికి సంస్కృతంలో ఆవు అనే మాత్రమే కాదు భూమి అనేటటువంటి అర్థం కూడా ఉన్నది. కాబట్టి భూపాలకుడు గోపాలకుడు అంతేకాదు గోపికా పాలకుడు కూడా ఆయనేట. ఆనాడు కృష్ణావతారంలో శ్రీకృష్ణుడు అవతరించే సమయానికి ఆ రేపల్లెలో 500,000 ఇళ్లున్నాయంట. ఆ 500,000 ఇళ్లలో ఉన్నటువంటి వాళ్ళందరికీ ఈ శ్రీకృష్ణుడే పాలకుడుగా అవతరించాడు అంటారు మనకి పూర్వాచార్యులు. అటువంటి వైభవం కలిగినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు సర్వభూపాల వాహనం. మన ఇక్కడ ఈ సర్వభూపాల అనే శబ్దం ఎంతో విశిష్టమైనటువంటిది, మనం గుర్తుపెట్టుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్మ కూడా ఒకానొక భూపాలుడు.

0: ఆయన కూడా రాజు అంతేకాదు ఆయన చక్రవర్తిగా కీర్తింపబడ్డాడు అంటారు మనకి. ఆ మధురా నగరాన్ని మధురా నగరాన్ని ఆయన పట్టణంగా చేసుకుని రాజధానిగా చేసుకుని అద్భుతమైనటువంటి పరిపాలన చేసినటువంటి స్వామి ఆ శ్రీకృష్ణ పరమాత్మ. ఆ స్వామి యొక్క లీలలను మనం తెలుసుకోవాలంటే ముందుగా ఆ బాల్యం నుంచి ఆయన యొక్క లీలలను మనం స్మరించుకోవాలి. అంతేకాదు శ్రీకృష్ణావతారం పరిపూర్ణ అవతారం అంటారు. శ్రీరామావతారంలో కొన్ని రకాల పరిధులు స్వామికి ఉన్నప్పటికీ ఏ రకమైనటువంటి అవధులు పరిధులు నియమాలు లేనటువంటి దివ్యావతారమే ఈ శ్రీకృష్ణావతారం. అంటే ఆయన ఒకసారి తన యొక్క స్వామిత్వాన్ని చూపించాడు, మరొక చోట తన యొక్క నైత్యాన్ని చూపించాడు, అంటే తన యొక్క తక్కువతనాన్ని. అనంతకోటి బ్రహ్మాండ నాయకత్వాన్ని చూపించాడు, ఏమీ తెలియని అమాయకత్వాన్ని చూపించాడు అదే చోట. అటువంటి వైలక్షణ్యం కలిగినటువంటి దివ్య అవతారం శ్రీకృష్ణావతారం. కృషిర్భూవాచక శబ్ద నశ్య నిర్వృతి వాచక అంటుంది మనకి శాస్త్రం. కృషి అనేటువంటి శబ్దానికి భూమి అని అర్థం. ఈ భూమి మీద అవతరించినటువంటి వాళ్ళ యొక్క సమస్త పాపములను నశింపజేసేటటువంటి ఆ నామమే కృష్ణ నామం అంటారు మనకి. అందుకనే హే కృష్ణ, హే యాదవ, హే సఖ, హే మాధవ, హే ముకుంద, హే మురారే అని కులశేఖరాళ్వార్లు కూడా శ్రీకృష్ణుని యొక్క పలు దివ్య చేష్టితములకు సంబంధించినటువంటి నామాలను తెలియజేశారు ముకుందమాల అనేటటువంటి దివ్య ప్రబంధంలో. ముకుందుడు శ్రీకృష్ణ పరమాత్మకు ముకుందుడు అని పేరు. ముంచ కుంచ దదాతి ఇతి ముకుందః, అంటే అపరిమితమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి వాడు ముకుందుడుట. ఆ ముకుందుడు ఈనాడు మనకి తిరువేధులలో తిరుమల త్రివేధులలో వేంచేయుచున్నాడు. పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వీధిలో నుంచి స్వామి, అదేవిధంగా ఉత్తర దిక్కుకి స్వామి బయలుదేరేటటువంటి ఈ సమయంలో స్వామివారి యొక్క మరికొన్ని లీలలను చక్కగా తెలియజేయవలసిందిగా రామానుజాచార్యుల వారిని కోరుకుంటున్నాను. అందుకోండి స్వామి.
1: ధన్యవాదాలు స్వామి. కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః, కృష్ణస్య హి కృతే భూతం ఇదం విశ్వం చరాచరం. ఇది మహాభారతంలో సభాపర్వంలో చెప్పినటువంటి విశేషం. చెప్పిన వారెవరో కాదు, సాక్షాత్తు భీష్మాచార్యుల వారే. ఎందుకంటే మరి ధర్మరాజు రాజసూయాగం చేస్తున్నటువంటి సందర్భంలో, రాజసూయము అని అంటే ఏదో తమ రాజ్యంలో తాము చేసుకునేటువంటి యాగము కాదు, సమస్తమైనటువంటి రాజులు కూడా వచ్చి వీరి యొక్క రాజరికాన్ని చక్రవర్తిత్వాన్ని అంగీకరించి వీరికి అనుయాయులుగా ఉంటాము అని చెప్పి వాళ్ళందరూ కూడా ఒప్పుకోవటం. అంటే తమ రాచరికాన్ని సమస్తమైనటువంటి రాజులు కూడా ఒప్పుకుని ఆ యజ్ఞంలో పాల్గొంటారు, అది రాజసూయయాగం. మరి అటువంటి రాజసూయయాగంలో సమస్తమైనటువంటి రాజన్యుల యొక్క ఆ చక్రవర్తుల యొక్క సమక్షంలో మరి ఎవరికి అగ్రపూజ చెయ్యాలి అని అంటే భీష్మాచార్యుల వారు, అదేవిధంగా ధర్మరాజు, వీళ్ళందరూ కూడా అనుకున్నది కృష్ణుడే అగ్రపూజకు అర్హుడు అని చెప్పి. అంటే ఎంతమంది రాజులు ఉన్నా ఎంతమంది చక్రవర్తులు ఉన్నా అందరికీ కూడా ఆధారభూతమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఒక్కడే. కావున కృష్ణ ఏవ హి లోకానాం ఉత్పత్తిరపి చావ్యయః, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజులంటే గనక ఆయా ప్రాంతములకు ఆ పాలనకు కారణమవ్వచ్చు, కానీ సమస్త లోకముల యొక్క పాలనకు కారణమైనటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. కాబట్టి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈ రాజసూయ యాగంలో అగ్రపూజకు అర్హుడు అని చెప్పి ఘంటాభరంగా నిశ్చప్రజంగా బల్లగుద్ది చెప్పారు అందరూ కూడా భీష్మాచార్యుల వారు. మరి శిశుపాలుడు మొదలైనటువంటి వాళ్ళు అధిక్షేపిస్తే తమ రాజరికాన్ని చూపించి ఆ శిశుపాలుని యొక్క 100 తప్పులు కాచిన తరువాత అతనిని కూడా వధించాడు, అతనికి మోక్షాన్ని అనుగ్రహించాడు. ఆ తర్వాత అందరి సభలో ధర్మరాజు చేత అగ్రపూజలు అందుకుని రాజసూయాగాన్ని పరిపూర్ణంగా విజయవంతంగా చేసి ధర్మరాజుని చక్రవర్తిని చేసినటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీకృష్ణుడు. మరి చక్రవర్తి గొప్పవాడైతే చక్రవర్తినే చేసినటువంటి వాడు అంతకు మించినటువంటి వాడు కదా. అందుకనే కదా పాండవులు ఎల్లప్పుడూ కూడా ఆ పరమాత్మనే, కృష్ణ పరమాత్మనే నమ్ముకుని ఉన్నారు. మరి అంతేకాదు రామావతారంలో కూడా ఒకనొక సందర్భంలో జటాయు మోక్ష సందర్భంలో

గచ్చలోకాన్ అనుత్తమాన్ అని చెప్పి రాముడు అంటాడు. అంటే నా చేత ఆజ్ఞాపించబడినటువంటి, నా చేత అనుగ్రహించబడినటువంటి ఓ జటాయు, నీవు ఉత్తమ లోకాలను పొందెదవుగాక, స్వర్గాది లోకములను మోక్షమును పొందెదవుగాక అని చెప్పి అంటారు. ఈ సందర్భంలో పెద్దలకు ఒకనొక ప్రశ్న వస్తుంది, ఏమండి రాముడు రాజుగా ఉన్నటువంటి వాడు, అందులోనూ కూడా మానవుడిగా ఉన్నటువంటి వాడు, మానవుడిగా ఉన్నటువంటి రాముడు జటాయుకి మోక్షాన్ని ఏ విధంగా ఇస్తాడు, ఆ అధికారం ఎక్కడది, పైగా రాముడు ఉన్నది భూలోకంలో అయితే ఉత్తమ లోకాలు నీకిస్తున్నాను అని చెప్పి ఆ ఉత్తమ లోకాల మీద అధికారం ఉన్నవాడిలా ఎలా మాట్లాడగలుగుతాడు అని ప్రశ్నిస్తే దానికి సమాధానం, చక్కటి సమాధానం చెప్పారు నడివీధి భట్టారకుని. ఆ రాజుగారు అడిగినప్పుడు ఆ భట్టారకులు వారు చెప్పినటువంటి సమాధానం, రాముడు కేవలం భూమికి అంటే ఈ భూలోకానికే, అయోధ్యానగరానికే, కోసల రాజ్యానికి మాత్రమే రాజు కాదు, సమస్తమైనటువంటి లోకములకు కూడా రాజు అని అన్నారు. ఎలాగండి అని అంటే, సత్యేన లోకాన్ జగతి దీనాన్ దానేన రాఘవ గురూన్ శుశ్రూషయా వీర ధనుషా యుధిశాత్రవాన్. రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి సమస్త లోకములను కూడా గెలుచుకున్నాడు. ఎలాగండి అని అంటే, ఇంద్రాది దేవతలు కూడా ఆయా సందర్భానుగుణంగా కొన్ని సందర్భాల్లో నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, బ్రహ్మాది దేవతలు కూడా నిజాన్ని మాట్లాడకుండా ఉండి ఉండవచ్చును, కానీ రాముడు తన సత్యవాక్ పరిపాలనతోటి, సత్య సంధతతోటి సమస్త లోకములలో ఉన్నటువంటి వారి కంటే కూడా తానే గొప్పవాడిగా, సత్యవాక్ పరిపాలకుడిగా ఉంటూ సమస్త లోకములను కూడా తాను గెలుచుకున్నాడు. అందుకనే ఉత్తమ లోకాలు కూడా రాముడి యొక్క అధీనము కావున ఆ ఉత్తమ లోకములను జటాయువుకి అనుగ్రహిస్తూ, జటాయు నీ ఉత్తమ లోకాలను పొందుతావు అని చెప్పి అన్నారు. మరి అటువంటి సకల లోక నాయకుడైనటువంటి స్వామివారు ఈనాడు సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే, ఆ వాహన విశేషములను మనం ఆకాశవాణి తిరుపతి కేంద్రం నుండి వింటూ భక్తి పారవశ్యంతో స్వామివారికి గోవిందనామస్మరణ చేస్తూ స్వామి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. ఈ సర్వభూపాల వాహనాన్ని వీక్షించడం ద్వారా మనకు ఏదైనా ఆధికారికమైనటువంటి ఇబ్బందులు కనుక మనకు ఉన్నట్లయితే, ఆ ఆధికారికమైనటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. పాలకుల యొక్క అనుగ్రహానికి, పాలకుల యొక్క ఆదరానికి మనం పాత్రులమవుతాము అని చెప్పి అంటున్నారు. మరి ఆ విధంగా తమ చెవులనే కన్నులుగా చేసుకుని వింటున్నటువంటి ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా ఆ స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది కలుగుతుంది. అంతేకాదు, మరి కృష్ణావతారంలో ముఖ్యంగా సర్వభూపాల వాహనంలో కృష్ణుణ్ణే ఉంచడంలో ఉన్నటువంటి కారణం ఏమిటి అంటే, అక్కడ గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత అంటే శ్రీకృష్ణుని యొక్క ఆధిపత్యాన్ని, లేకపోతే శ్రీకృష్ణుడు ఆ నందమ్మరజల్లో ఉన్నటువంటి వారందరి చేత గోవర్ధనగిరికి పూజ చేయించడాన్ని సహించలేనటువంటి ఇంద్రుడు భీభత్సమైనటువంటి ప్రకృతి వైపరీత్యంతో ఆ వర్షాన్ని కురిపిస్తే, మరి పరమాత్మ గోవర్ధనగిరినే తన చిటికిన వేలితో ఎత్తి అందరినీ కూడా సంరక్షించాడు. ఎంత ప్రభావం చూపించినప్పటికీ కూడా నా పాదపోన్మూలన శక్తి రమ శిరోచ్చయే మూర్ఛతి మారుతస్య అని చెప్పినట్లుగా, ప్రచండమైనటువంటి వాయువు పెద్ద పెద్ద చెట్లను పెకలించవచ్చును గాక, కానీ కొండను కదల్చలేదు కదా. మరి ఇంద్రుడు కూడా తన మేఘములతోటో లేకపోతే దిక్పాలకులతోటో సామాన్యమైనటువంటి వారిని భయపెట్టవచ్చును, కానీ శ్రీకృష్ణుని భయపెట్టలేడు కదా. కావున ఆ శ్రీకృష్ణుడు గోవర్ధనగిరిని ఎత్తిన తర్వాత తానేమీ కూడా తాను చెయ్యే శ్రీకృష్ణుని విషయంలో తానేమీ చెయ్యలేను, ఆయన పరమాత్మ, ఆయనకు అపచారం చేశాను అనే భావనతోటి ఇంద్రుడు చేతులు కట్టుకుని మరి శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరకు వచ్చి, పితా గురుస్త్వం జగతామధీశః దురత్యయః కాల ఉపాత్తదండః హితాయచేచ్ఛాతన్ అనుభూ. అంటే ఇక్కడ హితముతోటి, హితము అంటే లోకములను, లోకములకు హితములు చేకూర్చడం కోసమే నీవు అవతరించావు స్వామి, ఆ విషయాన్ని నేను గ్రహించలేక నిన్ను పరీక్షించినట్లుగా నీ మీద నా ప్రభావం చూపిద్దామనుకున్నాను, కానీ నాకు నా ఇంద్ర పదవిని ఇచ్చిందే నీవు, కాబట్టి నీ దగ్గర నా ప్రభావం ఎలా ఉంటుంది, నన్ను మన్నించవయ్యా,

0: ఇక నుంచి నాకు కూడా ఇంద్రుడివి నీవే అని అంటూ సమస్తమైనటువంటి ఆ దేవతలు వచ్చారు. కామధేనువు వచ్చింది, ఆ కామధేనువు యొక్క క్షీరంతో అదే విధంగా ఐరావతం వచ్చింది, గంగా జలాన్ని తీసుకుని వచ్చింది. ఆ ఐరావతము కుంభములతోటి గంగా జలాన్ని ఎత్తి శ్రీకృష్ణుని యొక్క శిరస్సున ఉంచితే కామధేనువు యొక్క చక్కటి క్షీరముతోటి ఆ గంగా జలములతోటి ఇంద్రుడే స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మకు పట్టాభిషేకం చేశాడు. దానినే గోవింద పట్టాభిషేకము అని అంటారు. ఆ సందర్భంలో కామధేనువు పరమాత్మను కీర్తిస్తుంది. చూడండి, ఇక్కడ సమస్తమైనటువంటి కోరికలను తీర్చేది కామధేనువు అయితే కామధేనువు యొక్క కోరికను కూడా తీర్చినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అందుకనే మరి ఆ సర్వభూపాల వాహనంలో కేవలం ఈ భూమిని పరిపాలించే వాడు కాదు, ఇక్కడ భువనము భూమి అనేదానికి సమస్త లోకములు 14 లోకములు కూడా అర్థం వస్తుంది. కావున 14 లోకములను పరిపాలించేటటువంటి వాడు ఆ పరమాత్మ శ్రీనివాసుడు శ్రీకృష్ణుడే అనే విషయాన్ని తెలియజేస్తూ సర్వభూపాల వాహనంలో స్వామివారు కొలువు తీరి చక్కటి మాలలను ధరించి తన ఉభయ దేవేళ్ళను కూడా, ఎందుకు అంటే మరి చక్కటి మందిరము లాంటి దేవాలయము లాంటి రథము వంటి ఆకారంతో ఉన్న సర్వభూపాలంలో తానొక్కడే విహరించడు, తన దేవేళ్ళు లేనటువంటి శ్రీదేవి భూదేవి పైగా ఈనాడు పెద్దలు చెప్పినట్లుగా రుక్మిణి సత్యభామా సమేతుడై స్వామివారు గోచరిస్తూ ఉంటే ఛాయాయాం పారిజాతస్య హేమ సింహాసనోపరి ఆసీన అంబుదస్యాం ఆయతాక్షం అలంకృతం చంద్రాననం చతుర్బాహం శ్రీవత్ సాంకిత వక్షసం రుక్మిణీ సత్యభామాభ్యాం సహితం కృష్ణమాశ్రయే అని అంటూ భక్తులందరూ కూడా ఆ స్వామివారిని వేణోళ్ళ కీర్తిస్తూ ఆనంద కర్పూర నీరాజనములను అందిస్తూ తమ కన్నులలో స్వామివారి యొక్క ప్రతిబింబాన్ని మరింతగా చూసుకుంటూ ఆనందిస్తూ ఉన్నారు. ఆ ఆనంద పరవశాన్ని భక్తుల యొక్క విశేషమైనటువంటి ఆ చర్యలను స్వామివారి యొక్క వాహన విశేషములను రంగరామానుజుల యొక్క వాణి ద్వారా మరింతగా తెలుసుకుందాం. అయ్యా అందుకోండి,
1: ఈనాడు వాహనంలో స్వామివారు గోవుతో సహా ఆవు దూడతో సహా మనకి దర్శనమిస్తున్నారు స్వామి. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం గ్రహించాలి. శ్రీకృష్ణ పరమాత్మ తన యొక్క అవతారం యొక్క అసలు ఉద్దేశ్యం ఆవులను మేపటమే అనేటువంటిది మనకి పూర్వాచార్యులు తెలియజేస్తున్నారు. ఆళ్వారాచార్యులందరూ కూడా తమ యొక్క ప్రబంధాలలో ఆనాడు కృష్ణావతారంలో కృష్ణుడుగా అవతరించి శ్రీమన్నారాయణుడు గోవులను కాసి అదేవిధంగా కంసుని చేత పంపబడినటువంటి రాక్షసులందరినీ కూడా తన యొక్క అఘటిత ఘటన సామర్థ్యంతో సంహరించి వాళ్ళందరినీ కాపాడినటువంటి ఆ స్వామి ఈనాడు కలియుగంలో వెంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించి మనందరికీ తిరువీధులలో అద్భుతమైనటువంటి ఆ దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు వాహనాలలో అని మనం తెలియజేసుకోవాలి. అంతేకాదు ఆళ్వార్లందరూ కూడా గొంతెత్తి స్వామివారి యొక్క లీలలను కీర్తించారు. అందులో ప్రధానంగా స్వామి ఆవులను కాసేవాడట. ఆవులను కాయటం అంటే అందరూ ఆవులను కాశాడు అనుకుంటూ ఉంటారు, కాదు, శ్రీకృష్ణ పరమాత్మ దూడల దగ్గరే ఉండేవాడట. ఎంతసేపు దూడలతోనే ఉండేవాడట. మనకి ఆ వైభవాన్ని మనకి తెలియజేస్తారు అద్భుతంగా. వేంగడమే మేలరుణాల్ తింగుడల్ వాయువైతాన్ శిలంబు. ఆనాడు ఆవులను దూడలను కాచి వాటన్నిటినీ రక్షించినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్మే ఈనాడు వేంగడం ఈ తురువేంకటాచలంలో శ్రీనివాసుడుగా అవతరించాడు అని పేయాళ్వారనే మహానుభావుడు అనుగ్రహించారు. అంతేకాదుట, ఇంకా అద్భుతంగా వారు తెలియజేస్తూ పార్థడు కడువన్ వేంగడమే మేనాల్ విలంగనిక్కు కన్రు ఎరిందాన్ వెరుపు. కన్రు అంటే దూడ. శ్రీకృష్ణుడు ఎంతసేపు దూడలతో తిరిగేవాట, ఆవులతో ఉండేవాడు కాదు. ఆవులకు ఎప్పుడు కూడా స్వాతంత్ర్యాన్ని చూపిస్తాయి. భగవంతుడు ముందు మనం స్వాతంత్ర్యాన్ని చూపిస్తే ఆయన క్షమించడు. ఆయన ఎందు మనం పారతంత్ర్యాన్ని అంటే నేను నీ దాసుణ్ణి అనే భావనతో ఆయన దగ్గరికి రావాలి. వచ్చిన వాడే భక్తుడవుతాడట. స్వామి నీవు తప్ప నాకు వేరే గతి లేదు అనే భావనే శేషత్వానికి లక్షణం. అదే సేవ అంటారు, అదే అసలైనటువంటి భక్తి. అటువంటి లక్షణం పారతంత్ర్యం అంటారు. అంటే ఏమీ తెలియని తనం, అటువంటి లక్షణం దూడలో ఉంది. ఆ దూడలకిట తల్లి దగ్గర పాలు త్రాగటం కూడా తెలియదుట, గడ్డి మేయటం కూడా తెలియదుట. శ్రీకృష్ణుడు ఆవు యొక్క పొదుగు దగ్గరకు వచ్చి పాలు త్రాగినట్టుగా చూపిస్తే దూడలో చిత్రాగేవిట. అంతేకాదు తాను మోకాళ్ల మీద వంగుని నుంచుని అలా తను గడ్డి కొరికినట్టుగా చూపించి ఆ దూడల చేత తెప్పించేవాడట. ఇక్కడ ఒక వైభవం ఉంది.

0: తాను మనిషి కాబట్టి ఆ గడ్డిని కొరికి పక్కన పడేసేవాడు. కానీ దూడలు కూడా తినాల్సినవి గడ్డిని కొరికి అవి కూడా పక్కన పడేసేవిట. అంతటి అమాయకమైనటువంటి, అంతటి స్వాతంత్ర రహితమైనటువంటి విట దూడలు. అందుకనే మనకి ఆళ్వార్లు తెలియజేశారు, కండ్రు మేయి తపిరాన్, దూడలను మేపినటువంటి స్వామి శ్రీకృష్ణ పరమాత్మ కృష్ణావతారంలో ఆయన చేసినవి రెండే రెండు పనులుట. మొట్టమొదటిది దూడలను మేపటం, రెండవది మహాభారత యుద్ధాన్ని నిర్వహించటం. దానికి పూర్వాచార్యులు చెప్తారు, స్వపక్ష పరపక్ష నిర్ధూమ ధామం, ఇటువాళ్ళు అటువాళ్ళు అని లేకుండా ఎవ్వరిని కూడా మిగలకుండా చేసి కేవలం ఐదుగురు పాండవులను మాత్రమే మిగిలేలా చేసి ఆ మహాభారత యుద్ధాన్ని నడిపాడట. అందుకనే మనకి చెప్తారు పూర్వాచార్యులు, తూతుపోనవన్ ఏత్తం సల్లిగరదు, దూతగా వెళ్లిన ఆయన యొక్క వైభవాన్ని కీర్తించుకోండి అని చెప్తారు. మనకి కృష్ణావతారం యొక్క సారాంశం ఇదే, ఆయన యొక్క అఘటిత ఘటనా సామర్థ్యం. ఇది చెయ్యగలడు ఇది చెయ్యలేడనేటటువంటి హద్దు లేదు ఆయనకి. ఒకసారి అమాయకుడిగా మట్టి తిన్నాడు, మరొకసారి అనంతకోటి బ్రహ్మాండాలను నోటిలో చూపించాడట. ఇది అఘటిత ఘటనా సామర్థ్యం అంటారు. అంతేకాదు కుండ్రమెడు తపిరాన్, గొడుగు ఎత్తాడట, ఆ కొండని గొడుగులా ఎత్తాడట. ఇది అసాధ్యమైనటువంటిది. ఆరేళ్ల పిల్లవాడు ఎంతుంటాడు, వాడి చేయి ఎంత ఉంటుంది, అందులో చిటికిన వేలు ఎంత ఉంటుంది, దాని మీద ఏమి మోయగలడతను. అటువంటి ఆ చిటికిన వేలు మీద 7 రోజుల పాటు ఆ అద్భుతమైనటువంటి ఒక భీకరాకారమైన కొండని 7 రోజుల పాటు మోసినటువంటి. అందుకని ఆ కృష్ణావతారంలో ఒక్కొక్క పని చేసి ఒక్కొక్క బిరుదును సంపాదించుకున్నాడు స్వామి అంటారు. అట్లాగే ఆయన పేరు దామోదరుడు. దామం అంటే గనక తాడు, ఉదరం అంటే గనక నడుముకి కట్టబడినటువంటి తాడు. దామోదరుడనే పేరు తెచ్చుకున్నాడు ఆయన. అందుకనే మనకి ఆళ్వార్లు చెప్తారు, మనకి కన్నెనిన్ సిరుతాంబినాల్ కట్టున్న పన్నయ పెరుమాయన్, గొప్ప ఆశ్చర్య చేష్టలు. మాయా అంటే మాయావి అని కాదు, ఎవరు ఊహించనటువంటి పని చేసేవాడు మాయావి అంటే. కాబట్టి ఆయన తన నడుముకి ముడులు వేసినటువంటి సన్నని ముడులతో ఉన్నటువంటి ఒక తాడును ధరించాడట. ఎవరి ద్వారా? యశోద చేత ఆ దారమును ధరించినటువంటి కన్నెనిన్ సిరుతాంబునాల్ కట్టున్న పన్నయ పెరుమాయన్. కాబట్టి కట్టబడినటువంటి మహావైభవం కలిగిన వాడు అని శ్రీకృష్ణ పరమాత్మని ఆళ్వార్లు వేణోళ్లుగా కీర్తిస్తున్నారు. అటువంటి శ్రీకృష్ణ పరమాత్మ ఈనాడు అనంతకోటి బ్రహ్మాండ సూచకత్వమైనటువంటి ఆ కిరీటాన్ని ధరించి అనంతకోటి బ్రహ్మాండాలలో ఉండేటటువంటి రాజులందరికీ తానే రాజాధిరాజు అని నిరూపించేటట్లుగా ఈనాడు తిరుమల తిరువీధులలో మనందరికీ సర్వభూపాల వాహనంలో దివ్య దర్శనాన్ని అనుగ్రహిస్తున్నాడు. ఎంతటి వర్షం వచ్చినా కదా సరే, ఈ వర్షాన్ని ఆనందంగా హర్షంగా భావించే భక్తులందరూ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహాన్ని సేవించటానికి వచ్చారు. మనందరం కూడా ఆ రకమైనటువంటి భక్తి భావనని మనందరం చెవుల ద్వారా శ్రవణం ద్వారా మనం చక్కగా తెలుసుకుంటున్నాం. అందులో ఉండేటటువంటి మాధుర్యాన్ని 2 మాటలలో అనుగ్రహించండి రామానుజాచార్యులు వారు.
1: ధన్యవాదాలు స్వామి. ఇక్కడ సుప్రసాద ప్రసన్నాత్మా విశ్వసృడ్ విశ్వభుగ్ విభు సత్కర్త సత్కృత సాధు జన్నురారాయణో నర. విశ్వాన్ని సృష్టించినటువంటి వాడు, విశ్వానికి ఆధారభూతుడు, విశ్వాన్ని పరిపాలించేవాడు కూడా ఆ మహావిష్ణువు శ్రీనివాసుడనే విషయాన్ని మనం విష్ణు సహస్రనామంలో తెలుసుకుంటూనే ఉన్నాం. అయితే మరి ఆ శ్రీనివాసుడు చెబుతున్నటువంటి ఒక రహస్యం ఏమిటి అంటే, తన పాదములను ఆశ్రయించినటువంటి వారికి తాను వరములను ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఆ వరదహస్తాన్ని తన ఎప్పుడూ కూడా మనకు చూపిస్తూ వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మనము భక్తిని చూపిస్తే చాలు, ఆయన వరములను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని. మరి అదే రాజు యొక్క లక్షణం. రాజు ప్రజల వద్ద నుండి కొద్దిపాటిగా పన్నులను వసూలు చేసి ఆ ప్రజలకు కావలసినటువంటి సమస్తమైనటువంటి సౌకర్యములను కూడా ఏర్పాటు చేస్తాడు. అదే రాజ లక్షణం. అలాగే సూర్యుడు కూడా అంతే, సహస్రగుణ ఉత్సృష్టం ఆదత్తేహి రసన్ రవిహి అని అన్నట్లుగా భూమి నుండి కొద్దిపాటిగా నీటిని ఆవిరి రూపంలో గ్రహించినటువంటి సూర్యుడు అదే భూమి మీద దాన్ని 1000 రెట్లు చేసి వర్షంగా కురిపిస్తాడు. అదే పరమాత్మ యొక్క తత్వం కూడా. తనను ఆశ్రయించడానికి కొద్దిపాటి భక్తి చూపించినటువంటి ఆ భక్తులకు తాను మాత్రము వరముల యొక్క వర్షమును కురిపించి సర్వభూపాలకుడిగా ఆ సర్వభూపాల వాహనాన్ని అధిష్ఠించి

0: స్వామివారు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మరి అటువంటి సర్వభూపాలకుడైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం ఆకాశవాణి శ్రోతలందరికీ కూడా కలగాలి అని చెప్పి ఆ శ్రీనివాసుని ప్రార్థిస్తూ, శ్రీయకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం, గోవింద గోవింద.
1: మీరింతవరకు తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా సర్వభూపాల వాహన సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం విన్నారు. వ్యాఖ్యాతలు డాక్టర్ కె రామానుజాచార్యులు, డాక్టర్ పిటిజి రంగరామానుజాచార్యులు. నిర్వహణ శ్రీ ఎం సుధాకర్ మోహన్. సహకారం శ్రీ డి సాయి రఘునాథ్ చరణ్. సాంకేతిక సహకారం శ్రీయుతులు కె రామాంజనేయులు, కె శ్రీనివాసులు. తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా రేపు ఉదయం 8:35 మోహిని అవతార సేవపై ప్రత్యక్ష వ్యాఖ్యానం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణ.
2: ఆకాశవాణి వరంగల్ కేంద్రం.

మనోరంజని కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా వినండి బేబీ. ఈ చిత్రం కోసం శ్రీరామచంద్ర ఆలపించిన అనంత శ్రీరామ్ గీతం. సంగీతం విజయ్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుండి లక్ష్మీనారాయణ, విజయ, సాయి కిరణ్, వెంకటేశ్వర్లు, రామకృష్ణయ్య, కొమురయ్య, గట్టన్న, సంపత్, మానస, సుమతి, శంకరి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

దాస్గా ధమ్కీ ఈ చిత్రం కోసం రామ్ మిర్యాల ఆలపించిన కాసర్ల శ్యామ్ గీతం, సంగీతం రామ్ మిర్యాల. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు షాయంపేట గ్రామం నుండి కందగట్ల గోపాల్, వెంకటేష్, పద్మ, సూర్యతేజ, చంద్రహాస్, చాణక్య, రాజయ్య, సమ్మయ్య, బ్రహ్మం, చేరాలు, దేవేందర్, కల్పన, వినోద్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

కార్యక్రమంలో తర్వాత పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వరంగల్ కరీమాబాద్ రామస్వామి గుడి దగ్గర నుంచి నిక్షిత, పద్మావతి, జనార్దన్, ప్రియాంక, శిరీష మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట. అమరన్ ఈ చిత్రం కోసం అనురాగ్ కులకర్ణి, రమ్య బెహరా ఆలపించిన రామజోగయ్య శాస్త్రగీతం, సంగీతం జీవి ప్రకాష్ కుమార్.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి. వరంగల్ జిల్లా సంగెం మండలం ముండ్రాయి గ్రామం గ్రామస్తులు రాజ్కుమార్, రచన, మహీర, సుదర్శన్, చంద్రకళ, ఆదిరెడ్డి, పుష్ప, సంతోష్, సుమలత, ప్రతాప్, లక్ష్మీదేవి మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరూ కోరుతున్న పాట ఖైదీ. ఈ చిత్రం నుండి వినండి ఈ పాట.

0: మన్నికకి మరో పేరు, దర్జాకి దర్పానికి మరో పేరు. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్ అన్ని రిటైల్ షాపుల్లో లభిస్తాయి. ప్రతి సందర్భంలో మిమ్మల్ని ప్రత్యేకంగా నిలుపుతాయి. మహారాజ్ ప్రాంట్స్ సర్దార్ పాపారాయుడు లుంగిలు ధోవతులు టవల్స్, నాణ్యతలో ఉన్నతం, నడకలో హుందాతనం.
1: మొదలు పెడదామా ఇన్వెస్టింగ్ పాఠాన్ని?

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో తర్వాత పాట సూర్యవంశం. ఈ చిత్రం కోసం చిత్ర ఆలపించిన షణ్ముఖ శర్మ గీతం, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు జఫర్గఢ్ నుండి చింత శ్రీనివాస్ మరియు వారి కుటుంబ సభ్యులు. వీరి కోరిక మేరకు వినండి ఈ పాట.

0: సెబీ వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబీ ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబీ సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: కార్యక్రమంలో చివరి పాట నువ్వు నాకు నచ్చావు. ఈ చిత్రం కోసం కుమార్ సన్, చిత్ర ఆలపించిన సిరివెన్నెల గీతం, సంగీతం కోటి. ఈ పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి రాజు, మంజుల, రుత్విక్, శిరీష, భాగ్య మరియు వీరన్న. వీరందరి కోరిక మేరకు వినండి ఈ పాట.

ఇంతవరకు మీరు మనోరంజని కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం. సమయం 9 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ 8:09 ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారం.

0: సెబి వారి ఇన్వెస్టర్ అవగాహన కార్యక్రమం. మరింత సమాచారం కోసం సెబి ఇన్వెస్టర్ వెబ్సైట్ ను సందర్శించండి లేదా సెబి సారథి యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో తర్వాత వినండి.

ఇంతవరకు మీరు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో హైదరాబాద్ బ్రదర్స్ డి శేషాచారి రాఘవాచారి గార్ల గాత్రం విన్నారు. ఆకాశవాణి వరంగల్ కేంద్రం మధుర గీతాలు కార్యక్రమానికి స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వినండి ఆలు మొగలు. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం, సంగీతం చలపతిరావు.

బాలమిత్రుల కథ. ఈ చిత్రం కోసం సత్యం సంగీత సారథ్యంలో ఎస్ జానకి ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

కానిస్టేబుల్ కూతురు ఈ చిత్రం కోసం ఘంటసాల సంగీత సారథ్యంలో పిబి శ్రీనివాస్ ఆలపించిన ఆచార్య ఆత్రేయ గీతం.

డాక్టర్ చక్రవర్తి ఈ చిత్రం కోసం పి సుశీల ఆలపించిన కోసరాజు గీతం సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

ఏకవీరా ఈ చిత్రం కోసం కేవీ మహదేవన్ సంగీత సారథ్యంలో ఘంటసాల ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన కృష్ణశాస్త్రి గీతం.

మధుర గీతాలు కార్యక్రమంలో ఇప్పుడు వినండి. ఇద్దరు మిత్రులు ఈ చిత్రం కోసం ఘంటసాల పి సుశీల ఆలపించిన దాశరథ గీతం సంగీతం రఘు.

0: అందమైన ఉదయాన్ని అర్థవంతంగా చేసే ప్రభాత సమాచార తరంగిణి ఉదయ తరంగిణి.
1: సంగీతాభిలాషులకు శాస్త్రీయ, జానపద, సినీ, భక్తి, లలిత సంగీత కార్యక్రమాలు.
0: కర్షక లోకానికి వెన్నుదన్నుగా కిసాన్ వాణి.
1: యువతకు మార్గదర్శనం చేసే యువవాణి.
0: ఉద్యోగార్థులకు ఉద్యోగ సమాచారం అందించే ఉద్యోగ వాణి.
1: ప్రపంచం నలుమూలల నుండి ఖచ్చితమైన సమాచారాన్ని అందించే వార్తా ప్రసారాలు.
0: చిన్నారుల్లో సృజనాత్మకతను ప్రోత్సహించడానికై చిన్నారి లోకం. కళలు, ఆరోగ్యం, సంక్షేమం, సాధికారత వంటి ఎన్నో అంశాలపై చైతన్య ప్రసంగాలు. ఇలా విస్తృత పరిధి గల నాణ్యమైన కార్యక్రమాలతో ఆబాల గోపాలాన్ని వినోదంలో ఓలలాడించే వరంగల్లోని ఏకైక ఎఫ్ఎం రేడియో కేంద్రం వరంగల్ ఆకాశవాణి 103.5 మెగాహెర్ట్జ్ పై మా ప్రసారాలను విని ఆస్వాదించండి.
1: మీ వ్యాపార ప్రకటనల కొరకై సంప్రదించండి 9182986142.
2: కార్యక్రమంలో ఇప్పుడు వినండి లక్షాధికారి. ఈ చిత్రం కోసం చలపతిరావు సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం.

మీరు వింటున్న ఈ పాట మా దైవం. ఈ చిత్రం కోసం సత్యం సంగీత సారథ్యంలో పి సుశీల, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన డాక్టర్ సి నారాయణ రెడ్డి గీతం.

కార్యక్రమంలో తర్వాత పాట నా ఇంటి దేవత. ఈ చిత్రం కోసం వేణు సంగీత సారథ్యంలో ఘంటసాల ఆలపించిన దాశరథి గీతం.

కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఇంటింటి రామాయణం. ఏ చిత్రం కోసం? రాజన్ నరేంద్ర సంగీత సారథ్యంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి.

మధుర గీతాలు కార్యక్రమంలో చివరి పాట రాముడు భీముడు ఏ చిత్రం కోసం. పెండ్యాల సంగీత సారథ్యంలో ఘంటసాల పి సుశీల ఆలపించిన డాక్టర్ సి నారాయణరెడ్డి గీతం.

ఇంతవరకు మీరు మధుర గీతాలు కార్యక్రమం విన్నారు. ఇంతటితో ఈనాటి ప్రసారాలు సమాప్తం. ఆకాశవాణి వరంగల్ కేంద్రం, సమయం సరిగ్గా 11:05. తిరిగి రేపు ఉదయం 6:05.